ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948వ సంవత్సరం ఆశ్వయుజ మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 4వ తేదీ ఆదివారం. ఎఫ్ఎం బ్యాండ్ 100.2 మెగాహెడ్స్ పై, ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఇయాలటి ప్రసారాలు ప్రారంభం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం. ఇయాలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీరామచంద్ర సుప్రభాతం ఇంకా క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం శ్రీరామచంద్ర సుప్రభాతం.

Goodbye.

ನೀಲಾವಣ್ಯ ಪಯೋತಿ ದೀತಿ ಕಲಯಂದೆ.

ಶ್ರೀರಾಮಚಂದ್ರುನಿ ಶರಣನೇ ಶರಣಮಗುನೋ.

ఇప్పటి వరకు మీరు శ్రీరామచంద్ర సుప్రభాతం విన్నారు. శ్రోతలు, మీరు వింటున్నారు ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు క్రైస్తవ భక్తి గీతాలు విందాం.

ఇప్పటి వరకు మీరు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇయ్యలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. మళ్ళరే పొద్దుగల 6:10 ప్రార్థన కార్యక్రమంలో శివస్తోత్ర మాలిక వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఇయాలటి కార్యక్రమాలు ఇయాల గిప్పటి సంధి రాత్రి 11 గంటలదాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఇయాల పొదుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో జీవన గమనం సాహిత్య పఠనం సినీ హాస్య నటుడు టెలివిజన్ వ్యాఖ్యాత కిషోర్ దాస్ తో ముచ్చట, ఇంకా ఆనందాన్ని కప్పేసే ఆలోచన మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం వింటారు. ఇక గివే కాకుండా ఈ కార్యక్రమంలో ఇంకా కొన్ని విశేషాలుంటాయి. పొద్దుగల 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 35వ భాగంలో ఉస్తాద్ బడేగులం అలీఖాన్ గురించిన విశేషాలు 2వ భాగం వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.

పొజమటో సంబురం పిల్లల కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సోన్ మండలం కర్తాల్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. 5:30 పొజమటార్గొట్టే 20 నిమిషాలకు పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు 2వ భాగం, ఇంకా తాంసి మండలం హస్నాపూర్ గ్రామానికి చెందిన ఎల్మలింగారెడ్డి బృందం పాడిన గంగదాసు భజనలు వింటారు. రాత్రి 7:15 ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమంలో మిరపలో సస్యరక్షణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చట, ఇంకా వర్షాకాలంలో నీటి సంరక్షణ పద్ధతులు గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివచరణ్ తో ముచ్చటలింటారు. ఇక రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో సత్యం శంకరమంచి వారి అమరావతి కథలు, సంపుటి నుండి బంగారు దొంగ పుణుకుల బుట్టలో లచ్చితల్లి కథలింటారు. చదివినిపిస్తారు వేమూరి సాధన. రాత్రి 9:45 ఇక ఇనుండ్రి కార్యక్రమంలో గ్రామ సేవలో 3 పదుల అనుభవం గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందాకు చెందిన అట్ల రామరెడ్డితో ముచ్చటింటారు. ముచ్చటబెట్టింది యో దినేష్. ఇక రాత్రి 10:20 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో విశ్వాంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కావ్య పఠనం వింటారు. ఈ రాత్రి 10:00 జపాన్ లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 గురించిన రోజువారీ ముఖ్యాంశాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక గివే కాకుండా పొద్దుగల 8:45 సింగిడీల, రాత్రి 5:00 పొజమటు, 5:00 మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రిల, రాత్రి 8:00 ఉషారుల మీకు నచ్చిన మీరు మెచ్చిన సినీ గేయాలతో పాటు రాత్రి 10:30 మధురిమల హాయ్ అయిన పాత కొత్త పాటలినచ్చు. ఇక గివి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఆ వెంటనే 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: స్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. పాన ఏటీ కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పాన్ ఐఐటి ఏపీ 2026 సదస్సు సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశంలోని 23 ఐఐటీల నుంచి 5 లక్షల మంది వచ్చారని, వారి ఆలోచనలు, నైపుణ్యాలను రాష్ట్రాభివృద్దికి సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. అమరావతిలో పాన్ ఐఐటి వరల్డ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా కోర్సులు, పాఠ్యాంశాల్లో మార్పులకు ఈ కౌన్సిల్ మార్గనిర్దేశనం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: హై స్కూల్కి వస్తానే వాళ్ళల్లో ఒక ఆంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ ని డెవలప్ చేయడం, ఒక ఏఐ మాడ్యూల్స్ ని డెవలప్ చేయడం, స్ట్రెస్ ఫ్రీ ఆర్ మెంటల్ ఇల్నెస్ అన్ని కూడా ఉపయోగిస్తాం. ఉపయోగించి లెర్నింగ్ కరికులం, ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ అన్ని కూడా చేస్తారు.
0: ఉస్మానియా, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎల్బీ నగర్, అల్వాల్ టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో విద్య, వైద్య రంగాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రులకు అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బందిని గుర్తించి నియామక ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అత్యాధునిక వైద్య పరికరాలను ముందుగానే సమకూర్చి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అధికారులు ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ఆసుపత్రులను తప్పనిసరిగా సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 67 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం 18 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడం ద్వారా సేవల నాణ్యత, సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం పెద్దతండాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. గిరిజనుల సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఆధునిక సౌకర్యాలతో కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో ఉద్యాన రంగ అభివృద్దికి 100 కోట్ల రూపాయల పెట్టుబడి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, నిధులు ఖర్చు చేయకుండా రైతులను మభ్యపెడుతున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కరువు కారణంగా రాయలసీమలో పండ్ల తోటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రచారాలు పక్కన పెట్టి తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: జల్జీవన్ మిషన్ నిధులు 30,000 కోట్ల రూపాయలతో కడప జిల్లా ప్రొద్దుటూరులో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టుకు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తోందని, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. విక్రమార్క అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ ఆదాయ వనరుల సమీకరణపై సమీక్షా సమావేశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని సూచించారు. అదనపు ఆదాయ వనరులను గుర్తించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గత రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వెండి తెరపై సరికొత్త ప్రయోగాలు చేస్తూ అద్భుతాలు సృష్టించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 1931 సెప్టెంబర్ 21న సింగీతం శ్రీనివాసరావు జన్మించారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన 94 ఏళ్ల వయసులో తన చివరి చిత్రంగా సింగ్ గీతం అనే సినిమాని రూపొందించి ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నారు. 2 జాతీయ పురస్కారాలతో పాటు 5 నంది అవార్డులను, పలు ఫిలింఫేర్ పురస్కారాలను శ్రీనివాసరావు అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దసరా మహోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలా నిరీక్షణ ప్రాంతాలు, వినాయక ఆలయం, రథం సెంటర్, టోల్గేట్, ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను సజావుగా ప్రాంతాలపై ప్రాంతాలు విస్తరించిన
2: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాన ఐఐటీ కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వస్తువులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమ

0: आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका निधिः झाः। अथ वार्ताः। भोपालनगरे समनुष्ठिते राज्यस्तरीय गोपालक सम्मेलने जनान् सम्बोधयन् केन्द्रीय गृहमन्त्री अमितशाहः प्रावोचत् यत् भारतीय न्यायसंहितायाः निरवशेष प्रवर्तने सति भारतस्य दण्ड न्यायप्रणाली जगति निरतिशय अर्वाचीना सम्भविष्यति। गृहमन्त्रिणा सबलं प्रोक्तं यत् अस्याः न्यायसंहितायाः पूर्णसञ्चारानन्तरम् अभियोगपञ्जीकरणादारभ्य सर्वोच्चन्यायाधिकरणं यावत् सर्वेषां न्यायव्यवहाराणाम् अन्तिमनिर्णयः वर्षत्रयाभ्यन्तरे एव सिद्धिमिष्यति। केन्द्रीय शिक्षा मन्त्रालयान्तर्गत उच्च शिक्षा विभागेन असमिया बंगला मराठी पाली प्राकृत इति पञ्चशास्त्रीय भाषाणाम् अध्ययनाय पञ्च उत्कृष्ट केन्द्राणि अङ्गीकृतानि। एतेन उपक्रमेण एतासां शास्त्रीय भाषाणां भाषिक साहित्यिक न्यासस्य संरक्षणाय सङ्गणकीयकरणाय उच्च शैक्षणिक अनुसन्धानाय ज्ञानस्य च व्यापक प्रचाराय समर्पित संस्थागत सहयोगः लप्स्यते। एकोनविंशतितमः प्रवासी भारतीय दिवस समारोहः आगामि वर्षस्य जनवरी मासस्य सप्तमदिनाङ्कात् नवमदिनाङ्कं यावत् पश्चिमबङ्गराज्यस्य कोलकातानगरे समायोजयिष्यते। अस्य महाधिवेशनस्य उद्घाटनं प्रधानमन्त्री नरेन्द्रमोदी विधास्यति। तत्र हि राष्ट्रपती द्रौपदी मुर्मू समापनसत्रे अध्यक्षतां वहन्ति प्रवासी भारतीय सम्मान पुरस्कारान् प्रदास्यति। सम्प्रति एषः कार्यक्रमः आकाशवाणीतः प्रसार्यते।
1: विशदवृत्तान्ताय एक्स् माध्यमे @AIRNewsAlerts इत्यनुगच्छन्तु। यूट्यूब् मञ्चे च न्यूज़ ऑन AIR ऑफिशियल वाहिन्याः अनुग्राहकाः भवन्तु।
0: लोकसभाध्यक्षेण ओम बिरला इत्यनेन मन्त्रालयानुगुणं विभिन्नानां संसदीय समितीनां पुनर्निर्माणं विहितम्। भाजपा सांसदः भर्तृहरि महताबः वित्त समित्याः, कांग्रेस सांसदः शशि थरूरः विदेश कार्य समित्याः, सुधीर गुप्तः च रेल समित्याः अध्यक्षत्वेन नियुक्ताः। तथैव चरणजीत सिंह चन्नी कृषि पशुपालन खाद्य प्रसंस्करण समित्याः, राधामोहन सिंहः रक्षा समित्याः, राजीव प्रताप रूडी जल संसाधन समित्याः, सप्तगिरी उल्का ग्रामीण विकास पंचायती राज समित्याः, निशिकांत दुबे च संचार सूचना प्रौद्योगिकी समित्याः अध्यक्ष पदम् अलंकरिष्यन्ति। अद्य नवदेहल्यां पञ्चम कौटिल्य आर्थिक सम्मेलनं सम्बोधयन्ती वित्तमन्त्री निर्मला सीतारामन् न्यगादीत् यत् गत दशके वित्तीय संयमस्य आधारभूत संरचना निवेशस्य बैंकिंग परिष्काराणां वस्तु सेवा करस्य अथ श्रम संहितानां सुदृढ क्रियान्वयनेन भारतस्य आर्थिक स्थैर्यम् अतीव सुदृढम् अभवत्। वित्तमन्त्री अब्रवीत् यत् विगत चतुर्षु वर्षेषु वैश्विक संकटेषु सत्सु अपि भारतस्य आर्थिक मूल तत्त्वानि सर्वथा अक्षुण्णानि सन्ति। इस्राइल प्रधानमन्त्रिणा बेंजामिन नेतन्याहु वर्येण आगामि स्वातन्त्र्य महोत्सवे मंगलदीप प्रज्वालयितुं भारतीय वैमानिकः कैप्टन स्मिथ मच्छारः प्रधानमन्त्री नरेन्द्र मोदी च सगौरवम् आहूतौ। दूरवाणी सम्भाषण वेलायां नेतन्याहु महोदयेन कैप्टन मच्छारस्य वीरतायाः भूरिशः प्रशंसा विहिता। स च भारत इस्राइल देशयोः धीरनायकत्वेन उद्घोषितः। परम्परागत रूपेण एतत् मंगल ज्वाला प्रज्वालनस्य गौरवं केवलं इस्राइल नागरिकेभ्यः एव आरक्षितं भवति, येन एतत् आमन्त्रणम् अतीव दुर्लभं विशिष्टं च मन्यते। जापान देशस्य नागोया नगरस्य क्रीडांगणे अद्य सायंकाले षड्वादने आईची नागोया एशियाई क्रीडायाः भव्यं समापनं भविष्यति इति वार्ताः।
2: आकाशवाणी
0: సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ పి రమేష్.
2: సిద్దిపేట జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల ద్వారా విద్యార్థుల్లో పర్యాటకంపై అవగాహన పెంపొందించడం, స్థానిక వారసత్వం, పర్యావరణం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై చైతన్యం కల్పించడం, సిద్దిపేట జిల్లాలో పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా రంగనాయక సాగర్ వంతెనపై విద్యార్థులతో వారసత్వ నడక నిర్వహించారు. పర్యావరణ పర్యాటకంలో భాగంగా విద్యార్థులు జిల్లా కేంద్రానికి సమీపంలో గల ఆక్సిజన్ పార్కును సందర్శించడంతో పాటు తెలంగాణ దర్శిని పర్యాటక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కొమురవెల్లి శ్రీ మల్లన్న స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి హాజరై పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య భారతదేశంలో అంతర్భాగమైన చారిత్రాత్మక రోజు అని, నాటి తెలంగాణ ప్రజల త్యాగాలు, పోరాటాలు, స్వాభిమాన ఆకాంక్షలు మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని సీతా దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీని సందర్శించి ఫ్యాక్టరీ పనితీరును, నీటి లభ్యతను పరిశీలించారు. అధికారుల కృషి వలన ఫ్యాక్టరీ త్వరగా నిర్మాణం పూర్తయిందని, మార్చి నుంచి ఇప్పటి వరకు నర్మెట ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీలో 70,000 మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెస్ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించినప్పుడు 12,000 రూపాయల ధర టన్నుకు ఉండగా ఇప్పుడు 24,000 రూపాయలకు పెరిగిందని తెలిపారు. దేశంలోనే అత్యాధునిక యంత్రాలతో నిర్మించిన నర్మెట ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రానికి మణిహారమన్నారు. 10,000 ఎకరాల ఆయిల్ పాంప్ తోటలు ఉన్న జిల్లాకు ఒక ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. వానాకాలం సీజన్లో వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ సంబంధిత శాఖల అధికారులతో ముందస్తు సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు ముందుగానే అందుబాటులో ఉంచాలని, టార్పాలిన్లు, తేమకొలిచే యంత్రాలు, వేయింగ్ స్కేల్స్, డ్రయర్లు, ప్యాడీ క్లీనర్లు తదితర అవసరమైన పరికరాలను సమకూర్చాలని సూచించారు. జిల్లాలో వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను 1వ తేదీ నుంచి ప్రారంభించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉచిత మెగా ఆయుష్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత మెగా ఆయుష్ వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో 300కు పైగా రోగులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల నొప్పులు, ఆస్తమా, అలర్జీలు, కిడ్నీలో రాళ్లు, థైరాయిడ్, రక్తపోటు, మధుమేహం, చర్మ వ్యాధులకు ఆయుష్ వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట పశు సంవర్ధక క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నివాళులర్పించారు. సమాజంలో అన్యాయం, అసమానతలకు వ్యతిరేకంగా వారు ఏ విధంగా ఎదురుడి నిలబడి పోరాడారో చరిత్రకు చాటి చెప్పడం కోసం తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మ ఒక గొప్ప పోరాట యోధురాలిగా నిలిచారని మంత్రులు తెలిపారు. సిద్దిపేట జిల్లా పరిధిలో జరిగిన లోక్ అదాలత్ లో 7,613 కేసులు పరిష్కారమయ్యాయి. సిద్దిపేట జిల్లా కోర్టుతో పాటు దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ కోర్టులలో లోక్ అదాలత్ కార్యక్రమాల్లో 36 సివిల్, 7,549 క్రిమినల్ కేసులు, 28 యాక్సిడెంట్ కేసులు, మొత్తం 7,613 కేసులు పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాద బాధితులకు 1,34,05,000 రూపాయల నష్ట పరిహారం అందించినట్లు తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమని, సమయము, వనరులు వృధా కాకుండా కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సుదర్శన్ తెలిపారు. అనంతరం దివ్యాంగుజన్ కౌశల్ వికాస్, దివ్యాంగుజన్ రోజ్గార్ సేతు కార్యక్రమాలపై అవగాహన కల్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
0: సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ పి రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

చేశారు. ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్ని, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉదక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీ కాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహిస్తుండడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్ను పిలిపించి తన నిరసనను తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. 3 వ్యక్తులు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించారని, తిరిగి వెళ్లాలని సరిహద్దు భద్రతా దళం పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారు వినకుండా సరిహద్దు కంచెవైపు దూసుకొచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది. భద్రతా ముప్పు ఏర్పడ్డంతో బీఎస్ఎఫ్ బలగాలు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. అంతర్జాతీయ సరిహద్దు పవిత్రతను కాపాడాలని, ద్వైపాక్షిక ఒప్పందాలను ఖచ్చితంగా అమలు చేయాలని నిరసన పత్రంలో సూచించింది. తమ వైపు నుండి అక్రమ చొరబాట్లు జరగకుండా సరిహద్దు బలగాలను నియంత్రించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇస్లామాబాద్ను భారత్ డిమాండ్ చేసింది. భారత్ రష్యా సంబంధాలపై ఏర్పాటైన సలహా సంఘం సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాల్లో ఇరుదేశాల మధ్య ఉన్న బహుముఖ భాగస్వామ్య విశేషాలను విదేశాంగ మంత్రి ప్రస్తావించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలు, దౌత్య మార్గాలకు భారత్ అందిస్తున్న క్రియాశీలక మద్దతును కూడా సమావేశంలో విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. శాస్త్రీయ భాషల్లో పరిశోధనలకు సంబంధించి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 5 విశిష్ట సేవా కేంద్రాలను మంజూరు చేసింది. ఉన్నత విద్యాశాఖ అసామీ, బెంగాలీ, మరాఠీ, పాలీ, ప్రాకృత శాస్త్రీయ భాషలకు సంబంధించి ఈ 5 విశిష్ట అధ్యయన కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భాష, సాహిత్య రక్షణ, డిజిటలైజేషన్, ఉన్నత పరిశోధనలు, జ్ఞాన వ్యాప్తికి ఈ కేంద్రాలు ప్రత్యేక ప్రాతిపదికన తోడ్పడతాయి. అస్సాంలోని తేజ్పూర్ విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం, పూణెలోని డెక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయం, గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఈ కేంద్రాలను నెలకొల్పుతారు. భారతీయ శాస్త్రీయ

0: జాతుల అభివృద్దికి కృషి చేస్తాయని వెల్లడించారు. అంతకుముందు నూతన నేర చట్టాలపై మధ్యప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు వారి ప్రభుత్వము పరిపాలనా రక్షణ కోసం రూపొందించబడ్డాయని, అయితే నూతన చట్టాలు పౌరుల ఆత్మగౌరవాన్ని, ఆస్తులను, ప్రాణాలను రక్షణ
1: कानून पूर्ण इम्प्लीमेंटेशन के बाद हमारी क्रिमिनल जस्टिस सिस्टम दुनिया की सबसे आधुनिक क्रिमिनल जस्टिस सिस्टम बन जाए. इसके अंदर विज्ञान को हमने डाला है, ऑनलाइन सुनवाई, वीडियो कॉन्फ्रेंसिंग, एफएसएल के प्रावधान और कई आधुनिक प्रकार के वैज्ञानिक संशोधनों को इसके साथ जोड़ा है. महिला सुरक्षा, गुमशुदा बच्चे, आतंकवाद, लिंचिंग, ये सारी चीजों से प्रोटेक्शन की व्यवस्था है.
0: రాబోయే ఇజ్రాయెల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికార జ్యోతిని వెలిగించేందుకు భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్తో టెలిఫోన్లో మాట్లాడిన నెతన్యాహు విమానంలో జరిగిన దాడిని తన సాహసంతో తిప్పికొట్టినందుకు ఆయన్ను భారత్ ఇజ్రాయెల్తో సహా ప్రపంచానికే వీరుడిగా అభివర్ణించారు. అలాగే కెప్టెన్ మచ్చర్ త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించి, ఈరోజు మరఠ్వాడా, విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కరైకాల్తో పాటు అస్సోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఈరోజు వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా కొంకణ్, గోవా ప్రాంతాల్లో రాగల 2 రోజుల పాటు వేడిగా, తేమతో కూడిన ప్రతికూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా ఐఎండీ వెల్లడించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలోని భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాల నాగోయాలో జరగనున్న ముగింపు వేడుకల్లో భారత త్రివర్ణ పతాకధారిగా ప్రసిద్ధ షూటింగ్ క్రీడాకారిణి నీరో ధండా వ్యవహరిస్తారు. అథ్లెట్ల పరేడ్, క్రీడల అధికారిక ముగింపు ప్రకటనలతో ఈ వేడుకలు ముగుస్తాయి. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాత్ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

సమాచారంతో పాటు వైద్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, సంగీత, సాహిత్య, జానపద, శాస్త్ర సాంకేతిక రంగాలలో మీకక్కరకచ్చే ఎన్నో విషయాల గురించి తెలియజేస్తున్న కార్యక్రమమే అంబటాల సంగతులు.

అంబటాల సంగతులు. విజ్ఞానం చైతన్యంతో కూడిన సమాచారం.

ఉయ్యాల టీ అంబటాల సంగతులు కార్యక్రమంలో జీవన గమనం సాహిత్య పఠనం సినీ హాస్య నటుడు టెలివిజన్ వ్యాఖ్యాత కిషోర్ దాస్ తో ముచ్చట ఇంకా ఆనందాన్ని కప్పేసే ఆలోచన మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం వింటారు. ఇక గివే కాకుండా ఇంకా కొన్ని విశేషాలు కూడా ఉంటాయి. మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు. కార్యక్రమంలో ముందుగా ఇయాలటి తెలుగు తిథి. తెలుగు పంచాంగం ప్రకారం ఇయాల శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, పునర్వసు నక్షత్రం. వాతావరణం. రానున్న 24 గంటల్లో ఆకాశం చాలా వరకు ఎండగా ఉండనుంది. గాలిలో తేమ 82% నమోదు కానుంది. గాలి గంటకు 3 కిలోమీటర్ల వేగంతో వీయనుంది. నమోదు కానున్న ఎక్కువ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల సెల్సియస్. కార్యక్రమంలో ఇప్పుడు మనసును సమ్మోహనపరిచే మధురమైన సంగీతాన్ని 2 నిమిషాల పాటు వాద్య రూపంలో విందాం.

0: మీరు వింటున్నారు అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు రైతుల కోసం ఇయలటి వ్యవసాయ సలహా విందాం.
1: నా పేరు డాక్టర్ దండు మోహన్ దాస్. కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ లో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ క్రమేణ వేడి వాతావరణంలో పత్తి పంటలు ఈ పూత గూడు కాయలు రాలడం జరుగుతుంది. దీని

0: నివారణకి మనం ప్రత్తిలో ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ప్రత్తి పంట పెరుగుతుంది కాబట్టి వీటికి పోషకాల యొక్క ప్రాముఖ్యత కూడా ఎక్కువగా అందించాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీంట్లో చూసుకున్నట్లయితే మనకు ప్రత్తి గూడు రావడానికి నివారించడానికి మనకు ఈ ప్లానోఫిక్స్ అనే దాన్ని 40 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి సరిపోయే నీటిలో అంటే 200 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. వీటితో పాటు మెగ్నీషియం సల్ఫేట్ 1 కిలో, జింక్ సల్ఫేట్ 1 కిలో, తర్వాత ఈ బోరాన్ అంటే ఇది 100 గ్రాములు ఒక ఎకరానికి సరిపోయే నీరు 200 లీటర్లలో కలుపుకొని పైరంతా పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ పత్తిలో ఈ పూత గూడు చిన్న చిన్న కాయలు రాలిపోకుండా మనం నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు వర్షాలు పడే చాలా రోజులైన కాబట్టి ఈ పత్తిలో ఈ నీటి సమస్య తేమ సమస్య ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అందువల్ల రైతులు దీన్ని గమనించి తమకు ఉన్న సదుపాయాన్ని నీటి వసతి ఉన్న సదుపాయాన్ని వినియోగించుకుని ఈ పత్తిలో నీటిని అందించాల్సిందిగా రైతు సోదరుల్ని కోరడం జరుగుతుంది.
1: ఇప్పటి వరకు మీరు పత్తి పంటలో పూత పిందె రాలకుండా నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ చెప్పిన వ్యవసాయ సలహా విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు చరిత్రలో జిల్లాలో ఈరోజు మనకున్న 365 రోజులల్లా ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటది. మరి ఇయ్యాలటి రోజుకున్న ప్రత్యేకత ఏమిటో ఇయ్యాలటి చరిత్రలో ఈ రోజున తెలుసుకుందాం. ఇయాల గాయకుడు శైలేంద్ర సింగ్, ఇంకా సినీ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు జయంతి, ఇంకా సినీ నటి సంగవి పుట్టినరోజు సుఖ, అలాగే ఇయాల ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం, ఇంకా ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం, ఈ ప్రకృతిలో మానవుని పాత్ర ఎంత కీలకమైందో జీవరాశి పాత్ర కూడా గంతే కీలకమైంది. ఈ పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచడంలో జంతువులు కూడా ముఖ్యమైనవే. మన మనుషులు చేసే అన్ని పనులల్లా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఇలా ఏదో ఒక విధంగా మూగజీవాల పాత్ర సహాయం ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇలా ప్రకృతిలో మనతో సమానంగా భాగమున్న ఈ జీవరాశులలో చాలా వరకు జీవులు ఇప్పుడు అంతరించిపోయే దశలున్నాయి. కొన్నైతే అంతరించిపోయినాయి సుఖ. మానవులు చేసే అడవుల నరికివేత, భవన నిర్మాణాలు వేటాడటం, ఫ్యాక్టరీల కాలుష్యం, చెరువుల కూల్చివేత వంటి పనుల వల్ల మరికొన్ని వాటి నివాసాలు కోల్పోయి రోడ్డున పడుతున్నాయి. ఇలాంటి వాటన్నింటినీ వ్యతిరేకిస్తూ మనం ప్రతి ఏటా అక్టోబర్ 4వ తేదీన ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇక ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా కుక్కల శాస్త్రవేత్త అయిన హెన్రిచ్ జిమ్మర్మ్యాన్ 1925 మార్చి 24 జర్మనీ బెల్రిన్లోని స్పోర్ట్స్ ప్యాలెస్లో జరిపించిండు. ఇక గప్పటి నుండి ఇతను ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవాన్ని ప్రచారంలోకి తేవడం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిండంట. ఇక గందుకే గా తర్వాత 1931 మే నెలలో ఇటలీలోని ఫ్లోరెన్స్లో జరిగిన అంతర్జాతీయ జంతు సంరక్షణ కాంగ్రెస్ సమావేశంలో అక్టోబర్ 4వ తేదీని ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవంగా ప్రకటించిండ్రు. జంతువుల పట్ల ప్రేమ, దయ, ఇంకా బాధ్యతను ప్రజల్లో పెంచడం, వాటిని హింసించకూడదని తెలియజేయడం, అంతరించిపోతున్న జంతువులను రక్షించాలని, జంతువుల నివాసాలను

కాపాడాలని, జంతువుల హక్కుల గురించి ప్రజలకు తెలియజేయడం, ఇలాంటివి ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశాలు. అలాగే ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని ఒక్కో థీమ్తో జరుపుకుంటాం. అయితే ఈ సంవత్సరం థీమ్ వారి కళ్ళతో ప్రపంచాన్ని చూడండి. మనుషుల దృష్టితో మాత్రమే కాకుండా జంతువుల దృష్టికోణం నుండి సుగా ప్రపంచాన్ని చూడాలి అనేది ఈ థీమ్ యొక్క అర్థం.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: ఇది మన యాస మన భాషలో సాగుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు జీవన గమనం సాహిత్య పఠనం. సినీ హాస్య నటుడు టెలివిజన్ వ్యాఖ్యాత కిషోర్ దాస్ తో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది బి మురళీధర్.
4: కిషోర్ దాస్ గారి పేరు వింటేనే మనకు మంచి హాస్యం గుర్తుకొస్తుంది కదా. కిషోర్ దాస్ గారు మంచి హాస్య నటులే కాకుండా టీవీ వ్యాఖ్యాత, ఒకప్పుడు పత్రికా విలేకరి, పత్రికా సంపాదకులు, తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితులు. ఈరోజు కిషోర్ దాస్ గారు మన ఆదిలాబాద్ లోని ఆకాశవాణి స్టూడియోకి వచ్చేశారు. వారి జీవిత ప్రయాణాన్ని వారి ద్వారానే తెలుసుకుందాం. నమస్కారం అండి కిషోర్ దాస్ గారు.
5: నమస్కారం.
4: మా ఆదిలాబాద్ కు మీరు రావడం చాలా సంతోషం. మీ జీవన గమనాన్ని, మీరు ఎదిగిన క్రమాన్ని పరిచయం చేయడం ఎంతో మంచిగా అనిపిస్తున్నది, చాలా సంతోషం. అసలు మీ జీవిత విశేషాల్ని మా శ్రోతలకు తెలపండి. మీరు ఎక్కడ పుట్టారు? మీ పేరులో ఒక ప్రత్యేకత ఉంది, కిషోర్ దాస్ అని. కిషోర్ దాస్ అనే పేరు చాలా కామన్ గా ఉండదు, అది వేరే నార్త్ అటు ఉంటుంది. కాబట్టి మీరు తెలుగు వారై ఉండి కిషోర్ దాస్ అనే పేరు ఎట్లా వచ్చింది? మీరు ఎక్కడ పుట్టారు? మీ జీవిత ప్రయాణం ఎట్లా మొదలైంది?
5: మేము యాక్చువల్లీ సింధీ వాళ్ళం.
4: సింధీ?
5: నాట్ తెలుగు మ్యాన్. సింధీ విజయనగరంలో పుట్టాను 1961. అమితాబ్ బచ్చన్ కూడా 11 నేను 11.
4: బాగుంది.
5: అయితే నాకన్నా ఆయన 20 పెద్దవాడు. అయితే నా 10వ ఏట మేము బరంపురంకి మైగ్రేట్ అయిపోయాం ఒరిస్సా. సొంత ఊరేమో విజయనగరం, సొంతం చేసుకున్న ఊరు బరంపురం ఒరిస్సా.
4: మరి విజయనగరం బరంపురంలో సింధీలు ఉండేవారా లేకుంటే సింధీలు ఎక్కడ?
5: లేదు, వ్యాపారం,
4: వ్యాపారానికి వలస వచ్చారు.
5: వ్యాపారంలో విస్తరించారు. విజయనగరంలో పిప్పర్మెంట్ ఫ్యాక్టరీ ఉండేది, ఐస్ ఫ్యాక్టరీ ఉండేది. మళ్ళా బరంపురంలో 2 ఐస్ ఫ్యాక్టరీలు పెట్టారు నాన్నగారు వాళ్ళంతా 5 అన్నదమ్ములు. అక్కడ ఫ్యాక్టరీ పెట్టడంతో బరంపురం షిఫ్ట్ అయ్యాం. నా 10వ ఏట బరంపురం గెలిపాం. కాబట్టి నేను చదువు మొత్తం బరంపురమే. 4వ తరగతి నుంచి మొత్తం చదువు అంతా బరంపురమే. కలికొట కాలేజీలో చదువుకున్నాను. స్కూల్లో తెలుగు మీడియం 11వ తరగతి వరకు, తర్వాత అంతా ఇంగ్లీష్ మీడియం. మాకు నిజంగా కష్టంగా ఉండేది కాలేజీలో చేరేటప్పుడు.
4: ప్రాథమిక విద్య బడిలో మాత్రం తెలుగు మీడియం.
5: తెలుగు మీడియమే, తెలుగు మాధ్యమే.
4: ఆ విశేషాల గురించి చెప్పండి. బరంపురంలో తెలుగు బడి.
5: బరంపురం బార్డర్ ఏరియా, ఒరిస్సా ఆంధ్రాకి బార్డర్. దాంతో బాగా తెలుగు వాళ్ళు ఉంటారు బరంపురంలో. ఎంతమంది ఒరియా వాళ్ళు ఉంటారో అంతమంది తెలుగు వాళ్ళు బరంపురంలో. ఈ మధ్య బరంపురంలో తెలుగు వాళ్ళు తగ్గిపోయారు. ఎక్కువ మంది వలస వచ్చేసారు విశాఖపట్నానికి, బెంగళూరుకి, హైదరాబాద్కి.
4: ఒకప్పుడు బరంపురం తెలుగు సాహిత్యానికి కూడా చాలా కేంద్రంగా ఉండేదని చెప్పుకునేవారు.
5: అవును, బాగా తెలుగు సాహితీ సమావేశాలు బాగా జరిగేది మేము ఉండే రోజుల్లో. ఇప్పుడు బాగా తగ్గింది, ఎందుకంటే మా వలస వెళ్ళిపోయారు చాలా మంది. ఆ జనరేషన్ లేరు. సాహితీ సమావేశాలు తగ్గిపోయాయి బాగా. ఒక సాహిత్య సమావేశం పెట్టినా కూడా 100 కూడా రావట్లేదు.
4: అంటే మీ ప్రాథమిక విద్య బరంపురం హైస్కూల్లో?
5: బరంపురం స్కూల్.
4: తర్వాత కాలేజీకి ఎక్కడికి వెళ్ళారు?
5: అక్కడే బరంపురమే.
4: బరంపురం కాలేజ్
5: కళ్ళికోట కళాశాలలో చదువుకున్నాను నేను 1979-83. తర్వాత 1983-85 బరంపురం యూనివర్సిటీ. అట్లా
4: యూనివర్సిటీలో ఏం చేశారు?
5: ఎంఏ హెచ్ఆర్. అప్పట్లో IRLW అనేవాళ్ళు, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ వెల్ఫేర్ అనేవారు. క్రమంగా అది IRPM అయ్యింది, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ అయింది. ప్రస్తుతం అదే డిగ్రీని హెచ్ఆర్, ఎంఏ హెచ్ఆర్ అంటున్నారు.
4: దాని నుంచి జర్నలిజం వైపుకి ఎట్లా మళ్ళారు?
5: ఏ ఉద్యోగం అవసరమై వచ్చేసాం. ఇంకా ఎంఏ హెచ్ఆర్ పూర్తి చేయలేదు. చేయకుండానే బయటకు వచ్చేసి ఉద్యోగంలో చేరిపోయింది. మంచి జాబ్ వచ్చింది ఈనాడులో జర్నలిస్ట్ గా. అందరూ వెళ్ళిపోయి జాయిన్ అయిపోవంటే అప్పట్లో కొంచెం ఆర్థిక ఇబ్బంది ఉంది కుటుంబంలో, వచ్చేసి జాయిన్ అయిపోయాను. అలా ఉండిపోయాను.
4: ఎక్కడ మొట్టమొదటి?

0: హైదరాబాద్ లో చేసింది,
1: హైదరాబాద్ లోనే చేశాను ఒక రెండు నెలలు. తర్వాత వైజాగ్ వెళ్ళాను ఒక 10 నెలలు, మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఇంకా ఉండిపోయాను అక్కడ శాశ్వతంగా.
0: 40 ఏళ్ళైంది
1: హైదరాబాద్. 85లో వచ్చానంటే ఎంత, 42 ఏళ్ళైంది హైదరాబాద్ వచ్చి.
0: హైదరాబాద్
1: ఇప్పుడు నేను హైదరాబాద్ వాడినా, విజయనగరం వాడినా, బరంపురం వాడినా, నాకే ప్రశ్నగా ఉంటుంది నేను ఎక్కడ వాడిని.
0: తెలుగు
1: ఆంధ్ర వాడినా, ఒరిస్సా వాడినా, తెలంగాణ వాడినా, ఆంధ్ర 2 ముక్కలైంది. నేను తెలంగాణ వాడినా, 40 ఏళ్ల పై చిలుపు నేను తెలంగాణలో ఉన్నాను. పుట్టాను ఆంధ్రాలో, పెరిగింది ఒరిస్సాలో, నేను ఎక్కడ వాడినని. నేను భారతీయుడిని.
0: చాలా బాగా చెప్పారు. మీరు భారతీయులే కాకుండా తెలుగు వారికి గొప్ప హాస్య సంపద కూడా మిమ్మల్ని గుర్తిస్తాం.
1: నాకు అయితే హైదరాబాద్ జీవితం ఇచ్చింది, హైదరాబాద్ నాకు స్నేహితుల్ని ఇచ్చింది, హైదరాబాద్ నాకు అన్ని సర్వస్వం హైదరాబాదే ఇచ్చింది, బరంపురం జ్ఞాపకాలను ఇచ్చింది. కానీ నాకు ఆర్థికంగా, వృత్తిపరంగా అన్ని విధాలా నాకు హైదరాబాద్. నేను ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు తెలంగాణ, ఎందుకంటే నా జీవితం తెలంగాణ. నేను చదువు పూర్తి చేసుకుని వచ్చేసాను తెలంగాణలో, నన్ను తెలంగాణ హక్కుని చేసుకుంది. నేను తెలంగాణలోనే ఎదిగాను, జర్నలిస్ట్ గా తెలంగాణలోనే ఉన్నాను. ఓ 35 ఏళ్ళు చేశాను. తర్వాత టీవీలో కూడా మళ్ళీ న్యూస్ బేస్డ్ ప్రోగ్రామ్స్ చేశాను, దాదాపు 40 ఏళ్ళు అని చెప్పండి.
0: జర్నలిస్ట్ గా మీకు ఉన్న అనుభవాల నుంచి ఒకటి చెప్పండి. హైదరాబాద్ లో జర్నలిస్ట్ గా చేశారు కదా,
1: జర్నలిస్ట్ గా
0: ఎన్నో రకాల ఒత్తిళ్లు ఉంటాయి, పొలిటికల్ ఒత్తిళ్లు కానీ
1: లేవు సార్. నేను చేసే రోజుల్లో అసలు మనుషులు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఈ మధ్య ప్రజల్లో అసహనం పెరిగింది, కానీ నేను పనిచేసే రోజుల్లో లేదు
0: ప్రశాంతంగా.
1: ఒకప్పుడు నేను చెప్తాను, మేము 1985లో ఈనాడు ఉద్యోగం చేసే రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే అన్ని పత్రికల్లో ఒకటే వార్త వచ్చేది, ఒకటే హెడ్లైన్ వచ్చేది. ఇప్పుడు ఒకే ఇన్సిడెంట్ ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్కలాగా వస్తుంది.
0: అంటే ఎవరి
1: పార్టీలకు అనుగుణంగా పత్రికలు ఏ పార్టీకి విధేయంగా ఉన్నాయో తదు అనుగుణంగా వార్తలు వస్తున్నాయి. తర్వాత వార్త శీర్షిక పెట్టమంటే వ్యాఖ్య జోడించి శీర్షిక పెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడైనా వరదలు వచ్చాయనుకోండి, అయ్యో వరదలు, కన్నీటి వరద, మున్నేటి వరద, ఈ వ్యాఖ్య జోడిస్తారేంటండి హెడ్లైన్ కి, నాకు అర్థం కాదు. మాకు ఏనాడు లేదు, మేము పనిచేసే రోజుల్లో వార్తకి వ్యాఖ్య మేము పెట్టేవాళ్ళం కాదు, జరిగింది జరిగినట్టు రాయాలి. వ్యాఖ్య జోడిస్తారు వాళ్ళు, పార్టీ ఎటువైపు ఉంటుంది అనే దాన్ని బట్టి, పత్రిక ఎవరి పత్రిక అనే దాన్ని బట్టి వ్యాఖ్య జోడిస్తున్నారు.
0: అయితే చిరకాల మీరు పత్రికా రంగంలో పనిచేసిన తర్వాత మెల్లగా సినిమా రంగం వైపు మళ్ళారు కదా, ఎట్లా మళ్ళారు, అసలు ఆ టర్నింగ్ పాయింట్ ఎట్లా వచ్చింది?
1: జర్నలిజం లో కొంతకాలం చేసిన తర్వాత అయితే మళ్ళా జర్నలిజం లింక్డ్ ప్రోగ్రామే చేశాను TV9 లో, ఎవరు గోలవారిదని. అది న్యూస్ బేస్డ్ ప్రోగ్రామే, అది జర్నలిజమే,
0: అది పొలిటికల్ సెటైర్,
1: అది జర్నలిజం కిందే వస్తుంది.
0: మంచి కార్టూన్ బొమ్మలతో
1: బ్రహ్మాండంగా వచ్చేది పొలిటికల్ సెటైర్. అయితే మాకు విశేషం ఏంటంటే, మాకు రవిప్రకాష్ మా హెడ్ ఆయన ముందే చెప్పాడు మాకు, మీరు ఏ పార్టీకి అనుకూలంగా చేయడానికి వీలు లేదు, నాకు ఏ పార్టీతోనూ సంబంధాలు లేవు, సంబంధాలు అన్ని పార్టీలతోనూ ఉన్నాయి, కాబట్టి మీరు ప్రతి పార్టీకి నిష్పక్షపాతంగా చేయండి అని ఆయన మొట్టమొదటే మాకు చెప్పాడు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకోండి, ఏ పార్టీకి కొమ్ము కాయొద్దని చెప్పాడు.
0: చిన్న తెర నుంచి మరి పెద్ద తెరకి ఎట్లా
1: అనుకోకుండా, నేను అందరిజ్యోతి పనిచేసే రోజుల్లోనే నాకు పెద్ద తెర మీద రావాలనే కోరిక ఉండదు. యారీఫ్లెక్స్ కెమెరా చూడాలనే పెద్ద డ్రీమ్ నాకు,
0: పెద్ద తెర మీద డ్రీమ్.
1: నాకు ఎవరు పరిచయాలు లేరు సినిమా ఫీల్డ్ లో, అప్పటికి నేను ఇంకా రాలేదు. టీవీ ఫీల్డ్ లో కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను, బాగా కోరిక ఉండేది. నా కొలీగు ఒక ఆయన, కొలికపూడి రవి అని, మా జ్యోతిచిత్ర రిపోర్టర్, అతనికి ఒక సినిమా ఆఫర్ వచ్చింది రచయితగా.
0: జ్యోతిచిత్ర
1: రిపోర్టర్ కొలికపూడి రవి అని, అన్న నాకు వేషం ఇప్పించవే, నాకు చిన్న వేషం ఇప్పించవే, నాకు సినిమా వాళ్ళు ఎవరు తెలియదే అని బతిమాలితే, సర్లే అని శివనాగేశ్వరరావు గారు డైరెక్షన్ లో రమణ అనే సినిమా తీస్తున్నారు ఆ రోజుల్లో,
0: రమణ
1: కొత్త అబ్బాయి హీరో. ఆ రమణ సినిమాలో ఒక చిన్న అవకాశం కొలికపూడి రవి ఇప్పించాడు. శివనాగేశ్వరరావు గారు వెంటనే యాక్సెప్ట్ చేశారు, అక్కడికక్కడే రాసేసి ఒక 5-6 డైలాగులు రాసేసి వేషం ఇచ్చారు, చేశాను. దట్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్, తొలి అనుభవం సినిమాల్లో. ఆ తర్వాత ఇప్పటికి 85-86 సినిమాలు చేశాను.
0: అయితే మీ సినిమాలో మీకు నచ్చిన సినిమా గానీ, మీరు ఎక్కువసేపు కనిపించిన సినిమా గానీ,
1: ఒంగోలు గీత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు, రామ్ సారు హీరో,
0: ఒంగోలు గీతలో. తర్వాత మిగతా
1: సినిమా మొత్తం ఉంటాను, చాలా మిగతా చాలా సినిమాలు చేశాను, రేసు గుర్రం గాని, బాలయ్య బాబుతో పరమవీర చక్ర, పిల్లా నువ్వు లేని జీవితం, ఇలాంటివి చాలా చేశాను.
0: మరైతే ఇప్పుడు మీ వయసు ఎంత అండి?
1: 66.

0: అయితే ఇన్ని చేసుకుంటూ వచ్చారు, ఇంత అనుభవం గడించారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు?
1: ఇప్పుడు ఒక 2-3 ఏళ్ళగా ఏమి చేయట్లేదు, చాలు అనిపించింది నాకు. ఇంకా చాలు, ఎందుకు పని చేయాలి, ఎంత పని చేయాలి ఒక మనిషి? ఇప్పుడు నాకు ఇష్టమైన పనులు నేను చేసుకుంటున్నాను, హ్యాపీగా. నేను నాకు కొంచెం పుస్తకాలు చదవడం ఇష్టం కాబట్టి కాసేపు పుస్తకాలు చదువుకుంటున్నాను, కాసేపు టీవీ చూస్తాను. ఈ ఫోన్ ఒకటి తినేస్తుందండి
0: అందరినీ, మిమ్మల్ని కాదు ప్రపంచాన్ని.
1: ఫోన్ ఒక్కసారి ఓపెన్ చేస్తే 2-2.5 గంటలు లేచిపోతున్నాయండి, తెలియకుండానే మనం ఫోన్ లో మునిగిపోతున్నాం. నిజంగా ఫోన్ వరమో శాపమో అని ఆలోచిస్తుంటే రెండు అనిపిస్తోంది నాకు, ఫోన్ శాపం కూడా.
0: ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలు తేల్చుకుంటారు, అది వరమా శాపమా, ఎవరికి వారికి, కొందరికి వరం కావచ్చు, కొందరికి శాపం కావచ్చు. అయితే మీరు ఇప్పుడు పుస్తకాలు చదువుతున్నా అంటున్నారు కదా, తెలుగు సాహిత్యం మీద మీ ధ్యాస ఎట్లా మళ్ళీ?
1: మొదటి నుంచి మా ఊర్లో వికాసం అని ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ ఉండేది, లిటరీ కల్చరల్ ఆర్గనైజేషన్. నేను అందులో మెంబర్ని. నేను నా 10th క్లాస్ చదివే రోజుల్లో, 9th క్లాస్ చదివే రోజుల్లో ఎంటర్ అయ్యాను. మా సీనియర్లు ఉండేవాళ్ళు అప్పుడు, రమేష్ రాజ్ గారని, విజయచంద్ర గారని, స్వామి సేతుపతాజనారని, ఇలా చాలా మంది ఉండేవారు. వాళ్ళందరూ మాకు గైడ్ చేశారు, మెయిన్ గా రమేష్ రాజు. రమేష్ రాజు చెప్పేవాడు, ఒరే ఫలానా పుస్తకం చదువురా బాగుంటుంది, రావిశాస్త్రి పుస్తకాలు చదువు, పడవటి గంటి పుస్తకాలు చదువు, గుడిపాటి వెంకటచలం గారి పుస్తకాలు చదువు, బీనాదేవి చదువు, ఇట్లా కొమ్మూరి వేణుగోపాల్ చదివితే మొదలవుతుంది. తర్వాత మొదట్లో ఎండమూరి పుస్తకాలు మొత్తం చదివేశాను. ఎండమూరి పుస్తకాలు చదవడం వల్ల ఏంటంటే ఒక చదవడం అనేది అలవాటైంది. ఆ పుస్తకాల్లో లిటరీ వాల్యూస్ ఉండవు గానీ రీడబిలిటీ, అంత రీడబిలిటీ ఉన్న రైటర్ ఎవరు లేరు.
0: ఆసక్తికరంగా చదివించేట
1: చదివిస్తాడు, మామూలుగా చదివించాడు. మై గాడ్, మొదటితే పుస్తకం కంప్లీట్ చేయాల్సింది. ఆయన రుచి అయితే నేను ఒక 200 సార్లు చదివి ఉంటా, నేను లైన్ టు లైన్ అప్పచెప్పగలను. అంత గొప్పగా ఉంటుంది, అంతర్ముఖం చాలా బాగుంటుంది, బ్రహ్మాండమైన రైటర్ ఎండమూరి. అంత రీడబిలిటీ ఎవరు మళ్ళమ్మ చదవలేదు.
0: మీ ఉత్తరాంధ్ర వైపు కూడా చాలా మంది రచయితలు ఉన్నారు కదా.
1: అవును,
0: అటు పక్క నుంచి ఎవరు పుస్తకాలు ఎక్కువ చదివారు?
1: రావిశాస్త్రి.
0: రావిశాస్త్రి గారు
1: కాళీపట్నం రామారావు సీరియస్ రీడర్. నేను ఐఎమ్ నాట్ ఎ సీరియస్ రీడర్, ఆయన సీరియస్ రైటర్.
0: రైటర్
1: ఆయన ఏదో ఒకటేరా చదివాను గానీ
0: రావిశాస్త్రి గారిని బాగా ఇష్టం.
1: రావిశాస్త్రి బాగా ఇష్టం జీవితం.
0: రావిశాస్త్రి గారి నీడలాంటి బీనాదేవి గారిని కూడా
1: చదివాను. చదివాను రావిశాస్త్రి పుస్తకాలు, రత్తాలు రాంబాబు గాని, 3 కథల బంగారం గాని, రాజు మహిషి గాని, 6 సారాలు గాని, 6 సారో కథలు గాని, 3 ఆర్లు అసలు సొమ్ములు పోనాయండి. ఇవన్నీ అప్పట్లో విపరీతంగా చదివేశా. గుడిపాటి వెంకటాచలం చదివాను బాగా. ఆయన రాసిన రచనలో నాకు జీవితాదర్శం బాగుంటుంది. ముఖ్యంగా జీవితాదర్శంలో దేశికాచారి జీవన శైలి నన్ను బాగా ఆకర్షించింది. ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, దేనికి చలించడు, దేనికి బాధపడ్డు.
0: అయితే మీ దృష్టిలో ఈ సాహిత్యంలో ఇట్లా జీవితాన్ని గురించి మాట వచ్చింది కాబట్టి, అసలు మనిషి జీవితానికి పరమార్థం ఏమిటి అన్నదానికి మీకు ఏమైనా జవాబు?
1: అది అర్థం కాకనే ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్నాను. మామూలుగా చెప్పాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం కోరుకుంటాం? నేను చాలా మందిని అడుగుతుంటాను జీవితం అంటే ఏంటంటే, ఏదో రకరకాలు చెప్తుంటారు, బతకడమే జీవితము, వెయిటింగ్ ఫర్ ది ఎండ్ ఇస్ జీవితము. దేవుడి దగ్గరికి వెళ్తే ఏం కోరుకుంటాము? నేను బేసిక్ గా 2 విషయాలు ఆలోచిస్తా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. వాట్ జీవిత పరమార్థం అంటే అసలు ఏంటి, వాట్ ఈజ్ అవర్ డెస్టినీ? సునాయాస జీవితం, అనాయాస మరణం ఇవి ప్రభు అని కోరుకుంటాం. దాంతో పాటు నేను ఇంకొకటి ఎక్స్ట్రాగా దేవుణ్ణి కోరుకుంటా, సప్లిమెంటరీ డిమాండ్ అడుగుతుంటాను నేను దేవుణ్ణి, గివ్ మీ ద నాలెడ్జ్ టు ఫేస్ దిస్ లైఫ్. ఇప్పుడున్న జీవితాన్ని ఎదుర్కోవడానికి కావలసిన విజ్ఞానాన్ని ప్రసాదించు ప్రభో అని ఆ పరమేశ్వరుని నేను కోరుకుంటాను.
0: ఆధునిక జీవన శైలిలో
1: అవును,
0: ఒక మంచి మనిషి లేదా మనసున్న మనిషి బతకడం చాలా కష్టం, అబద్ధాలు ఆడాలి, మోసాలు చేయాలి, ఇవన్నీ చేస్తే తప్ప. వీటన్నిటి నుంచి రక్షించమని మీరు భగవంతుని,
1: వీటి నుంచి తప్పించుకుని ఈ కత్తుల వంతెనను తప్పించుకోవడానికి కావలసిన విజ్ఞానాన్ని ప్రదర్శించు, జ్ఞానాన్ని ప్రదర్శించు స్వామి అని కోరుకుంటాను.
0: చాలా బాగుంది, మీ కోరిక నెరవేరాలి. అయితే ఒక పత్రికా విలేకరిగా జీవితం మొదలుపెట్టిన మీరు చిరపరిచితమైన టీవీ కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులందరికీ, ఆ మాటకొస్తే తెలుగు వాళ్ళున్న దేశానికి మీరు చిరపరిచితులుగా ఉన్నారు. ఈ మొత్తం ప్రయాణంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు గాని, మీకు సహాయపడిన వ్యక్తులు గాని ఎవరు? వారిని మీరు
1: నాకు బేసిక్ గా టీవీలో యాక్టింగ్ అన్నది నేర్పింది అమ్జద్ బాబు గారు, మహమ్మద్ అమ్జద్ బాబు గారు అని, మహమ్మద్ కదీర్ బాబు అని పెద్ద రైటర్.
0: అవును,
1: కదీర్ బాబు సొంత తమ్ముడు ఆయన
0: అమ్జద్ బాబు.
1: మహమ్మద్ అమ్జద్ బాబు అని ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయినారు, వెళ్ళిపోయారు ఈ మధ్య, అమెరికాలో సెటిల్ అయినారు. వాళ్ళు అక్కడ సెటిల్ అవుదామని డిసైడ్ అయ్యి వెళ్ళిపోయారు. ఆయన నాకు 2009లో TV9లో ఎవరి గోళవారధి అనే ప్రోగ్రామ్ లో దర్శకుడిగా వచ్చారు. అక్కడ ఆయన నాకు ట్రైనింగ్ ఇచ్చారు. చాలా కఠినం ఆయన దగ్గర పనిచేయడం, ఒక్క టేకులో ఒక్క చిన్న అక్ష

0: అక్షరం దొర్లినా కూడా రెండు పేజీలు డైలాగ్ ఇస్తారు ఆయన. ఆయన రాయడు, చెప్తాడు. డైలాగ్ రాయడు ఆయన, చెప్తాడు మనకి డైలాగ్ చెప్పి మీరు చెప్పండి అంటాడు. నాకు అది అలవాటైంది. నేను ఇప్పటికీ కూడా ఎక్కడైనా షూటింగ్లకు వెళ్తే సినిమాలకి టీవీలకి స్క్రిప్ట్ ఇస్తే పక్కన వాళ్ళని ఎవరినైనా రిక్వెస్ట్ చేస్తారు కొంచెం చదవండి అని. నాకు విని డైలాగ్ చెప్పడం అలవాటు అయిపోయింది. చదవడం కన్నా వినడం ఎక్కువ అలవాటు అయింది ఆయన ద్వారా. ఆయన ఈ రెండు పేజీల డైలాగ్ చెప్తాడు ఆయన మొత్తం, ఇలా ఇలా ఇలా ఇలా వరుసగా చెప్పేస్తాడు. మరొకసారి చెప్పండి అంటే మళ్ళీ చెప్తాడు, వచ్చేస్తుంది మైండ్ లోకి. నేను చెప్తా, ఒక్క అక్షరం గాని పొరపాటున దొరికింది అనుకోండి ఆయన ఒప్పుకునేవాడు కాదు, రీటేక్ చేసేవాడు. ఒకసారి అయితే 72 టేకులు చేశాను, 3 పేజీల స్క్రిప్ట్ ఇచ్చారు, నా వల్ల కాలేదు. జనరల్లీ 2 పేజీలు లాగించేస్తాను నేను, 3 పేజీలు ఇచ్చారు, ఎక్కడో ఒక దగ్గర తప్పు పడింది.
1: అంటే కంటిన్యూగా 3 పేజీలు
0: చెప్పాల్సిందే, చెప్పాల్సిందే, ఏకబిగిన చెప్పాల్సిందే.
1: ఏ కార్యక్రమం లాంటిది,
0: ఎవరి గోలవారిది అని పొలిటికల్ సెటైర్ ఉండేది. దాంతో ఆయన ఒప్పుకోలేదు. ఎక్కడైనా నట్టు పడినా మళ్ళీ కాని అని. ఒకసారి 72 టేకులు, ఆయన ఎంత మొండిగా ఉంటారో నేను అంత మొండిగా జగమొండిగా చేస్తా. భయపడను నేను, వదలను, నేను కూడా దాన్ని అంత చూస్తాను. నేనేమి ఫీల్ అవను ఆయన ఎన్నిసార్లు అన్నా కూడా నేనేం ఫీల్ కాను. చాలా మంది యువత నేను చూశాను షూటింగ్ లో, చూస్తుంటాను కొత్త అబ్బాయిలు నవతరం పిల్లలు వస్తుంటారు, డైరెక్టర్ కొంచెం ఏ బాగాలేదండి మళ్ళీ చేయండి అంటే మొహం చిన్నపుచ్చుకుంటున్నారు. అట్లా చిన్నపుచ్చుకోకూడదు, నేను అదే చెప్తుంటాను, అట్లా చెయ్యొద్దు. ఆయన సాటిస్ఫై అయ్యే వరకు మనం చెయ్యాలి అని. హైదరాబాద్ అమీర్పేట లో మాకు ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది, వినోద్ ఫిల్మ్ అకాడమీ అని. నేను దాంట్లో ప్రిన్సిపాల్ గా ఉన్నాను. మా స్టూడెంట్స్ కి చెప్తా ఉంటాను, ఐ ట్రైన్ యాక్టర్స్, ఐ మేక్ యాక్టర్స్, తయారు చేస్తుంటాం మేము ఫ్యాక్టరీ. నటులు పుట్టారు తయారవుతారు అన్నది నా నినాదం.
1: అయితే మీకు తెలుగు మీద ఎంత మంచి పట్టు, ఇంగ్లీష్ మీద కూడా ఎంత పట్టు. అయితే మీకు బరంపురంలో మీకు తెలుగు నేర్పిన మాస్టర్లు ఎవరు, వారి ముద్ర మీ మీద బలంగా ఉందా?
0: చాలా మాకు స్కూల్లో బంకుపల్లి లక్ష్మణరావు గారు ఉండేవారు. ఆయన మొదట తెలుగు మీద ఆసక్తి కలగడానికి ఫస్ట్ కారణం ఆయన.
1: బంకుపల్లి
0: లక్ష్మణ శాస్త్రి గారు అద్భుతంగా చెప్పేవారు పాఠం. అక్కడ నుంచి మొదలైంది అన్నమాట. తర్వాత వీరేశలింగం మేస్టర్ మాకు కాలేజీలో, ఆయన వల్ల ప్రభావితం అయ్యాం. తాయారమ్మ గారు ఇట్లా మెయిన్, వీరేశలింగం గారు. ఆయన దగ్గరికి, వీరేశలింగం గారి స్పెషాలిటీ ఏంటంటే, హీ విల్ మేక్ యూ లవ్ ది లాంగ్వేజ్. మీరు భాషను ప్రేమించేటట్టు చేసేస్తాడు ఆయన. అంత బాగా పాఠం చెప్తారు, మీరు ఆ పాఠాన్ని ప్రేమిస్తారు. అంత అమోఘమైన టీచర్ ఆయన. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు సార్ వల్ల. తర్వాత ఈ వికాసం అనే ఆర్గనైజేషన్ లో చేరడం వల్ల మెయిన్ గా ఈ సాహిత్యం మీద, కథల మీద, నవళ్ల మీద ఆ అవగాహన వచ్చింది. మా సీనియర్లు రమేష్ రాజు గారు బాగా గైడ్ చేసేవారు. నన్ను తీసుకెళ్లింది రఘు అని నా ఫ్రెండ్, ఆర్ఎస్ వెంకటేశ్వరన్, వాడు బెంగళూరులో ఉంటాడు, వాడు నాకు 1 ఇయర్ సీనియర్. అతను నాకు చెప్పాడు, ఒరే కథ ఇలా ఉంటుంది, నవలు ఇలా ఉంటుంది, ఒక సాహిత్య రూపకం ఇలా ఉంటుంది, ఇది ఈ పుస్తకాలు చదువు. మొత్తం గైడ్ చేసింది రఘు,
1: గారు
0: 1 ఇయర్ సీనియర్ నాకు. వాడు వేలు పట్టుకుని నడిపించాడు మొదట్లో. ఎంటర్ అయ్యానంటే కారణం వాడే, సాహిత్యం పరిచయం చేసింది వాడే.
1: మీకు పరిచయకర్తలు గొప్పగా దొరికారు,
0: ఉన్నారు. మంచి యాక్టింగ్ కూడా నాకు బాగా, నేను చాలా, నా అంత చెత్త నటుడు నేను ఇంతవరకు నా జీవితంలో
1: చూడలేదు.
0: స్టార్టెడ్ మై కెరీర్, మా ప్రయాణం మొదలెట్టినప్పుడు, నట ప్రయాణం మొదలెట్టినప్పుడు, ఐ వాస్ ది వరస్ట్ యాక్టర్ ఐ హావ్ ఎవర్ సీన్. మా పిల్లలకి చెప్తుంటాను నేను, నాకన్నా వరస్ట్ యాక్టర్ నేను ఇంతవరకు చూడలేదు, మీరు నాకన్నా బాగా చేస్తున్నారా. నిరుత్సాహపడకండి ఎప్పుడు కూడా. నిరుత్సాహపడితే వెనక్కి పోతారు. నిరుత్సాహపడకూడదు. ఎవరైనా మాస్టర్ ఏదైనా అన్నారనుకోండి, నువ్వు సరిగ్గా చేయట్లేదని, అయ్యో నన్ను ఇలా అనేసారా, నన్ను ఇంత గట్టిగా తిట్టారా, అది ఈ యూత్ లో అసహనం చూస్తున్నాను నేను.
1: ఇప్పుడు
0: మా జనరేషన్ లో లేదది. మమ్మల్ని మా మాస్టర్లు తిట్టినా కొట్టినా కూడా మా లక్ష్యం ఏంటంటే ఆ చదువు నేర్చుకోవాలి, ఆ విద్య నేర్చుకోవాలనే తపన ఉండేది తప్ప, వాళ్ళు ఇలాగన్నారు వీళ్ళు ఇలాగన్నారని మా చెవులకు పట్టేవి కాదు, మా బ్రెయిన్ లోకి వెళ్లేదు కాదు.
1: నిజంగానే ఇప్పటి యువజనులకు మీరిచ్చే ఈ సందేశం గొప్పది.
0: పట్టించుకోకూడదు సార్, మనకి టార్గెట్ ఏంటి
1: నేర్చుకోవడానికి,
0: టార్గెట్ ఏంటి మనది, అక్కడ ఉండాలి ఫోకస్. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో అనుకుంటున్నారని, ఎవరో ఏదో అనుకుంటున్నారని వీళ్ళు అనేసుకుంటుంటారు
1: వాళ్ళు అనకముందే.
0: ఇదంతా లేదు మాకు, మాకు చేప కన్ను మీద ఎలాగ గురి పెట్టాలన్నదే ఉంటుంది.
1: అట్లే ఉంటుంది. బాగుందండి, మీ ఒక ఆసక్తికరమైన ఘటన మీ సినీ రంగంలో ప్రముఖ నటులతో వీళ్ళందరితో నటించారు కదా, ఎప్పుడైనా ఎక్కడైనా శ్రోతలకు ఆసక్తికరంగా ఉండే ఘటన ఏమైనా ఉంటే?
0: చాలా ఉంటాయి మాకు,
1: చాలా ఉంటాయి మీకు. రోజు ఆసక్తికరమే, కానీ అందులోంచి ఇంకేమన్నా మీరు ఆశ్చర్యపోయిన ఘటన?
0: ఒంగోలు గీత షూటింగ్ చేసేటప్పుడు ఒకరోజు, మేము అప్పటికే 10-15 రోజులు అయింది షూటింగ్, 42 రోజులు అయింది, నేను 42 రోజులు ఉన్నాను సినిమా మొత్తం ఉంటాను నేను.

0: ఎక్కడ షూటింగ్? ఎక్కడ?
1: ఒక దగ్గర కాదు, గుంటూరులో జరిగింది, తాడేపల్లిగూడలో జరిగింది, హైదరాబాద్ లో జరిగింది, గుంటూరు చుట్టుపక్కల పల్లెటూరులో జరిగింది, చాలా తాడేపల్లిగూడెం పక్కన పల్లెటూరులో జరిగింది, ఉండరాజవరంలో జరిగింది.
0: అయితే ఆ సినిమా మొత్తంలో
1: ఉన్నారు. అయితే మేము 10 రోజులు 12 రోజులు షూటింగ్ అయిన తర్వాత ఒక రోజు ప్రకాష్ రాజ్ ది ఎంట్రీ స్టార్ట్ అయింది. ఆయన వచ్చారు, ఆయన నేషనల్ అవార్డు విన్నర్. ఆయన రాగానే నాకు భయం వేసింది, ఆయన పక్కన యాక్టింగ్ చేయాలంటే చాలా కష్టం అనే, ఎందుకో నాకు నేనుగా కొంచెం భయపడ్డాను సరిగా చేయగలను లేదో. ఆయన గురించి అప్పటికి నేను విన్నది ఏంటంటే, ఒక టేక్ చేసిన తర్వాత ఎవరైనా తప్పు చేస్తే ఆయన బాగా సీరియస్ అవుతారు, రెండో టేక్ ఇవ్వడానికి ఆయన సంశయిస్తారు అని, రెండో టేక్ అంత తొందరగా ఇవ్వరు అని.
0: అంటే తోటి నటుడు తప్పు,
1: తోటి నటుడు తప్పు చేయడానికి వీల్లేదు. ఆ మొదటి ఆయన వచ్చి రావడానికి గంట ముందే నాకు డైరెక్టర్ వచ్చి రిక్వెస్ట్ చేశారు, ఒరే నువ్వు చాలా శ్రద్ధగా చేయాలి, నువ్వు అటు ఇటు తిరుగుతుంటావు, నీకు శ్రద్ధ ఉండదు, నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, వాడు ప్రకాష్ రాజు రెండో టేక్ ఇవ్వడానికి చాలా సినిమా చూపిస్తాడు, నువ్వు జాగ్రత్తగా చేయాలి, నువ్వు అల్లరోడి బాగా, నాకు కొంచెం అల్లరి ఎక్కువ. దాంతో నేను నిజానికి అతను వచ్చిన తర్వాత నేను సరిగ్గా చేయలేకపోయాను, నేను కొంచెం బెబ్బే బెబ్బే అని ఫంబుల్ అయ్యాను. ఫంబుల్ అయితే హీరో రామ్ గమనించారు, అది ఏంటి దాసు కట్ చెప్పేసి ఆగండి ఆగండి ఆగండి అని నన్ను పక్కకు తీసుకెళ్ళిపోయాడు. ఏంది నేను 10-12 రోజులుగా చూస్తున్నాను, 7వ రోజు నువ్వు ఏమీ భయపడలేదు, ఇవాళ ఎందుకు కింద మీద అవుతున్నావు అంటే, నేను చెప్పాను సార్ అతను నేషనల్ అవార్డు విన్నర్, పెద్ద యాక్టర్, అతని దగ్గర చేయాలంటే భయం వేస్తాను సార్ అన్నాను. అప్పుడు ఆయన నన్ను కూర్చోబెట్టి సముదాయించాడు, మన అందరం ఇక్కడ కూలోళ్ళమే, నేను ఒక పెద్ద కూలీ, ఆయన ఒక కూలీ, నువ్వు ఒక కూలీ, నీకు 1 రూపాయి ఇస్తారు, నాకు 10 రూపాయలు ఇస్తారు, ఆయనకు 5 రూపాయలు ఇస్తారు, అందరము కూలీలు, మేము డబ్బుల కోసం వచ్చాము, దాన్ని అర్థం చేసుకో, బ్రెయిన్ లోకి తీసుకో. దాంతో నేను సెల్లరే గెలిచా. ప్రకాష్ రాజు ఉన్న ప్రతి సీన్ లో నేను ఓవర్ యాక్షన్ చేశాను,
0: యాక్షన్ కాకుండా ఓవర్ యాక్షన్,
1: ఓవర్ యాక్షన్ చేశాను విత్ ది పర్మిషన్ ఆఫ్ ది డైరెక్టర్.
0: అప్పుడు ప్రకాష్ రాజు గారు సంతృప్తి పడి ఉంటారు,
1: బాగా ఫ్రెండ్స్ అయిపోయాం.
0: అయితే మీ ప్రయాణంలో ఇన్ని ఒడిదుడుకులు, ఇన్ని రంగాలు, ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు వచ్చి మీరు ప్రశాంతంగా సాహిత్యం చదువుకుంటూ గడుపుతున్నారు.
1: అవును, బాగా సంతృప్తినిచ్చేది ఏంటంటే సాహిత్యం సార్,
0: సాహిత్యం
1: అయితే చాలా ఆనందం ఉంటుంది అందులో. అది అది తెలియాలి, అది ఏంటంటే తెలియాలి, అది రసగుల్లా లాంటిది, అది గులాబ్ జామ్ లాంటిది, అది కలాకండ్ లాంటిది,
0: దాని రుచి మరగాలి,
1: రుచి మరిగితే వదిలిపెట్టం సార్.
0: అయితే ఇప్పుడు తెలుగులో ఉన్న వాళ్ళలో మీ అభిమాన రచయితలు గాని, మీరు ఇష్టపడే రచయితలు ఎవరు? కథకులు కానీ, నవలలు, నవల రచయితలు,
1: కదిరిబాబు బాగా రాస్తారు,
0: కదిరిబాబు బాగా రాస్తారు,
1: వి రాజా రామ్మోహన్ రావు రాస్తారు,
0: రాస్తారు,
1: బోరి మురళీధర్ గారు బాగా రాస్తారు.
0: సంతోషం,
1: ఈ మధ్య తెలుసుకున్నాను,
0: సంతోషం.
1: కదిరిబాబు రచనలు చాలా సూపర్ ఉంటారు, ఎక్స్ట్రాడినరీ, బాగా ఇష్టం కదిరిబాబు. అంటే నా డైరెక్టర్ గా అన్నయ్య అని కాదు, నా నేను అంతకు ముందు నుంచి కూడా ఆయన రచనలు చదివిన్నా, చాలా గొప్ప రచయిత, లివింగ్ లెజెండ్ అనొచ్చు.
0: అయితే మిగతా ఇంకా కథకులు, రావిశాస్త్రి,
1: రావిశాస్త్రి కొడవడిగంటి కుటుంబరావు, చలం, చలం ఎక్స్ట్రాడినరీ కదా సార్.
0: ఇప్పుడు ఆధునిక రచయితలు కూడా చాలా మంది పుట్టుకున్నా
1: బాగా రాస్తున్నారు సార్, చాలా మంది రాస్తున్నారు,
0: ఆధునిక రచయితలు కూడా చదువుతున్నారు,
1: చదువుతున్నాను చదువుతున్నాను, కథలు ఎక్కువ చదువుతాను నేను. వి రాజా రామ్మోహన్ రావు అండి,
0: అవును,
1: ఎక్స్ట్రాడినరీ రైటర్, హ్యూమన్, మానవ జీవితం ఎలా ఉండాలి, మనుషులు ఎలా బిహేవ్ చేయాలి, మనుషులు ఎందుకు ఇలాగా, అధోజగత్ సహోదరులు ఎలా ఉంటారు, అసలు హ్యూమన్ యాంగిల్ మొత్తం ఉంటుంది రాజా రామ్మోహన్ రావు. వి పెద్ద ఆయన, 82 ఏళ్ళు ఉంటాయి, ఆయన కథలు చాలా బాగుంటాయి, అసలు ఎంత సరళంగా ఉంటుందో ఆయన వాక్యం.
0: చాలా మంచి విషయాలు చెప్పారు, మీరు ఇప్పుడు మంచి సాహిత్యాన్ని చదువుతూ మీ రోజుల్ని చాలా హ్యాపీగా గడుపుతున్నారు. మీరు ఇట్లాగే తెలుగు ప్రేక్షకులకి మరింత హాస్యాన్ని పంచాలని కోరుకుంటూ నమస్కారం.
1: ధన్యవాదాలు, ధన్యవాదాలు.
2: ఇప్పటి వరకు మీరు జీవన గమనం సాహిత్య పఠనం సినీ హాస్య నటుడు టెలివిజన్ వ్యాఖ్యాత కిషోర్ దాస్ తో ముచ్చటిన్నారు. ముచ్చట పెట్టింది బి మురళీధర్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు ఆనందాన్ని కప్పేసే ఆలోచన, మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం వింటారు.

మనసు అనేది అనేక జ్ఞాపకాల తోట. తోట అన్నాక అందులో కమనీయ అందాలను వెదజల్లుతూ మనసుని పులకింపజేసే పూలతో పాటు మనసు వేళ్లకు కస్సుమని గుచ్చుకుని కన్నీళ్లని పెకిలించే కరకశత్వ ముళ్ళు కూడా ఉంటాయని తెలియని వారెందరుంటారు. అయినా కూడా మనసు తోటలో విహరిస్తూనే ఉంటారు. జన్మనిచ్చిన తల్లి దగ్గరి నుండి, తండ్రి దగ్గరి నుండి బంధువులు, మిత్రులు, సమాజం, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల అంతిమ తీరాల దాకా, ప్రపంచం చివరి అంచుల దాకా, కృత్రిమ ఉపగ్రహాలను వీపులకు కట్టుకుని ఖగోళ తలం ఆఖరి అంచుల దాకా సాగిన మొత్తం ప్రయాణంలో సముపార్జించుకున్న జ్ఞానమంతా ఒక సామూహిక జ్ఞాపకం. జ్ఞాపకం గతంలోనిదే. గతంలోని జ్ఞాపకమే ఆలోచన రూపంలో పునరావృతమవుతూ ఉంటుంది. అంటే ఆలోచన మహావృక్షానికి బీజరూపం గతంలోని జ్ఞాపకమే తప్ప మరొకటి కాదు. ఆలోచన కొత్తది కాదు, అది పాతదాని కొనసాగింపు మాత్రమే. అది గతంలోని జ్ఞాపకం యొక్క ప్రక్రియ మాత్రమే, అంతేకాని అది క్రియ కాదు. అయితే జ్ఞాపకం అంతిమ సత్యం కాదు, అట్లని అబద్ధమూ కాదు. అది ఒకప్పటి జరిగిన వాస్తవం మాత్రమే. జ్ఞాపకం సత్యం కాదు అనే దానికి అర్థం అది సర్వసమగ్ర దృష్ట్యా సత్యం కాదని గమనించాలి. సర్వసమగ్రంగా అంటే మొత్తానికి మొత్తమని, లేదా ఉన్నదున్నట్లుగా అని, లేదా నూటికి నూరు పాళ్ళు అని అర్థం. సత్యం అంటే ఈ క్షణంలో ఉన్నది అని, లేదా వర్తమానంలో ఉన్నది అని, లేదా జీవముతో ఉన్నది అని, లేదా చలనంతో ఉన్నది అని, లేదా పరిణామ దశలో ఉన్నది అని, లేదా ఎప్పటికీ నూతనంగా ఉండేది అని, లేదా అనుభవం పొందుతున్నప్పుడు ఏదైతే అందుతోన్నదో అది అని గమనించాలి. వీటిలో ఏ ఒక్క లక్షణం జ్ఞాపకానికి లేవు. అంచేత జ్ఞాపకం అంతిమ సత్యం కాదు. జ్ఞాపకం ఒక చిత్రం లాంటిది. చిత్రం జీవరహితంగా, చలనరహితంగా ఉంటుంది. ఒకప్పుడు వర్తమానంలో ఉండినటువంటిది జీవంతో ఉండినటువంటిదే అయినప్పటికీ అది గతంలోకి జారిపోగానే, అంటే జ్ఞాపకాల క్షేత్రం అయిన మనసులోకి వెళ్ళిపోగానే అది సర్వసమగ్రతని కోల్పోయి ఒక జ్ఞాపికగా లేదా ఒక చిత్రంగా మిగిలిపోతుంది. ఒక నిజమైన పూలతోటని చూసిన తర్వాత ఇక అది జ్ఞాపకాల ఖజానాలో భద్రంగా, చెక్కు చెదరకుండా, సుస్థిరంగా ఉండిపోతుంది. అయితే మనసు పొరలపై ఒక జ్ఞాపకంగా ఉండిపోయిన పూలతోటకు నిజంగా వర్తమానంలో ఉన్న పూలతోటకు ఎంతో తేడా ఉంటుంది. నిజంగా ఉన్న పూదోట సజీవంగా, ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అది చల్లని పిల్లగాలులకు స్పందిస్తూ అటూ ఇటూ ఊయలలూగుతూ ఉంటుంది. క్షణక్షణానికి పరిణామం చెందుతూ నూతనంగా ఉంటుంది. పూల మకరందాన్ని గాలిలోకి వెదజల్లుతూ ఉంటుంది. మొగ్గలు వికసిస్తూ ఉంటాయి. పూల రెమ్మలు అందాలను ఆరబోస్తూ ఉంటాయి. వాడిన పూరెమ్మలు కొన్ని కిందకి రాలిపోతూ ఉంటాయి. వాటి స్థానాన చిగుర్ల పసిపాపలు కళ్ళు తెరుస్తూ ఉంటాయి. ఆ విధంగా జీవితం అక్కడ ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది. కానీ జ్ఞాపకపు తోట ఇందాక చెప్పుకున్న విధంగా ఉంటుందా? మనసు దాచుకున్న తోట ఒక జ్ఞాపకం మాత్రమే, అది జీవరహితమైనది. కళ్ళు మూసుకొని జ్ఞాపకపు తోటలోని పూలని గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా కూడా అవి అటూ ఇటూ కదులుతూనే ఉన్నట్లుంటాయి. కానీ అవి ప్లాస్టిక్ పువ్వుల్లాంటివి. అవి ఎలాంటి సువాసనలను వెదజల్లలేవు. అక్కడ ఎలాంటి గాలి పూల మకరందాన్ని మోసుకెళ్లలేదు. ఆ తోట జీవిస్తూ ఉండలేదు. అంచేత అవి నిజం పూలు కావు. అయితే జ్ఞాపకానికి గాని, దాని కొనసాగింపు లేదా విస్తరింపు అయిన ఆలోచనకు గాని వాటి స్థానం, వాటి విలువ వాటికి ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అదే పనిగా వాటిని పట్టుకొని వేలాడటం మూలాన అప్పటికే సిద్ధంగా ఉన్న ఆనందం మరుగున పడిపోయి అసలేని దుఃఖాన్ని చవిచూడాల్సి వస్తుంది. తీపి జ్ఞాపకమైనా, చేదు జ్ఞాపకమైనా, జ్ఞాపకం అనేది ఆలోచనగా విస్తరించటమే ఒక పెద్ద ఆటంకం ఆనందం పొందటానికి. ఒకసారి ఇలానే జరిగింది. నేను సినిమా థియేటర్లో ఉన్నాను. ఎంతో రసవత్తరంగా ట్రాజెడీ సీన్ కొనసాగింది.

0: సాగుతూ ఉంది. ఉండి ఉండి హఠాత్తుగా హాలంతా నవ్వులతో గొల్లుమంది. నా పక్క సీట్లో ఉన్నాయనా నన్ను అడిగాడు. ఏం జరిగింది సార్ అని. జీవితంలో పెద్ద మొత్తము ఇలాగే వృధాగా ఖర్చవుతూ ఉంటుంది. అతడి ముఖం, కళ్ళు, చెవులు స్క్రీన్ పైనే ఉంటాయి, కానీ అతనే అక్కడ ఉండడు. అతడు ఆలోచనతో ఉంటాడు. ఆలోచనతో అంటే గతంలో అని. గతంలో తాను సంచరించిన ప్రాంతంలో అతడు తిరుగాడుతూ ఉంటాడు. ఈ విధంగా గతం అనే పొగమంచు పొర ఎదురుగా ఉన్నదానిని, అంటే వర్తమానంలో అక్కడే ఉన్నదానిని లేదా ఆ క్షణాలలో ఉన్నదానిని అగుపడకుండాను వినపడకుండాను చేస్తుంది. ఆ క్షణాలలో సహజంగా పొంగి పొరలి వచ్చే సహజాత నవ్వుని పొందకుండా చేస్తుంది. అలాంటి గతాన్ని పట్టుకుని వేలాడటంలో నిజంగా ఏమైనా ప్రయోజనం ఉన్నదా? గతం అనేది విలువైనది, దానిని అవసరమైన ప్రతిసారి ఉపయోగించుకోవాలి, కానీ దాని వలలో చిక్కకూడదు.
1: ఇప్పటి వరకు మీరు ఆనందాన్ని కప్పేసే ఆలోచన, మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం విన్నారు. ఇక ఇప్పటి వరకు మీరు విన్న ఈ కార్యక్రమాలన్నీ మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళా మళ్ళా వినాలన్నా మీ దోస్తులకు కానీ చుట్టాలకు కానీ చెప్పి వినిపించాలన్నా మన యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. ఇక మీరు అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా ఎక్కడైనా వినొచ్చు. మన యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇక వాటి మీరు ఇనుడే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ వినిపియుండ్రి. గట్లనే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి్రి. ఇక గీ కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈ రోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.
2: ఇంతటితో ఎలటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఇక మళ్ళా రేపొద్దుగల 7:15 వచ్చే అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన పడుకొని చేసే ఆసనాలు గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం, ఇంకా చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి శీర్షికన బీటెక్తో పిహెచ్డికి అవకాశాలు, మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో ముచ్చట, ఇంకా పెరటి చెట్టు శీర్షికన సీనియర్ పాత్రికేయుడు రచయిత మందరపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 50వ భాగం వింటారు. ఇక గివే కాకుండా ఇంకా కొన్ని విశేషాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 8 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార ప్రభాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.
3: लोकसभा अध्यक्ष ओम बिरला ने वर्ष 2026-27 के लिए कई संसदीय समितियों का पुनर्गठन किया. नए अध्यक्ष किए नियुक्त. शिक्षा मंत्रालय ने शास्त्रीय भाषाओं असमिया, बंगाली, मराठी, पाली और प्राकृत के अध्ययन के लिए 5 नए उत्कृष्टता केंद्र स्थापित करने की स्वीकृति दी. भारत ने पाकिस्तान से जारी अवैध घुसपैठ का कड़ा विरोध किया. पाकिस्तान उच्चायोग के कार्यवाहक प्रभारी को तलब किया. 19वां प्रवासी भारतीय दिवस सम्मेलन अगले वर्ष 7 से 9 जनवरी तक कोलकाता में. इसराइल के प्रधानमंत्री बेन्यामिन नेतन्याहू ने भारतीय पायलट स्मिथ

ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సాహెబ్ 1961వ సంవత్సరంలో మా ఆదిలాబాదులోని న్యూ థియేటర్ అనే సినిమా టాకీసులో కచేరీ చేసినారు. అదొక చారిటీ సభ. తద్వారా వచ్చిన డబ్బుతో ఆదిలాబాద్ దవాఖానాలో పిల్లల కోసం ఒక ప్రత్యేక వార్డు బిల్డింగ్ను కట్టించినారు. ఆ బిల్డింగ్ ఈనాటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయాన్ని ఆనుకొని నిర్మింపబడింది. దాని ముందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి గారి నివాస భవనం ఉండేవి. ఇప్పుడవేవీ లేవు, అదంతా గతం. ఆ బిల్డింగులన్నింటినీ కూల్చివేసినారు. అక్కడొక భవనం నిట్టనిలువుగా నిలబడి సామాన్యులను వెక్కిరిస్తున్నట్లుగా కనబడుతుంది. అదే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం. బిల్డింగ్ అంటే గుర్తుకు వచ్చింది. న్యూ థియేటర్లో ఖాన్ సాహెబ్ సభ జరిగిందనుకున్నాం కదా, ఆ న్యూ థియేటర్ను కూడా బిల్డింగ్ అనేవారు. బిల్డింగ్లో సినిమా చూడటం అనేది ఒక గొప్ప, ఎందుకంటే మిగతా రెండు టాకీసులు బిల్డింగులు కావు. ఇప్పుడైతే న్యూ థియేటర్ బిల్డింగ్ కూడా నామరూపాలు లేకుండా పోయింది. ఇదంతా గతమైపోయింది. అంత గొప్ప గాయకుడు ఆదిలాబాదులో కచేరీ చేసినాడని చెప్పడానికి ఆనవాలేమీ మిగలలేదు. కాని ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు ఈ వివరాలన్నీ తమ సంగీత వ్యాసాల్లో రాసి నిక్షిప్తం చేసినారు. యాది మిగిలిపోయింది. హిందుస్థానీ సంగీతాన్ని విని ఆనందించే సంగీత రసజ్ఞులకు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ ఎవరో తెలియదంటే సంగీతం నేర్చుకునే విద్యార్థికి సరిగమలే తెలియవన్నట్టు భావించడం. ఆగ్రా ఘరానాకు చెందిన ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ను ఆఫ్తాబె ముస్సిహి అన్నారు. అంటే సంగీతాకాశంలో సూర్యుని వంటివారు అని అర్థం. అట్లాగే మరో వెలుగు వెలిగిన సూర్యుడిలాగా బడే గులాం అలీ ఖాన్ సాహెబ్ను గురించి చెప్తారు. ఉస్తాద్ కాలంలోనే మరో గులాం అలీ ఖాన్ ఉండేవారు కనుక వయస్సులోనే కాక శాస్త్రంలోనూ పెద్దవారైన ఉస్తాద్ను బడే గులాం అలీ ఖాన్ అన్నారు. అంతేగాక శారీరకంగా కూడా ఉస్తాద్ బడేనే, మహాకాయులు. ఉస్తాద్ గురించి చెప్పుకునే మరో చమత్కారం, ఉస్తాద్ మంచి గవయ్యే కాకుండా మంచి ఖవయ్యా కూడా అని. గవయ్యా అంటే గాయకుడనే మాట స్పష్టమే, ఖవయ్యా అంటే బాగా భోజనం చేసే భోక్త అనాలి. ఉస్తాద్కు మాంసాహారం అంటే ఇష్టం. అందులోనూ అంగుళం మందం నెయ్యి పేర్కొని ఉండాలి. నాస్తాలో దాదాపు 40 రొట్టెలు సునాయాసంగా భుజించేవారు. ఉస్తాద్ ఏప్రిల్ 2వ తేదీ 1902వ సంవత్సరంలో లాహోర్లోని సంగీత సంప్రదాయ కుటుంబంలో జన్మించినారు. వీరి పూర్వీకులు గొప్ప ఉస్తాదులుగా రాజాస్థానాల్లో గాయకులుగా కీర్తి గడించినారు. ఉస్తాద్ తండ్రి అలీ బక్ష్ ఖాన్ కాసూర్ పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్ ఫతే అలీ ఖాన్ శిష్యుడు కనుక ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ గారిని కాసూర్ పాటియాలా ఘరానా విద్వాంసునిగా చెప్పాలి. అయితే బడే గులాం అలీ ఖాన్ ఈ ఘరానా సంగీతానికి కొత్త మెరుగులు దిద్ది తర్వాతి తరానికి మార్గదర్శకుడైనాడు. తండ్రి వద్దనేగాక ఉస్తాద్ కొంతకాలం తనకు పినతండ్రి వరుసైన ఉస్తాద్ కాలే ఖాన్ వద్ద కూడా సంగీతాన్ని నేర్చినాడు. ఉస్తాద్ స్వయంగానే చాలా విషయాలు నేర్చుకున్నాడు. రాత్రిపూట శ్మశానంలో సురమండల్ వాయిస్తూ తెల్లవార్లు సంగీత సాధన చేసేవారు. అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది. రాత్రిపూట అక్కడికి రావడానికి ఎవరూ సాహసించరని అతని అభిప్రాయం. అతని సాధన నిరాఘాటంగా సాగిపోయేది. శ్మశానంలో అతని సంగీతాన్ని ఆ భూతనాథుడికి వినిపించేవాడు. శ్మశానంలోకి వసంతాన్ని రప్పించేవారేమో. శివాష్టకం యాదికి వస్తుంది కదా, హరం సర్పహారం చితాభూ విహారం భవం వేదపారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో పాటియాలా దర్బారులో తొలిసారి కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచినాడు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్. అప్పుడతని వయస్సు 12 సంవత్సరాలు మాత్రమే. ఉస్తాద్ నేర్చిన విద్య ద్రుపద్ ధమార్ వంటి ప్రాచీన శుద్ధ శాస్త్రీయ సంగీతం. కాని అతను గానం చేసింది మాత్రం ఖయాల్ సంగీతం. అంతేగాక ఉస్తాద్

ఠుమ్రీగానంలోనూ అద్వితీయుడిగా ఖ్యాతిగాంచినాడు. ఉస్తాద్ తాను అనుకున్నట్లుగా ఎప్పుడూ కచేరీ పూర్తి చేయలేకపోయేవాడు. ఎందుకంటే శ్రోతలు ఫలానా ఠుమ్రీ వినిపించరా అని ప్రాధేయపడేవారు. వెంటనే ఆ ఠుమ్రీగానం ప్రారంభమయ్యేది. తెల్లవార్లు సంగీత సభ జరిపిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఉస్తాద్ గానామృతంలో మునిగి తేలేవారికి ఎప్పుడు తెల్లవారిపోయిందో ఎలా తెలుస్తుంది గనక. ఖాన్సాహెబ్ స్వయంగా కవి. తాను రాసిన ఠుమ్రీలను తానే గానం చేసేవారు. సబురంగ్ ముద్రతో అతడు రాసి గానం చేసిన ఠుమ్రీలలో ఆర్తి, విరహవేదన శ్రోతల మనస్సుల్లోకి చురకత్తుల్లాగా చొచ్చుకుపోయేవి. కాకరు సజని ఆయేన బాలం, కటెనా బిరహాకి రాత్, తొరి తిరిచి నజరియాకి బాన్, యాద్ పియాకి ఆయ్, ఏ దుఃఖ్ సహాన జాయ్, వంటి ఎన్ని ఠుమ్రీలైనా ఎత్తి చూపవచ్చు. ఎక్ నవేలీ నార్ అనే చీజ్ కేదార్ రాగంలో సాగింది. దాన్ని ఖ్యాల్కు ఉదాహరణగా చెప్పవచ్చు. సాహిత్యంతో పాటు సంగీతంలో కూడా అసమాన పాండిత్యాన్ని కఠోర సాధనతో కరతలామలకం చేసుకున్నారు గనక అతనికి స్వరస్థానాలన్నింటి మీద సార్వభౌమాధికారం లభించింది. దూరదూర స్వరస్థానాలైన, అతి సన్నిహిత స్వరస్థానాలైన ఎంత దురితగతిలో ఉన్నా శృతి తప్పకుండా భావం చెడకుండా పలికించడంలో ఉస్తాదుకెవ్వరూ సాటిలేరు. ద్వాదశ స్వరస్థానాలను వరుసగా పలికించటం సామాన్యులకు కష్టతరమైన విషయం, కాని ఉస్తాదుకది కొట్టిన పిండి. విపరీతమైన ద్రుతకాలంలో అపస్వర ఛాయ పడకుండా ద్వాదశ స్వరస్థానాలను పలికించి శ్రోతలను ఆశ్చర్యచకితులను చేయడం ఉస్తాదుకు వెన్నతో పెట్టిన విద్య. అంతేగాక ఉస్తాద్ తన కంఠాన్ని రకరకాలుగా మార్చి గానం చేసేవారు. వివాది స్వరాలను, స్వర సముదాయాలను గానం చేయడం ఎంతటి వారికైనా కత్తిమీద సాము వంటిదే. కాని ఉస్తాద్ కవి క్రీడా విశేషాలు. ఉస్తాద్ గానంలో మీండ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మీండ్ను కర్ణాటక సంగీతంలో జారుగమకం అంటారు. సాధారణంగా ఒక స్వరస్థానం నుండి మరో స్వరస్థానానికి జార్చేటప్పుడు ఆ గమకంలో ప్రధానంగా రెండు స్వరస్థానాలను వినిపించటం సంప్రదాయం. కాని ఉస్తాద్ గాత్రంలో ఆ రెండు స్వరస్థానాల మధ్య మరొకటో రెండో స్వరాలు స్ఫురించటం ఉస్తాద్ ప్రత్యేకత. కర్ణాటక సంగీతజ్ఞులు కూడా ఉస్తాద్ గానానికి ముగ్ధులయ్యేవారు. ఆనాటి ప్రముఖ గాయకుడు జీఎన్బిగా ప్రసిద్ధుడైన జీఎన్ బాలసుబ్రహ్మణ్యం ఉస్తాద్ భక్తుడు. అతని వలన మద్రాసులో కాలుమోపిన ఉస్తాద్ ఇక తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. రసరుబ్ధులైన సంగీతజ్ఞులు ఉస్తాద్ గాత్రానికి జోహార్లు పలికినారు. మద్రాసులో ఉస్తాద్ అభిమానులు కోకొల్లలు. మధుర గాయకుడు ఘంటసాల కూడా ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ వీరాభిమాని. కనుక ఉస్తాద్ మద్రాసులో ఘంటసాల గారింట్లోనే బస చేసేవారు. దక్షిణాదివారేగాక మహారాష్ట్ర సంగీతజ్ఞులు కూడా ఉస్తాద్ గానమాధుర్యానికి ముగ్ధులయ్యేవారు. రసలుబ్ధులైన మహారాష్ట్రులు అతన్ని తలకెత్తుకున్నారు. ఉస్తాద్ తరచుగా లాహోర్ నుండి ముంబాయి వచ్చి కచేరీలు చేసేవారు. కలకత్తాలోనూ మద్రాసులోనూ వారి అభిమానులకు కొదవలేదు. ఉస్తాద్ గడిపింది సూఫీ ఫకీర్ జీవితం. కులమతాల పట్టింపు లేదతనికి. హరివోం తస్సత్ అని పహాడీ రాగంలో ఠుమ్రీ గానం చేస్తే అతను మహమ్మదీయుడని ఎవరూ అనుకునేవారు కాదు. మహాత్ముని కోసమే ఈ రచన రచించి గానం చేసిన వాగ్గేయకారుడు ఉస్తాద్. మహాత్మా గాంధీ కూడా ఉస్తాద్ అభిమాని అని వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. దేశ విభజన అనంతరం లాహోర్లో ఉండటం ఉస్తాద్కు దుస్సహమైంది. తనకు భారత పౌరసత్వం ఇప్పించవలసిందిగా ఆనాటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికొక అర్జీ పంపుకున్నాడు. వెంటనే ప్రధాని సంయుక్త మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మురార్జీ దేశాయికి ఈ విషయం తెలియపరచగా మురార్జీ గారు ముంబాయి మాహిమ్లో ఉస్తాదుకొక అందమైన భవనాన్ని కేటాయించి ముంబాయి మహానగర పౌరునిగా ఉస్తాదును ఆహ్వానించి గౌరవించినారు. సముద్ర తీరాన గల మాహిమ్లోని భవంతిలో ఉస్తాద్ నివాసమేర్పడిన తర్వాత సంగీతజ్ఞులకు అదొక దేవాలయమే అయింది. ఎందరో ప్రముఖ సంగీతజ్ఞులు, గాయకులు

వాదకులు వెళ్లి ఉస్తాదును దర్శించుకునేవారు. ముంబాయి ఆకాశవాణిలోనూ హెచ్ఎంవి రికార్డ్ కంపెనీలోనూ పనిచేసిన జిఎన్ జోషి గారికి ఉస్తాద్ సంగీతం పట్ల విపరీతమైన అభిమానం ఉన్నందువల్ల అతడు ఉస్తాద్ గానం చేసిన చాలా రికార్డులను భద్రపరిచినాడు. హైదరాబాద్ సంస్థానంలో నవాబ్ జహీరియార్ జంగ్ అనే పాయగా అమీర్ గారుండేవారు. అతడు ధనవంతుడు, విద్యావంతుడు, సంగీతాభిమాని. నిజాం నవాబుకు సమీప బంధువేగాక నిజాం మంత్రిమండలిలో సమాచార పౌర సంబంధ శాఖామర్త్యునిగా కూడా పనిచేసినాడు. హైదరాబాదులోని అతని రాజభవనంలో సంగీత సాహిత్య నాట్యాలకు మంచి ఆదరణ లభించేది. అతని మిత్రుడైన ఈ జిఎన్ జోషి వలన నవాబు గారికి ఉస్తాద్ పరిచయమైంది. తొలి పరిచయంతోనే నవాబ్ సాబ్ ఫిదా అయిపోయి ఉస్తాద్కు వీరాభిమానిగా మారిపోయినాడు. కనుక ఉస్తాద్ తరచుగా హైదరాబాద్ వెళ్లి నవాబ్ జహీరియార్ జంగ్ దావత్పై నెలలు నెలలు నవాబ్ గారి రాజమహల్లో ఉండిపోయేవారు. ఉస్తాద్ అక్కడ ఉన్నన్ని రోజులు పండగ వాతావరణమే. ఆ సమయంలోనే ఉస్తాద్కు పక్షవాతం సోకింది. ఎడమభాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. కాని ఆశ్చర్యకరంగా అతని గాత్రమాధుర్యానికి ఏమాత్రం భంగం కలగలేదు. ఎప్పటి వలనే గానం చేసేవారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ తాలూకాలో ఒక పెద్ద మనిషి చెట్ల మందులతో పక్షవాతాన్ని నయం చేస్తాడని తెలిసి అక్కడికి వచ్చినారు ఉస్తాద్. అతని మందుల వలన ఉస్తాద్ ఆరోగ్యం కొంత కుదుటపడిన మాట వాస్తవమే అయినప్పటికీ ఆహార నియమాలు పాటించనందువల్ల లాభం లేకుండా పోతున్నదని వైద్యుని ఆరోపణ. అదే సమయంలో ఉస్తాద్ ఆదిలాబాద్ నగరంలో ఒక ఛారిటీ ప్రోగ్రాం ఇచ్చి దవాఖానా నిర్మాణానికి కారకులైనారు. నవాబ్ జహీరియార్ జంగ్ కూడా ఉస్తాద్ చికిత్స కోసం విపరీతంగా ఖర్చు చేసినాడు. ప్రసిద్ధ సంగీత దర్శకులు నౌషాద్ గారికి, నిర్మాత కె ఆసిఫ్ గారికి తమ మొఘలే ఆజం చిత్రంలో తాన్సేన్ పాత్రకు నేపథ్య గానం ఉస్తాద్తో పాడించాలని ఉండేది. సుఖసుఖాన ఒప్పుకోలేదు ఉస్తాద్. అతి కష్టం మీద రెండు రాగాలను రికార్డు చేసినారు. ఒకటి సోహిని, మరొకటి రాగేశ్వరి. ఒక్కో రాగానికి 25,000 రూపాయలు చెల్లించుకున్నారు. జాతస్యహి ధ్రువో మృత్యువు అన్నట్లు ఎంతటి వారికైనా మరణము తథ్యమే కదా. ఏప్రిల్ 23వ తేదీ 1968వ సంవత్సరంలో ఉస్తాద్ స్వర్గస్థులైనారు. ఏప్రిల్ మాసంలోనే జన్మించి ఏప్రిల్ మాసంలోనే మరణించినారు. ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ సబ్రంగ్ ముద్రతో గానం చేసేవారు కనుక అతని మరణానంతరం అతని పుత్రులు, శిష్యులు, అభిమానులు సబ్రంగ్ సంగీత సమ్మేళనాలు నిర్వహిస్తూ వర్ధమాన సంగీతజ్ఞులకు, సంగీత విద్యార్థులకు, పరిశోధకులకు ఇతోధిక సహాయాన్ని అందిస్తున్నారు. ఉస్తాద్కి ఇద్దరు కుమారులు, పెద్దబ్బాయి కరామత్ అలీ ఖాన్, రెండవ అబ్బాయి మునవ్వర్ అలీ ఖాన్. ఈ మునవ్వర్ అలీ ఖాన్ ఉస్తాద్తో నిరంతరంగా ఉంటూ గాత్ర సహకారం అందించేవారు. తర్వాతి కాలంలో అతడూ ఉస్తాద్ అయినాడు. ప్రస్తుతం ఉస్తాద్ మునవ్వర్ అలీ ఖాన్ కుమారుడు రజా అలీ ఖాన్ కూడా గాయకునిగా మారినాడు. అయితే ఇప్పుడు కాసూర్ పాటియాలా ఘరానాకు ఖలీఫా అంటే వారసుడు ఇంకా ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ పెద్ద కుమారుడు కరామత్ అలీఖాన్ కుమారులిద్దరూ మజహర్ అలీఖాన్, ఉస్తాద్ జవ్వాద్ ఖాన్లు. ఇద్దరు కూడా ఈ ఘరానా వారసులే. అయితే వారికి వారి తాతగారి శిష్యరికం లభించలేదు. పినతండ్రి ఉస్తాద్ మునవ్వర్ అలీ ఖానే వారి గురువు. పండిత్ అజయ్ చక్రవర్తి, అతని కూతురు కౌశికీ చక్రవర్తి ఉస్తాద్ గాత్రాన్ని ప్రచారం చేస్తున్నారు. జగదీష్ ప్రసాద్ పండిత్ అనే సంగీతజ్ఞుడు ఉస్తాద్ గాత్రాన్ని యథాతథంగా గానం చేస్తాడు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉస్తాద్ గాత్రమాధుర్యం ప్రతి సంగీతజ్ఞుని మీద ఉంటుందనేది మాత్రం నిజం. కొందరు పైకి చెప్పరు. పండిత్ జస్రాజ్ తాను మేవాతీ ఘరానా గాయకుడే అయినప్పటికీ అతని మీద బడే గులాం అలీ ఖాన్ ప్రభావం ఉన్నదని స్వయంగా చెప్పుకుంటారు. విదుషి పర్వీన్ సుల్తానా పాటియాలా ఘరానాకు చెందిన వారే అయినా కిరాణా ఘరానాకు చెందిన ఉస్తాద్ దిల్షాద్ ఖాన్ను వివాహమాడిన తర్వాత ఆమె సంగీతంలో కొంత కిరాణా ఘరానా సంగీత సంప్రదాయం కనబడుతుంది. కాని అందులో పాటియాలా ఘరానా ముద్రనే అధికం. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సా

0: సాహిబ్ గాత్రాన్ని పర్వీన్ సుల్తానా చక్కగా గానం చెయ్యగలదు. తొలినాళ్లలో ఆమె పాడిన అహిర్ భైరవ్, సాలకు వరాళి తోడి, లలిత వంటి రాగాల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందరికో మార్గదర్శకులై తన సంగీతామృత ధారలో ముంచెత్తిన ఉస్తాద్ హైదరాబాదులో కన్నుమూయడం భగవదేచ్ఛ. బసీర్బాగ్ ప్యాలెస్ నుండి ప్రారంభమైన ఉస్తాద్ జనాజా అంటే శవయాత్ర పాయగా అమీర్ల ఖబరిస్తాన్ దాకా సాగింది. రోడ్డుకిరువైపులా అభిమానులు, శిష్యులు, పురప్రముఖులు పూలు చల్లుతూ నిలిచిపోయినారు. హైదరాబాదులోని దాయరా మీర్ మోమిన్ వద్ద ఉస్తాద్ సమాధిని నవాబ్ జహీర్ యార్ జంగ్ నిర్మించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. బషీర్బాగ్లోని ప్రధాన వీధి పేరు ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ మార్గ్ అని పిలుస్తున్నారు. ఆ విధంగా ఉస్తాద్పై హైదరాబాదీలు అభిమానాన్ని చాటుకున్నారు. ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ కు సంగీత నాటక అకాడమీ అవార్డు అందించి తనను తానే గౌరవించుకున్నది. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేళ. 1962 భారత ప్రభుత్వం ఉస్తాద్కు పద్మభూషణ పురస్కారాన్ని అందించి గౌరవించింది. ఫూల్ ముర్జా గయా ఖూబ్ ఖిల్కే అన్నారు ప్రముఖ తెలుగు ఉర్దూ కవి కాళోజి రామేశ్వరరావు గారు. బాగా వికసించిన పువ్వు వాడిపోతుంది, అది ప్రకృతి ధర్మం. కాని ఉస్తాద్ గానం మాత్రం అజరామరం, నిత్య నూతనం.
1: ఇప్పటి వరకు మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 35వ భాగంలో ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ గురించిన విశేషాలు విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇక ఇప్పటి వరకు మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళా మళ్ళా వినాలన్నా, మీ దోస్తులకు గాని చుట్టాలకు గాని చెప్పి వినిపించాలన్నా మన యూట్యూబ్ ఛానల్కు వెళ్లి వినొచ్చు. మన యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇక బట్టి మీరు వినడే కాకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఎలటి పుస్తకంతో కార్యక్రమం సమాప్తం. ఇక ఈ కార్యక్రమం శుక్ర శని వారాలల్లా రాత్రి 9:30 ప్రసారమవుతుంది. మళ్ళా శని ఆదివారాలల్లా పొద్దుగల 8:30 పునఃప్రసారమవుతుంది. ఇక మళ్ళా రేపు పొద్దుగల 8:30 వచ్చే కథనం కార్యక్రమంలో సత్యం శంకర మంచివారి అమరావతి కథలు సంపుటి నుండి బంగారు దొంగ పుణుకుల బుట్టలో లచ్చితల్లి కథలింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. సింగిడి సినీ గీతాల హరివిల్లు.

మీకు నచ్చే మీరు మెచ్చే ఎన్నో సినీ గీతాలను సింగిడి కార్యక్రమంలో వినాలన్నా, మీకు నచ్చిన వారికి వినిపించాలన్నా మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 2 గీ

0: మీ పేరు?
1: నా పేరు దీపాంక్ శవాణి.
0: దీపాంక్ శవాణి, మావలా నుంచి చేస్తున్నావు కదా?
1: అవును.
0: మంచి ఉన్నావా?
1: అవును.
0: ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు?
1: ఫిఫ్త్.
0: ఫిఫ్త్ క్లాస్? మరి వాళ్ళ ఆదివారం వచ్చింది, ఏం చేస్తున్నావు? లేచినవా లేదా మరి ఇంకా?
1: లేచినా.
0: వింటున్నావా రేడియో? చెప్పు మరి, ఇప్పుడు దసరా సెలవులు వస్తున్నాయి, దసరా సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అట్లా ఏమన్నా పోతున్నావా ఇంటికా? నేను ఏ ఊరు మీది అమ్మమ్మ వాళ్ళది?
1: అమ్మమ్మ వాళ్ళది నిర్మల్.
0: అక్కడనే పెడతావా బొడ్డెమ్మలు? అక్కడనే ఉంటావా? మంచి. చెప్పు మరి, ఇప్పుడు బడిలలో పరీక్షలు నడుస్తున్నట్టున్నాయి, మంచిగా రాస్తున్నావా పరీక్షలు?
1: అవును.
0: అయిపోయినాయా ఇంకా నడుస్తున్నాయా? నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంది మరి?
1: హిందీ.
0: హిందీ ఇష్టమా? వస్తుందా మరి? మాట్లాడతావా? సౌతో
1: రాస్తావు?
0: మంచిది, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు దీపాంక్ శవాణి. ఏ పాట వినాలనుకుంటున్నావు మరి వాళ్ళ? తప్పకుండా దీపాంక్ శవాణి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇలానే ఫోన్ చేస్తూ ఉండండి శ్రోతలు. మీట్స్కి ఇట్లనే ఫోన్లు చేసుకుంటా మీ మనసుకు నచ్చిన పాటల్ని కోరియనొచ్చు. ఇక మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబరు 0872 గీ కోడ్ నంబర్ను జత చేసి 2950 మరొక నంబర్ 2300 ఫోన్లు వేయుండ్రి. ఇప్పుడైతే ఈ పాట మీకోసం.

0: శ్రోతలో మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నాడు, మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో నమస్తే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన యాస, మన బాసలో సాగుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి శ్రోత మరొక శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నాడు, మాట్లాడదాం. హలో హలో హలో హలో వినిపిస్తుందా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. భూమి నుండి పైకి చూస్తే కనుచూపు మేర వరకు కనిపించేంత విశాలమైన ఆకాశం తనలో ఎన్నో వింతలను, అద్భుతాలను దాచుకుంది. అయితే ఈ ఆకాశంలో బగబగమండే సూర్యుడు, వెన్నెల వెలుగులు చిమ్మే చంద్రుడు, మిలమిల మెరిసే నక్షత్రాలే కాకుండా మనకు తెలియని ఇంకా ఎన్నో విచిత్రాలు, రహస్యాలు దాగున్నాయి. ఇక వాటన్నిటి గురించి తెలుసుకోవడానికే 1957 అక్టోబర్ 4 మొట్టమొదటిసారి మానవుడు స్పుట్నిక్ 1 అనే తొలి మానవ నిర్మిత ఉపగ్రహాన్ని ప్రారంభించి అంతరిక్ష అన్వేషణకు శ్రీకారం చుట్టిండు. ఇక గా తర్వాత 1967 అక్టోబర్ 10 అంతరిక్షంలో చంద్రునితో సహా ఇతర ఖగోళ ప్రాంతాలలో అన్వేషించేందుకు భారతదేశం వివిధ దేశాల ఒప్పంద పత్రం పైన సంతకం చేయడం జరిగింది. ఇక దీనివల్ల మన శాస్త్రవేత్తలు అంతరిక్ష అన్వేషణలో హద్దులు లేకుండా ముందుకెళ్లగలిగినారు. ఇక అందువల్లనే మానవ ప్రగతిని మెరుగుపరచడానికి కారణమవుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో తెలియజేస్తూ అక్టోబర్ 4, అక్టోబర్ 10 ఈ రెండు తేదీలు. ఇక ఈ రెండు తేదీలకు గుర్తుగా అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 10 వరకు అంటే వారం రోజుల పాటు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను జరపాలని 1999 డిసెంబర్ 6 ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రకటించింది. ఇక గప్పటి నుండి యూరప్, ఆసియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 10 అంటే వారం రోజుల పాటు అంతరిక్ష వారోత్సవాలను జరుపుకుంటున్నాయి. అయితే అంతరిక్ష విజ్ఞానం మరియు సాంకేతికతలపైన ప్రజల్లో అవగాహన కల్పించడం, అంతరిక్ష పరిశోధనల ప్రాముఖ్యతను ప్రజలకు తెలిసేలా చేయడం, భవిష్యత్ తరాలను అంతరిక్ష పరిశోధనల వైపు ప్రోత్సహించడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. కార్యక్రమంలో ఇప్పుడు ఈ పాఠం మీకోసం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇయల్ల భారతీయ నేపథ్య గాయకుడు నటుడు అయినటువంటి శైలేంద్ర సింగ్ జయంతి. ఈయన 1952 అక్టోబర్ 4 ముంబైలో పుట్టిండు. అక్కడే ఈయన తన ప్రాథమిక విద్యను ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నాడు. ఇక గా తర్వాత నటుడిగా శిక్షణ తీసుకోవడానికి పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో చేరిండు. ఇక గా తర్వాత ఈయన ఒక గురువు వద్ద శాస్త్రీయ హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నాడు. ఇలా ఈయన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉండగా ఈయనకు రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన బాబీ చిత్రంలో నేపథ్య గాయకునిగా మొదటి అవకాశం వచ్చింది. ఇక గా పాటకు మంచి ప్రజాదరణ రావడంతో ఈయనకు వరుసగా అవకాశాలు వచ్చినాయి. గాయకుడిగానే కాదు, ఈయన అజస్రా ధన్యవాద్, గిన్నీ ఔర్ జానీ, నౌకర్ వంటి చిత్రాలలో పలు పాత్రలను నటించిండు. ఇంకా ఈయన 1970ల చివరలో 1980 మొదటలో అనేక హిందీ మరియు మరాఠీ చిత్రాలని పాడిండు. పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బాబీ చిత్రంలో ఈయన పాడిన మే షాయర్ తో నహి పాటకుగాను ఈయన ఉత్తమ నేపథ్య పురుష గాయకునిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు. కార్యక్రమంలో ఇప్పుడు ఈ పాట మీకోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్

0: 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన యాస మన భాషలు ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నాడు, మాట్లాడదాం. హలో.
2: హలో, నమస్తే. శుభోదయం, శుభ ఆదివారం మేడం.
1: నమస్తే అండి, శుభోదయం. చెప్పండి మీ పేరు.
2: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం నుంచి మస్తాన్ బట్ట మేడం. బాగున్నారు మేడం?
1: బాగున్నాను. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు?
2: నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను. తబలాలు తయారు చేస్తాను మేడం.
1: తబలాలు?
2: తబలా, ఢోలకు, టాంగో డ్రమ్స్, డంకాలు, డప్పులు అవి తయారు చేస్తాను మేడం.
1: ఎక్కడ, నెల్లూరులోనేనా లేకపోతే ఆర్డర్ ఇస్తే ఇట్లా వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ప్లేస్ కే వెళ్ళి తయారు చేస్తారా?
2: లేదు మేడం, మేము ఎక్కడికి వెళ్ళడం జరగదు. మా నెల్లూరు పక్కన 18 కిలోమీటర్లు బుచ్చిరెడ్డి పాలెంలో ఉంటాను నేను. బుచ్చిరెడ్డి పాలెం మా ఇంట్లోనే, మా హౌస్ లోనే చేస్తాను.
1: ఫోన్ చేసిండ్రు, మరి వాళ్ళ ఏ పాట వినాలనుకుంటున్నారు
2: మేడం? ఈ రోజు ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు పరమోపదించారు. ఆయనకు ప్రత్యేకముగా ఆదిలాబాద్ ఎఫ్ఎం తరఫున, మా అందరి తరఫున, శ్రోతలందరి తరఫున ఘన నివాళులు అర్పిస్తూ ఆయన కోసం జగదేక వీరుని కథ సినిమాలో నుంచి మంచి సంగీత పరమైన ఘంటసాల గారి సంగీతంలో వచ్చిన పాట అది, సంగీతం ఆయనకి సంగీతంతో అభిషేకం ఆయనకు అర్పిస్తూ మేడం ఆ పాట ఏంటంటే శివశంకరి శివానందలహరి ఆ పాట మేడం.
1: తప్పకుండా అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. తప్పకుండా వినిపిస్తాను. శ్రోతలు మీరు గిట్లనే ఫోన్లు చేసుకుంటా మీ మనసుకు నచ్చిన పాటల్ని కోరి వినొచ్చు. ఇక ఫోన్ చేసేది కుదరకపోతే మాకు ఉత్తరాలు పంపుకుంటే సుగా మీకు నచ్చిన పాటల్ని కోరొచ్చు. మీరు ఉత్తరాలు పంపవలసిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. ఇప్పుడైతే జగదేక వీరుని కథ చిత్రంలో నుండి ఈ పాట మీకోసం.

0: శివశంకరి.
1: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
2: ఆర్బీఐ అంటోంది,
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు సిక్కిడి సినీ గీతాల హరివిల్లు. ఇయాల పౌరాణిక చిత్ర బ్రహ్మగా గుర్తింపు పొందిన కమలాకర కామేశ్వరరావు జయంతి. ఈయన 1911 అక్టోబర్ 4 బందల్లో ఉట్టిండు. ఈయన 1933 బిఏను పూర్తి చేసిండు. ఈయనకు చిన్నప్పటి నుండే సినిమాలంటే మక్కువ ఎక్కువ ఉండేదట. అందుకే వచ్చిన ప్రతి చిత్రాన్ని భాషతో సంబంధం లేకుండా చూసేవాడట. అలా చూసి ఊరుకోకుండా ఫిల్మ్ టెక్నిక్కు సంబంధించిన పుస్తకాలు కూడా చదువుతూ ఉండేవాడట. స్వతహాగా ఉన్న ఆసక్తి, పుస్తకాలు చదవడం వల్ల పొందిన విజ్ఞానంతో ఈయన విడుదలైన ప్రతి సినిమా మీద విమర్శలు రాయడం ప్రారంభించిండట. ఇక సినిమాల్లో కథనం విధానం ఎలా ఉన్నాయి,

టెక్నికల్ గా ఎలా ఉంది అన్న విషయాల మీద కృష్ణ పత్రికలో సినీఫామ్ అన్న పేరుతో విమర్శలు రాసేవాడట. ఈయన విమర్శలకు అప్పట్లో మంచి ప్రజాదరణ ఉండేదట. ఈయన ద్రౌపది వస్త్రాపహరణము, ద్రౌపది మాన సంరక్షణం అనే ఈ రెండు చిత్రాలకు మధ్య విమర్శలు రాసి అప్పటి ప్రముఖ దర్శకుడైన హెచ్ఎం రెడ్డి ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఆయన దగ్గరే సహాయ దర్శకుడిగా పనిలో చేరిండు. ఇకగా తర్వాత 1954లో చంద్రహారం చిత్రంతో స్వతంత్రంగా దర్శకునిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైండు. ఇకగా తర్వాత వరుసగా నర్తనశాల, పాండురంగ మహత్యం, పెంకి పెళ్ళం, గుండమ్మ కథ, మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ అవతారం, కురుక్షేత్రం మొదలగు పలు చిత్రాలకు దర్శకత్వం వహించిండు. ఇందులో చాలా వరకు పౌరాణిక చిత్రాలే. గందువల్లనే ఈయనను పౌరాణిక బ్రహ్మగా పిలుస్తారు. తెలుగు పౌరాణిక చిత్రాలకు సాటిరాగల పౌరాణికాలు యావత్ భారతదేశంలోనే మరి ఏ భాషలోనూ లేవు. తెలుగు పౌరాణికాలకు అలాంటి ఘనత తెచ్చిపెట్టిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇక గందులో ఈయన తీసిన చిత్రాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఈయన దర్శకత్వం వహించినటువంటి శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో నుండి ఈ పాట మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన యాస, మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు, మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇయాల నటి సంగవి పుట్టినరోజు. ఈమె తెలుగు, తమిళం, కన్నడం మొదలగు భాషల్లో కలిపి మొత్తం 95కి పైగా చిత్రాల్లో నటించింది. ఈమె 1977 అక్టోబర్ 4 కర్ణాటకలోని మైసూర్లో పుట్టింది. మైసూర్లోనే ఈమె తన విద్యను పూర్తి చేసింది. ఇక ఈమె తన యుక్త వయసు నుండే మోడలింగ్ చేయడం ప్రారంభించింది. ప్రముఖ కన్నడ నటి అయిన ఆరతి సంగవి నాయనమ్మకు చిన్న చెల్లెలు కావడంతో ఆరతి షూటింగ్కు వెళ్లినప్పుడల్లా సంగవిని కూడా తోడు వెళ్లేదట. ఇక దాంతో ఈమె కూడా సినిమాలపైన ఇష్టం ఏర్పడ్డది. ఇక గా తర్వాత 1993 విడుదలైన అమరావతి అనే తమిళ చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయమైంది. గా తర్వాత సూర్యవంశం, మృగరాజు, సీతారామరాజు, సింధూరం మొదలగు పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో ఈమె నటించిన సింధూరం చిత్రానికి గాను ఈమె నంది అవార్డును అందుకుంది. కార్యక్రమంలో ఇప్పుడు ఈమె నటించినటువంటి సూర్యవంశం చిత్రంలో నుండి ఈ పాట మీకోసం.

శ్రోతలు, మీరు వింటున్నారు సింగిడి కార్యక్రమానికి. ఇప్పుడు ఒక లెటర్ వచ్చింది. విజయవాడ నుండి శ్రీనివాస్, లక్ష్మి ఇంకా నారాయణ, అమృత దంపతులు ఈ ఉత్తరాన్ని పంపినరు. ఆకాశవాణి ఆదిలాబాద్ సిబ్బందికి మా నమస్కారములు. మా కోసం దేవి చిత్రంలో నుండి కుంకుమ పూల తోటలో అంటూ సాగే పాటను వినిపించండి అంటూ కోరినరు. తప్పకుండా అండి శ్రోతలు, మీకు గిట్లనే ఉత్తరాలు పంపుకుంటా. మీకు నచ్చిన పాటల్ని కోరినచ్చు. మీరు ఉత్తరాలు పంపవలసిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ 50401.

0: ఇంతటితో ఇయలటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం సమాప్తం. ఇక మళ్ళా రేపొద్దుగల 8:45 సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో మరిన్ని మీకు నచ్చిన పాటలు వినిపిస్తారు. పారేడియోనేస్తాం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10 గంటలు న్యూస్ హెడ్లైన్.
2: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. శనిగ్రహం భూమికి దగ్గరగా రానుంది. సాయంత్రం 5:59 నుంచి తూర్పున లేత పసుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనుందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆటో కార్మికులు వారి కుటుంబాల కోసం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీనిపై చట్టసభల్లో చర్చించి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం పెంచిన ఆటో ఛార్జీలు సరిపోతాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. బతుకమ్మ పండుగను ఈ నెల 10 నుంచి 18 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 18న సద్దుల బతుకమ్మను ట్యాంక్ బండ్పై వేలాది మంది మహిళలు వందలాది మంది కళాకారులతో నిర్వహిస్తామని తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి ఉద్యోగులకు 110,000 బోనస్ అందనుంది. ఈ మేరకు యాజమాన్యం కార్మిక సంఘాల మధ్య కోల్కతాలోని కోల్ ఇండియా కార్యాలయంలో ఒప్పందం జరిగింది. ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. త్వరలో భర్తీ చేయబోయే 3 గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీసీలకే కేటాయిస్తామని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. ఈ ఏడాది 70,000 మంది స్కిల్డ్ వర్కర్లను తీసుకునేందుకు రష్యా అంగీకరించినట్టు విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. ఇక రష్యన్ ఆర్మీలో పనిచేస్తున్న 140 మంది భారతీయులను సురక్షితంగా బయటకు

0: తీసుకొచ్చామని పార్లమెంటరీ ప్యానెల్ కు వివరించారు. ఏషియన్ గేమ్స్ 2026ను భారత్ మెన్స్ హాకీ విజయంతో ముగిసింది. 21 క్రీడల్లో 85 మెడల్స్ సాధించి భారత్ 4వ స్థానంలో నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతా గాథ, ప్రత్యేక ధారావాహిక వింటారు. 8వ భాగం, పురుషోత్తం దాస్ టాండన్. రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి. వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. వినండి భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతా గాథ, ప్రత్యేక ధారావాహిక.
2: భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతా గాథ.
3: గత వారం మనం వైద్య రంగానికి, నవ బెంగాల్ నిర్మాణానికి తన జీవితాన్నే ధారపోసిన అపర ధన్వంతరి డాక్టర్ విధాన్ చంద్రరాయ్ గారి అమర సేవలను గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఈ ధారావాహికను మరింత భావోద్వేగంగా ముందుకు తీసుకెళ్తూ భారతీయ సంస్కృతికి, స్వదేశీ భాషా వికాసానికి, రాజ్యాంగ సభలో భారతీయ ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపంగా నిలిచిన రాజర్షి పురుషోత్తం దాస్ టాండన్ గారి సమగ్ర జీవితాన్ని గురించి తెలుసుకుందాం.
4: 1961వ సంవత్సరంలో డాక్టర్ బిసి రాయ్ గారితో పాటే స్వతంత్ర భారతదేశం తన అత్యున్నత భారతరత్న కిరీటాన్ని దేశీయ భాషల ఉజ్జీవనానికి, భారతీయ సనాతన సంస్కృతికి తన జీవితాన్నే అంకితం చేసిన ఒక అపర తపస్వికి అర్పించి తనను తాను పునీతం చేసుకుంది.
3: ఒక రాజ్యంలో రాజుగా పరిపాలిస్తూనే ఋషిలాగా జీవించిన జనక మహారాజును మన పూర్వీకులు రాజర్షి అన్నారు. ఆధునిక భారతదేశంలో అధికార పీఠాలపై ఉన్నా కూడా త్యాగాన్ని, స్వదేశీ నిష్టను, సత్యనిష్టను వీడకుండా జీవించినందుకు గాను జాతిపిత మహాత్మా గాంధీ గారిచే సాదరంగా రాజర్షి అని పిలువబడిన మహానాయకుడి కథ ఇది. రాజ్యాంగ సభలో భారతీయుల భాషల హక్కుల కోసం నిర్భయంగా పోరాడి ఉమ్మడి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి స్పీకర్గా శాసనసభ విలువలకు కొలమానంగా నిలిచిన పురుషోత్తం దాస్ టాండన్ గారి సమగ్ర జీవితంలోకి మీకు సాదర స్వాగతం.
4: అది 1882వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ. గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమ క్షేత్రమైన ప్రయాగ్రాజ్, రాగ్ దయాళ్ టాండన్ సీతాదేవి దంపతులకు పురుషోత్తం దాస్ టాండన్ జన్మించారు. తండ్రి రామ్ దయాల్ స్థానిక ప్రభుత్వ ఆఫీసులో నిరాడంబరమైన ఉద్యోగి. ఆయన ఇంట్లో నిరంతరం సంస్కృత శ్లోకాలు, తులసీదాస్ రామచరితమానస్ పారాయణం జరుగుతుండేవి. ఆ ఆధ్యాత్మిక వాతావరణమే బాల పురుషోత్తముడి మనస్సుపై చెరగని ముద్ర వేసింది. ఆయన అలహాబాద్ నగరంలోని సిటీ ఆంగ్లో బెంగాలీ పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించి ప్రసిద్ధ ముయిర్ సెంట్రల్ కాలేజీలో చేరారు. అక్కడ చదువుతున్న రోజుల్లోనే ఆయనకు న్యాయ విద్య, సంస్కృత సాహిత్యంపై అపారమైన మక్కువ ఏర్పడింది. 1906లో లా పట్టా పుచ్చుకున్న టాండన్ గారు నాటి అగ్రశ్రేణి న్యాయవాది పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారి వద్ద జూనియర్ లాయర్గా వృత్తిని ప్రారంభించారు. తన తార్కిక ఆలోచనలతో, సత్యనిష్టతో అలహాబాద్ హైకోర్టులో అతి తక్కువ కాలంలోనే లీడింగ్ లాయర్గా పేరు తెచ్చుకున్నారు.
3: 1899వ సంవత్సరంలోనే, అంటే కేవలం 17 వయసులోనే భారత జాతీయ కాంగ్రెస్ లో ఒక సామాన్య కార్యకర్తగా చేరిన టాండన్ గారు 1906 కలకత్తా కాంగ్రెస్ మహాసభల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత మహాత్మాగాంధీ భారత్ తిరిగి వచ్చి ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. గాంధీజీ పిలుపు వినగానే నెలకు 1000 రూపాయలు సంపాదించి పెడుతున్న తన లా ప్రాక్టీస్ను వెంటనే వదిలేశారు. విదేశీ బట్టలను విసిరికొట్టి ఖద్దరు ధరించారు. 1930 నాటి ఉప్పు సత్యాగ్రహం,

0: 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమాల్లో ముందు వరుసలో నిలిచి అనేక సార్లు బ్రిటిష్ కారాగారాల కఠిన శిక్షలను అనుభవించారు. జైలు జీవితంలో కూడా ఆయన పుస్తక పఠనాన్ని, సంస్కృత అధ్యయనాన్ని ఆపలేదు. నిరంతరం ఖాదీ నూలు వడుకుతూ నేలపై పడుకుంటూ ఒక యోగిలా జీవించారు. అందుకే గాంధీజీ ఆయనను ప్రేమగా రాజర్షి అని సంబోధించారు.
1: టాండన్ గారి జీవితంలో అత్యంత కీలకమైన అధ్యాయం భారతీయ భాషల పరిరక్షణ. బ్రిటిష్ పాలనలో ఇంగ్లీష్ భాషాధిపత్యం పెరిగిపోతూ దేశీయ భాషలు అణచివేయబడుతున్న తరుణంలో స్వదేశీ భాషలు లేని దేశానికి ఆత్మ ఉండదు అని ఆయన గట్టిగా నమ్మారు. 1910లో ఆయన ప్రయాగ్రాజ్లో హిందీ సాహిత్య సమ్మేళనం స్థాపించారు. దేశవ్యాప్తంగా హిందీ సంస్కృత భాషల వ్యాప్తికి, పురాతన గ్రంథాల ముద్రణకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. అలాగే వర్ధాలోని రాష్ట్ర భాషా ప్రచార సమితి అభివృద్ధిలో కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఆయన ఉద్దేశంలో హిందీ అంటే కేవలం ఒక ప్రాంతీయ భాష కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలను, సంస్కృతులను ఒకటిగా కలిపే ఒక జాతీయ భాషా సూత్రం. దక్షిణాది భాషలను, ఇతర ప్రాంతీయ భాషలను గౌరవిస్తూనే విదేశీ భాష అయిన ఇంగ్లీష్ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలగాలని ఆయన పోరాడారు.
0: 1937లో ఇంకా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948 నుండి 1950 వరకు భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఆయన మొట్టమొదటి స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవిలో ఆయన చూపిన నిష్పాక్షికత, హుందాతనం భారత ప్రజాస్వామ్య చరిత్రలో నిలిచిపోయాయి. ఆ రోజుల్లో స్పీకర్గా ఉంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనవచ్చా అనే చర్చ వచ్చింది. కానీ టాండన్ గారు స్పష్టం చేశారు, స్పీకర్ కుర్చీలో కూర్చున్న వ్యక్తికి ఏ పార్టీ ఉండదు, ఆయన కేవలం రాజ్యాంగానికి, చట్టసభ పవిత్రతకు మాత్రమే జవాబుదారీ అని. ప్రతిపక్ష సభ్యుల హక్కులను కాపాడటంలో ఆయన చూపిన ఉదారత, నిష్పాక్షికత నేటి స్పీకర్లకు ఒక దిక్సూచి.
1: 1946 నుండి 1950 వరకు జరిగిన భారత రాజ్యాంగ నిర్మాణ సభలో రాజర్షి టాండన్ గారు అత్యంత చురుకైన పాత్ర పోషించారు. రాజ్యాంగంలో భారతదేశపు అధికార భాష ఏది ఉండాలనే అంశంపై తీవ్రమైన చర్చ నడుస్తున్నప్పుడు ఆయన దేవనాగరి లిపిలోని హిందీ భాషను అధికార భాషగా గుర్తించాలని బలంగా వాదించారు. పాశ్చాత్య నాగరికత ప్రభావం ఉన్న నాయకులు ఇంగ్లీష్ భాషను కొనసాగించాలని చూసినప్పుడు టాండన్ గారు రాజ్యాంగ సభలో చేసిన ప్రసంగం సభను ఊపేసింది. చివరికి ఆయన సాధించిన విజయమే రాజ్యాంగంలోని ఆర్టికల్ 343. ఈ ఆర్టికల్ ప్రకారం దేవనాగరి లిపిలోని హిందీని స్వతంత్ర భారతదేశపు అధికార భాషగా గుర్తించడం.
0: 1950 జరిగిన అత్యంత హోరాహోరీ ఎన్నికల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి అభ్యర్థి ఆచార్య కృపలానిపై పోటీ చేసి రాజర్షి టాండన్ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ నడవడికలో, ప్రభుత్వ విధానాల్లో, నైతిక విలువల విషయంలో నెహ్రూ గారికి, టాండన్ గారికి మధ్య కొన్ని తాత్విక భేదాలొచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా ఉన్న నెహ్రూ గారితో విభేదించి పార్టీని బలహీనపరచడం ఇష్టం లేక 1951లో టాండన్ గారు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అధికార కాంక్ష కంటే పార్టీ సమైక్యత, దేశ ప్రయోజనాలే ముఖ్యమని చాటిన నైతిక మూర్తి ఆయన. 1952 నుండి 1960 వరకు ఆయన లోక్సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా కూడా దేశానికి సేవలందించారు. ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా ఆయన ప్రయాణం ఎప్పుడూ రైల్లోనే, అది కూడా 3rd class.
1: స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో, భాషా రక్షణలో ఆయన చేసిన అసమాన సేవలకు గాను భారత ప్రభుత్వం 1961లో ఆయనకు అత్యున్నతమైన భారతరత్న పురస్కారాన్ని అందించి సత్కరించుకుంది. 1962 జులై 1 ఈ అపర రాజర్షి తన 79వ ఏట ప్రయాగ్రాజ్ పవిత్ర భూమిలోనే శివైక్యం చెందారు.
0: ఈరోజు మనం విన్న రాజర్షి పురుషోత్తమ్ దాస్ టాండన్ గారి జీవితం మనకు అందించిన విలువ ఏమిటి? సాంస్కృతిక ఆత్మగౌరవం, స్వదేశీ భాషాభిమానం,

0: తార దేశరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.
1: వచ్చే వారం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు దేశానికి అందించిన ప్రజాస్వామ్య హుందాతనం, అత్యున్నత నిరాడంబరత గురించి విపులంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

మీరింతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమంలో పురుషోత్తం దాస్ టాండన్ 8వ భాగం విన్నారు. రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టైం 10:15 క్రాసేసి 32 సెకండ్స్ అవుతోంది. మార్నింగ్ మస్తీ వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. ఒక అమ్మాయి కనిపించింది, మనసు ఒక్కసారిగా మారిపోయింది. మాట్లాడకపోయినా ఏదో మాట్లాడినట్టే ఉంది. చూస్తుంటే ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. అదే కదా ప్రేమలో పడినప్పుడు వచ్చే ఫీలింగ్ చాలా మందికి. అలాంటి ఫీల్ని చాలా క్యాచీగా, చాలా అందంగా మన ముందుకు తీసుకొచ్చిన పాట డార్లింగ్ సినిమాలో ఉంది ఆ పాట మీకోసం. ఈ పాటలో పెద్ద పెద్ద పదాలు ఉండవు కానీ ప్రేమలో ఉన్న మనసు ఎలా ఆలోచిస్తుందో చాలా న్యాచురల్గా ఉంటుంది. ప్రేమ మొదలైనప్పుడు మనసులో కలిగే ఆ తెలియని కోరిక, చెప్పలేని ఆనందం, ఎదుటి వాళ్లతో ఇంకా ఇంకా మాట్లాడాలనే తపన, ఇవన్నీ ఈ ఒక్క మాటలో దాగుంటాయి. మ్యూజిక్ యూత్ఫుల్ రొమాంటిక్ ఎనర్జీ కనిపిస్తుంది. అందుకే ఈ పాట వింటే ప్రేమ కథ గుర్తు రావడం మాత్రమే కాదు, మన జీవితంలో మనల్ని నవ్వించిన ఒక వ్యక్తి, ఒక అందమైన క్షణం కూడా గుర్తొచ్చేస్తుంది. ప్రేమలో కొన్ని విషయాలకు పేరు పెట్టలేం గాని ఫీలింగ్స్ ని మాటలు చెప్పలేం. అవి కేవలం ఫీల్ అవ్వాలంతే. అలాంటి ఒక అందమైన అనుభూతే ఇంకా ఏదో అనే పాట. సూరజ్ ప్రశాంతిని పాడిన ఆనంద్ శ్రీరామ్ గీతం, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మార్నింగ్ మస్తి వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. స్టూడియో క్లాక్ టైం 10:22 ప్రాసెస్ 31 seconds అవుతోంది. పిల్లి ఎదురొస్తే పని అయిపోతుందా? బల్లి పలికితే నిజం అవుతుందా? నిమ్మకాయ కడితే ప్రమాదం తప్పిపోతుందా? చాలా మంది ఇవన్నీ వింటూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు, మూఢనమ్మకాలను కొట్టిపడేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి. మనిషిలోని ఆత్మవిశ్వాసాన్ని గుర్తు చేసే పాట ఈ మూఢనమ్మకాల గురించి. గోపాల గోపాల సినిమా నుంచి చంద్రబోస్ రాసిన సాహిత్యంలో వ్యంగ్యం ఉంది, ఆలోచింపజేసే క్వశ్చన్ ఉంది. నీలో ధైర్యం ఉండగా అవెన్నెందుకు, ఆత్మశక్తి ఉండగా తాయెత్తులెందుకు అనే భావం ఈ పాటకు అసలు వల్ల. మీకు అనూప్ రూబెన్ సంగీతం, కైలాస్ కేర్ ఎనర్జెటిక్ వాయిస్ తో పాటకి ప్రత్యేకమైన ఊపు వచ్చింది. జానపద ఛాయలతోనే సాగుతూ వినే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూనే ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. అందుకే ఈ పాట అడిగే ప్రశ్న ఒకటే, నమ్మకం ఉండాలి కానీ మూఢనమ్మకం ఉండొద్దు. ఆలోచించే శక్తి మనకున్నందుకు

దొం తనకర నకర నకర దొం తనకర నకర నకర పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట మనం పిల్లికి ఎదురు పడితే కర్మకాలి చచ్చునంట బల్లి పలుకు సత్యమంట.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. నేను మీ అర్జున మార్నింగ్ వస్తే వింటున్నారు. ఒక చిన్న బ్రేక్, బ్రేక్ అంటే ఒక విషాదమైన విషయం మాట్లాడాలి. ఒక సినీ శకం ముగిసింది. కొంతమంది దర్శకులు సినిమాలు తీస్తారు, కొంతమంది సినిమా ఎలా ఉండాలో సృష్టిస్తారు. మాటలు లేకుండా కథ చెప్పిన పుష్పక విమానం, కాలాన్ని దాటి ప్రయాణించి ఇచ్చిన ఆదిత్య 369, మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన భైరవ ద్వీపం, మనసును తాకిన మయూరి, జనరేషన్ ఏదైనా భాష ఏదైనా ప్రతి కథలో కొత్తదనం వెతికిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు. ఆయన వెళ్లిపోయారనే వార్తను అంగీకరించడం కష్టం, కానీ ఒక కళాకారుడికి నిజంగా ముగింపు ఉంటుందా? మనిషి వెళ్లిపోతారు, ఆయన సృష్టించిన ప్రపంచాలు మాత్రం అలా మిగిలిపోతాయి. తెలుగు అలాగే భారతీయ సినిమాకు వారు అందించిన కథలకు, ప్రయోగాలకు, జ్ఞాపకాలకు ధన్యవాదాలు చెప్పాల్సిందే ప్రతి సినీ ప్రేక్షకుడు, ముఖ్యంగా తెలుగు సినీ ప్రేక్షకుడు. మీరు వెళ్లిపోయారు, కానీ మీ సినిమా ఇంకా నడుస్తూనే ఉంటుంది. చివరిగా మీరు తీసిన 94 ఏళ్ల వయసులో తీసిన సింగీతం సినిమాతో సహా ఇప్పుడు ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన డైరెక్ట్ చేసిన మైఖేల్ మదన కామరాజు సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన వేటూరి సుందరమూర్తి గీతం, ఇళయరాజా సంగీతం

0: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్టంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.
1: మార్నింగ్ మస్తి వింటున్నారు, నేను మీ అర్జున. ప్రేమలో పడిన వాళ్ళకి తను ప్రేమించిన అమ్మాయి అందం ప్రపంచంలోనే ప్రత్యేకంగా కనిపిస్తుంది కదా. అలాంటి పల్లెటూరి ప్రేమను, పచ్చటి పల్లె వాతావరణాన్ని, అమాయకమైన ప్రేమను కలిపి అందంగా వినిపించిన పాట రంగస్థలం సినిమాలో ఎంత చక్కగున్నవే. చంద్రబోస్ రాసిన పదాల్లో పల్లె యాస ఉంది, ప్రేమలో అల్లరుంది, అమ్మాయిని చూసిన అబ్బాయి అల్లరి కూడా చాలా కనపడుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇవ్వడమే కాదు, ఈ పాట లిరిక్స్ కూడా ఆయనే రాశారు. బీట్ మొదలైనప్పటి నుంచి మనల్ని రంగస్థలం పల్లెలోకి తీసుకెళ్లిపోతుంది. అందుకే ఇది కేవలం పాట కాదు, పల్లె మట్టిలో పుట్టిన ప్రేమను పల్లె భాషలో చెప్పిన అందమైన పాట. ఈ పాట విందాం, ఎంత చక్కగున్నవే, ఫ్రమ్ ద మూవీ రంగస్థలం.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది.

0: భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. నేను మీ ఆర్జే నాగ్. మార్నింగ్ మస్తి వింటున్నారు. స్టూడియో ట్రాక్టర్ టైం 10:38 క్రాస్ చేసి 49 సెకండ్స్ అవుతోంది. ప్రేమలో కన్ఫ్యూజన్, క్యూట్నెస్, కెమిస్ట్రీ ఇలా చాలా విషయాల్ని క్యాచిగా చెప్పే పాట డిస్కో రాజా సినిమాలో ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం ఎస్ఎస్ థమన్. లిరిక్స్ లో పెద్ద పెద్ద మాటల కంటే ప్రేమలో పడిన ఇద్దరి మధ్య ఉండే చిన్న చిన్న భావాలకే ఇంపార్టెన్స్ ఉంటుంది. నువ్వేమన్నావు, నేనేం విన్నాను అనే ఆలోచన పాటకు ఒక క్యూట్ హుక్ లా ఉంటుంది. ప్రేమలో మాటలు తక్కువైనా ఫీలింగ్స్ మాత్రం ఎక్కువ. అందుకే నువ్వు నాతో ఏమన్నావో తెలియదు, నేనే విన్నానో కూడా తెలియదు, కానీ మనసుకు మాత్రం అన్ని అర్థమైపోయాయి. ఆ పాట మీ
1: అందరికోసం. దిగిడి దిగిడి దీంతికి పప్ప.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో కలెక్టర్ టైం 10:46 రాసేసి 29 seconds అవుతోంది. మార్నింగ్ మస్తి వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. ప్రేమలో పడితే ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది. నేల పూలు పూసినట్టుగా, గాలి పరిమళించినట్టుగా ప్రతి క్షణం ఒక అందమైన అనుభూతిగా మారిపోతుందంట. అలాంటి తొలి ప్రేమలోని మధురమైన అనుభూతిని చాలా అందంగా చెప్పే పాట అర్ధశతాబ్దం సినిమాలో ఏ కన్నులు చూడని చిత్రమే. తన జీవితంలోకి వచ్చిన ప్రేమను ఇంతకు ముందెప్పుడు చూడని అద్భుతమైన దృశ్యంలో పోల్చడం ఈ పాటలో అందం. రెహమాన్ సాహిత్యంలో ప్రేమతో పాటు ప్రకృతి కూడా ప్రేమలో భాగమవుతుంది. నేలనవ్వి పూలు పూయడం, గాలి పరిమళంగా మారడం, అందమైన ఊహలు ఊసిరాడడం ప్రేమలో ఉన్న మనసు ప్రపంచాన్ని ఎంత అందంగా చూస్తుందో చెబుతాయి. ఇక నౌఫల్ రాజా ఏఎస్ మెలోడీకి సిద్ శ్రీరామ్ వాయిస్ తోడడంతో పాటకు మరింత హార్ట్ టచింగ్ ఫీల్ వచ్చింది. ఇప్పుడు అందరికోసం ఈ పాట.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: మార్నింగ్ మస్త్ వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. పట్టణంలో ఎన్ని హంగులున్నా మన ఊరి మన గాలి మన మట్టి వాసన ఇచ్చే హైవేర్ కదా ఆ పల్లె అందాన్ని, అక్కడి మనుషుల్ని అక్కడి బంధాల్ని మన కళ్ల ముందు నిలబెట్టే పాట బలగం సినిమాలో ఉన్న ఊరు పల్లెటూరు. ఈ పాటలో పల్లెటూరు అందం మాత్రమే కాదు, ఊరంటే ఇల్లు కాదు, మనుషులు బంధాలు జ్ఞాపకాలనే ఫీల్ కనిపిస్తుంది. పల్లె భాషలో పల్లె యాసలో సాగడం వల్ల పాట వింటుంటే ఖచ్చితంగా మనకు సొంతూరు గుర్తొస్తుంది. ఎక్కడున్నా ఎన్ని దూరాలు వెళ్లినా మనసు మాత్రం అప్పుడప్పుడు అడుగుతుంది కదా మన ఊరు మన పల్లెటూరు ఎలా ఉందో. అదంతా ఈ పాటలో ఉంటుంది. భీమ్ సిశ్రోలియో మ్యూజిక్ కంపోజ్ చేసిన కాసర్ల శ్యామ్ గీతం, గానం మంగ్లీ రామ్ మిరియాల భీమ్ సిశ్రోలియో.
1: ఇంకా పెడుతున్నారు బాలు ఇక ఎప్పుడు పోతాం రా ఊళ్ళో కొన్ని అక్క.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. శనిగ్రహం భూమికి దగ్గరగా రానుంది. సాయంత్రం 5:59 నుంచి తూర్పున లేత పసుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనుందని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలియజేసింది. ఉన్నత విద్యకు ఉపాధి లక్ష్యమే పరమార్థంగా ఉండాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. విద్యార్థులు డిగ్రీతో పాటు నైపుణ్యాలు సాధించేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్వహించిన రీచ్ 2026 సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్టంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. వనరుల సమీకరణపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆటో కార్మికులు వారి కుటుంబాల కోసం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీనిపై చట్టసభల్లో చర్చించి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం పెంచిన ఆటో ఛార్జీలు సరిపోతాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. బతుకమ్మ పండుగను ఈ నెల 10 నుంచి 18 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 18న సద్దుల బతుకమ్మను ట్యాంక్ బండ్పై వేలాది మంది మహిళలు, వందలాది మంది కళాకారులతో నిర్వహిస్తామని తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి ఉద్యోగులకు 110,000 బోనస్ అందనుంది. ఈ మేరకు యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య కోల్కతాలోని కోల్ ఇండియా కార్యాలయంలో ఒప్పందం కుదిరింది. ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. త్వరలో భర్తీ చేయబోయే 3 గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీసీలకే ఇస్తామని టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. ఏషియన్ గేమ్స్ 2026ను భారత్ మెన్స్ హాకీ విజయంతో ముగించింది. 21 క్రీడల్లో 85 మెడల్స్ సాధించి భారత్ 4వ స్థానంలో నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 11:05. మన ఉరుకుల పరుగుల జీవితంలో డైలీ టార్గెట్స్, బిజీ వర్క్స్ తో గడిపిస్తూ ఉంటాం కదా. సండే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఇక ఈరోజు అలా హాయిగా అన్ని టెన్షన్స్ పక్కన పెట్టి రిలాక్స్ అయిపోతాం. మరి ఈ టైంలో మంచి మంచి పాటలు వింటే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో కదా. బయట ఎంత ప్రెషర్ ఉన్నా రోజులో మనకంటూ కొంత టైం ఇచ్చుకోవాలి. అప్పుడే మన మనసులో కొత్త ఆలోచనలు, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఒక మంచి పాటతో ఇవాళ మన ఈ గుర్తుకొస్తున్నాయి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం.

0: మీరు విన్న ఈ పాట జయమ్మనిదర చిత్రం కోసం సోనూ నిగమ్ గోపికా పూర్ణిమ పాడిన పాట.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 11:11. మన మనసులో చిన్న చిన్న ఆశలు ఉంటాయి. వర్షం వస్తున్నప్పుడు గొడుగు పక్కన పడేసి కాసేపు హ్యాపీగా తడవాలనిపించడం, వెన్నెల్లో కూర్చొని అలా ఆకాశం వైపు చూస్తూ ఉండటం, లేదా ఒక చల్లటి సాయంత్రాన వేడివేడి మిర్చి బజ్జీ తింటూ పాటలు వినటం, ఇవన్నీ చిన్న చిన్న ఆశలే. కానీ వాటి నుండి వచ్చే అనుభూతి ఎంతో హాయిగా ఉంటుంది. మనసులోని ఆ ఆనందాన్ని స్వేచ్ఛగా ఎగరాలనే కోరికని రాజశ్రీ గారు అందమైన మాటలతో రాస్తే, ఏఆర్ రెహమాన్ తన తొలి సినిమాలోనే అమృతం లాంటి సంగీతంతో మ్యాజిక్ చేశారు. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మీ మనసులో ఉన్న ఆ చిన్ననాటి చిన్ని చిన్ని ఆశలను గుర్తు చేసే ఆ మధురమైన పాట వినిపిస్తాను రోజా చిత్రం నుండి మీకోసం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 11:17. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం ఇప్పుడు వినబోతున్న పాట ఒక అందమైన చిత్రంలోనిది. ఒకరికి చూపు లేదు, ఇంకొకరికి గొంతు లేదు, కానీ వాళ్ళిద్దరి భావాలను కలిపింది మాత్రం ఒకే ఒక్క సంగీతం. అదేనండి కె విశ్వనాథ్ గారి అద్భుత కావ్యం సిరివెన్నెల. శారీరక లోపాలు ఎప్పుడూ కలను, ఆలోచనల పరిధిని ఆపలేవని చెప్పిన గొప్ప కథ ఇది. ఇక ఈ సినిమాతోనే మొదలైంది చేంబోలు సీతారామశాస్త్రి గారి కలం ప్రయాణం. సృష్టి ఆరంభంలో ఓంకారం ఎలా పుట్టిందో వర్ణిస్తూ రాసిన మొట్టమొదటి పాటకి నేషనల్ అవార్డు అందుకుని శాశ్వతంగా సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారిపోయారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీలమ్మ గారి అమృత గానం ఈ పాట.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మధురమైన జ్ఞాపకాలతో అలరించి మీ అభిమాన కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో మనం బతికేది కొద్ది రోజులే అని తెలిసినప్పుడు ఆ ప్రతి క్షణాన్ని ఎంతో ఉత్సాహంగా ఎంతో ఘనంగా ఆస్వాదించవచ్చు అనేది మణిరత్నం గారు కళ్లకు కట్టిన క్లాసిక్ లవ్ స్టోరీ గీతాంజలి. ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతూ కూడా తన చుట్టూ ఉన్న ప్రపంచానికి నిండుగా నవ్వులు పంచే ఆ గీతాంజలి పాత్ర ఎప్పటికీ ఒక అద్భుతం. ముఖ్యంగా మంచు కురిసే ఊటికొండల్లో ఆ పచ్చని ప్రకృతి ఒడిలో చిలిపి వర్షపు చినుకుల మధ్య గంతులు వేస్తుంటే ఇప్పటికీ ఆ దృశ్యం కళ్ల ముందు కనిపిస్తుంది కదా. ఇళయరాజా గారు అందించిన ఎనర్జెటిక్ రిథమ్స్, ఇక వేటూరి గారి పదాల్లోని చిలిపితనం, చిత్రమగలం నుండి జాలువారిన గీతం అది, ఇవన్నీ కలిసి జీవితాన్ని ఎలా ప్రేమించాలో మనకు నేర్పిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడైతే ఆ బ్యూటిఫుల్ సాంగ్ వినిద్దాం గీతాంజలి మూవీ నుండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు స్టూడియో క్లక్ లో సమయం 11:31. Go retro with Akashwani Telugu. మనసుకు నచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది మీ అభిమాన కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణి వివిధ భారతిలో. రోజంతా పనులతో అలసిపోయిన మనసుకి ప్రశాంతతను, ఆనందాన్ని ఇచ్చే పాట అది. ఈ మాటలు వినగానే బాలు మహేంద్ర గారి నిరీక్షణ గుర్తొస్తుంది కదా. అన్యాయంగా జైలుకు వెళ్లిన ఒక అబ్బాయి, అతని కోసం ఏళ్ల తరబడి అడవి కొండల్లో ఎదురుచూసే ఓ అమాయకపు అమ్మాయి, వాళ్ల నిరీక్షణని ఎంత అందంగా చూపించారో ఈ మూవీలో. పక్షుల కిలకిలలు, ఇళయరాజా గారి ట్యూన్, దానికి తోడు ఆత్రేయ గారు రాసిన మాటలు వింటుంటే ఆ పచ్చటి అడవిలో మనల్ని కూడా తీసుకువెళ్లినట్లు అనిపిస్తుంది కదా. ప్రేమంటే నిన్న మొన్న పుట్టింది కాదు, ఈ ఆకాశమంత పురాతనమైనది అంటూ ఎంతో సింపుల్ గా గుండెకు తాకేలా చెప్పారు. ఇక జానకమ్మ గలం నుండి జాలువరిన ఆ పాట పాడుతుంటే ఒంట్లో ఉన్న అలసటంతా ఇట్టే మాయమైపోతుంది. మరి ఇంత మాట్లాడుకున్న తర్వాత కూడా ఈ పాట ఒక్కసారైనా వినాలనిపిస్తుంది కదా. మరి మీకోసం నిరీక్షణ మూవీ నుండి వచ్చేస్తుంది ఈ పాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ ఆర్జే జ్యోతి. స్టూడియో క్లాక్ లో సమయం 11:38. కొన్ని పాటలు వింటుంటే మనసుకు తెలియని బాధ, ఇదో ఒక మూల చిన్న బరువుగా ఉంటుంది. అలాంటి ఒక ఎమోషనల్ క్లాసిక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. మోహన్ గాంధీ గారి దర్శకత్వంలో వచ్చిన మంచి మనసులు చిత్రం. ఆచార్య ఆత్రేయ గారు రాసిన ఈ మాటలు వింటే ఎంత గాఢమైన నిరీక్షణో కదా. ఒక మనిషి కోసం ఇంకొకరు పడే వేదనను ఎంత ఎమోషనల్ గా చెప్పలేరేమో అనిపిస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన ఈ పాట వింటే ఆ ఫీల్ ఇక వేరే లెవెల్లో ఉంటుంది. మీ జీవితంలో మీరు కూడా ఇలా ఎదురు చూసిన క్షణాలు ఉంటాయి కదా, మరి వాటిని గుర్తు చేసుకుంటూ ఈ పాట విందాం.

మెరిట్లెన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఒక పక్క గగురు పొడిచే సస్పెన్స్ థ్రిల్లర్, మరో పక్క పచ్చటి అడవి అందాలు, మనసును కట్టిపడేసే రొమాన్స్. గుర్తొచ్చింది కదా వంశీ దర్శకత్వంలో వచ్చిన క్రైమ్ మిస్టరీ క్లాసిక్ అన్వేషణ. ఒక అటవీ ప్రాంతంలో వరుసగా జరిగే మిస్టరీ హత్యల చుట్టూ కథ నడుస్తున్నా కూడా మరోవైపు హీరో హీరోయిన్ల మధ్య చిగురించే ప్రేమను అంతే సున్నితంగా అందంగా చూపించారు. ఇక ఈ పాట మొదలవుతూనే వచ్చే ఆ ఫ్లూట్ బీట్ వినగానే మనం ఆ అడవిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇళయరాజా గారి సంగీత మాయాజలం, వేటూరి సుందరరామూర్తి గారి అద్భుతమైన సాహిత్యం, ఈ రెండు కలిసి ఈ గీతాన్ని ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా మార్చాయి. దానికి తోడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ గాత్రంలో పలికే ఆ రొమాంటిక్ ఫీల్ ఇప్పటికీ ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తానని చెప్పాలి. ఇప్పుడు వినండి అన్వేషణ చిత్రం నుండి ఈ పాట మీకోసం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా

సంగీతం అంటే కేవలం నాలుగు గోడల మధ్య కూర్చుని పాడే పాట మాత్రమే కాదు, ఆకలితో అలమటించే తోటి మనుషుల కడుపు నింపే ఒక సాధనం కావాలని నిరూపించిన గొప్ప చిత్రం కె బాలచంద్ర గారి రుద్రవీణ. తండ్రి సృష్టించిన సంప్రదాయ సంగీతపు కట్టుబాట్లను దాటి సమాజంలో అట్టడుగు వర్గాల కోసం నిలబడే సూర్యం పాత్రలో చిరంజీవి గారి నటన ఒక మైలురాయని చెప్పాలి. ఇక ఈ సినిమాలోని లలిత ప్రియ కమలం విరిసినది ఒక పాట, ప్యూర్ క్లాసికల్ హిట్. అది కర్ణాటక సంగీతంలోని లలిత రాగంలో మ్యాస్ట్రో ఇళయరాజా గారు ఎంతో అద్భుతంగా కంపోజ్ చేశారంటే ఆ నాదం వినగానే మనసులోని ఆందోళన అంతా పోయి ప్రశాంతత కలుగుతుంది. దీనికి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పదాల అమరిక, కెజి యేసుదాస్ కేఎస్ చిత్ర గారి దివ్యగానం తోడై ఆ పాటను ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్ గా మార్చిపోయాయి. మీకోసం వినిపిస్తున్న రుద్రవీణ చిత్రం నుండి ఈ పాట

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు స్టూడియో క్లబ్ లో. సమయం 11:56 అవుతుంది. తెలుగు సినీ చరిత్రలో నిలిచిన ట్రెండ్ సెట్టర్ మూవీ ఇది. రామ్ గోపాల్ వర్మ గారి మొదటి చిత్రం శివ. కాలేజీ పాలిటిక్స్, నాగార్జున గారి యాంగ్రీ యంగ్ లుక్ ఇప్పటికీ ప్రతి సినీ ప్రేమికుడికి ఒక గూస్ బంప్స్ ని తెప్పిస్తుంది కదా. కాలేజీ లైఫ్ అంటే కేవలం గొడవలే కాదు, సరదాలు, పరీక్షల టెన్షన్లు, చిలిపి అల్లర్లు కూడా అని చూపించే సూపర్ హిట్ గీతం ఇది. సైన్స్ పాఠాల పేర్లతో పరీక్షల భయాన్ని హాస్యంగా మారుస్తూ వేటూరి సుందర రామ్మూర్తి గారు రాసిన పదాలు ఆనాటి యూత్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇళయరాజా గారి ఫాస్ట్ బీట్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ గారి హుసారైన ఈ పాట వింటుంటే ఎవరికైనా తమ కాలేజీ రోజులు గుర్తుకు రావాల్సిందే. మరి ఇప్పుడు వినిపిస్తున్నాను శివ మూవీ నుండి ఈ సూపర్ హిట్ సాంగ్.

0: ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు అటెండ్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 12:06. అక్షరం అర్థవంతమైతే అది ఆలోచన అవుతుంది, అదే అక్షరానికి శృతి కలిస్తే సంగీతం అవుతుంది. ఆ రెండింటికి గాయకుడు ప్రాణం పోస్తే అది మన గుండెల్ని తాకి అమృతమవుతుంది. కాలం ఎంత వేగంగా పరుగులు తీస్తున్నా, తరాలు ఎన్ని మారుతున్నా, కొన్ని గీతాలు ఎప్పటికీ తమ మాధుర్యాన్ని కోల్పోవు. అలనాటి మధుర గీతాలతో మిమ్మల్ని అలరించే కార్యక్రమం అమృత గీతం. అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం. మనందరి జీవితాల్లో తాతయ్య అమ్మమ్మల ప్రేమానురాగాలు ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీపి వరం కదా. ఆ స్వచ్ఛమైన రక్త సంబంధాన్ని, గోదావరి పల్లెటూరి అందాలను వెండితెరపై కళ్ళకు కట్టిన అపురూప కావ్యమది. క్రాంతికుమార్ గారి సీతారామయ్య గారి మనవరాలు, ఏఎన్ఆర్ గారి నటన, మీనా అమాయకత్వం, ఇవన్నీ కూడా ఈ చిత్రాన్ని తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి. ఇక ఈ సినిమాలోని కలికి చిలకల కులిక పాట ఒక స్వచ్ఛమైన అనుబంధాల జలపాతం. ఏళ్ల తరబడి దూరంగా ఉన్న మనవరాలు ఇంటికి చేరినప్పుడు ఆ తాతయ్య మనసులో పొంగిపొర్లే వాత్సల్యాన్ని, గోదావరి సంస్కృతిని వేటూరి సుందరామూర్తి గారు ఎంత చక్కగా వివరించారో కదా. దీనికి ఎంఎం కిరవాణి గారి మెలోడియ స్వరాలు, గాన కోకిల చిత్ర అమృత గానం తోడై మనసుని చెప్పలేనంత ప్రశాంతతతో నింపేస్తాయి. ఒకసారి ఈ పాటను వింటే మీ చిన్ననాటి ఊరు, మీ తాతయ్య వేలు పట్టుకుని నడిచిన ఆ రోజులు ఖచ్చితంగా కళ్ల ముందు మెదులుతాయి. మరి ఇప్పుడు ఆ పాట వినేద్దాం. సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుండి మీకోసం

0: అమృత గీతం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఉమ్మడి కుటుంబాల ఆనందం యూత్ రొమాన్స్ ను కలబోసిన చిత్రం అది. 1996 కృష్ణవంశీ గారు తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ క్లాసిక్ నిన్నే పిల్లాడతా. నాగార్జున టబుల కెమిస్ట్రీ యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని ఎటో వెళ్లిపోయింది మనసు అనే పాట తెలుగు సినీ సంగీతంలోనే సరికొత్త ట్రెండ్ ని సెట్ చేసిన ఒక బ్యూటిఫుల్ మెలోడీ. ప్రేమలో పడినప్పుడు మనసుకు తెలియకుండానే కలిగే ఆ మధురమైన అలజడిని, భావాల ప్రవాహాన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంతో సున్నితమైన తెలుగు పదాలతో మలిచారో కదా. జీవితంలో తొలిసారి ప్రేమ భావనను అనుభవించిన ప్రతి ఒక్కరి జ్ఞాపకాలను తట్టిలేపే అద్భుతమైన గీతమిది. ఎన్ని పనులున్నా కొద్దిసేపు ఈ పాట వింటే మనసుకు ఎంత హాయిగా ఉంటుంది. మరి మీకోసం వచ్చేస్తుంది ఈ ఎవర్ గ్రీన్ మెలోడీ నిన్న పిల్లాడతా మూవీ నుండి.

మీరిట్టం చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 అమృత గీతం వింటున్నారు. నిన్నే పెళ్లాడతా మూవీ నుండి ఒక మంచి పాట వినేశారు కదా. రక్త సంబంధం విలువను, తోబుట్టువుల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమానురాగాలను వెండి తెరపై ఆవిష్కరించిన చక్కని కుటుంబ కథా చిత్రం ఇది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన మా అన్నయ్య తన సుఖ సంతోషాలను పక్కన పెట్టి తమ్ముళ్ల భవిష్యత్తు కోసం సర్వస్వం ధార పోసే ఒక పెద్దన్నయ్య త్యాగాన్ని, ఆ కుటుంబం ఎదుర్కొనే ఒడిదుడుకలను ఈ సినిమాలో ఎంతో చక్కగా చూపించారు. ఇక ఈ సినిమాలోని మాలో గిల్లులో అనే పాట తోబుట్టువుల కేరింతలు, సందడి, ఆప్యాయతలను వేటూరి సుందరరామూర్తి గారు స్వచ్ఛమైన పదాలతో అద్భుతంగా ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు ఎస్ఏ రాజ్ కుమార్ గారి ఆహ్లాదకరమైన మెలోడీకి గాన గంధర్వుడు ఎస్పీస బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్ గారి గానం తోడైతే అందరినీ అలరించిన ఈ సినిమాలో నుండి వచ్చేస్తుంది ఈ పాట. మీకోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మేరిటం చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అమృత గీతం వింటున్నారు. తెలుగు సినీ చరిత్రలో ఫ్యాక్షన్ యాక్షన్ సినిమాలకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన చిత్రాల్లో సమరసింహారెడ్డి ఒకటి. 1999లో విడుదలైన ఈ సినిమా నందమూరి బాలకృష్ణ గారి మాస్ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకువెళ్లిందనే చెప్పాలి. పవర్ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే యాక్షన్, అద్భుతమైన సంగీతం, ఇవన్నీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరి ఇప్పుడు వినిపిస్తున్నాను సమరసింహారెడ్డి మూవీలో నుండి నందమూరి నాయక అనే పాట మీకోసం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటీ పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలీ ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్దకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్ని, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటీ పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. విజయవాడలో జరిగిన పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, అమరావతిలో పాన్ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇది రాష్ట్ర డీప్ టెక్ పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ల రంగాలకు కీలక సిఫారసులు అందిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి మంది ఏఐ నిపుణులను తయారు చేసే లక్ష్యంలో ఏపీ నుండి 50 లక్షల మందిని అందించాలని నిర్ణయించారు. సదస్సులో విడుదల చేసిన పాన్ ఐఐటీ అమరావతి డిక్లరేషన్ 2026 ద్వారా డీప్ టెక్ స్టార్టప్ల కోసం 500 కోట్ల రూపాయల వెంచర్ ఫండ్, విద్యా సంస్థల్లో 10 ఇండస్ట్రీ చైర్లు, 100 మంది గ్లోబల్ ఐఐటీ మెంటార్ నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నారు. వేగంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ, సాంకేతిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు, నియంత్రణ వ్యవస్థలు రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యులు రాజీవ్ గౌబా చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సులో విఘాతాల యుగంలో నియంత్రణ పర్యవేక్షణ అనే అంశంపై ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విధానకర్తల ముందున్న సవాలు నియంత్రణ లేదా వృద్ది మధ్య ఒకదాన్ని ఎంచుకోవడం కాదని, ప్రమాదాలను అదుపు చేస్తూనే ఆవిష్కరణలు, పోటీతత్వం, పెట్టుబడులకు తోడ్పడే నిబంధనలు రూపొందించడమేనని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఎదురయ్యే ప్రమాదాల స్వభావం, ఫలితాలకు తగినట్టుగా దామాషా పద్దతిలో ఉండాలని రాజీవ్ గౌబా అభిప్రాయపడ్డారు. అప్గ్రేడ్ చేసిన ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి నైపుణ్యం ఉపాధి పరివర్తన పథకం పీఎం సేతు నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ది, పారిశ్రామికవేత్తల శాఖ చేపట్టిన ఈ పీఎం సేతు పథకం గత ఏడాది అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించబడింది. మారుతున్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక భాగస్వామ్యంతో కూడిన పాలనను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్తగా వైమానిక దాడులు చేపడుతోందని, దీనికి నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తారు.

చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. శీతాకాలానికి ముందు పౌర లక్ష్యాలపై దాడులను విస్తరించేలా రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త సైనిక విధానానికి ఆదేశాలిచ్చారని ఉక్రెయిన్ నిఘావర్గాలు చెబుతున్నట్టు ఆయన తెలిపారు. కాగా ఈ అంశంపై క్రెమ్లిన్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. అయితే తమ భూభాగంపై ఉక్రెయిన్ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరుపుతున్నామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసన తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలోని భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి తిరిగి వచ్చిన భారత మహిళా హాకీ జట్టుకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘంగా 44 సంవత్సరాల విరామం తర్వాత భారత మహిళల హాకీ జట్టు దేశానికి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని అందించి సరికొత్త చరిత్ర సృష్టించింది. విజయోత్సాహంతో వచ్చిన క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ విష్ణు సుధాకరన్ ఘన స్వాగతం పలికారు. క్రీడాకారులను పూలమాలలతో సాంప్రదాయ మైసూర్ పేటాతో సత్కరించి వారి ప్రతిభను కొనియాడారు. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు షేఖోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మారథాన్ 2వ ఎడిషన్ను భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ ప్రారంభించారు. భారత వైమానిక దళం నుండి ఏకైక పరమవీర చక్ర పురస్కార గ్రహీత అయిన ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జీత్ సింగ్ షేఖోన్ జ్ఞాపకార్థం ఈ మారథాన్ నిర్వహించారు. వైమానిక దళ యోధుల వేగం, సహనం, ఆత్మస్థైర్యాన్ని వేడుకగా చేసుకుంటూ జాతీయ ఐక్యత, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం ఈ మారథాన్ లక్ష్యం. ఈ పరుగును 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో మరఠ్వాడా, విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఇండోనేషియాలోని సుంబవా ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగినట్టు నివేదికలు అందలేదని పేర్కొంది. అమెరికాలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వర్జీనియాలోని గ్రావెల్లీ పాయింట్ పార్క్లో వికసిత్ భారత్ యూనిట్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. వాషింగ్టన్ సమీపంలోని పొటోమాక్ నది వద్ద రన్నింగ్, యోగా, ధ్యానం తదితర కార్యక్రమాలు నిర్వహించి ఫిట్నెస్, సామాజిక భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటీ పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను
మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షులు

0: వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40. ఇప్పుడు విందాం సూపర్ హిట్ సాంగ్స్. అలాగే బద్రీనాథ్ చిత్రం కోసం రేవంత్, శ్రేయ ఘోషల్ పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మేరిటైన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 12:52 అవుతుంది. ఇప్పుడు వినబోతున్న పాట సుకుమారుడు చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన పాట శ్రీమణి సాహిత్యానికి అనుప్రవేల్ సంగీతం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో. సమయం 12:57 అవుతుంది. మరి సూపర్ హిట్ సాంగ్స్ అయితే వింటున్నాం. ఇప్పుడు వినబోతున్న పాట లౌక్యం చిత్రం కోసం విజయ్ ప్రకాష్ మోహన పాడిన పాట, అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి అను ప్రొవెన్స్ సంగీతం.

మెరిట్లను చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినబోతున్న పాట ఐ మనోహరుడు చిత్రం కోసం హరిచరణ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇప్పుడు వినబోతున్న పాట మగధీర చిత్రం నుండి మీకోసం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. ఎన్నికల ప్రక్రియ, రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రజాస్వామ్యానికి అవమానకరమని బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సబర్ డైరీ ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రాష్ట ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ తెలిపారు. కోల్ ఇండియా ప్రకటించిన 110,000 రూపాయల దీపావళి బోనస్ సింగరేణి కార్మికులకు కూడా వర్తిస్తుందని ఏఐటీయూసీ కార్మిక సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రక్రియను, రాహుల్ గాంధీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. ఆయన ఈరోజు హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. కేరళలో ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఓడిపోయిన చోట ఈవీఎంలు సర్ ప్రక్రియను తప్పుపట్టడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రజలు ఈ విధానాలను తిరస్కరిస్తారని, దేశం త్వరలో కాంగ్రెస్ ముక్తు భారత్ గా మారుతుందని రామచంద్రరావు అన్నారు. రాష్టంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం సచివాలయంలో వనరుల సమీకరణపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వ భూముల విలువను పెంచడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం, పర్యాటక రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. హిల్ట్ పాలసీ కింద అభ్యంతరాలు లేని పార్కుల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి క్లియరెన్స్ ఇవ్వాలని ఆదేశించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలో నిర్మించే అత్యాధునిక అమూల్ సబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, రాష్ట మంత్రి దుద్దిల శ్రీధర్బాబు, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు. తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్దికి, పాడి రైతులకు మార్కెట్ సౌకర్యాలు కల్పించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని కార్యక్రమంలో పాల్గొన్న నేతలు పేర్కొన్నారు. ఆటో కార్మికులు వారి కుటుంబాల కోసం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీనిపై చట్టసభల్లో చర్చించి అవసరమైన నిధులను కేటాయిస్తామన్నారు. హైదరాబాద్ నగర ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ నాయకులతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పెంచిన ఆటో ఛార్జీలు సరిపోతాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. రాజీవ్ యువ వికాసం కింద డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు 2,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఒక్కో ఆటోకు 150,000 వరకు సబ్సిడీ ఇస్తామని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా వైద్య రంగాల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేసిన వొకేషనల్ జూనియర్ కళాశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం కళాశాలలోని వొకేషనల్ ట్రైనింగ్ విభాగాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. రాష్టంలో విద్యార్థుల నైపుణ్యాభివృద్దికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఐటీఐలను ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు దేశ విదేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని, వారికి జర్మన్, జపనీస్ భాషల్లో ప్రభుత్వం శిక్షణ అందిస్తోందని చెప్పారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యంతో పాటు భాషా ప్రావీణ్యాన్ని పెంపొందించుకుని ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికులకు దీపావళి సందర్భంగా చెల్లించే పీఎల్ఆర్ బోనస్ ను కోల్ ఇండియా ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో కార్మికుడికి 1,10,250 రూపాయలు చెల్లిస్తుంది. ఈ బోనస్ సింగరేణిలోని 40,300 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని మంచిర్యాల జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి మేకల దాసు తెలిపారు.
1: మొట్టమొదటి సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేసి 300తో ప్రారంభమైంది. ఇవాళ కోల్ ఇండియాలో 1,10,250 రూపాయలు దేశవ్యాప్త బొగ్గుగని కార్మికులకు వస్తుంది. అంటే అది కేవలం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నాయకత్వం వస్తుంది. దీని కార్మిక వర్గం అంతా కూడా స్వాగతించాలని మేము కూడా స్వాగతిస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం

0: సంఘాల సభ్యులకు 100% సబ్సిడీతో వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నట్టు వనపర్తి డిఆర్డీఓ రామ్ మహేశ్వర్ రెడ్డి ఆకాశవాణికి తెలిపారు.
1: కేంద్ర ప్రభుత్వము నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ పథకంలో భాగంగా వనపర్తి మరియు విపణనకు సంబంధించి 101 ఉత్పత్తిదారుల గ్రూపులకు 301 హెక్టార్లకు ఉచితంగా 100% సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేయుచున్నాము. ఇవన్నీ మహిళా రైతులకే చేయుచున్నాము.
0: నేరేళ్ల బాధితులను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దగా చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్ లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2017లో ఇసుక మాఫియాను అడ్డుకున్న నేరేళ్ల దళిత బడుగు వర్గాలపై అప్పటి ప్రభుత్వం దాష్టీకానికి పాల్పడిందని అన్నారు. బాధితులపై కేసులు, జైలర్ నివేదికలు, అప్పటి డీఐజీ పరిశీలన నివేదికలు, జాతీయ ఎస్సీ కమిషన్, ప్రజాకోర్టు రికార్డులను ప్రభుత్వం వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితులకు 5-10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించారని, ఇది సరిపోదని అన్నారు. మహావిప్లవకారుడు, స్వాతంత్ర సమరయోధుడు శ్యామ్జీ కృష్ణవర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. మాతృభూమిని పరాయి పాలన సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు శ్యామ్జీ కృష్ణవర్మ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మాతృభూమి గౌరవాన్ని కాపాడేందుకు ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలు, అంకిత భావాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదని మోదీ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 6వ తేదీన కలెక్టరేట్లోని ఉపాధి కల్పన కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ రంగంలోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని, ఎంపికైన అభ్యర్థులకు 20,000 నుండి 50,000 రూపాయల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వయోధిక ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. సింగీతం శ్రీనివాసరావు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. సృజనాత్మక ప్రయోగాలకు పెద్దపీట వేసిన ఆయన 94 ఏళ్ల వయసులో సింగ్ గీతం చిత్రాన్ని తెరకెక్కించారు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దర్శకుడిగా, రచయితగా, సంగీతాభిరుచి ఉన్న సృజనశీలిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో జరుగుతాయి. మహిళా పారిశ్రామికవేత్తలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదుగుతూ ఇతరులకు ఉపాధి కల్పించేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే మైదానంలో ఎకామ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఎంఐఎం నేతలపై దాడులకు కుట్ర జరుగుతోందని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. చెంచల్గూడ జైల్లో ఇందుకు కుట్రలు జరుగుతున్నట్టు ఆయన ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలను జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి, రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్దార్ ప్రారంభించారు. తెలంగాణలో రాబోయే 2 రోజులు పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 5-6 తేదీల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్నికల ప్రక్రియ, రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రజాస్వామ్యానికి అవమానకరమని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సబర్ డైరీ ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రాష్ట ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ తెలిపారు. కోల్ ఇండియా ప్రకటించిన 110,000 రూపాయల దీపావళి బోనస్ సింగరేణి కార్మికులకు కూడా వర్తిస్తుందని ఏఐటీయూసీ కార్మిక సంఘం ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

మార్పు ఎక్కడో మొదలవ్వాల్సిన అవసరం లేదు, మనలో మొదలైతే చాలు. ఒక ఆలోచన చైతన్యాన్ని కలిగిస్తుంది, ఒక స్ఫూర్తి సమాజాన్ని మార్చగలదు. అలాంటి వ్యక్తుల కథలతో మిమ్మల్ని మోటివేట్ చేసే కార్యక్రమమే చైతన్య స్ఫూర్తి. సైన్స్ అంటే కేవలం పరిశోధనశాలల్లో చేసే ప్రయోగాలు మాత్రమే కాదు, అది సమాజంలో ఆఖరి మనిషి కన్నీటిని తుడిచే ఆయుధం కావాలి అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. మూడు తరాలుగా ఒకే కుటుంబం సమాజ హితం కోసం తమ జీవితాలను ధారపోసిన అరుదైన చరిత్ర ఇది. స్వాతంత్ర్య సమరంలో స్వదేశీ సేవలందించిన తాతగారు, దేశపు ఆకలిని తీర్చిన హరిత విప్లవ పితామహుడు తండ్రి, ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి వేళ మానవాళికి సైన్స్ ఆధారిత రక్షణ కవచం అందించిన కుమార్తె. ఈనాటి మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి చీఫ్ సైంటిస్ట్, రాయల్ సొసైటీ ఫెలో, ప్రముఖ శిశు వైద్య పరిశోధకురాలు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారి ప్రస్థానాన్ని, అలాగే ఆ కుటుంబం దేశానికి అందించిన నిస్వార్థ సేవలను తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి చైతన్య స్ఫూర్తి, మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

మేరిట్యూన్ చేశారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:27 అవుతుంది. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారి వ్యక్తిత్వంలో కనిపించే నిస్వార్థ సేవకు బీజం వేసింది వారి తాతగారు డాక్టర్ ఎంకే సాంబశివన్ గారు. తమిళనాడులోని కుంభకోణంలో ఆయన ప్రసిద్ధ సర్జన్. ఆ రోజుల్లోనే నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ బోధకాల వ్యాధి నిర్మూలనకు విస్తృతంగా శ్రమించారాయన. మహాత్మాగాంధీ గారి పిలుపుతో స్వాతంత్ర్య పోరాటంలోకి అడుగుపెట్టి విదేశీ వస్తాల బహిష్కరణ, స్వదేశీ ఖాదీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపేందుకు ఆలయ ప్రవేశ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. వైద్యం అనేది సంపాదన కోసం కాదు, సమాజ శ్రేయస్సు కోసం అనే సత్యాన్ని ఆచరించి చూపించిన నిస్వార్థ దేశభక్తుడు ఆయన. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. ట్యూన్ చేసి ఉంచండి చైతన్య స్ఫూర్తి మీ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో.

మీరిట్టం చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 1:33. డాక్టర్ సౌమ్య గారి తండ్రి గారి గురించి అందరికీ తెలుసు. భారత హరిత విప్లవ పితామహుడు, భారతరత్న డాక్టర్ ఎంఎస్ విశ్వనాథన్ గారు. 1943లో వచ్చిన బెంగాల్ కరువులో లక్షలాది మంది ఆకలితో చనిపోవడం చూసి చలించిపోయిన ఆయన అత్యున్నత సివిల్ సర్వీసెస్ అవకాశాన్ని వదులుకుని వ్యవసాయ శాస్త్రవేత్తగా మారారు. ధాన్యం కోసం విదేశాల వైపు ఎదురుచూస్తున్న మన దేశాన్ని అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి, వంగడాల ద్వారా స్వయం సమృద్ది సాధించేలా చేసిన గొప్ప వ్యక్తి ఆయన. మరోవైపు సౌమ్య గారి తల్లి మీనా స్వామినాథన్ గారు నిరుపేదల పిల్లల ప్రాథమిక విద్య, పౌష్టికాహార లోపం, అంగన్వాడీ వ్యవస్థ పరిస్థితి కోసం జీవితాంతం కృషి చేసిన ప్రఖ్యాత విద్యావేత్త. ఆమె నిత్యం విజ్ఞానం, ప్రజాహితం అనే స్వచ్ఛమైన వాతావరణంలోనే సౌమ్య గారు పెరిగారు. ఇక మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ పాట తర్వాత ట్యూన్ చేసి ఉంచండి చైతన్య స్ఫూర్తి మీ FM 102.8 లో.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 1:38. ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో సౌమ్య స్వామినాథన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇంట్లో తండ్రి వ్యవసాయం గురించి, తల్లి నిరుపేద పిల్లల విద్య గురించి మాట్లాడుతుండటం చూస్తూ పెరిగిన సౌమ్య పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. పూణేలోని ప్రఖ్యాత ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి పీడియాట్రిక్స్ లో ఎండీ పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రిటన్, అమెరికాలలో పీడియాట్రిక్ పల్మనాలజీ విభాగంలో అత్యున్నత పరిశోధనలు చేశారు. విదేశాల్లోని విలాసవంతమైన జీవితం కాదనుకుని స్వదేశానికి తిరిగి వచ్చి మన దేశపు అట్టడుగు వర్గాల చిన్నారులకు వైద్య సేవలు అందించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. నిజంగా ఎంత గొప్ప వ్యక్తిత్వమో కదా ఆవిడది. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. ట్యూన్ చేసి ఉంచండి చైతన్య స్ఫూర్తి మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

కేరింత మూవీ నుండి ఒక చక్కటి పాట వినేశారు కదా. స్టూడియో క్లాక్ లో సమయం 1:44 చైతన్య స్ఫూర్తి వింటున్నారు. డాక్టర్ సౌమ్య గారు చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్ లో దాదాపు 2 దశాబ్దాల పాటు పరిశోధనలు చేశారు. మన దేశంలో పేదలను ఎక్కువగా వేధించే వ్యాధిక్షయ, ముఖ్యంగా హెచ్ఐవీ సోకిన చిన్నారులకు టీబీ వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు ఆమె కనిపెట్టిన చికిత్సా విధానాలు వేలాది మంది జీవితాలకు ప్రాణం పోశాయి. పోషకాహార లోపానికి క్షయ వ్యాధి ముప్పుకు ఉన్న సంబంధాన్ని శాస్త్రీయంగా రుజువు చేశారు. క్షయ పరిశోధనల్లో ఆమె చూపిన ప్రతిభతో భారత ప్రభుత్వం ఆమెను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ గా నియమించింది. ఆ పదవిలో ఉంటూ దేశంలో బయోమెడికల్ రీసెర్చ్ నెట్వర్క్ ను ఆధునీకరించారు. ఇంకా మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారు ఆమె అపారమైన అనుభవాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన చీఫ్ సైంటిస్ట్ అత్యున్నత పదవికి డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ను ఎంపిక చేసింది. సరిగ్గా ఆమె బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే ప్రజలందరినీ భయపడుతున్న అతిపెద్ద సంక్షోభం కోవిడ్-19 ప్రపంచాన్ని ముంచెత్తింది. అటువంటి క్లిష్ట సమయంలో ప్రపంచ దేశాలనే భయంతో చూస్తున్నప్పుడు ప్రపంచానికి సరైన శాస్త్రీయ మార్గనిర్దేశం చేసిన బృందానికి డాక్టర్ సౌమ్య నాయకత్వం వహించారు. వైరస్ తీవ్రత, మాస్కుల ప్రాధాన్యత, వ్యాక్సిన్ల అభివృద్దిపై ప్రజల్లో ఉన్న ఆందోళననే తొలగిస్తూ ఆమె నిరంతరం సైన్స్ ఆధారిత విశ్లేషణలను ప్రపంచానికే అందించారు.
1: వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: కోవిడ్ సమయంలో కోట్ల మంది పేద ప్రజల టీకాలు అందక వారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఇక ఆ సమయంలో డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వ్యాక్సిన్ ఈక్విటీ కోసం పోరాడారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని, అందరికీ సరైన వైద్య

సదుపాయాలు అందించాలని ఐక్యరాజ్యసమితి వేదికపై బలంగా చెప్పారు. కోవాక్స్ ప్రోగ్రాం ద్వారా సామాన్య ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ చేరేలా ఆమె అహర్నిశలు శ్రమించారు. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. అంతర్జాతీయ బాధ్యతలను విజయవంతంగా ముగించిన తర్వాత కూడా సౌమ్య స్వామినాథన్ విశ్రాంతి తీసుకోలేదు. ప్రస్తుతం ఆమె చేస్తున్న సేవలు యావత్ దేశానికే గర్వకారణం. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లండన్ రాయల్ సొసైటీ ఫెలోగా ఆమె ఎన్నికయ్యారు. భారతదేశ చరిత్రలోనే ఈ గౌరవం పొందిన అత్యంత అరుదైన మహిళా శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య. అంతేకాదు తండ్రి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, కుమార్తె డాక్టర్ సౌమ్య ఇద్దరు రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికై దేశ చరిత్రలోనే మొట్టమొదటి తండ్రి కూతుళ్ల జోడీగా సరికొత్త రికార్డు సృష్టించారు. అలాగే మన దేశం నుండి క్షయవ్యాధిని సమూలంగా తరిమికొట్టేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కి ఆమెను ప్రిన్సిపల్ అడ్వైజర్ గా నియమించింది. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా గ్రామాల్లో మహిళా రైతులకు భూమి హక్కులతో సంబంధం లేకుండా గుర్తింపు దక్కాలని, పోషకాహార భద్రతతో పాటు వాతావరణ మార్పులను తట్టుకునే సరికొత్త వ్యవసాయ విధానాల కోసం ఎంతగానో శ్రమించారు ఆవిడ. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

తాతగారు స్వాతంత్ర్య సమరంలో పేదలకు స్వదేశీ వైద్యం అందించారు. తండ్రి దేశానికి అన్నం పెట్టి కరువును తరిమికొట్టారు. కూతురు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు విజ్ఞానాన్ని ఆయుధంగా మలిచి నేటికీ గ్రామీణ ప్రజల కోసం శ్రమిస్తున్నారు. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారి ప్రస్థానం ఇప్పటి సమాజానికి, ముఖ్యంగా యువతరానికి అందించే గొప్ప సందేశం ఒకటి. మన విజ్ఞానం, మన సంపాదన కేవలం మన వ్యక్తిగత ఎదుగుదలకు మాత్రమే పరిమితం కాకూడదు. మన ప్రతిభ సమాజంలోని ఆఖరి మనిషి జీవితంలో వెలుగులు నింపినప్పుడే మన జీవితానికి నిజమైన సార్థకత లభిస్తుంది అని. సవాళ్లు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా సత్యాన్ని, సైన్స్ ని, మానవత్వాన్ని నమ్ముకుని ముందుకు సాగితే ప్రపంచాన్నే మార్చవచ్చని నిరూపించిన డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారి కృషి ప్రతి ఒక్కరికి నిజమైన చైతన్య స్ఫూర్తి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు మెలోడీ టైంలో కలుద్దాం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి మెలోడీ టైం వింటున్నారు. మెలోడీ టైంలో మంచి మంచి పాటలతో ఈ కొద్దిసేపు సమయాన్ని సరదాగా ఆస్వాదిద్దాం. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నేలకు అసలు తాకకుండా గాలిలోనే తేలియాడే రాతి స్తంభం, అసలు నేలను తాకని స్తంభం ఎక్కడైనా ఉంటుందా అంటే అవుననే చెప్పాలి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకునే ముందు ఒక మంచి మెలోడీ పాట వినేద్దాం. మీ FM 102.8 లో స్టే ట్యూన్డ్.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెలోడీ టైమ్ లో మంచి మంచి పాటలు వింటున్నాం. నేలకు అసలు తాకకుండా గాల్లోనే తేలియాడే రాతిస్తంభం విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి గుడిలో ఉన్న 70 స్తంభాల్లో ఒక స్తంభం అడుగున పేపర్ గాని క్లాత్ గాని వేస్తే అటు నుంచి ఇటువైపుకి ఈజీగా వచ్చేస్తుంది. మన విజయనగర రాజుల 500 ఏళ్ల నాటి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మ్యాజిక్ ఇది. మీరు అక్కడికి వెళ్తే తప్పకుండా చూడవలసిన అద్భుత దృశ్యం. అప్పట్లోనే ఇంత అద్భుతంగా నిర్మించారు కదా. మరి ఇప్పుడు వినేద్దాం ఒక మంచి పాట. మురారి మూవీ నుండి ఎస్పీ చరణ్ హరిని పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మెలోడీ టైం వింటున్నారు. మీ ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ లో సమయం 2:45 అవుతుంది. మన ఇండియన్ పోస్టల్ సిస్టమ్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదేంటంటే, కాశ్మీర్లోని దాల్ సరస్సు నీటిపై తేలుతూ ఉండే ఒక అద్భుతమైన పోస్టాఫీస్ ఉంది. మరి ఆ ఫ్లోటింగ్ పోస్టాఫీస్ ముచ్చట్లు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. ఠాగూర్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

ఒక అద్భుతమైన పోస్ట్ ఆఫీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒక హౌస్ బోట్ లో నడిచే ఈ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ నుండి మీరు ఎవరికైనా లెటర్ రాసి పంపితే దాని మీద సాధారణ స్టాంపుతో పాటు సరస్సులో షికార పడవ నడుపుతున్న బొమ్మ ఉన్న ఒక స్పెషల్ ముద్ర వేస్తారు. అక్కడి పర్యాటకులు ఈ పోస్టాఫీస్ నుండి తమ వారికి స్పెషల్ పోస్ట్ కార్డులు పంపుతుంటారట. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన తపాలా కార్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మన చుట్టూ ఉన్న ఇలాంటి ఎన్నో వింతలు విశేషాలు వింటుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఇప్పుడు వినేద్దాం మరో మెలోడీ సాంగ్. దేవదాసు చిత్రం కోసం కార్తీక్ సుజాత పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి చక్రీ సంగీతం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇలాంటి బ్యూటిఫుల్ మెలోడీస్ వింటుంటే అసలు టైం తెలియట్లేదు కదా. స్టూడియో క్లాక్ లో సమయం 2:57 అవుతుంది. మనం చేసే పని చిన్నదా పెద్దదా అని చూడటం కంటే దాన్ని ఎంత ప్రేమగా ఎంత రెస్పాన్సిబిలిటీతో చేస్తున్నామనే దాంట్లోనే అసలైన సంతృప్తి సంతోషం ఉంటాయి. కార్మికుల నుంచి సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల వరకు ప్రతి ఒక్కరి శ్రమ వెనుక ప్రేమ సాధించాలనే తపన ఉంటాయి. మరి మా శ్రోతలందరి కోసం, వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట. వసంతం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. కులశేఖర్ సాహిత్యానికి ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

దాశరథి, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, త్యాగమతి కుమారి ఎంబి హిమచంద్రిక, శేషక్క శ్రీమతి ముళ్ళపూడి రాజేశ్వరి, తాయారమ్మ శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. వినండి సతీ త్యాగమతి నాటకం.

0: శ్రీదేవి, ఎప్పుడు ఇలాగే నా ఇంట సిరులు కురిపిస్తూనే ఉండమ్మా. నీకు ప్రతిరోజు అరబెల్ల కర్పూరంతో హారతి ఇస్తానమ్మా. ఓం జగజ్జనని శ్రీదేవి, అందుకో నా హారతి.
1: ఓహో, ఇప్పుడే అంగడిని తెరిచినట్టున్నావే యజ్ఞేశ. బాగున్నావా?
0: ఎవరు? తాయారమ్మా, రామ్మా. జాము పొద్దెక్కింది కదా, రోజటి వలనే లక్ష్మీ పూజ చేస్తున్నానమ్మా, అంతే.
1: మీ ఆవిడ ఇంకా ఊరు నుంచి రాలేదా? ఏం
0: వస్తే ఊరుకుంటుందా? కొబ్బరికాయలు నైవేద్యాలు అంటూ నా కొంప కొలజేయదు.
1: నీదంతా పిసినార్తనం మహాశయ.
0: ఏమన్నావు?
1: అదే పిసినార్తనం అంటున్నాను.

0: లేకపోతే ఏంటి, లక్ష్మీ పూజ అంటూనే సరిగ్గా హారతి కూడా ఇవ్వవు, కర్పూరం ఎక్కడ అరిగిపోతుందో అని ఉఫ్ఫున ఊదేస్తావు.
1: అదంతా పొదుపులే బా, ఆ పిసిని కొడతానం కాదు.
0: ఏడ్చినట్టే ఉంది, ఇదా పొదుపు. ఆ మాత్రానికి పూజ అని గొప్ప చెప్పుకోవడం ఎందుకయ్యా?
1: సర్లే, ఇది రోజు మనకున్నదే కదా, ఇంతకు పొద్దున్నే విడిపడ్డావు, ఏం కావాలేమిటి?
0: నాకేం వద్దులే, కానీ ఇది విన్నావా?
1: ఏది నువ్వు చెప్పందే?
0: మన ఊర్లో వరదాచార్యులు లేడు.
1: ఎవరు?
0: అదేనయ్యా, నామాల పంతులు.
1: చెప్పు చెప్పు.
0: ఆయన భార్య చక్కని చుక్క, ఈ మధ్యనే కాపురానికి వచ్చిందట.
1: ఎవరు? రామలక్ష్మియా?
0: ఆవిడే. మొగుడేమో ఆవిడ్ని త్యాగమతి అని పిలుస్తారట, విన్నావా?
1: విన్నావా ఏమిటి? చూశాను. గుడికి వెళ్ళాలంటే మన అంగడి ముందు నుంచే వెళ్ళాలి కదా. అలా ఒకే ఒక్కసారి చూశాను. అబ్బా తాయారమ్మ, అందాల గని, మందార పూబంతి, ఆహా.
0: అబ్బో గ్రంథసాంగుడివే, నీకు తెలియకుండా ఉంటుందా? మరి మీ ఆవిడ వచ్చేలోపుగా.
1: అర్థమైంది, ఆ వ్యవహారాన్ని నువ్వు ముందుండి నడిపించాలి తాయారమ్మ.
2: అది అంత తేలిక కాదు యజ్ఞేశ, పైగా ప్రమాదం కూడాను.
1: అబ్బో శేషక్క కూడా వచ్చిందే, కన్నపురం నుండి ఎప్పుడు రావడం?
2: ఇప్పుడే వస్తున్నాను, త్వరగా వెళ్ళాలి మళ్ళీను.
0: ఏమిటా తొందర శేషక్క, వెలిదూగానులేమ్మా.
2: అది కాదమ్మా తల్లి, రేపు మా ఆయన వస్తున్నాడు. ఆ యజ్ఞేశ, అలంకరణ సామాగ్రి కోసం నీ దగ్గర కుదువు పెట్టిన రత్నాల ఉంగరం ఇచ్చేయి, త్వరగా, ఇదిగో డబ్బు తెచ్చాను.
1: మీ ఆయన వచ్చేది రేపు కదా, కాసేపు కూర్చో అమ్మా వెళ్దుగానే.
2: అది సరే, ఇంతకు త్యాగమతి ఎటువంటిదో అర్థమైందా తాయారమ్మా?
0: నీకు బాగా తెలిసినట్లుంది, చెప్పు చెప్పు విందాం.
2: కొన్ని విషయాలు మాత్రం తెలుసమ్మా.
1: ఏమంటో చెప్పవచ్చు కదా, రారా ఇలా కూర్చో.
2: త్యాగమతి అతి బీద కుటుంబం నుంచి వచ్చిన వనిత, వరదాచార్యులను, అదే ఆ నామాల పంతుల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పంతులకు పౌరోహిత్యమే తెలుసు, దాంతోనే దంపతులు పొట్ట నింపుకుంటున్నారు. అయినా అయ్యవారి నట్టిల్లు ఎప్పుడూ నిప్పచ్చరమే అన్నట్లుంటుంది.
1: అయ్యో పాపం, మనం సాయం చేద్దామా?
2: ఏమిటి నువ్వా, పిల్లికి బిచ్చం పెట్టని వాడివి, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టలేని వాడివి, నువ్వు సాయం చేస్తావా? యజ్ఞేశా, నీ మాట నమ్మడానికి మా చెవుల్లో పూలేమీ లేవు.
1: నవ్వండి నవ్వండి, నా సంగతి మీకు ఇంకా తెలీదు. త్యాగమతి ఒప్పుకుంటే చాలు, నా సర్వస్వం సమర్పించుకోను.
0: పాపం, అంతా ఇచ్చేసి నీ భార్యనేం చేస్తావు? చాలు చాలు ఊరుకోవయ్యా.
1: నవ్వులాట కాదు తాయారమ్మా, నిజమే చెప్తున్నాను. మీ ఇద్దరూ కలిసి ఆవిడ నాకు అప్పచెప్పండి, మీ ఇద్దరిని కూడా ముత్యాలతో ముంచెత్తుతాను, సరేనా?
2: సర్లే, సంతోషించాం. కానీ ఆమె వచ్చి ఆరు నెలలే అయ్యింది కనుక తొందర పడకూడదు, జాగ్రత్త.
0: అవును, కొంతకాలం తర్వాత మనం ప్రయత్నం చేద్దాం. యజ్ఞేశా, ఎప్పుడో ఒకప్పుడు ఆమె మన వల్ల పడక తప్పదు. కానీ ఇందాక నువ్వు అన్న మాటను, ఓయ్ ఇందాక నువ్వు అన్నావే ఆ మాటను నిలబెట్టుకోవాలి సుమా.
1: ఏది ముచ్చాల సంగతే? అలాగలాగే, మాట తప్పను. శేషక్క ఇదిగో నీ ఉంగరం, డబ్బులతే.
2: ఇదిగో లెక్క పెట్టుకో.
1: సరిగానే ఉన్నాయి శేషక్క, మధ్య మధ్య వస్తూనే ఉంటావుగా.
2: అలాగే, పొద్దు పోయింది, వస్తా తయారక్క.
0: అలాగే శేషక్క, జాగ్రత్తగా వెళ్ళు, అసలే సొమ్ముతో వెళ్తున్నావు, భద్రం సుమా.
2: ఓ నాకేం భయం లేదులే అక్క.
1: తాయారమ్మా, ఈ విషయంలో నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలి.
0: అలాగే, కానీ ఒక్క విషయం.
1: ఏమిటో చెప్పు.
0: త్యాగమతికి ఒకే ఒక్క చీరుంది, దాన్నే రోజు ఉతికి ఆరేసుకుంటూ ఉంటుంది. ఇంత దారిద్ర్య బాధను ఆసరా చేసుకుని నీ సంపదతో ఆకర్షించాలి. వీలైనప్పుడల్లా బంగారం సొమ్ములు అంటూ ఆశ చూపాలి.
1: అయితే ఒకసారి ఆవిడ ఇంటికి వెళ్ళమంటావా?
0: వద్దు వద్దు, మీ ఇంటికే వచ్చేటట్టు చెయ్యి, కనపడితే తియ్యగా మాట్లాడు, ఊరించు. నా ప్రయత్నం నేను చేస్తాను. మరి మాకు అదే ఆ ముత్యాల సంగతి మర్చిపోకు.
1: సరే సరే, అట్లాగే, ఏం మర్చిపోను గాని ఏదైనా జరిగితే నీ వల్ల జరగాలి తయారమ్మా.
0: సరే వస్తాను.
3: త్యాగి, ఓ నా ప్రియసతి త్యాగమతి,
4: వస్తున్నానండి.
3: ఎక్కడున్నావు? అర్చన పూర్తయింది, ఇదిగో తీర్థ ప్రసాదాలు తీసుకుందావు గాని రా త్వరగా.
4: వచ్చాను.
3: ఇదిగో ఈ తీర్థం పుచ్చుకో. రామానుజాచార్య దివ్యజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం
4: అన్నట్లు యతిరాజులు, సద్గురువులు, రామానుజాచార్య స్వామివారు నిన్న శ్రీరంగం నుండి తిరుమలకు బయలుదేరినారట. త్రోవలోనే కదా మన ఈ అష్టసహస్ర గ్రామమున్నది. వారు మన ఇంటికి వేయించేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో కదా. వారికి సేవ చేయాలనుందండి నాకు.
3: పిచ్చిదాన, అంత పెద్ద మహానుభావులు ఈ చిన్న శిష్యుని ఇంటికి విచ్చేస్తారా? లేనిపోని ఆశలు పెట్టుకోకు.
4: అది కాదండి, ఎవరూ పిలవకుండానే ఆయనంతట ఆయనే తన శిష్యుల ఇళ్లకు వస్తారంటండి.
3: అలాగా వస్తే రాని, కానీ మన ఇంట్లో ఏముంది?
4: స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ అవే వస్తాయండి. మీరు మాత్రం ఈ 2 రోజులు ఎటు వెళ్ళకండి.
3: అదేమిటే త్యాగి, వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? నేను వెళ్ళి పౌరోహిత్యం చేస్తేనే కదా 4 గింజలు కళ్ళబడేది. పైగా వాళ్ళు వస్తే సరుకులు అవి బాగా కావాలి కదా. ఈ ఊర్లో ఇహ దొరికేటట్టు లేదు, పొరుగురు వెళ్ళాలి. ఎలాగూ వాళ్ళు నిన్న బయలుదేరారు కాబట్టి ఇక్కడికి రావడానికి కనీసం 2 రోజులైనా పడుతుంది. ఈలోగా నేను వెళ్ళి కావలసిన సామాగ్రిని అర్థించి తీసుకువస్తాను.
4: అయ్యో, ఈ మధ్యలో యతిరాజుల వారు శిష్య సమేతంగా వస్తే ఎలాగండి?
3: ఏదో విధంగా నువ్వే సర్దుబాటు చెయ్యాలి త్యాగి.
4: అమ్మో, ఎలాగండి? ఉన్న ఒక్క చీరను రోజు ఉతుక్కుని కట్టుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితులలో నేను అంత సామాగ్రిని ఎలా సమకూర్చగలను చెప్పండి.
3: నన్ను మన్నించు త్యాగి, నీకు చీరలు కూడా తేలేని దుస్థితిలో పడ్డాను. అయినా శ్రీమన్నారాయణుని నమ్మిన వారు ఎన్నటికీ చెడిపోరని పెద్దలు చెప్తారు. నిన్ను నన్ను కాపాడేది ఆ భగవంతుడే. సాధ్యమైనంత త్వరగా వస్తాను. కాస్త అటు ఇటు ఆలస్యమైనా కంగారు పడకు, పక్కింటి వాళ్ళ సహాయం తీసుకో. అయినా వారు అంత త్వరగా రారులే, విచారపడకు. ఇది ఆ పైకండువా తీసుకురా, బయలుదేరుతాను.
4: ఇదిగోండి కండువా, పదండి. నేను కూడా పొలిమేర దాకా వస్తా, పదండి.
3: సరే, నడువు. అవును త్యాగి, నేనెప్పుడో 2 ఏళ్ల క్రితం రామానుజాచార్య స్వామివారి పాదాలను ఆశ్రయించి శిష్యునిగా చేరాను కదా. ఇంతకాలం తరువాత ఆయనకు వరదాచార్యులు అంటూ నేనింకా జ్ఞాపకం ఉంటానంటావా?
4: తప్పకుండా జ్ఞాపకం ఉంటారండి. ఆయన మహావిజ్ఞాని, ఏకసంతాగ్రాహి, గొప్ప ప్రజ్ఞావంతులు.
3: నిజమే,
4: ఒక్కసారి చూస్తే చాలు, 8,000 మందిలో ఉన్నా గుర్తుపడతారు. మన ఈ అష్టసహస్ర గ్రామాన్ని మర్చిపోరు, మన ఇంటిని వెతుక్కుంటూ కూడా వస్తారు. చూస్తూ ఉండండి, లేనిపోని సందేహాలు మాని త్వరగా వెళ్ళిరండి.
3: ఎంత దృఢ విశ్వాసంతో చెప్తున్నావే. సరేగాని నేను ఈసారి తిరిగి రావడానికి బాగా ఆలస్యమవుతుందేమో అని అనిపిస్తుంది. అసలే స్వాముల సేవ ఖర్చు బాగానే ఉంటుంది, అంత ఎక్కువగా సొమ్మును సంపాదించాలి కదా.
4: సరే అయితే ఉదయానికల్లా రండి. యతిరాజుల వారు రేపుటెల్లుండిలో వస్తూ ఉండొచ్చు. మీరు లేకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడవు.
3: ఊరికే భయపడకు పిచ్చిదాన, ఆ స్వామి అంత తొందరగా రారులే. వచ్చినా పెరుమాళ్ళు మనకు ఏదో ఒక దారి చూపకపోడు. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే వస్తా, కుదరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం వరకల్లా తప్పకుండా వచ్చేస్తా. బెంగపడకు, ఇంకెంత దూరం వస్తావు, వెళ్ళు వెళ్ళు.
4: సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి, నేను ఇంటికి వెళ్తున్నాను.
3: సరే.
1: ఆహా, ఏమి నడక, ఏమి అందం, ఏమి చందం! మబ్బుల్లోంచి నడిచి వస్తున్న మెరుపు తీగల ఎంత బాగా మెరుస్తున్నావు. రా రా, పూల తీగ వలే నడిచిరా, మందాకిన వలే కదలేరా. రా రా త్యాగమతి, సొగసులు కందిపోతాయేమో, మెల్లగా రా. నా కలల పంట, నా అందాల రాణి, రా రా త్యాగమతి, రా. ఇదిగో ఇదే నా రత్నాల అంగడి. ఈరోజన్నా నన్ను దంజును చేయరాదా?
4: యజ్ఞేశ, నీకిది తగదంటిని కదా. నేను వివాహితను, నన్ను ఆశించడం నీకు చాలా ప్రమాదకరం. లే, హడ్డులే, పొద్దుపోయింది, ఇంటికి

0: వెళ్ళాలి.
1: వెళుదువు గానిలే, ఇంటికేగా. ఆ ఇల్లు ఎప్పుడు ఉన్నదేగా? నా ఇల్లు బంగారు మేడ, ఒక్కసారి అడుగుపెట్టి పావనం చెయ్యి.
0: భరతాంత వ్యామోహం ఎంతటి వారికైనా ప్రాణాంతకం. ఈ సౌందర్యం క్షణభంగురం, దీనికోసం నీ నిండు జీవితాన్ని నాశనం చేసుకోకు. మర్యాదగా ప్రక్కకు తప్పుకో.
1: లేదు లేదు సుందరాంగి, ఈరోజు చాలా మంచి రోజు. నా భార్య పుట్టింటికి వెళ్ళింది, వారం రోజుల దాకా రాదు. మీ ఆయన దూరదేశం వెళ్ళాడు, 2 రోజుల దాకా రాడు. ఇంత మంచి అవకాశాన్ని వృధా చేయకు, రా నా బాహువుల్లోకి రా సుందరి, రా రా.
0: యజ్ఞేశ, కామాంధకారంలో నీకు నీవే అగాధంలో పడిపోతున్నావు, దయచేసి నన్ను పోనివ్వు.
1: సుందరి, నీ అందంతో నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. మహారాణిలా మన్మథ సామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన నువ్వు ఆ దరిద్రపు కంపలో చిరుగుపాతల మూగుడుతో ఎందుకు అవస్థపడతావు? రా నా మందిరానికి రా, నేను బంగారంతో అభిషేకిస్తాను, ముత్యాల పందిరిలో నవరత్నాలతో పూజిస్తాను. రా సుందరి రా.
0: నీ ప్రలోభాలు నన్నేమి చేయలేవు, నీ సంపద సర్వస్వం నా భర్త కాలి గోటికి కూడా సరితూగలేవు. గాలం వేస్తే చేప పడుతుందేమో కాని తిమింగలం పడదు, జాగ్రత్త.
1: అయితే గాలమేం కర్మ, ఏకంగా ఓ పెద్ద పూల పడవనే పంపిస్తా, దర్జాగా వద్దు గాని.
0: పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకో. పరమ సాధ్వి అయిన నీ భార్య ఉసురు పోసుకోకు, నాగలోకాన్ని అందుకోవాలనుకునే నక్క జితులు మానుకో.
1: నన్ను తోసేసి వెళ్ళినంత మాత్రాన వదిలిపెడతాను అనుకోకు, ఈ జీవితంలో నిన్నెప్పటికైనా సాధించి తీరుతాను. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గరకు రాకమానవు, అప్పుడు చూపిస్తా నా సంగతి. వెళ్ళు వెళ్ళు.
2: శేషక్క చూడు చూడు, ఆ త్యాగమతి ఎంత కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్నదో.
3: అవును మరి, మహా తిప్పులాడి కదా.
2: ఎందుకలా తిప్పుకుంటూ వస్తున్నది?
3: ఈ ఊళ్ళో అందరికంటే తానే మహా అందగత్తెనని చచ్చే అహంకారం పొగరును.
2: అందంత అనుకుంటే ఉండవచ్చు గాని పొగరెందుకమ్మా?
3: నువ్వో పాతకాలం మనిషివి తయారమ్మా, అందం ఉన్నవాళ్లకు పొగరు తప్పకుండా ఉంటుంది. మనకేమైనా పొగరుందా చెప్పు.
2: లేదమ్మా, ఆ అందమూ లేదు ఈ పొగరు లేదు. కానీ ఆవిడికంత కోపం ఎందుకు ఇప్పుడు?
3: ఏం లేదు, ఆ రత్నాల వ్యాపారి యజ్ఞేశయ్య లేడు, ఆయన ఈవిడ మీద మనసు పారేసుకున్నాడు కదా. ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఈవిడ పోపమ్మని కసిరి కొడుతున్నదట. ఈవేళ కూడా ఆయనకేదో శృంగభంగం జరుగుంటుంది.
2: అయినా అంత పెద్ద మనిషి ధనవంతుడు కోరుకుంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది, ఈవిడికిదేం బుద్ధి? ఒక్కసారి ఆయనకి ముద్దు చెల్లిస్తే ఏమైనా అరిగిపోతుందా కదా శేషక్క?
3: అవునమ్మా, నేను కూడా చెప్పి చూసా. పాపం వాణ్ణి అలా కష్టపెట్టకు, ఈ దరిద్రంలో ఎన్నాళ్ళు అవస్థపడతావు. ఆయన్ని ఒక్కసారి కరుణించవమ్మా, నీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చిలక్కి చెప్పినట్లు చెప్పా. అయినా వింటేనా? దానికి కాకి బుద్ధులు దానివి.
0: నేను చిలకని ఎలకని కాను, నోరు మూసుకొని మీ పనులు చూసుకోండి.
3: ఎక్కడప్పటికీ మా మీద ఎగురుతావేం త్యాగమ్మా.
2: శేషక్క నీ మంచి కోరే చెప్పింది, అంత చిరాకెందుకమ్మా?
0: అమ్మా తాయారమ్మా, ఊళ్ళో వాళ్ళ మంచంతా మీ భుజాల మీదే వేసుకుని తిరుగుతున్నారా ఏం? మీకంత మంచి అనిపిస్తే మీరే వెళ్ళి యజ్ఞేశుని వల్లో వాలండి. నన్ను వెళ్ళమనడానికి మీరెవరు? చాలు చాలు కదలండి.
2: నేను కూడా నీ వయసులో ఉంటే మహారాణిలా వెళ్లేదాన్నేమో, నీలా తిప్పుకుంటే తిరిగేదాన్ని కాను. శేషక్క పోదాన్ రావే.
3: యథార్థవాది లోక విరోధి అని పెద్దలు ఊరికే అన్నారా, మనకెందుకులే తాయారమ్మా, పోదాం పద.
0: మాయదారి పీడ.
4: గురుదేవా, ఆచార్యదేవా.
5: ఏ నాయన,
4: బాగా ఎండగా ఉంది, ఈ చెట్టు కింద కాసేపు విశ్రమిద్దాం, విచ్చేయండి.
5: అలాగే కాని దాశరథి, 8,000 గ్రాము ఇంకెంత దూరంలో ఉన్నది నాయన?
4: బహుశా ఇంకో 3 క్రోసుల దూరంలో ఉండవచ్చు. అయినా ఇంత ప్రయాస పడుతూ ఈ గ్రామానికే రావటం ఎందుకు స్వామి?
5: నాయనా దాశరథి, ఈ ఊళ్ళో

0: సందేహం.
1: కానీ చెప్పు.
0: మనం ఆయన ఇంటికి వెళతామనుకోండి, మనం అంతా కలిసి సుమారుగా 100 మంది ఉంటాం కదా గురువుగారు, మరి ఇంతమందికి ఆతిథ్యం జరిపే స్తోమత అతనికి ఉందో లేదో. ఒకవేళ అలా లేకపోతే మనం చిక్కుల్లో పడతాం కదా స్వామి. చూడండి, అసలే మధ్యాహ్నం కావస్తుంది.
1: ఏమయ్యా దాశరథి, నీకన్నీ అనుమానాలే. స్వామివారు పెరియాళ్ళవారును ఎలా కరుణించారో తెలుసు కదా. తాత్విక చర్చ చెయ్యాలన్న సంకల్పం ఇచ్చింది శ్రీహరియే, గెలిపించింది శ్రీహరియే. మనం కేవలం నిమిత్తమాత్రులం. అట్లాగే వరదాచార్యులకు కూడా స్వామివారే అన్నీ సమకూరుస్తారు లేవయ్యా.
0: అవును స్వామి, ఆశ్రిత వత్సలుడు హరియే అన్నిటినీ నిర్వహించగలడు. మీ పలుకులు వేదవాక్కులు అమృత తుల్యములు. గురువర్యా.
1: దాశరథి,
0: అందరము సేద తీరాము, బయలుదేరుదామా స్వామి. సోదరులారా, స్వామివారికి గొడుగు పట్టండి.

0: నడవలేక కాళ్ళు పీక్కుపోతున్నాయి. 5 క్రోసుల దూరం రావడానికి 4 గంటలు పట్టింది. ఉన్న ఊరిలో ఆదరణ లేని వారి గతి ఇంతే కదా. అష్ట సహస్రంలో సాంప్రదాయ కార్యకలాపాలు బొత్తిగా నశించాయి. నా వేదాధ్యయనం, నా పౌరోహిత్యం ఎవ్వరికీ పనికిరాకుండా పోతున్నాయి. ఈ కన్నపురమైన కరుణిస్తుందో లేదో. శ్రీమన్నారాయణ నమో నమః. ఈ భవంతి వారిని అడిగి చూద్దాం.
1: మహారాజా, ప్రభో, నేడు వైశాఖ శుద్ధ దశ.
0: అయ్యో, భవంతికి తాళం వేసి ఉన్నదే.
1: ప్రథమ కబలే మక్షికాపాత అన్నట్లుంది నా పని. మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది.
0: ప్రక్క వీధిలోకి వెళ్తాను.
1: జై జై శ్రీమన్నారాయణ. హే గోపాలక, హే కృపాజలనిదే.
2: అయ్యా స్వామి, మిమ్మల్ని
0: ఎవరో పిలుస్తున్నట్టుందే. ఇక్కడ నన్నెవరు పిలుస్తారబ్బా?
2: పంతులు, ఓ నామాల పంతులు, నిన్నేనయ్యా.
0: ఎవరమ్మా మీరు?
1: వస్తున్నా.
0: ఏమమ్మా, మీరేనా పిలిచింది?
2: అవునయ్యా, నేనే. నన్ను శేషక్క అంటారు. ఇలా లోపలికి దయచేయండి.
0: చాలా సంతోషమమ్మా. దిక్కుముక్కు తెలియని ఈ ఊర్లో నన్ను గుర్తించి పిలవడం సంతోషంగా ఉంది తల్లి. ఎవరు మీరు, నన్నెట్లా గుర్తుపట్టారు?
2: మాది ఈ ఊరేనండి. అప్పుడప్పుడు మీ ఊరికి చుట్టాల మార్గంగా వచ్చిపోతూ ఉంటాను. మీ ఆవిడ త్యాగమతి అని విన్నాను. మీ గురించి కూడా అందరూ అనుకుంటుంటే విన్నాను.
0: ఓహో, మా త్యాగు స్నేహితురాలివా? బాగు బాగు, అనంత సౌభాగ్యమస్తు తల్లి.
2: అవును, మీ ఊరొదిలి ఇంత దూరం వచ్చారే. ఏదైనా పౌరోహిత్యం ఉందా ఏమిటి?
0: అదే, ఏదైనా దొరుకుతుందేమోనని వచ్చానమ్మా. నీ ఎరికెలో ఏదైనా ఉంటే చూసి పెట్టమ్మా. ఇల్లు జరగడం ఇబ్బందిగా ఉంది.
2: ఈ ఊరు కూడా అంతంత మాత్రమేలండి. దీనికంటే మీ ఊరే నయం.
0: అలాగా తల్లి, ఎంతో ఆశపడి వచ్చానే. అందులో గురువుల వారు వేంచేస్తున్నారని తెలిసింది. ఎక్కువ సొమ్ము పోగు చేస్తే తప్ప మాట తక్కదమ్మా. ఇప్పుడు ఏమిటి చెయ్యడం? నువ్వే ఏదైనా ఉపాయం చెప్పమ్మా తల్లి.
2: అయ్యో, నాకేం తెలుసు. మా ఆయన ఉంటేనన్నా ఏదో దారి చూపించేవారు. వారు వ్యాపారం పని మీద కాంచీపురం వెళ్లారు.
0: అంతేనా అమ్మా? మళ్ళీ అంత దూరం ఒట్టి చేతులతో కాళ్ళీడ్చుకుంటూ వెళ్లాల్సిందేనా?
2: అయ్యో, అంత మాట అనకండి. మా ఊరికి వచ్చిన వాళ్ళెవ్వరూ ఒట్టి చేతులతో వెళ్లడానికి వీల్లేదు. అయితే కొంచెం ఓపిక పట్టాలండి.
0: నాకున్నదే అది. పని జరుగుతుందనుకుంటే ఎంతైనా ఓపిక పడతానమ్మా.
2: అయితే ఓ పని చేయండి.
0: చెప్పమ్మా, నీకు పుణ్యముంటుంది.
2: ఇంత క్రితం మీరు చూసిన భవంతికి తాళం వేసి ఉన్నది కదా?
0: అదేనమ్మా విచిత్రం. ఇంత పెద్ద ధనవంతులు కదా, పరిచారికులెవ్వరు కూడా కనిపించకపోవడం ఏమిటి అని అనిపించింది. అంతే కదమ్మా?
2: అది శ్రీనివాసస్వామి అనే పెద్ద మండలేశ్వరుల భవంతి. ఆ పక్క వీధిలోనే ఆయన బావగారు, అక్క ఉంటారు. ఆ 2 కుటుంబాల వారు సపరివారంగా నిన్ననే ఏదో పెళ్లికని వెళ్లారు. బహుశా ఈ రాత్రికి రావచ్చు.
0: అయ్యో, అట్లాగా? ఇప్పుడు ఎట్లాగమ్మా మరి?
2: ఏం లేదు, ఈ రాత్రికి మా భవనంలోనే మీకు విడిది ఏర్పాట్లు చేస్తాను.

0: హాయిగా విశ్రాంతి తీసుకుని ప్రొద్దున ఆ మహానుభావులను కలిసి మీ పని ముగించుకోవచ్చు. ఇదిగో ఈ పండ్లు స్వీకరించండి.
1: మొత్తానికి మంచి ఏర్పాటే చెప్పావమ్మా. నీకు సదా శుభం జరగాలి. చూద్దాం రేపు నా భాగ్యం ఎట్లున్నదో.
0: అది సరే, నేను మాట అడుగుతాను, కోప్పడరు కదా?
1: ఉన్నమాట అంటే కోపం ఎందుకు తల్లి? ఏం లేదులే,
0: అడగమ్మా. మీ ఊళ్ళోనే రత్నాల వ్యాపారి యజ్ఞేశుడు ఉన్నాడు కదా, ఆయనతో పరిచయం లేదా?
1: ఏకేం, పరిచయం ఉందమ్మా. అయితే
0: ఆయన్ని ఎప్పుడన్నా సహాయం అడగకపోయారా?
1: లేదమ్మా, అతగాడు పక్కా వ్యాపారస్తుడు, దాన ధర్మాలు చేసేవాడు కాదు, పూజలు పునస్కారాలు కూడా అంతగా ఇష్టపడేవాడు కాదని అందరూ చెప్పుకుంటుంటారు. పైగా డబ్బులు అప్పుగా ఇవ్వాల్సి వచ్చినా విలువైన వస్తువులేవైనా తాకట్టు పెట్టమంటాడట. నా దగ్గరేముంది, తులసి తీర్థం తప్ప.
0: అదే, మీ దగ్గర విలువైన వస్తువే లేదా? బాగా ఆలోచించండి.
1: లేవమ్మా, ఏవి లేవు.
0: విలువైనవి వస్తువులే కానక్కరలేదు.
1: అంటే నీ ఉద్దేశం?
0: ఏం లేదు, మీరు అడిగితే తాకట్టు సంగతి చెప్పాడు కదా, సుందరాంగైన మీ ఆవిడతో అడిగించి చూస్తే అలా మాట్లాడకపోవచ్చునేమో అని నా ఉద్దేశం.
1: అంటే?
0: అంటే ఏం లేదు, ఆడవాళ్ళంటే యజ్ఞేశునికి ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి కదా, అందుకని.
1: వద్దులేమ్మా, ఎవరు ఎటువంటి వారో ఎలా చెప్పగలం? ఏదో గుట్టుగా అభిమానంతో బ్రతుకుతూ ఉన్నవాళ్ళం. లేనిపోని కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకమ్మా? పోనీలే.
0: ఏదో నాకు తోచింది చెప్పాను, మీకు తోచింది చేయండి.
1: సరేనమ్మా, ఆలోచిద్దాం. ఇంతకు నా విడిది
0: ఇట్లా దయచేయండి.
2: తెల్లారిపోయింది, నాథుడు ఇంకనూ రాలేదు. ఉన్న ఒక్క చీర ఉతికి ఆరేశాను. ఈ పరిస్థితులలో అతిథులెవరైనా వస్తే ఏది దిక్కు? అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. నారాయణ, పరంధామ, మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి. శ్రీమన్నారాయణ.
3: జై శ్రీమన్నారాయణ. జై.

0: సత్యనారాయణ.
1: నాయన వరదాచార్యులు, వరదాచార్యులు గురువర్యులు రామానుజాచార్య స్వామి వారు వేంచేశారయ్యా. శిష్యులం మేమంతా వారిని అనుసరిస్తూ నీ ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చేశాం. ఇదిగో వరదాచార్యులు, నీ ఇంటి వసారలోనే విడిది చేశాం. బయటికి రావయ్యా.
2: అమ్మో, అనుకున్నంత అయింది. భాగవతోత్తములందరూ విచ్చేశారు. స్వాగతం చెప్పటానికి నాథుడు లేకపోయే ఇప్పుడు నేనెలా వెళ్ళేది? తల మాత్రం బయటికి పెట్టి మాట్లాడతాను.
3: యతిరాజా స్వామి, గురువర్య ఎంతకాలానికి మమ్మలను కటాక్షించారు? నా నాథుడు పని మీద పొరుగురుకు వెళ్ళినారు. భాగవతోత్తములారా, దాసోహం, అలా పూజామందిరంలో విశ్రమించండి.
1: ఇదేమిటి గురువర్య, మాట్లాడుతున్నదే గాని బయటికి రాదేమి?
4: దాశరథి, ఆమె మానవతి, అసమాన త్యాగమయ్యి. ఇదిగో ఈ వస్త్రాన్ని ఆమె వైపు విసిరివేయి.
1: ఓహో, తెలిసింది. అమ్మా త్యాగమతి, ఇదిగో గురుప్రసాదం కాషాయంబరం, దీన్ని ధరించి రండి.
2: ధన్యురాలిని స్వామి.
1: గురుదేవా, కట్టుకోవటానికి కూడా సరైన చీర కూడా లేని ఈ భేదరికపు గృహంలో ఇంతమందికి భాగవత అర్చన ఎలా చేయగలుగుతుంది స్వామి?
4: నాయనా దాశరథి, ఆమె స్థిర సంకల్పురాలు, దృఢ మనస్కి, భర్తకు అనుకూలవతి, ధర్మాచరణ పరాయణి, భగవద్భాగవత పూజా తత్పరి. ఆమె శక్తి ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. అదిగో త్యాగమతి వస్తున్నది.
2: పరమ భాగవతోత్తములకు సాష్టాంగదండ ప్రణామములు. దాసరాలి ఆలస్యానికి క్షమించండి.
4: అమ్మా త్యాగమతి, నీ భక్తి తత్పరత మహోన్నతమైనది. క్షమించవలసిన అపరాధం నువ్వేమి

0: చేయలేదు తల్లి, విచారించకు.
1: స్వామి, మీకన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. పెరటిలో బావి దగ్గర బొక్కెన సిద్ధంగా ఉంది. స్నానాలు అనుష్ఠానాలు జరిపి దేవతార్చన కానివ్వండి. నేనీలోగా నివేదనను సిద్ధం చేస్తాను. స్వామి ఆజ్ఞ ఇవ్వండి.
0: తొందరేమీ లేదమ్మా, నిదానంగానే నీ విధిని నీవు నిర్వర్తించు తల్లి. వరదాచార్యుల వారు కూడా ఉంటే బాగుండేది.
1: తమ దర్శనం కోసం వారెంతో ఉబలాటపడ్డారు స్వామి. రాత్రే రావలసింది. ఏ కారణం చేతనో ఆగిపోయారు. త్వరలోనే వచ్చేస్తారు స్వామి, మీరు కానివ్వండి.
0: శుభమస్తు, అభీష్టి సిద్ధిరస్తు తల్లి.
1: ఇప్పుడే వస్తాను స్వామి.
0: అలాగే తల్లి.
1: ఇప్పుడేం చేయాలి? ఇంట్లో బియ్యపు గింజలేదు. ఇంతమంది శిష్యులకు భాగవతార్చన ఎలా చేసేది? ఆయన ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉపాయం చేసి సర్దుబాటు చేసేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. ఈ పరీక్షను ఎలా తట్టుకోవడం? ఈ నిస్సహాయ స్థితిని స్వాములకు విన్నవించుకోవడానికి మనసొప్పడం లేదు. మన మీద ప్రేమాభిమానాలతో అనుగ్రహించడానికి అంత దూరం నుంచి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఆ మహానుభావుడిని వట్టి చేతులతో ఆకలి బాధతో ఎలా పంపేది? కానీ ఇప్పుడు నాకు మార్గమేది? అవును, తోచింది. అట్లా చేయక తప్పదు. పాపమో పుణ్యమో అంతా భగవదధీనం. నేను నిమిత్త మాత్రురాల్ని. శ్రీమన్నారాయణ, నన్ను పాప విముక్తురాల్ని చేయి స్వామి. ఇది నీ సంకల్పంగానే భావిస్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం ప్రాణేశ్వరాయ నమః, ఓం పతిదేవాయ నమః. సర్వం భగవదర్పితంగా చేస్తున్న ఈ కార్యంలో నాకే కలంకము అంటకుండుగాక. అదిగో చీర ఆరినట్లుంది. దాన్ని ధరించి నా కర్తవ్యాన్ని ప్రారంభిస్తాను.

0: ఆహా, వీధి వీధంతా కాంతిమయమైపోతున్నది. మెరుపు తీగ నడిచి వస్తున్నట్టున్నది. ఎవరా వచ్చేది? సుందరి, నా కలరాణి త్యాగమతేనా? ఆహా, ఏమి నా భాగ్యం! ఈనాటితో నా కోరికలన్నీ తీరిపోతాయి. అబ్బో, ఏమా నడక, ఏమా అందం! జగదేక సౌందర్యవతి త్యాగమతి రా, ఇంతకాలానికి ఈ దాసునిపై అనుగ్రహం కలిగింది. రా సుందరి, రా. నీ రాక వల్ల నా మణిమందిరం మరింతగా ప్రకాశిస్తుంది. నువ్వు అడుగుపెట్టినంత మేరకు కనకవర్షం కురుస్తుంది. రా మనోహరి, సుందరి.
1: యజ్ఞేశ, జీవితంలో ఎన్నడూ ఎదురు చూడని అదృష్టం ఈరోజు మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది.
0: అవునవును, నాకు కూడా అంతే.
1: నీ వల్ల ఈనాడు ఒక మహోపకారం కావాలి. సహాయపడగలవనే ఆశతోనే వచ్చాను.
0: చెప్పు త్యాగమతి, ఏం కావాలో చెప్పు. మణులా మాణిక్యాలా, బంగారమా దాసదాసీ జనమా, అడుగు సుందరి. నా సర్వస్వం నీకు అర్పిస్తాను.
1: అవేమీ అవసరం లేదు యజ్ఞేశ. ఈరోజు వరకు సరిపోయే భోజన సామాగ్రి ఇస్తే చాలు.
0: ఏమిటి, బియ్యం పప్పు వగేరా సామాగ్రి కావాలా?
1: అవును యజ్ఞేష, శ్రీరంగ క్షేత్రం నుండి భగవత్ రామానుజుల వారు 100 మంది శిష్యులతో కలిసి మా ఇంటికి ఆతిథ్యానికి విచ్చేశారు. వారందరికీ సరిపడే ఆహార దినుసులు సమకూరిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు.
0: అమ్మో, స్వాములు వారు వచ్చారా? అయితే చాలా చిక్కేనే.
1: ఏమిటి చిక్కు, డబ్బు గురించేనా? మా వారు సాయంత్రం రాగానే ఎంత డబ్బైనా చెల్లించుకుంటాను. ఈ పూటకు మాట దక్కించు.
0: చచ్చా, డబ్బుదేముంది సుందరి, ఇవాళ వస్తుంది రేపు పోతుంది. కానీ ఈనాటి సదవకాశం మళ్ళీ వస్తుందో చెప్పు.
1: అదే కదా నా బాధ, యతిరాజస్వాములు మళ్ళీ మళ్ళీ రాబోతారా? వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునలేకపోతే మన జీవితాలు ఎందుకు చెప్పు.
0: అవును, ఎందుకు చెప్పు, నేను అదే ఆలోచిస్తున్నాను సుందరి.
1: తర్వాత తీరిగ్గా ఆలోచించుకో, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. త్వరగా వెళ్ళాలి, ఆ సరుకులు ఇప్పించు.

0: పుణ్యం ఉంటుంది.
1: సరే అలాగే ఇస్తాను. మరి దీనితో నీ కోరిక తీరుతుంది, మరి నా కోరిక
0: అంటే?
1: అదే, కొన్ని యుగాల నుంచి నీ సౌందర్యపు విందు కోసం నేను ఎంతో ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా? ఈ దీనుణ్ణి ఇప్పటికైనా కాపాడలేవా?
0: నీకిది తగదు యజ్ఞేశ. నిస్సహాయురాలైన అబలను నీ తుచ్చమైన కోరికకు బలి చేస్తావా?
1: పిచ్చిదానా, దీంట్లో బలే ఉంది. నీకు కావాల్సింది నేను ఇస్తున్నప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వడం ధర్మమే కదా. కేవలం ఇచ్చిపుచ్చుకోవడమే అంతే. ఆలోచించు, సమయం ఇచ్చిపోతుంది.
0: భగవంతుడా, ఈ పరీక్ష నాకు కాదు, నీకు. నీ ఉనికిని నీవే నిరూపించుకోవాలి. అంతా నీ సంకల్పమే. ఓం పతిదేవాయ నమః. యజ్ఞేశ, అలాగే నీ కోరిక నెరవేరుతుంది.
1: అయితే రా, లోపలికి వెళదాం.
0: ఇప్పుడు కాదు, రాత్రికి. ముందు సరుకులివ్వు. స్వాములకు తదీయ ఆరాధన పూర్తి చేసి రాత్రికి వస్తాను.
1: నమ్మమంటావా సుందరి?
0: నిన్ను నమ్మే కదా సరుకుల కోసం నీ దగ్గరకు వచ్చింది.
1: ప్రమాణం చెయ్యి.
0: మా ఆయన మీ దొట్టు. సరేనా?
1: అయితే సరే, ఇదిగో ఇప్పుడే పంపిస్తా. ఒరే రంగా, ఇలా రా. వచ్చావా? ఇగో ఈ బస్తాలు మూటలు అన్నీ మన బండి మీద ఎక్కించి ఈ అమ్మగారింటికి తోలుకుపో. సామాన్లు ఇంట్లో దించి కాస్త చేతి కింద ఉండు. పో.
0: తది ఆరాధన అయ్యాక వీడికి భోజనం పెట్టి పంపిస్తానులే. రా రంగయ్య, ఇవాళ నువ్వే మా పాలిటి పెన్నిదివి. యజ్ఞేష, ధన్యవాదాలు. వస్తాను.
2: అన్నదాత సుఖీ భవ. అమ్మా త్యాగమతి
0: స్వామి,
2: నీ భక్తి తాత్పర్యాలు కొనియాడదగినవమ్మా.
3: తల్లి త్యాగమతి
0: స్వామి,
3: సమయానికి భర్తగారు ఇంట్లో లేరని విచారించకమ్మా. నీవు ఒంటరిదానవు కావు, నీ భర్త నీలోనే ఉన్నారు, నీవు వారిలో ఉన్నావు.
0: తెలిసి తెలియక ఈ దాసురాలు ఏదైనా అపరాధం చేస్తే మన్నించండి స్వామి.
3: లేదమ్మా, లేదు. నీవు నిర్దోషవు. భక్తి ప్రపత్తులతో నీవు స్థిరపరిచిన పదార్థాలన్నింటినీ రుచిగా శుచిగా పెరుమాళ్ళు ఆరగించినారమ్మా. శాకపాకాలన్నీ అమృతతుల్యాలు తల్లి, అమృతతుల్యాలు.
0: తమరి రుచులకు అభిరుచులకు తగినట్లుగా పదార్థాలు కుదిరినాయో లేదోనని చాలా ఆందోళన పడ్డాను స్వామి.
3: అదేమీ లేదమ్మా, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే తల్లి. అవును, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే. నీ వంటలో వడ్డనలో నిరుపమానమైన మాతృహృదయం తొణకిసలాడుతున్నది. ఇంకా ఏ విచారమూ చేయకమ్మా.
0: ధన్యురాలిని స్వామి.
2: గురువర్య, పొద్దు వాటారుతున్నది. ఇంతవరకు వరదాచార్యుల వారు వేయించేయలేదు మరి.
3: అవును దాశరథి, ఇక మనం బయలుదేరే సమయం వచ్చింది.
0: అయ్యో, అప్పుడేనా స్వామి? ఈ రాత్రికి విశ్రమించి ఉదయాన బయలుదేరొచ్చు కదా.
3: లేదమ్మా, చాలా దూరం వెళ్ళవలసి ఉన్నది. వరదాచార్యులు వస్తే మేము మళ్ళీ వస్తామని చెప్పమ్మా.
0: అలాగే స్వామి.
2: ప్రాణేశుడు కోసం ఎదురు చూస్తూ త్యాగమతి కూడా భోజనం చేయలేదు స్వామి.
3: అయ్యయ్యో, అదేమిటి తల్లి? నీ భర్త ఏ పని మీదనో ఉన్నట్టున్నారు, నీవిలా అభోజనంగా ఉండకూడదమ్మా.
0: పర్వాలేదు స్వామి, వారు రాగానే శ్రీపాద తీర్థాన్ని సేవించి భోజనం చేస్తాం. కానీ మీరు
3: బయలుదేరక తప్పదు తల్లి. తరువాత మమ్మల్ని కలుసుకోమని నీ భర్తకు చెప్పమ్మా. ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలను చుట్టుప్రక్కలున్న మీ శ్రేయోభిలాషులకు కూడా అందించడం మరిచిపోకు తల్లి. శుభమస్తు.
0: అలాగే స్వామి. దాసోహం.
3: సుఖీ భవ. పతి ప్రణయ సౌభాగ్య సిద్ధిరస్తు. అభీష్టి సిద్ధిరస్తు. దాశరథి
2: స్వామి
3: పదండి.
2: జై శ్రీమన్నారాయణ.
3: జై.

0: జై శ్రీమన్నారాయణ.
1: జై శ్రీమన్నారాయణ.
2: త్యాగు త్యాగు, నిన్నేనే.
3: ఎవరు
2: ఇలా నేల మీద పడుకున్నావేమిటి? చీకటి పడింది, దీపం కూడా పెట్టలేదు. త్యాగు.
3: ఏమండి?
2: లే, ఇటు కాని వేళ ఏమిటి నిద్ర?
3: వచ్చారా? అయ్యో, అప్పుడే చీకటి పడిపోయిందా? దీపం పెట్టాలి.
2: ఇదిగో నేను వెలిగించానులే. అయినా అదేమిటి, అలా నేల మీదనే మొద్దు నిద్ర, ఏం జరిగింది?
3: భగవద్ రామానుజ యతీంద్రులు శిష్య సమేతంగా వచ్చారండి.
2: ఎవరు? ఎంబెరు మానరే మన ఇంటికి వచ్చారా?
3: ఉదయం అనగా వచ్చి ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూసి ఇప్పుడే తిరుమల యాత్రకు బయలుదేరి వెళ్లారండి.
2: అయ్యయ్యో, గురుదేవులు వేం చేసినప్పుడు నేను లేకపోతేనే, ఎంత దురదృష్టవంతుడిని.
3: ఇంతకు మీరు వెళ్లిన పని ఏమైందండి?
2: అనుకున్నంత డబ్బు సమకూరలేదు. అవును, అంతమందికి తదియారాధన ఎలా చేయగలిగావు?
3: అదంతా తర్వాత చెప్తాను. ముందు స్నానం అనుష్ఠానం కానివ్వండి. పొద్దుట్నుండి ఏమీ తినలేదు, ఆకలి మండిపోతుంది.
2: సరే సరే, చిటికెలో అన్నీ ముగించుకొని వస్తా. నువ్వు లేచి అనుష్ఠానానికి ఏర్పాటు చెయ్యి.
3: సరేనండి.
2: త్యాగు, వడ్డించడం కాదు, ఇలారా నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం.
3: సరే, అలాగేనండి. ఇదిగో కూర్చుంటున్నాను.
2: త్యాగు, నువ్వెంత పుణ్యం చేసుకున్నావో, స్వామివారికి సేవ చేయగలిగావు. నేనే నిర్భాగ్యుడను, సాక్షాత్తు భగవానుడే ఇంటికి విచ్చేస్తే దర్శించుకోలేని పాపాత్ముడిని.
3: బాధపడకండి, స్వామివారు మళ్ళీ వస్తామన్నారు. ఈలోగా మిమ్మల్ని ఎక్కడో ఓ చోట వారిని కలియమన్నారు.
2: అంతటి వరమిచ్చారా నాకు? స్వామి ఎంత దయామయులు, ఈరోజు నాకే ప్రాప్తం లేకపాయే.
3: పోనీయండి, పదే పదే ఆ మాట ఎందుకు? స్వామివారు నీలోనే నీ భర్త ఉన్నారు అని నన్ను దీవించారండి. మరి నేను చేస్తే మీరు చేసినట్లే కదా, ఎందుకు ఆ విచారం?
2: అవును, నిజమే. ఉండు, భోజనం చేశాక నీకు పాదాభివందనం చేస్తాను. నీ పుణ్యంలో సగం చొప్పున నాకు వచ్చేస్తుంది.
3: చాలేద్దరు, మీరు మీ చమత్కారం.
2: అది కాదు, ఆరాధనానాం సర్వేషాం విష్ణురారాధనాం పరం తస్మతత్వతరం ప్రోక్తం తదియారాధానం కురు అని పెద్దలు సెలవిచ్చినట్టుగా, ఎంతో మహోత్కరష్టమైన తదియారాధన సేవను ఇంత ఘనంగా ఎలా నిర్వహించావో చెప్పనేలేదు సుమా.
3: మీకు చెప్పకే, చెబుతాను.
2: చెప్పు చెప్పు. నీకు సహకరించిన ఆ మహానుభావులు ఎవరో చెప్పు, వారి కాళ్ళ మీద పడతాను.
3: అంటే ఎప్పుడు కాళ్ళ మీద పడడమేనా మీ పని?
2: అది కాదు, భాగవతోత్తముల సేవ ఊరికే లభిస్తుందా, దానికెంతో పుణ్యం చేసుకోవాలి.
3: పుణ్యమో పాపమో యజ్ఞేశుడే ఆదుకున్నాడు.
2: ఎవరు? ఆ రత్నాల వ్యాపారియా? వాడు లాభం లేకుండా ఏ పని చేయడే?
3: లాభం కోరాడు.
2: ఏమిటది?
3: నన్నే.
2: నిన్న? అవును, ఎప్పటి నుంచో వాడికి నీ మీద కన్ను, ఇప్పుడు వాడికి దొరికావన్నమాట.
3: అనివార్యమైపోయిందండి.
2: అంటే?
3: కావలసినంత సామాగ్రి ఇచ్చాడు, రాత్రికి వస్తానని మాట ఇచ్చాను.
2: మంచి పనే చేశావు, బాగుంది. నీ పేరును సార్థకం చేసుకుంటున్నావన్నమాట, మరి నేను రానా?
3: రండి, మీరు నాలో అర్ధభాగమే కదా, రండి.
2: సరే, త్వరగా చెయ్యి కడుక్కో, వెళ్దాం.
3: అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు కూడా తీసుకురండి, యజ్ఞేశునికిద్దాం, ఆనందపడతాడు.

0: అబ్బాబాబాబా, చీకటి పడి చాలాసేపు అయింది, ఈ సుందరి ఇంకా రాదే, అవసరం తీరగానే ఆగిపోయిందా? మాట తప్పే మనిషి కాదే. భోజరాజు కథల్లోని ఆవు పులి కథలో ఆవులాగా సత్యదీక్షను పాటిస్తుందా? మరి ఇంతసేపు అయింది ఏందబ్బా? ఈ విరహ బాధను ఎలా తట్టుకునేది? బయట పున్నమ చంద్రుడు, లోపల వన్నెల మన్మధుడు వేధించుకు తింటున్నారు. ఇంకా రాదేవబ్బా. పంప తీసి మొగుడికి చెప్పిందాయే, అయినా వాడు ఊళ్ళో లేడు కదా, లేకపోతే నలుగురు వస్తాదులను వెంట తీసుకొస్తుందేమో. అమ్మో, ఆవిడ తెలివి అలాంటిది. చచ్చచ్చే, అలా ఉండదు. చూస్తూ చూస్తూ తనంతటగా తాను నలుగురికి చెప్పుకుని అల్లరి పాలవుతుందా? ఆహా, అలాంటి మనిషి కాదు. తప్పకుండా వస్తుంది, కాస్త ఆలస్యమైనా వస్తుంది, వచ్చి తీరుతుంది. అదిగో దూరంగా మసక్గా కనిపిస్తుంది, ఆవిడేనా? ఆవిడే. అబ్బా, ఈరోజు నాకు విశేష పర్వదినం, నా జన్మ తరించిన శుభతరుణం, నా నిరీక్షణ ఫలించింది, నా నోములు పండాయి, ఈనాడు స్వర్గ సుఖం అందుకో. అదేమిటి, వెంటంకెవరో వస్తున్నట్టున్నారే, ఎవరై ఉంటారబ్బా? చూడబోతే వెంట వస్తున్న మనిషి ఆడమనిషిలా లేదే, మగాళ్ళగా కనిపిస్తున్నాడే. మొగుడు ఊరు నుంచి ఉడిపడ్డా ఏమిటి? చచ్చెవరా దేవుడా, సవ్యంగా సాగిపోతుందనుకుంటే ఈ లంపటం ఏమిటి?
1: యజ్ఞేష, ఆలస్యమైంది, రాననుకున్నావా ఏమిటి? అలా దిగాలు పడ్డావు.
0: అబ్బే, అదే లేదు. మరి వీరు?
1: ఓ, వీరా? మా శ్రీవారే. మన విషయం అంతా చెప్పాలి. ఓ, సహకరించినందుకు నిన్ను, మాట ఇచ్చినందుకు నన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
0: ఏమిటి చెప్పావా, మన విషయం చెప్పావా?
2: కంగారు పడకు యజ్ఞేశ, ఇందులో తప్పేమీ లేదు. అయినా ఎంతటి పుణ్యపురుషులండి మీరు, నాకు దక్కని గురుసేవా భాగ్యం పరోక్షంగా ఉన్న మీ చలువ వల్ల మా త్యాగమతికి దక్కింది. మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వడానికి సహకరించిన అదృష్టం మీకు దక్కింది.
0: అబ్బే, దాన్నేముందండి, ఈ సంపద అంతా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఒక పుణ్యకార్యానికి వినియోగపడడం కంటే భాగ్యమే ఉంటుంది, చెప్పండి.
2: అంతే అంతే నాయన, ధనము యవ్వనము కూడా మీసాలపై తేనెల్లాంటివి, ఎక్కువ కాలం ఉండవు, జారిపోతూనే ఉంటాయి, ఆపడం ఎవరితరమూ కాదు. కాకపోతే ఉన్న నాలుగు నాళ్ళైనా వాటిని సద్వినియోగపరచుకోవడమే మానవుని కర్తవ్యం. ఆ పని మీరు చక్కగా చేశారు.
0: ఎప్పటి నుండో రామానుజుల వారికి సేవ చేయాలని ఆశపడుతుండేవాణ్ణి, అది ఈ రూపంలో తిరిందేమో. ఇంతకీ మీరు పొరుగురు వెళ్ళారేమో, ఎప్పుడు వేయించేశారు?
2: ఏమడుగుతావులే, నా కర్మకాలి స్వాముల వారు శిష్య బృందంతో వెళ్ళిపోయాక వచ్చాను. కాస్త ఓ గంట ముందు రాకూడదు, నాకు ప్రాప్తం లేదనుకుంటాను. అంతేలేండి,
1: ఇప్పటికే చాలా పొద్దుపోయింది. యజ్ఞేశుడు ఆవలింతలు తీస్తున్నారు, వారికి తీర్థప్రసాదాలు ఇవ్వండి.
2: అవునాయనా, మర్చిపోయాను, ఇదిగో ఈ తీర్థం తీసుకో. శ్రీమన్నారాయణ పాదోదకం సకల పాపహరణం పావనం శుభం, ఇదిగో స్వామివారి భుక్తశేషం, ప్రసాదంగా పుచ్చుకో. నాయనా యజ్ఞేశ, ఇక్కడితో నా పౌరహిత్యం పూర్తయింది. రత్నబిహారి
0: స్వామి,
2: వివాహ బంధం అనేది 7 జన్మలది, నాలో సగం ఇదిగో ఈ త్యాగమతి, ఆమెలో సగం నేను. మా దేహాలే వేరు, ప్రాణం ఒక్కటే. నీవు వర్తకుడవు, నీ అప్పు తీర్చడానికి సాక్షిగా నేను వచ్చాను. ఇట్టి నా అర్ధాంగి త్యాగమతిని నీకప్పగిస్తున్నాను. అసత్య దోషం అంటని మా దొడ్డ ఇల్లాలు పరమ పూజ్య సుగుణాల కని ఈమె, నీవు చేసిన మేలుకు ఈ ప్రత్యుపకారం సరిపోదు, కానీ ఇంతకన్నా ఎక్కువ ఏమి సమర్పించుకోలేని పేదవాడిని. ప్రియ సఖి త్యాగు, యజ్ఞేశుల వారిని సంతోషపెట్టి సూర్యోదయ వేళకు వచ్చేసి. యజ్ఞేశ
0: స్వామి,
2: సుఖీభవ, సెలవు.
1: యజ్ఞేశ
0: అమ్మా,
1: ఇప్పటికైనా నా మీద నమ్మకం కుదిరింది కదా, మాట తప్పి నీ నుండి తప్పించుకున్నాననుకున్నావా? ఇచ్చిన మాట తప్పడం కాశీలో గోహత్య చేసిన పాపంతో సమానం. ఏదేమైనా యతిరాజుల వారికి వారి

0: శిష్యులకు నా జన్మలో తదీ ఆరాధన చేయగలనని అనుకోలేదు. ఆ పుణ్యమంతా నీదే. నాకింతటి పుణ్యాన్ని, స్వాముల వారి ఆశీస్సులను లభింపచేసిన నీ రుణం జన్మ జన్మలకైనా తీరదు. ఇక నేను నీ ఆధీనం, మరి నీ ఇష్టం.
1: అమ్మా అమ్మా, నువ్వు దేవతవు తల్లి, నిజంగా త్యాగమతివే. స్వామివారి పాదతీర్థ సేవనంతో నా కళ్ళు తెరుచుకున్నాయి. మాతృవత్పరనారి అనే భారతీయ ధర్మాన్ని విస్మరించి మహాపాపం చేశాను. అమ్మా ఇదిగో నీకు పాదాభివందనం చేస్తున్నాను తల్లి, నా పాపాన్ని తొలగించు తల్లి.
0: అయ్యయ్యో అయ్యయ్యో యజ్ఞేశ, ఏమిటి ఇది? నా కాళ్ళు వదులు. నేనంత గొప్పదాన్ని ఏమీ కాదు, మామూలు పేద ఇల్లాలినే. కాళ్ళు వదలవయ్యా ముందు.
1: లేదు తల్లి, లేదు. నువ్వు నన్ను మనసారా క్షమించేదాకా నీ పాదాలను వదలలేనమ్మా.
0: అయ్యో ఇందులో నీవు చేసిన పాపం ఏదీ లేదు, అంతా భగవంతుని లీల.
1: కావచ్చు, కానీ నీచ బుద్ధితో నీ శరీరాన్ని ఆశించాను. నీలో తల్లిని చూసుకోలేని అంధుణ్ణయ్యాను. ఒక పరమార్థం కోసం శీలాన్ని కూడా బలిపెట్టడానికి సిద్ధపడిన నీలోని త్యాగం యొక్క విలువను గ్రహించలేకపోయానమ్మా. నన్ను జనని, నన్ను క్షమించమ్మా.
0: అయ్యో ఏమండి, ఒకసారి వెనక్కి తిరగండి. ఈ యజ్ఞేశుడు నా పాదాలు వదలటం లేదండి.
2: ఇదేమిటి యజ్ఞేశ, కరవులు అందుకోవయ్యా అంటే చరణాలు పట్టుకున్నావేం?
1: అయ్యా మహానుభావ, బుద్ధి వచ్చిందయ్యా. నేనెంతో మహాప్రార్థన చేశానయ్యా, కన్నుగారని కామంతో వ్యవహరించాను, నా తప్పు తెలిసింది. మీ దంపతులు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి, అంతదాకా నాకు నిష్కృతి లేదు.
2: అర్థం చేసుకున్నావు కదా, ఇక లేవవయ్యా లే.
1: భార్య ఇంకొకరికి ఇచ్చిన మాటను అది ఎలాంటిదైనా స్వీకరించి నెరవేర్చగలిగే హృదయ సంస్కారాన్ని మీలో సంపూర్ణంగా దర్శించారు స్వామి. ఎంత గొప్ప ఆదర్శం మీది.
2: అదంతా ఇప్పుడు ఎందుకు గాని, ముందు లేచి నిలబడవయ్యా విఘ్నేశయ్య. నిలబడు, లేవవయ్యా.
1: ఈ పాపాత్ముడిని క్షమించినట్లే కదా.
2: స్వాముల సేవ చేసి తరించిన పుణ్యాత్ముడవు, నీ పశ్చాత్తాపమే నిన్ను పాప విముక్తుడని చేసింది, చింతించకు.
0: కానీ యజ్ఞేశ,
1: అమ్మా
0: నీ దగ్గర నుండి సరుకులను ఉచితంగా తీసుకోవడం మాకు భావ్యం కాదు. దానికి ఎంత సొమ్ము చెల్లించాలో చెబితే కలిగినంతలో ఇస్తాం.
1: అమ్మా నాకే సొమ్ము అక్కర్లేదమ్మా, నేనే ఈ మహాకార్యాన్ని నిర్వహించి తదీయారాధన ఫలాన్ని పొందానన్న సంతృప్తి చాలమ్మా నాకు.
2: అది కాదయ్యా, అంత పుణ్యఫలాన్ని నీకొక్కడికే దారపోస్తే ఎలా? మా జీవితాలు ఏం కావాలి?
1: అయితే ఒక విన్నపం.
2: చెప్పు చెప్పు.
1: రామానుజాచార్యులు వారి శిష్యులలో మీరెలా చేరారో నన్ను కూడా ఓ శిష్యునిగా చేర్చండి, మీకు పుణ్యం ఉంటుంది, అది చాలు నాకు.
0: ఓ దానిదేం భాగ్యం, రామానుజుల వారు ఈ అష్టసహస్ర గ్రామం నుండి నేరుగా తిరుమలకు వెళ్తున్నారు. రేపే మనం బయలుదేరి వారిని ఎక్కడో ఓ చోట కలుసుకొని మనవి చేద్దాం.
2: అవును, నేను కూడా వారిని దర్శించుకోలేకపోయాను, అందరి కోరిక నెరవేరుతుంది, పదండి.
1: ధన్యుడును స్వామి, ధన్యుడును.
3: జై శ్రీమన్నారాయణ.

0: మీరింతవరకు సతీ త్యాగమతి నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని ఫిల్మ్ గీతాలు విందాం. ముందుగా సుశీల పాడిన పాట పింగళి, రచన పెండ్యాల సంగీతం, శ్రీ కృష్ణార్జున యుద్ధం చిత్రం నుండి.

0: ये है विविध भारती
1: उजाले उनकी यादों की। उजाले उनकी यादों की।

శ్రోతలు పొదుగల్ల పది గుట్టెడ్చండి. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, అలాగే హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి ఇన్నారు. ఇక ఇప్పటి నుంచి వెళ్లైతే రాత్రి 11 దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుండి వెలువడే కార్యక్రమాలను ఇంటారు. మరికొంచెం సేపట్లో మీరు మెచ్చే సినిమా పాటల కార్యక్రమము మాట చెప్పుండ్రి పాటి నుండి. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్, ఫోన్ నంబర్లు 29508 ఇంకొక నంబర్ 23008. మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమం తర్వాత పిల్లల కార్యక్రమం ఉంటుంది. సమ్మురం ఈ పొజమటు 5:30. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సోన్ మండలం కర్తాల్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. వినడం యాదిమరువకండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి మాటలు మీకోసం సినిమా పాటలు. ఈ చల్లని సాయంత్రం వేళ వేడివేడిగా స్పెషల్ టీ కాఫీ తాగుతూ మనకు నచ్చిన పాటను వింటూ ఈ సమయాన్ని ఆస్వాదించండి. మాట చెప్పుండ్రి పాడినుండ్రి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి ఇనతందుకు మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్, ఫోన్ నంబర్లు 29508 ఇంకొక నంబర్ 23008. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమము.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ శ్రోతలు మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమానికి ఫోన్స్తోనే కాకుండా ఉత్తరం దశక మీకు నచ్చిన పాటను కోరచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001. మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమానికి ఉత్తరం వచ్చింది అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం నుంచి నీవే నీవే అనే పాటను ప్రసారం చేయగలరు అని కోరుతున్న శ్రోతలు నాందేడు మహారాష్ట్ర నుంచి వినోద్ థోరాత్, అంజలి థోరాత్, కార్తిక్ థోరాత్, నైతిక్ థోరాత్ కుటుంబ సభ్యులు వీళ్ళ కోరిక మేరకు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం నుంచి ఈ పాట

0: మనతో మాట్లాడడానికి శ్రోత రెడీగా ఉన్నారు. హలో, శుభ సాయంత్రం సార్. మీ పేరు?
1: ఆదినాథ్, శాంతినగర్, ఆదిలాబాద్.
0: ఏం చేస్తుంటారు ఆదినాథ్ గారు?
1: నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ అండి.
0: అవునా, సరే చెప్పండి, ఏ పాట ఏంటారు?
1: శ్రీకృష్ణ తులాభారంలో మీరదాలగలడా నాయన.
0: ఖచ్చితంగా పాట వినిపిస్తా, చెప్పండి ఇంకేమైనా చెప్పాలనుందా?
1: ఈ రోజుల్లో పిల్లలు పెద్దలు ఎవరు కూడా పుస్తకాలు చదవడం లేదు. పుస్తకాలు చదవడం వలన మంచి జ్ఞానం వస్తుంది. తర్వాత నీతి కథలు, బాలమిత్ర, చందమామ ఇంటి గతంలో ఈ బుక్స్ చాలా చదివేవాళ్ళు పిల్లలు.
0: అవును,
1: నైతిక విలువలు లేకుండా పోయినా. ఈ ఫోన్ అనేది, సెల్ ఫోను పిల్లలకు పెద్దలకు అందరికీ బాడీలో ఒక పార్ట్ అయిపోయింది.
0: అవునవును.

0: మరి దానికి బానిసైపు గారు అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూస్తున్నారు.
1: అవును,
0: మరి సమాజంలో నేరాలు గౌరవాలు జరగడానికి ఈ ఫోన్ కూడా
1: అయితే ఫోన్ లో ఏవైతే పిల్లలు చూడకూడని విషయాలుంటాయో దాని వైపుకే ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. అందుకోసము అయినంత వరకు మంచి మంచి పుస్తకాలు చదవడానికి ప్రయత్నం చేయాలి కదా మీరు చెప్పేది. వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు కూడా చదువుకుంటా చదవాలి, పిల్లలు కూడా చదువుకోమని చెప్పాలి.
0: యదా రాజా తదా ప్రజా.
1: అవునవును,
0: ప్రజలు అట్లా ఉంటారు, తల్లిదండ్రులు ఎట్లా ఉంటే పిల్లలు అట్లా
1: ఉంటారు.
0: మరి తల్లిదండ్రులే ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే పిల్లలు కూడా ఫోన్ చూస్తారు.
1: నిజంగానే పెద్దలను చూసే కదా పిల్లలు నేర్చుకునేది.
0: లేదే, పిల్లలు షార్ప్ ఉన్నారు, చాలా ఫాస్ట్ ఉన్నారు, నువ్వెందుకు చూస్తున్నావు అంటారు.
1: అవును నిజంగానే,
0: చదివితే భయం అనేది లేకుండా పోయింది.
1: నిజంగానే మీరు అనేది వాస్తవమే అది. చాలా బాగా చెప్పారండి, ధన్యవాదాలు. మీరు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మంచి పిల్లలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేషేయండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఇది ఈఎల్టీ మాట చెప్పుంటే పాటి నుండి కార్యక్రమము. తిరిగి రేపు పొద్దుమట్టు 5:00 మాట చెప్పుంటే పాటి నుండి కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వినిపిస్తారు. మా రేడియోని ఇస్తాం. ఇప్పుడు ఫోన్ కలవని శ్రోతలు రాత్రి 8:00 ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి నుండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సంబురం పిల్లల కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ నిర్మల్ జిల్లా సోన్ మండలం కర్తాల్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమము.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సంబురం ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 5:30 సంది 6 వరకు సంబురం కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించినటువంటి కదంబ కార్యక్రమం వినిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాటలు, కథలు, పద్యాలు, గేయాలు, నాటికలు, ఏకపాత్ర అభినయాలు తదితర అంశాలను వినిపించడం జరుగుతుంది. ఇప్పటి సంబురం కార్యక్రమంలో విందాం. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడతాల గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విందాం. సమర్పణ యు దినేష్, పర్యవేక్షణ రమేష్ బాబు, వ్యాఖ్యానం కీర్తన. మొదటి భాగం విందాం.
3: 5th క్లాస్ ప్రణవి ఆయన నృత్య కలరత్నాలు అనే పాట పాడుతారు.

తెలంగాణ కాంతి మూర్తులకు జే జేలు అసమాన ప్రతిభా కీర్తులు.

0: కొండపల్లి శేషగిరిరావు సత్యవరముల చిత్రాల ప్రోగు ఉగ్గు పాలతోని ఒగ్గు కథ నేర్చిండు ఏత పొంగేళ్ళమ్మ కథను చెప్పిండు విద్యారాముల దేశ దేశాలు చుట్టిండు జానపదము కీర్తి జగమంత చాటి జయ జయలు తెలంగాణ కాంతిమూర్తులకు జయ జయలు అసమాన ప్రతిభా కీర్తులకు.
1: ఫస్ట్ క్లాస్ రోహన్ తబలా పాఠం.

0: నాకు తబల తక్కదినతో తప్పు చేసి తబల.
1: ఫోర్త్ క్లాస్ ప్రణన్య తెలంగాణ వైభవం అనే పాట చాలా చాలా చక్కగా.

0: ఫస్ట్ క్లాస్ అంకిత, హర్షశ్రీ, జానవి, అనుదేవ్. ఆట అనే పాట
1: ఏ ఆట నీకిష్టం చెల్లే.

0: ఫస్ట్ క్లాస్ అణుదేవ్ కొండ పక్కకు చెరువు అనే కథ.
1: కొండ పక్క చెరువులో కోటి చేపలుండే, చేపలతో సోపతి చేసే కొంగచూరు మాటలన్న చెప్పారా, వాటిని నమ్మించ రోజుకొక్క చేపని కొంచెం పోయి మింగి మింగగా మింగగా ఎండి ఒకటి మిలిగి దాన్ని కూడా వదలక కొంచెం పోతుండగా పన్న మీద చేప ఎండ్రికాయ చూసి కొంగ బావ దొంగ పోతే ఎండ్రికాయకు ఎరక దొంగలతో సోపస్పడాను.
0: థర్డ్ క్లాస్ బతుకమ్మలు ఎత్తుదాం అనే పాఠం పాడతాం ఇషికా అండ్ నయోమి.

ఇట్లా వందనములు చెమట పూలతో వందనము గోల్కొండ కొడితే చప్పట్లు అవి చప్పుని ఎన్నో ముచ్చట్లు ఊరి కుత్తర్ పర్యానా బాగ్మతి హర్యానా ముసీనద్పై వెన్నెలు అసో దీవుల ఆటలు ఆ పక్కి ఇరుసుకి ఇరుపాటలు అక్కడలో నా కవాదు పట్నంలో నా పరాదు యుద్ధాఫిరంలో ఆవజు అమ్మక్క మసీదును ఆవజు తాళం తప్పటి నాదాలు పోతరాజుగా పుడ్డాలు తిరుమల జుల్లా నాగాలు మంకాలమ్మకు బోనాలు మల్లేష్మస్తాయి బాయ్ బాయ్ ఎగ్గో మేరే హిరాంచ తెలంగాణకు హసిన హై హైదరాబాద్కే హసిన హై.

0: అనే కథను చాలా చాలా చక్కగా చెప్తుంది.
1: మహాక్రూరుడైన రాక్షసుడి కంసుడు చెల్లెలు దేవకి, ఆమెకు వసుదేవితో వివాహం జరిగింది. వసుదేవుల 8వ సంతానంగా పుట్టే బిడ్డను తనను తుదముట్టిస్తాడని తెలిసి కంసుని వారిని కారాగారంలో బంధించాడు. వారిని పుట్టిన బిడ్డలందరి అంతమర్చాడు. కంసుడి కారాగారంలో బందులుగా ఉన్న దేవకి వసుదేవుల 8వ సంతానంగా కృష్ణుడు జన్మించాడు. వసుదేవుడు ఆ పసివాడిని చెరస్థల నుండి తప్పించాడు, కాపాడాలుకున్నాడు. ఆ రాత్రికి రాత్రే గోకులంలో తన స్నేహితుడైన నందగోపుడి ఇంటికి చేరుకున్నాడు. చెడు చప్పుడు చేయకుండా ఆ పసివాడిని నందగోపుడి భార్య యశోద పక్కన పడుకోబెట్టాడు. ఆమె పక్కలో ఉన్న ఆడపిల్లను తీసుకొని వడివడిగా చెరస్థలకు చేరుకున్నాడు. దేవకి పక్కలో పడుకోబెట్టిన తెల్లవారగానే ఆడ శిష్యుడు పుట్టిందని కంసుడు తెలుసుకున్నాడు. ఆ శిష్యుణ్ణి చంపబోయాడు. అంతటా ఆ శిశువు ఒరే మూర్ఖుడాని పాలిట మృత్యువు మరొక చోట పెరుగుతున్నాడు రా అని చెప్పి మాయమైపోయింది. గోకులంలో యశోద దంపతులు తమ ముద్దుల పుత్రుని చూసి ఆనంద పట్టలేకపోయారు. అతనికి కృష్ణుడు అని పేరు పెట్టారు. నందగోపుడి ఇంటికి వదే వసుదేవుని మరో భార్య రోహిణి కూడా ఉన్నది. ఆమె కృష్ణుడు కంటే పెద్దవాడైన బలరాముడు జన్మించాడు. ఇద్దరి పిల్లలు యశోద దంపతులు అల్లారి ముద్దుగా పెంచుకున్నారు. కంసుడికి శ్రీకృష్ణుడు గురించి తెలిసింది. చిన్ని కృష్ణుడు సంహరించడానికి మొదట పూతన అను రాక్షసి పంపించాడు. ఆ రాక్షసిని అందమైన గోపిక రూపంలో గోకులానికి వెళ్ళింది. కృష్ణుడు పాలు తాగేనెంపతో ఆమె ప్రాణాలు పోయే గట్టిగా దెబ్బతీశాడు. పెద్దగా ఆరుస్తూ పూతన తన నిజం స్వరూపానికి మారి నేలపై పడి మరణించింది. ఉయ్యారలో పడుకోబెట్టిన ఉన్న కృష్ణుణ్ణి చంపడానికి కాకాసురుడు కాకి రూపంలో వచ్చాడు. కానీ చిన్ని కృష్ణుడు చిరునవ్వుతో చిందిస్తూ ఏడమచ్చ దిగుతూ ఆ కాకి గొంతును గట్టిగా పట్టుకొని గిరగిర తింపి విసిరేశాడు. అది కంసుడి సంభామండపాన పడి మరణించింది.
2: శ్రీని రోహన్ హర్షశ్రీ అనపకాయ పాట చాలా చాలా చక్కగా పాడుతుంది.
3: అన్న తెచ్చే అనపకాయ, అమ్మ విచ్చే అనపకాయ, ఉడకబెట్టే అనపకాయ, గుడాల చేసే అనపకాయ, పచ్చి కారం వేసే అనపకాయ, అందరు మెచ్చే అనపకాయ, ఆహా ఓ అనపకాయ.
4: ఇషికా స్వీకృతి కలకల ఉరికే కాకరకాయ అనే పాటని చాలా చాలా చక్కగా చెప్పారు.

రాష్ట్రమంతటా ఘనంగా జరుపుకునే పండుగలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది బోనాల పండుగ ఒకటి. ఈ పండుగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా జరుపుకుంటారు. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలంతా ఎట్లాంటి అనారోగ్యం బారిన పడకుండా ఉండాలని అమ్మవారిని ప్రాణం దేవతలను కోరుకుంటూ జరుపుకునే పండుగ ఇది. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి పోతుందని నమ్మకం భక్తి శ్రద్ధలతో బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అస్త్రాలను కానుకలను ఓడిబియ్యాన్ని కూడా సమర్పిస్తారు. ఈ తంతును ఊరాడి అంటారు. తోనం అంటే భోజనం, కుండ అనే మరో అర్థం కూడా ఉన్నది. ఇదే దేవికి సమర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండ పసుపు రాఖీ కుంకుమ బొట్టు పెట్టి వేపాకులను జడగా అల్లి కుండకు కట్టుతారు. పూలమాల కుండ కడుతారు. ఈ కుండలో పసుపు కలిపి వడ్డిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం అల్లం పచ్చిపులసు ఆకుకూరలు వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరో చిన్న కుండను పెడతారు. దానిని కూడా అలంకరించి దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం పెరుగు

0: రంగుల కాగితపు తోటలను గుడికి కట్టే మొక్కులు తీర్చుకుంటారు. బోనాల పండుగ జరుపుకున్నప్పుడు ఒక వాడ ప్రదర్శనంలో వాళ్ళంతా కలిసి అమ్మవారిని దగ్గరికి ఊరేగింపుగా వెళ్ళడం, కలిసి జరుపుకోవడం పండుగలోని గొప్పదనం. ఇట్లాగే బతుకులను చుట్టుపక్కల వాళ్ళను సమర్పించే పీపించి జరుపుకోవడం దీన్ని దక్షిణం.
1: ఫస్ట్ క్లాస్ శ్రీని హర్షశ్రీ నానా ఇంటికి వచ్చాడు అనే గేయాన్ని చాలా చాలా చక్కగా

0: ఆనందం పోగే వాళ్ళు.
1: సెకండ్ క్లాస్ సాత్విక, అవంతిక, మౌని, శ్రీలి, శ్రీప్రియ, కాళ్ళ గజ్జర్ అనే పాట అన్ని చాలా చాలా చక్కగా పాడతారు.

నిక్ శ్రీ నిక్ మాబూజీ అనే పాట అని చాలా చాలా చక్కగా అమ్మ మనకు దైవమురా అనే పాటని పాడతాం.

0: Aisha doctor. Oh, your name is very good. Where did you came from?
1: I came from Karkal doctor.
0: Okay, tell me Aisha, what is your problem?
1: I am suffering from stomach pain doctor.
0: To come here, what did you eat yesterday night?
1: I went to my friend birthday party. I eat cold drink chips doctor.
0: Oh, that is very unhealthy food. So that's why you came stomach pain.
1: Oh no, today onward I don't eat junk food doctor.
0: Okay, very good Aisha. I give to you tablets to you. Eat early morning, evening, afternoon. Okay Aisha?
1: Okay doctor.
0: And one more thing Aisha. Eat like fruits, vegetables, milk, egg. Okay Aisha?
1: Okay doctor.
0: And one more thing Aisha. Eat before wash your hands and cut your nails at a Sunday. Okay Aisha?
1: Okay doctor. Thank you doctor.
0: Second class, Siri Priya, Telangana Rashtram, Anegayan.
2: Telangana Rashtram, June 2, 2014, 7 పడింది 10 జిల్లాలతో కూడిన మన తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఆ రోజు మనందరికీ పండుగ రోజు. ప్రజలంతా సంతోషంతో ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. పతాకులు పేలుస్తూ మిఠాయిలను పంచుకుంటూ రంగులను చల్లకంటూ ఎంతో ఉత్సాహంగా ఊరేగింపులు తీశారు. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాలలో ఆ రోజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతం పాడుతూ అందరూ జంతకు వందనం చేశారు. తెలంగాణ పాటలు దేశభక్తి గేయాలతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మన తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది పోరాటాలు చేశారు. ఎంతో మంది ప్రాణాలను కూడా అర్పించారు. వాళ్ళందరి త్యాగంతో మన తెలంగాణ ఏర్పడింది. అందుకే మనం కలిసి నడుద్దాం, బంగారు తెలంగాణ నిర్వహించుకుందాం.
3: మీరు ఇంతవరకు సంబురం కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతార్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. సమర్పణ యు దినేష్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
5: ఇది ఇయల్టీ సంబురం కార్యక్రమము. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు మరి కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వెలువడతాయి.
6: विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने कहा है कि अंतर्राष्ट्रीय शांति और सुरक्षा, आपूर्ति श्रृंखला का लचीलापन और संपर्क सुविधा उभरती और मध्यम स्तर की शक्तियों के लिए महत्वपूर्ण एजेंडा है. नई दिल्ली में म्यूनिख सुरक्षा सम्मेलन में डॉक्टर जयशंकर ने कहा कि विश्व बदल रहा है, इसका एजेंडा और परिदृश्य बदल रहा है तथा उभरते और मध्यम स्तरीय देशों के बीच सहयोग के लिए महत्वपूर्ण एजेंडा सामने आ रहा है.
7: There are countries who are emerging.
8: दुनिया में कुछ ऐसे देश हैं जो उपनिवेशवाद से बाहर निकलकर अपनी अर्थव्यवस्थाओं को आगे बढ़ा रहे हैं. भारत इसका एक अच्छा उदाहरण है. वहीं कुछ विकसित देश भी पुराने गठबंधनों और व्यवस्थाओं से आगे बढ़कर अपनी स्वतंत्र भूमिका तलाश रहे हैं. इसलिए उभरते देशों में एक तरफ ग्लोबल साउथ है और दूसरी तरफ ग्लोबल नॉर्थ. दोनों के उभरने के तरीके अलग हैं, लेकिन दोनों की एक समान इच्छा है, दुनिया में अपनी अहमियत और प्रभाव बढ़ाना. यही वो बात है जो दोनों देशों को

ఈఎల్టీ రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇప్పో జమటు 6:20 పల్లెపదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు రెండవ భాగం. ఇంకా తాంసి మండలము హస్నాపూర్ గ్రామానికి చెందిన ఎల్మలింగారెడ్డి బృందం పాడిన గంగదాసు భజనలు వింటారు. ఈ పూట రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో మిరపలో సస్యరక్షణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటుంటది. ఇంకా వర్షాకాలంలో నీటి సంరక్షణ పద్ధతుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట ప్రసారమవుతుంది. ఈ పూట రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో సత్యం శంకర మంచివారి అమరావతి కథలు సంపుటి నుండి

0: ఒకరోజు వెళ్ళిపోయింది. అన్నపూర్ణ కావడి కథలు వింటారు, కథలు చదువుతారు. వేమూరి సాధన గ్రామసేవలో మూడు పదుల అనుభవం గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాంద్కు చెందిన అట్లా రామ్రెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది ఈ పూట రాత్రి 9:45 ఇగై నుండి కార్యక్రమంలో. ముచ్చట పెడతారు యువ దినేష్. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:20 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కావ్యపఠనం ప్రసారమవుతుంది. ఇవే కాకుండా మరిన్ని సినీ గీతాల కోసము రాత్రి 8:00 ఉషారులో ఉషారైన పాటల్ని, రాత్రి 10:30 మధురిమలో హాయన పాటల్ని, అలాగే ఈ పూట రాత్రి 7:45 దిల్ పసన్లో హిందీ సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు 6:10 ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో శివస్తోత్రమాలిక ప్రసారమవుతుంది. రేపు 7:10 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమని అదృష్టం శీర్షికన వెళ్లకిల పడుకొని చేసే ఆసనాల గురించి యోగ శిక్షకులు పితిరుప్పి తిరుపతి రెడ్డి ప్రసంగం వింటారు. ఇంకా చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో బీటెక్తో పీహెచ్డీకి అవకాశాలు గురించి మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో ముచ్చట ప్రసారమవుతుంది. ఆ తర్వాత పెరడి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 50వ భాగం ప్రసారమవుతుంది. రేపటి అంశం దుర్జటి. రేపు 8:30 కథనం కార్యక్రమంలో సత్యం శంకర మంచ వారి అమరావతి కథల సంపుటి నుండి ఒకరోజు వెళ్లిపోయింది అన్నపూర్ణ కావడి కథ పునః ప్రసారమవుతుంది. చదువుతారు వేమూరి సాధన. రేపు జమటు 5:30 నాకున్న చిన్న సినిమా పాటలు కార్యక్రమంలో బోత్ మండలం దన్నుర గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఊరే గంగాభవానితో ముచ్చట పాటలు నడుమ వింటారు. ముచ్చట పెడతారు యు దినేష్. రేపు జమటు 6:20 గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలం పల్సిబ్బి గ్రామానికి చెందిన దుర్వ రాము బృందం పాడిన ఢెంసా పాటలు, ఇంకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లెండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ బృందం పాడిన డొల్కి పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:10 ఇల్లియోసం కార్యక్రమంలో ఎరువుల రకాలు వాటి వాడకం గురించి వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శివకృష్ణతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కేలినేన్. ఇంకా సోయా చిక్కుడులో కోత నిల్వ చేయడంలో సమగ్ర యాజమాన్యం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు యు దినేష్. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో సత్యం శంకర మంచివారి అమరావతి కథలు సంపుటి నుండి ఎవరు పాడిన ఆ 7 అక్షరాలే పచ్చగడ్డి వగ్గుమంది కథలు ప్రసారమవుతాయి. చదువుతారు వేమూరి సాధన. రేపు రాత్రి 9:30 ముచ్చట కార్యక్రమంలో నా కవితా ప్రయాణం కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చట మొదటి భాగం ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కె లెనిన్. రాత్రి 10:00 కర్ణాటక శాస్త్ర సంగీత కార్యక్రమంలో ఎండి రామనాథన్ గాత్రం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడతాయి.
1: కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ज्यादा बोनस अपनों के लिए सबसे सही आरपीएल लाइफ इससे बेहतर कुछ नहीं.
3: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस आरपीएलआई की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
4: मूड कॉलेजी ले लो.
5: डोंट वरी
4: फीस चूड़ू.
6: हे हे ఎలా ఉన్నారు?
7: ఏంటి విషయం?
5: ఫీజ్ కోసం టెన్షన్.
7: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా.
8: సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
9: ఆర్బీఐ అంటుంది
10: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
11: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్ రావు.
9: సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే దేశం బలపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బిసి సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన షియర్ జోన్ను జాగ్రత్తగా దాటి గత 5-6 నెలల్లో సుమారు 700 మీటర్లు తవ్వినట్టు చెప్పారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన యువతే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే గ్రామం, తెలంగాణ, దేశం బలపడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తూప్రాన్లో అమూల్ తొలి అత్యాధునిక డైరీ ప్లాంట్ సబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో కూడా సహకార వ్యవస్థను ఉద్యమంలా పెంచాలని, శ్వేత విప్లవం 2.0లో రాష్ట్రం కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పథకం ద్వారా 2029 నాటికి దేశవ్యాప్తంగా 75,000 కొత్త పాడి సహకార సంఘాలు, తెలంగాణలో 1,525 సంఘాలు ఏర్పాటు చేయడం లక్ష్యమన్నారు.
11: దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ రోజు అమూల్ బ్రాండ్ కు సంబంధించినటువంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ ఈ డైరీ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రాబోయేటువంటి 18 నెలల్లో ఈ యొక్క ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకుని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతకు, మహిళలకు మరి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తూ ఈ ప్లాంట్ ఉత్పత్తి కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా
9: సుమారు 400 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ ప్లాంటును 18 నెలల్లో పూర్తి చేసి మహిళలు, యువతకు ఉపాధి కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, దుద్దిల శ్రీధర్ బాబు, ఎంపీ ఎం రఘునందన్రావు, కంపెనీ చైర్మన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్ఎల్బిసి సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన షియర్ జోన్ను జాగ్రత్తగా దాటి గత 5-6 నెలల్లో సుమారు 700 మీటర్లు తవ్వినట్టు చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈరోజు జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 43.968 కిలోమీటర్ల సొరంగంలో 79% పూర్తయిందని, ఇంకా 9.1 కిలోమీటర్లు తవ్వాల్సి ఉందన్నారు. 2028 జూన్ నాటికి సొరంగం తవ్వకం పూర్తి చేసి నీరందించాలని మంత్రి లక్ష్యం నిర్దేశించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన యువతే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద మై భారత్ తెలంగాణ ఆధ్వర్యంలో నషాముక్త యువ వాకథాన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ సేవా పథకం సహకారంతో నిర్వహించిన ఈ వాకథాన్ చార్మినార్ నుంచి ప్రభుత్వ సిటీ కాలేజ్ వరకు సాగింది. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మై భారత్ రాష్ట్ర డైరెక్టర్ అన్వేష్ చింతల పిలుపునిచ్చారు. బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకోవాలని ఎన్సీబీ హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్ సూచించారు. గుజరాత్లోని ఏక్తానగర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగే 2 రోజుల చింతన్ శిబిర్ వర్క్షాప్లో పాల్గొనేందుకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం ఈరోజు వడోదర చేరుకుంది. రేపు ఎల్లుండి జరిగే ఈ వర్క్షాప్లో పీఎం గతిశక్తి కింద మౌలిక ప్రాజెక్టుల్లో కేంద్ర రాష్ట్రాల సమన్వయంపై చర్చిస్తారు. అన్ని రాష్ట్రాల ఆర్ఎండ్బి మంత్రులు హాజరవుతారు. హైదరాబాద్లో జరుగుతున్న నల్సా జోనల్ కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తెలుగులో ముద్రించిన 2 పుస్తకాలను ఈరోజు విడుదల చేసింది. సైబర్ నేరాలు, బాలలపై ఆన్లైన్ వేధింపులు, బాలల అక్రమ రవాణా, శిశువుల విక్రయం అంశాలపై ఈ పుస్తకాలను రూపొందించారు. నల్సా పథకాలపై ముద్రించిన తెలుగు ఎడిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నల్సా కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ విక్రమ్నాథ్, ఇతర ఉన్నత న్యాయమూర్తులు ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews హైదరాబాద్ ఫాలో అవ్వండి. AINews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు నిర్మల్ జిల్లాలో పర్యటిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిర మెయిన్లు, రెవెన్యూ అంశాలపై సమీక్షిస్తారు. నరేంద్ర మోదీ 25 సంవత్సరాలుగా దేశానికి చేస్తున్న సేవల నేపథ్యంలో సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు మల్కా కుమారయ్య తెలిపారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ
12: ప్రతి సెక్టర్ ను వరల్డ్ క్లాస్ లో ఒక మంచి మోడల్ గా డెవలప్ చేస్తుంది. అందులో 2047 లో విక్సిత్ భారత్

0: విషయంగా ఇండియా నంబర్ వన్ కావాలి. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మన ఎకనామిక్ పొజిషన్ 11th ఉండే, ఇప్పుడు దాన్ని మనం 4th చేరుకుంది. నెక్స్ట్ 1 ఇయర్ లో మనం నంబర్ 3 కాబోతున్నాం. ఆపరేషన్ సింధూర్తో ఏ విధంగా వరల్డ్ కు మన డిఫెన్స్ కేపబిలిటీ ఏ విధంగా తెలియజేశారు.
1: కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడంతో నేటి యువత ఉద్యోగాల కొరకు పోటీ పడుతున్నారని, నక్సలిజం వైపు ఎవరూ వెళ్లడం లేదని, జిల్లా వ్యాప్తంగా నక్సలిజం రూపుమాపిపోయిందని నిర్మల్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీనివాస్ ఆకాశవాణితో చెప్పారు.
2: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందించడం వలన ఈ ప్రజలు నక్సలిజం వైపు మొగ్గు చూపడం లేదు. అదేవిధంగా దానికి సహకారం ఎవరు కూడా అందించట్లేదు. యూత్ ముఖ్యంగా వాళ్ళు కెరియర్ పట్ల ఫోకస్ చేయడం వల్ల కూడా ఈ భావాలకు సహకరించడం లేదు.
1: జాతీయ జనగణనలో ఓబీసీ కులాల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఓబీసీసీల ఆధ్వర్యంలో శంషాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సామాజిక న్యాయం, బీసీల రాజ్యాంగ హక్కు నినాదంతో నిర్వహిస్తున్న ఈ సభకు టీపీసీసీ ఓబీసీసీల చైర్మన్ ఎమ్మెల్యే శంకరయ్య అధ్యక్షత వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. బకాయి పడ్డ రైస్ మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ కఠిన హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వ ధాన్యాన్ని తిరిగి ఇవ్వాలని, లేకుంటే ఆస్తులు కోల్పోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు రెవెన్యూ రికవరీ చట్టం కింద స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మంలో 216 మంది లబ్ధిదారులకు 1,02,51,000 రూపాయలున్న చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ నిర్వహించిన ప్రత్యేక జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు 15వ తేదీ నుంచి నల్గొండలో నిర్వహిస్తున్నట్టు ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. 4 రోజుల పాటు జరిగే మహాసభలకు దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాల్లో పనిచేస్తున్న సుమారు 2,000 మంది ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ సహా 8 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పల్లె పదాలు జానపద సంగీతాన్ని వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇవాళ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు రెండవ భాగం, ఇంకా తాంసీ మండలం హస్నాపూర్ గ్రామానికి చెందిన ఎల్మ లింగారెడ్డి బృందం పాడిన గంగదాసు భజనలు ప్రసారమైతాయి.

0: அச்சா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்யானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்
3: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలపాత్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు పల్లె పదాలు. ఇప్పుడు ఆదిలపాత్ పట్టణానికి చెందిన కట్టకిష్టయ బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు 2వ భాగం.
4: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లో నప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్తో. నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
5: ఆర్బీఐ అంటోంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
6: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా పల్లె పదాలు. ఆదిలాబాద్ కు చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు 2వ భాగం. పరమేశ్వరయ్య సామాన్యమైన జీవితం గడిపిన అసామాన్యమైన తత్వకవి. ఇప్పటికీ ఆదిలాబాద్ చుట్టుపక్కల పల్లెల్లో భజన మండలంలో పరమేశ్వరయ్య రాసిన తత్వాలను రాగతాలయుక్తంగా భక్తులు తన్మయత్వంతో పాడుకుంటూ ఉంటారు. అందులో కొన్నిటిని ఇప్పుడు విందాం. పాడి వినిపిస్తున్నది ఆదిలాబాద్కు చెందిన కట్టకిష్టయ్య బృందం. ఈ బృందంలోని సభ్యులు కారింగుల సుధాకర్, సూరం రాములు, మిట్టపల్లి నారాయణ, తోట గంగాధర్. వాద్య సహకారం తబల ఎల్చల్వార్ రామ్దాస్, హార్మోనియం సజ్జనపు రామ్చందర్. ముందుగా బతుకే బహు కష్టమాయా, నాకు చాతైతే గాదేమి చేయా, బతుకే బంగారమయా, మోతుక్కు మూడాకులాయా. కష్టాలతో కూడిన ఈ బతుకు మోతుకు చెట్టుకు మూడాకులే అన్నట్లున్నది. రోలుబోయి మధ్యలకు చెప్పుకున్నట్లయింది బతుకు. అన్నింటికన్నా ముఖ్యమైనది రుణబాధ. కనుక ఈ అప్పుల నుండి కడతేరాలి. అందుకే ఓ గురురాయా, ఈ జీవితం నుండే కడతీర్చమని వేడుకుంటున్నాడు పరమేశ్వరయ్య.

ఇప్పుడు అంగడి సంసారం నమ్మితి భంగమౌను బేరం. ఈ ప్రపంచం అంగడితో పోల్చుతున్నాడు. ఈ అంగడిలోని వస్తువులను అన్నింటినీ చూసుకుంటూ సాగిపోతాము. ఈ లోకమునకు వచ్చిన పరలోకవాసులము, ఒకరికి తెలుపకుండానే సాగిపోగలము. గురుని చరణము గురుతుగా నమ్మితే చాలంటున్నాడు పరమేశ్వరయ్య.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు రెండవ భాగం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మానవా జ్ఞానవా, నీ నామస్మరణ వినుమా. మానవునికి దేవునికి భేదం లేదని పరమేశ్వరయ్య భావిస్తున్నాడు. దేవుని అంశ మానవులో ఉన్నదని భావం.

ఎవరోయి ఈ లోకము లోపల ఏమెరుగని వారెవరోయి? నావలే నీవలే అందరి న్యాయమూ ఎవరంటే భయమేమోయి. ఈ లోకంలో రకరకాల వ్యక్తులున్నారు. మంచివారున్నారు, చెడ్డవారున్నారు. తప్పు చేయని వారు ఎవరూ లేరు. పుణ్యాత్ములమని అందరూ అంటారు. మరి పాపాత్ములెవరు? సర్వం కల్పితం బ్రహ్మ అనే మహావాక్యమును పరమేశ్వరయ్య గారు ఈ కీర్తనలో పొందుపరిచినాడు. ఈ జగమంతా బ్రహ్మాండంలో నిండివున్నదని భావం.

0: ఇంతవరకు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్ట కిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు రెండవ భాగం విన్నారు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు. ఇప్పుడు తాంసీ మండలం హస్నాపూర్ గ్రామానికి చెందిన ఎల్మ లింగారెడ్డి బృందం పాడిన గంగదాసు భజనలు.
2: నా పేరు ఎల్మ లింగారెడ్డి, గ్రామం హస్నాపూర్, మండల్ తాంసీ, జిల్లా ఆదిలాబాద్. శ్రీరామ భజన మండలి. కొల్లూరి దత్తాత్రి, తబ్లా డోలక్ నారాయణ, పటేల్ నామ్దేవ్, అల్లూరి దేవన్న గారు, పన్నల సంజీవ్ రెడ్డి, గుంజాల తులసిదాస్, బొడ్డు తేజ, పేటి వాయించేవారు ఎల్మ లింగారెడ్డి.

భక్తి లేని జీవితం అంతా వ్యర్థమైపాయన్న పాట గంగాధర మహారాజు రాసిండు. మరి ఈ జీవితము భక్తి కావాలన్న ఉద్దేశంతోటి ఈ భక్తి లేకపోతే జన్మంకు వ్యర్థమన్న పాట రాసిండు.

సమయము మళ్ళీ మళ్ళీ రాదు. ఎందుకంటే ఈ సమయంలో పడినే సద్వినియోగం చేసుకోవాలా, గురువులు చెప్పిన మాట వినాలా అని గంగదాస్ మహారాజు రాసిన పాట.

ఇంతవరకు తాంసీ మండలం హస్నాపూర్ గ్రామానికి చెందిన ఎల్ మల్లింగారెడ్డి బృందం పాడిన గంగదాసు భజనలు విన్నారు. ఇది ఈఎల్టీ పల్లెపదాలు కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అని ట్యాప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన పల్లెపదాలు కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని ఇనుండ్రి. ఇన్ని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. పల్లెపదాలు కార్యక్రమము ప్రతి ఆది మంగళ గురువారాల పొద్దుమట్టు 6:20 ప్రసారమవుతుంది. తిరిగి రేపు పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలం పల్సిపి గ్రామానికి చెందిన దుర్వారాము బృందం పాడిన డింస పాటలు, ఇంకా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరపల్లక్ష్మణ బృందం పాడిన డొల్కి పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా విద్యా ఉద్యోగ సమాచారము.

ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ. ఐటీడీఏల పరిధిలోని మైదాన ప్రాంత జిల్లాలకు చెందిన ఎస్టీ అభ్యర్థులకు పోలీస్ శాఖ చేపట్టిన ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఈపీటీసీ డైరెక్టర్ డాక్టర్ సముజ్వాల ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన ఎస్టీ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ నెల 9లోగా దరఖాస్తులు చేసుకోవాలని, మెరిట్ ఆధారంగా 100 మందిని ఎంపిక చేసి శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ అందిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 0402754001 ఫోన్ నంబర్కు సంప్రదించాలని సూచించారు. ఫోన్ నంబర్ మళ్ళొకసారి 0402754010 ఓవర్సీస్ స్కాలర్షిప్ల దరఖాస్తుల గడువు పొడిగింపు. బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సంబంధించి దరఖాస్తుల గడువును ప్రభుత్వం 15 వరకు పొడిగించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి ఒక ప్రకటనలో విడుదల చేశారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ విద్యార్థులకు పథకం కింద 20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫాల్ సీజన్కు దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియనుండగా 15వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు వెబ్సైట్ http://colon లేదా www.telangana-epass.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని కేపీ కాంప్లెక్స్లో గల ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ టంగుటూరి వెంకట లక్ష్మీ నరసింహారావు తెలిపారు. 18 నుంచి 50 ఏళ్లలోపు 10వ తరగతి ఉత్తీర్ణులు, ఫెయిల్ అయిన వారికి 2-వీలర్ మెకానిక్ 30 రోజులు, సీసీటీవీ ఇన్స్టలేషన్ 14 రోజులు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆదిలాబాద్, నిర్మల్ కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువత 15 అక్టోబర్ లోపు సంస్థ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. శిక్షణ 26 అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.

నవోదయ ప్రవేశ దరఖాస్తుల గడువు పొడిగింపు మంచిర్యాల కలెక్టర్. కాగస్ నగర్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 9వ తరగతి 11వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే లెటర్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్ 2027 ఆన్లైన్ దరఖాస్తుల గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు జిల్లా

0: పట్టణపు కలెక్టర్ సనిక స్థానిక సంస్థలు పి చంద్రయ్య తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఎలాంటి రుసుము లేకుండా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 9-11 తరగతి ప్రవేశాలకు వెబ్సైట్
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. వికసిత్ భారత్ నిర్మాణంలో భౌతిక డిజిటల్ మౌలిక వసతులతో సమానంగా బలమైన సంస్థలు సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐ 58వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ గవర్నెన్స్ను ఆధునిక ఆర్థిక వ్యవస్థకు కనిపించని మౌలిక వసతిగా ఆయన పేర్కొన్నారు. నిరంతర ఆర్థిక ప్రగతికి పెట్టుబడిదారుల విశ్వాసం ఎంతో అవసరమని ఆయన చెప్పారు. సాంకేతిక రంగంలో వేగవంతమైన మార్పుల శకంలోకి భారతదేశం అడుగుపెడుతోందని సిపి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దేశంలో సుపరిపాలనతో కూడిన కార్పొరేట్ గవర్నెన్స్ అభివృద్ధికి ఐసిఎస్ఐ చేస్తున్న కృషిని రాధాకృష్ణన్ ప్రశంసించారు.
2: Today, as a global benchmark for sustainable development, the ICSI ensures that the modern company secretary fosters robust corporate transparency and serves as the backbone of investor confidence in the Indian market.
1: అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. వీటితో పాటు సరఫరా వ్యవస్థల స్థిరత్వం, అనుసంధానం అంశాలు మధ్యస్థాయి శక్తులకు ముఖ్యమైన అజెండాగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో ఈరోజు 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు.
3: For emerging and middle powers to cooperate. The world is changing, its agenda is changing, the landscape is changing, the architecture is changing. And I'm very glad today that we have this issue as a starting point before us, because I hope that it would give our gathering a stronger purpose and a clearer direction.
1: ప్రపంచం మారుతోందని దాని అజెండా పరిస్థితులు కూడా మారుతున్నాయని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టత, బలమైన కార్పొరేట్ పనితీరు, నిరంతర పెట్టుబడి కార్యకలాపాల మద్దతుతో కొనసాగుతోందని గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్ అన్నారు. ఈ పరిస్థితి పలు అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి అంచనాలను ఇటీవల పెంచడంలో ప్రతిఫలిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8% వృద్ధిని నమోదు చేసిన తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగాన్ని కొనసాగించిందని తెలిపారు. మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికలకు బీజేపీ 3 అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు చెందిన 5 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. పూణే డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి స్మితా జాదవ్, నాగ్పూర్ డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి సుధాకర్ కోహ్లే, పూణే డివిజన్ ఉపాధ్యాయుల నియోజకవర్గానికి కౌస్తుభ్ గౌడేను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. ప్రస్తుత సభ్యుల పదవీకాలం 6వ తేదీన ముగిసే 5 స్థానాలకు ఈ ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తరాఖండ్లో త్వరలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికకు దినేష్ ఆర్యను పార్టీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో జరిగే రాజ్యసభ ఉప ఎన్నికకు రుక్మిణీ మల్లిక్ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఈ 2 పేర్లకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో 10 రాజ్యసభ స్థానాలకు, ఉత్తరాఖండ్లో 1 స్థానానికి ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక

0: నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లా బొర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇండ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన తొలి విడత నిధులను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అందజేశారు. మొత్తం 3,600 కోట్ల రూపాయల విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D कंक्रीट प्रिंटिंग टेक्नोलॉजी एक नई टेक्नोलॉजी से ये मकान हम बनाने वाले हैं जिसमें समय कम लगेगा. हमारी कोशिश होगी इस टेक्नोलॉजी को भी प्रयोग के तौर पर अपना रहे हैं कि ये मकान 6 महीने के अंदर कंप्लीट हो, उसमें लागत भी कम आए, लेबर भी कम लगे और उसमें उनकी एज भी ज्यादा हो, ज्यादा समय तक चले.
0: సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు అధ్యక్షత వహిస్తారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సూపర్ సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు సంబంధించిన 897 ఫిర్యాదులను ఈ పెన్షన్ అదాలత్లో పరిష్కరిస్తామని సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ తెలిపింది. ఈ ఏడాది 13వ తేదీన జరిగిన 16వ పెన్షన్ అదాలత్ విజయాలను వివరించే ఫ్లయర్లను డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేస్తారు. అప్గ్రేడెడ్ ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి స్కిల్లింగ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ పీఎం సేతు పథకం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖకు చెందిన పీఎం సేతు పథకాన్ని గత ఏడాది ఇదే రోజు ప్రారంభించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పాలనా వ్యవస్థను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక వసతులను ఆధునీకరించడం, మారుతున్న ఉద్యోగ విపణి అవసరాలకు అనుగుణంగా డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. అమెరికాతో కొనసాగుతున్న వివాదానికి సైనిక చర్య ఆంక్షలు పరిష్కారం చూపలేవని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి స్పష్టం చేశారు. ఘర్షణలకు ముగింపు పలికేందుకు దౌత్యమే ఏకైక మార్గమని ఆయన అన్నారు. టెహ్రాన్లో ఈరోజు రాయబారులు, వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల సమావేశంలో అరాక్చి మాట్లాడారు. అమెరికా వివేకంతో హేతుబద్ధతతో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. అమెరికా సైనిక చర్యకు దిగితే గతంతో పోలిస్తే ఇరాన్ మరింత సన్నద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ దేశాలతో కూడిన 7 చమురు పెట్రోలియం ఎగుమతి దేశాలు నవంబర్ నెలకు 2026 సెప్టెంబర్ ఉత్పత్తి కోటాలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించాయి. ఈరోజు జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రపంచ చమురు మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్ అంచనాలను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒపెక్ ప్లస్ దేశాలు నెలవారీ సమావేశాలను కొనసాగిస్తాయి. తర్వాతి సమావేశం 1వ తేదీన జరుగుతుంది. క్రీడాభిమానులకు గత 2 వారాలుగా కనువిందు చేసిన ఆసియా క్రీడలు నాగోయా నగరంలోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో అధికారికంగా ముగిశాయి. 43 క్రీడాంశాల్లో 2 వారాలకు పైగా సాగిన ఉత్కంఠభరిత పోటీలు ముగిసినట్టు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆసియా స్థాయి క్రీడా పోటీల్లో మరో చిరస్మరణీయమైన అధ్యాయం ముగిసింది. తొలి ఆసియా క్రీడల్లో ఉపయోగించిన సంప్రదాయ జ్యోతి పతాకాన్ని తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే ఖతార్ ప్రతినిధులకు అప్పగించారు. మొత్తం పతకాల పట్టికలో భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించింది. ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిన భారత జట్టుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు.

0: ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కన్విన్ చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: ఇల్లుయోసం రైతు నెలకు యోసంకు సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ మిరపలో సస్యరక్షణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట పెడతారు పి అశోక్. ఇంకా వర్షాకాలంలో నీటి సంరక్షణ పద్ధతుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటుంటది. ముచ్చట పెడతారు కేలెనిన్. వాతావరణ సూచన: జిల్లాలో రాగల 24 గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు. వాతావరణ సూచన విన్నారు.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
2: पर हम तो सब यही डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
0: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు మిరపలు సస్యరక్షణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట పెడతారు పి అశోక్.
3: నమస్కారం డాక్టర్ సునీల్ గారు.
4: నమస్కారం అండి.
3: ముందుగా ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే మిరప తోటలు ఇప్పుడు ఏ దశలో ఉన్నాయి?
4: మన జిల్లాలో ముఖ్యంగా చూసినట్లయితే రైతులు మిరపను పచ్చిమిరప కోసం ఒకటి, అదేవిధంగా ఎండుమిరప కోసం రెండు విధాలుగా కూడా సాగు చేస్తున్నారు. అయితే మన రైతులు ముఖ్యంగా జూలై చివరి వారంలో, అదేవిధంగా ఆగస్టు 2వ వారం వరకు కూడా మిరప నాటుకోవడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే కనుక పూత దశ మరియు కాయ ఎదిగే దశలో మన జిల్లాలో మిరప తోటలు కనబడుతున్నాయి.
3: మరి ఈ దశలో మరి ఎసుంటే చీడపీడలు వచ్చే అవకాశం ఉన్నదండి?
4: మిరప అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి కూరగాయ పంట.
3: అవును.
4: అంటే మొదటి దశ నుంచి కూడా మనకి ఏంటంటే విత్తనము పెట్టిన దశ నుంచి, నారుమడి దశ నుంచి కూడా పంట కోత వరకు కూడా అనేక రకాల చీడపీడలు తెగుళ్ళు ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా మిరపలు ఏంటంటే వారానికి ఒకసారి మందు పిచికారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో ఇతర జిల్లాల్లో చూసినట్లయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి కూడా రైతులు మందులు పిచికారీ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే గానీ మనం పంట తీసుకోలేనటువంటి సమస్య ఉంటుంది. ఇట్లో చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి మిరప ముఖ్యంగా అనేక రకాల తెగులు ఆశిస్తుంటాయి. ఈ టైంలో చూసినట్లయితే కనుక మన మిరపలో పై ముడత, కింది ముడత, అదేవిధంగా కాయకుళ్ళు తెగులు, మొక్క ఎండు తెగులు, అదేవిధంగా వైరస్ తెగులు, ఈ విధంగా ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి ఆశిస్తూనే ఉంటాయి. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి నివారణ చర్యలు చేపడితే కనుక మిరపలో మంచి దిగుబడులు, దాంతోపాటు మంచి లాభాలు కూడా ఉంటాయి.
3: అయితే మరి పై ముడత అంటున్నారు కదా, ఈ పై ముడత లక్షణాలు ఎట్లా ఉంటాయి, పై ముడత నివారణకు ఏమేమి చేయాలంటారు?
4: ఈ పై ముడత విషయానికి వచ్చినప్పుడు దీనిలో ముఖ్యంగా ఆకులు పైకి ముడుచుకుపోవడం జరుగుతుంటుంది. అంటే ఇదేంటంటే

0: పిచికారీ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే బాగా ఎండ ఉన్నటువంటి సమయంలో పిచికారీ చేయకుండా మనం కొంతవరకు ఉదయం పూట లేదంటే సాయంత్రం సమయంలో పిచికారీ చేసుకున్నట్లయితే కనుక మనం చేసినటువంటి మందు కూడా మొక్కలలోని అన్ని భాగాలకి బాగా ఇంకి బాగా పనిచేస్తుంది.
1: అదేవిధంగా మరి కింది ముడత లక్షణాలు ఎట్లా ఉంటాయి, కింది ముడత నివారణకు ఏం చేయాలంటారు?
0: కింది ముడత అనేది ముఖ్యంగా ఈ నల్లి వలన, ఇవి కూడా రసం పీల్చే పురుగు, ఇవి కూడా ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని విపరీతంగా పీలుస్తూ ఉంటాయి. దీని వల్ల ఏంటంటే ఆకుల యొక్క కాడలు సాగిపోతూ ఉంటాయి. ఆకుల కాడలు సాగిపోయి మనకు ఈ ఆకులు పొడవుగా పెరగడమే కాకుండా మనకు పడవ తిరగబడినప్పుడు ఏ విధంగా అయితే కనబడుతుందో ఆ తిరగబడిన పడవ ఆకారంలో మనకు ఈ ఆకులు కనబడడం జరుగుతుంటాయి. అదేవిధంగా ఇంకా ముదురు ఆకుపచ్చ రంగులోకి ఆకులు మారిపోవడం, మొక్క చూసినప్పుడు మనకు అంత మొక్క యొక్క ఎదుగుదల అనేది సక్రమంగా ఉండకపోవడం, ఎదుగుదల తగ్గిపోయి మొక్కలు గిడసబారిపోవడం, పిందెలు సరిగా ఎదగకపోవడము, పిందె రాలిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు లభించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ ఎదురుతూ ఉంటాయి. కాబట్టి నల్లిని నివారించడానికి ముఖ్యంగా మనం ఈ నీటిలో కరిగే గంధకం అయితే కనుక లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా మనకు ఇంతకుముందు చెప్పినట్లు పై ముడత కింది ముడత రెండు ఉన్నాయనుకోండి, తామర పురుగులు మరియు నల్లి ఉన్నట్లయితే కనుక పెగాసస్ అనే మందును 1 లీటర్ నీటికి 1.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే కనుక మనం ఈ తామర పురుగులను అదేవిధంగా ఈ నల్లి రెండింటిని కూడా నివారించి పై ముడతను కింది ముడతను కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు.
1: మరి అక్టోబర్ నవంబర్ ఈ డిసెంబర్ మాసాల్లో పూత వచ్చే సమయం ఇది, మరి ఈ పూత వచ్చే సమయంలో మిర్చిలో ఏ పురుగులు వచ్చే అవకాశం ఉన్నది, వాటి నివారణ గురించి చెప్పండి.
0: ముఖ్యంగా మనకేంటంటే ఇప్పుడు పూత దశ మరియు కాయ ఎదిగే దశ, ఈ సమయంలో ముఖ్యంగా మనకు అక్టోబర్ నుంచే కూడా ఇది మనకు పూత కనబడుతూ ఉంటుంది, కాయలు కూడా ఎదుగుతూ ఉంటాయి. ఈ సమయంలో పూత పురుగులు అంటూ ఉంటాం. ఈ పూత పురుగులు అనేది ఇది ఒకటి దోమజాతికి చెందినటువంటి పురుగు. ఇది మనకేందంటే మొగ్గ దశ నుంచి ఆశిస్తూ ఉంటుంది, మొగ్గ దశను ఆశిస్తుంది, పూత దశలో ఆశిస్తుంది, అదేవిధంగా పిందెలను కూడా ఆశిస్తూ ఉంటుంది. అయితే మనం ఇప్పుడు మొగ్గ దశలను గమనించినట్లయితే కనుక ఆ మొగ్గలు కొద్దిగా ఉబ్బినట్లుగా కనబడతా ఉంటాయి, దాని గండు పూత అని కూడా అంటూ ఉంటారు. ఆ ఉబ్బడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే ఈ పిల్ల పురుగులు ఏవైతే ఉన్నాయో పూత పురుగుకు సంబంధించిన పిల్ల పురుగులు ఆ అండాశయం లోపల గుంపులు గుంపులుగా కనబడతా ఉంటాయి మనకు. దాని వలన ఇది ఉబ్బడము, ఆ పిందె అనేది ఎదగపోవడము, పూత రాలిపోవడము, అదేవిధంగా పిందెలు ఏవైతే ఉంటాయో మనకు వంకర్లు తిరిగినట్టు కనబడుతూ ఉంటాయి, వంకర్లు తిరగడం, అదేవిధంగా గరుకు రావడము ఇట్లా కనబడుతుంది. దీనివల్ల ఏంటంటే మనకు మార్కెట్లో సరైన ధర కూడా లభించదు. ఇవన్నీ కూడా పూత పురుగు యొక్క లక్షణాలు. ముఖ్యంగా మనకి ఏంటంటే అక్టోబర్ 2వ వారం నుంచి మొదలయ్యి డిసెంబర్ చివరి వరకు కూడా ఈ పూత పురుగు యొక్క ఉధృతి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ఏంటంటే రైతులు తప్పకుండా గమనించి దాని నివారణకు క్లోరోపైరిఫాస్ అయితే కనుక 1 లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే కార్బోసల్ఫాన్ అనే మందు అయితే కనుక 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పూత పురుగు నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ కాయ ఎదిగే దశలో కాయ తొలచు పురుగు కూడా, కాయ తొలచు పురుగు అంటే మనకు శనగ పచ్చ పురుగు కావచ్చు, అదేవిధంగా పొగాకు లద్దె పురుగు, రబ్బర్ పురుగు, ఈ అన్ని రకాల పురుగులన్నీ కూడా మిరపను ఆశిస్తూ ఉంటాయి. అయితే వీటన్నింటిని కూడా మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ నివారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని వలన ఏంటంటే మనకు కాయలపైన గమనించినట్లయితే కాయలపైన మనకు రంధ్రాలు కనబడుతూ ఉంటాయి, కాయపైన రంధ్రాలు చేసి కాయ లోపల ఉన్నటువంటి గుజ్జును గింజలను మొత్తం తినిపడేస్తూ ఉంటాయి. దాని వలన మనకేందంటే మన రైతుకు నష్టం జరుగుతుంది, అదేవిధంగా కొన్ని కాయలు మనకు నాణ్యత కూడా తగ్గిపోవడం గమనిస్తూ ఉంటాయి. దీన్ని నివారించడానికి కనుక మనం చూసినట్లయితే ఈ క్లోరోపైరిఫాస్ అనే మందు అయితే కనుక లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు, అదేవిధంగా స్పైనోసాడ్ అనే మందు అయితే కనుక 1 ఎకరానికి అంటే 200 లీటర్ల నీటిలో 75 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 1 లీటర్ నీటికి 0.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా దీనికి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే లద్దె పురుగు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు, లద్దె పురుగు ఎదిగిన దశలో ఏంటంటే మనం ఎన్ని మందులు పిచికారీ చేసినా కూడా మనం అరికట్టలేము. అటువంటిప్పుడు ఏంటంటే మనము విషపు ఎరలను గులికలను తయారు చేసుకోవాలి. ఆ విషపు ఎరలను ఎట్లా తయారు చేసుకోవాలంటే మనము 1-5 కిలోల వరకు తవుడు కానీ లేదంటే శనగపిండి కావచ్చు లేదంటే జొన్న పిండి కావచ్చు తీసుకోవాలి. దాంతోపాటు 500 గ్రాముల బెల్లం, అదేవిధంగా 500 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్, ఈ మూడింటి యొక్క మిశ్రమాన్ని చేసి వీటితో మనం ఏంటంటే ఉండలు ఉండలుగా చేయాలి, చిన్న చిన్న ఉండలు చేయాలి. చిన్న చిన్న ఉండలు చేసినట్లయితే వీటిని విషపు ఎరలు అంటాం. వీటిని ఏంటంటే సాళ్ళ మధ్యలో చల్లాలి. సాళ్ళ మధ్యలో ఇప్పుడు సాయంత్రం పూట చల్లాలి. సాయంత్రం పూట చల్లినట్లయితే కనుక ఈ లద్దె పురుగు అనేది సాయంత్రం పూట నీళ్ళలోంచి బయటకు వచ్చి మొక్కలు నాశించడం జరుగుతూ ఉంటుంది. ఈ బయటకు వచ్చిన పురుగు ఈ మనం వేసినటువంటి విషపు ఎరలను తిని చనిపోతూ ఉంటుంది. అంటే ఈ యొక్క పద్ధతి ఏంటంటే చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పద్ధతి, అదేవిధంగా

0: చాలా సమర్థవంతంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి రైతులు ఏదైనా కానీ మిరపలో ఎక్కువగా లద్దె పురుగు సమస్య ఉంటుంది, మిరప కాకపోవచ్చు, ఇంకా ఇతర పంటల్లో అయినా కూడా. ఈ విధంగా విషపు ఎరలను కనుక తయారు చేసి పొలంలో చల్లినట్లయితే కనుక లద్దె పురుగును చాలా సులువుగా మనం నివారించుకోవచ్చు.
1: మరి మిర్చి పంటలో చూసుకున్నట్లయితే తెగుళ్ళు, చాలా తెగుళ్ళు వస్తుంటాయని అంటుంటారు ఈ రైతు సోదరులు. మరి తెగుళ్ల నివారణకు ఏమేమి చేయాలంటారు?
0: ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ దశలో ముఖ్యంగా కొమ్మ ఎండు తెగులు, అంటే వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు శీతాకాలంలో కొమ్మ ఎండు తెగులు, అదేవిధంగా కాయకుళ్ళు తెగులు అనేవి చాలా ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. దీని లక్షణాలు గమనించినట్లయితే కనుక మనము కొమ్మలు పైనుండి కిందికి ఎండిపోవడం, అదేవిధంగా కాయలు కూడా నల్లబడి నల్లటి మచ్చలు ఏర్పడి కులిపోవడం జరుగుతూ ఉంటుంది. మనం దీన్ని నివారించడానికి ప్రొపికోనజోల్ అనే మందుని అయితే కనుక లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా మొక్కల్లో ఎండు తెగులు కూడా గమనిస్తూ ఉంటాం. అంటే ఈ నేలలో ఉండేటటువంటి శిలీంధ్రము రైజోక్టోనియా కావచ్చు, అదేవిధంగా కొన్ని రకాల ఇతర నేలకు సంబంధించిన శిలీంధ్రాల వలన మనకు ఈ మొక్క ఎండు తెగులు అనేది ఆశించడం జరుగుతూ ఉంటుంది. మొక్క ఎండు తెగులు లక్షణాలు గమనించినట్లయితే కనుక మొక్క క్రమేపీ వడలిపోతూ ఉంటుంది. వడలిపోతూ 1-4 రోజుల్లో మొక్క చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని యొక్క ఉధృతి కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని నివారించడానికి మనం మొక్క మొదలలో కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదలు తడిచే విధంగా మనము వేర్లు తడిచే విధంగా పోసినట్లయితే గనక ఈ యొక్క మొక్క ఎండు తెగులను మనం నివారించవచ్చు.
1: చాలా మంచిదండి సునీల్ కుమార్ గారు. ఈ మిరపలో ఏమేం పురుగులు వస్తాయి, ఏమేం రోగాలు వస్తాయి, మరి వాటిని ఎట్లా నివారణ చేసుకోవాలో చాలా చక్కగా తెలియజేసిండ్రు. మరి వ్యవసాయదారులు ఈ ముచ్చట్లను విని తమ మిరప పంటలో ఈ పురుగులను రోగాలను తగ్గించుకుని ఎక్కువ దిగుబడుల్ని సాధించాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
2: నమస్కారం. ఇంతవరకు మిరపలో సస్యరక్షణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ M. సునీల్ కుమార్తో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది P. అశోక్.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు వర్షాకాలంలో నీటి సంరక్షణ పద్ధతుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట పెడతారు కేలినేన్.
7: నమస్కారం డాక్టర్ శివచరణ్ గారు.
8: నమస్కారం అండి.
7: అయితే ముందుగా అసలు ఈ నీటి సంరక్షణ ప్రాముఖ్యత గురించి చెప్తారా మా శ్రోతలకి?
8: నీటి సంరక్షణ అంటే మనము నీటిని ఆదా చేయడంతో పాటు నీటిని వృధా చేయడం కూడా తగ్గించుకోవడం, ఇది నీటి సంరక్షణ. అయితే నీటి వినియోగం వైపు కనుక మాట్లాడుకున్నట్టయితే, దేశంలో కానీ చూసుకున్నట్టయితే, నీటి వినియోగం అనేది పరిశ్రమలలో మరియు ఎక్కువగా వ్యవసాయంలో నీటి వినియోగం అనేది మనం ఎక్కువగా చూడడం జరుగుతుంది. అయితే వ్యవసాయంలో నీటి వినియోగం ఎక్కువ ఉన్నది. మనకు చూసుకున్నట్టయితే నీటి వనరులు కానీ నీటి లభ్యత అనేది రోజు రోజుకు తగ్గిపోతా ఉంది. భూగర్భ జలాలైనా ఏదైనా నీటి వినియోగం మాత్రం పెరిగిపోతా ఉంది. అయితే దీనికి ఏం చేయాలంటే మనము తప్పనిసరిగా నీటి సంరక్షణ పద్ధతులు అనేటి అనివార్యమైపోయి పాటించాల్సిన పరిస్థితి అనేది వచ్చేసి.
7: అయితే ఇప్పుడు ఈ వాన నీటిని మనం సంరక్షించుకోవాలంటే ఏ రకమైన పద్ధతులు ఉన్నాయి? మరి ఆ పద్ధతుల గురించి ఒక్కొక్క దాని గురించి వివరంగా మా శ్రోతలకి చెప్తారా?
8: అయితే మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే నీరు అనేది మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం
7: వర్షం నుండి.
8: మన జిల్లాలో చూసుకున్నట్టయితే మన జిల్లాలో 75% మంది రైతులు పంటలను లేదా వ్యవసాయాన్ని వర్షాధారంగా సాగు చేస్తున్నారు. కాబట్టి మనకు వర్షాధారంగా చేస్తున్నాం కాబట్టి మన దగ్గర చూసుకున్నట్టయితే సుమారు 1100 mm వర్షపాతం నమోదవుతుంది. ఆ వర్షం కూడా చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా వచ్చేసి జూలై నుండి ఆగస్టు నెలలో ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతా ఉంది. అయితే ఈ నెలలో ఒకవైపు అధిక వర్షపాతం వల్ల పంటలు దెబ్బతినడము, మరోవైపు

0: వ్యక్తులు చాలా మంది నీటి సంరక్షణ పద్ధతులు కానీ నీటిని ఒడిసి పట్టే పద్ధతులు కానీ పాటించకపోవడం లేదా అవలంబించకపోవడం వల్ల కూడా ఒక సమస్యగా ఉంది. కాబట్టి ఈ నీటి సంరక్షణ పద్ధతులు ముందుగా, ఇప్పుడు ఆల్రెడీ సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చాలా మంది రైతులు చేనులను రెడీ చేసుకుని పెట్టుకున్నారు కాబట్టి, అయితే నీటి సంరక్షణ పద్ధతిలో ముఖ్యంగా మన దగ్గర పల్లెలో గానీ పల్లెల చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఈ గుట్టలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి ఎగుడు దిగుడు నేలల్లో ఇంకుడు గుంటలు, ఎగుడు దిగుడు నేలల్లో నీటి కుంటలు, నీటి కుంటలు అనేటి ఏర్పాటు
1: చేసుకోవాలి.
0: ఫామ్ పాండ్స్ అంటారు ఆ నీటి కుంటలు అనేటి ఏర్పాటు చేసుకోవాలి. అయితే నేల రకాలను బట్టి, ఎర్ర నేలలు అయితే తక్కువ, అంటే వర్షపాతాన్ని బట్టి, వర్షపాతాన్ని బట్టి మనది అధిక వర్షపాతం పడే ఏరియా కాబట్టి మనకు కొంత ఎక్కువ సైజ్ 500 క్యూబిక్ మీటర్ వరకు వెళ్ళొచ్చు. తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో 250 mm వరకు, క్యూబిక్ మీటర్స్ వరకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ మనకు నేల వాలు ఏ విధంగా ఉందో దాన్ని పట్టుకొని మనము ఎక్కడైతే నీరు ఎక్కువగా చేరుతుందో ఆ స్థలంలో మనం నీటి కుంట అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆ నీటి కుంటను కూడా మనకున్న క్యాచ్మెంట్ ఏరియాని బట్టి ఎంత సామర్థ్యం గల నీటిని మనం తీసుకోవాలా, ఆ నీటిని పట్టుకుని మనం 1-2 తడులు చుట్టుపక్కల ఉన్న రైతులు ఇవ్వచ్చు. మన దగ్గర సమస్య ఏంటంటే చిన్న కమతాలు ఉంటాయి కాబట్టి భూమి అనేది ఎక్కువ వేస్ట్ అయిపోతున్న అపోహలో చాలా మంది రైతులు ముందుకు రావడం లేదు. సో ఈ విధంగా నీటి కుంటలు కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే ఎప్పుడైతే నీటి ఎద్దడికి గురవుతుందో పంట, ఆ సమయంలో మనం 1-2 తడులు ఇచ్చి మనము పంటను కాపాడుకునే, అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంది. రెండోది వచ్చేసి చాలా మంది లెవలింగ్ ల్యాండ్స్ లేని ప్రాంతాలలో వర్షం పోవడానికి చుట్టుపక్కల ఒక కాలువ లాగా తీసుకోవడము, ఎక్కడైనా ఎక్కువ మొత్తంలో ఏరియా ఉన్నప్పుడు మధ్యలోంచి ఒక కాలువ తీసుకుని వాటిని అనుసంధానం చేసుకోవడం. ఏ విధంగా అంటే వర్షము, అధిక వర్షం పడ్డప్పుడు వర్షముతో పాటు నీరు వృధాగా పోతుంది, నీరుతో పాటు కొంత భూమి పైపొర ఏదైతే పోషకాలు కలిగి ఉన్నదో ఆ సారం కూడా పోతుంది. కాబట్టి ఇలాంటి పద్ధతులు మనం, అంటే మన భూమిని మనకి ఎంతైతే ఎంత ఉన్నదో ల్యాండ్, ఆ ల్యాండ్ లో చివరిలో మనము కాల్వల్లాగా ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా నీటి నిల్వ ఉండకుండా చేసుకోవాలి. మూడో పద్ధతి ఏంటంటే చాలా మంది బోర్లు, ఎవరికైతే బోరు వసతి ఉంటుందో వాళ్ళందరూ బోరు చుట్టూ 1-1.5 మీటర్ వరకు తవ్వి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ బోరు చుట్టూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం వల్ల లాంగ్ టర్మ్ లో మనకు భూగర్భ జలాల నీటి మట్టం అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ విధమైన చర్యలు రైతాంగం అందరూ కనుక చేపట్టినట్టయితే గ్రామ స్థాయిలో గానీ మండల స్థాయిలో, మరి ఇంకొకటి ఈ చెరువులు కూడా, ఏదైనా గ్రామాల్లో పక్కన చెరువు కనుక ఉన్నట్టయితే చెరువు పూడిక మట్టి తీయడము, ఆ తీసిన మట్టిని ఎక్కడైతే మన ఎర్ర నేలలు గానీ మామూలుగా వర్కాలు అంటారు అలాంటి నేలల్లో ఉన్నప్పుడు మార్జినల్ సైజ్ లో ఈ చెరువు మట్టిని కనుక వాడినట్టయితే దిగుబడులు కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చెరువు మట్టి పూడిక తీస్తాం కాబట్టి నీటి నిల్వ సామర్థ్యం, చెరువుల సామర్థ్యం కూడా పెంపొందించుకునే వాళ్ళం అవుతాం. ఇంకొకటి ఈ ఎక్కడైతే ఏగుడి దిగుడుగా వాలుగా, ఎందుకు ఈ సమస్య అంటే ఎక్కువ వాలు ఉన్న ప్రదేశాలలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నాయి కాబట్టి అలాంటి సమయాలలో రన్ఆఫ్ అనేది ఎక్కువైతే, అంటే నీటి కొట్టుకపోవడం జరుగుతుంది. దాంతోపాటు భూమి పైపులను సారవంతమైన నేల అనేది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి రాళ్ళు పెట్టుకోవడం కానీ అడ్డము, ఏదో చిన్న చిన్న చెక్ డ్యామ్లు కానీ ఇలాంటి పనులు, నిర్మాణాలు ఏమైనా ఉంటే వాటిని కూడా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: అయితే ఇప్పుడు నీటి సంరక్షణ గురించి మాట్లాడుతూ దీనికి ఉన్న పద్ధతుల గురించి చెప్పినారు. ఇంకొక మాట కూడా అన్నారు, నీటి సంరక్షించుకోవడం ఒకటైతే వాడుతున్న నీరుని కూడా వృధా కాకుండా కొంత పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అని ఒక మాట చెప్పినారు. అయితే ఇక మనం వ్యవసాయం విషయంలోకి వస్తే, వ్యవసాయంలో మనం ఈ నీటిని పొదుపుగా వాడుకోవడానికి ఏ రకమైన పద్ధతులు ఉన్నాయి? ముఖ్యంగా ఈ ప్రాంతంలో వర్షాధారం మీదనే వ్యవసాయం చేస్తున్నారు, అందులో ఇంకా పత్తి పంట ప్రధానమైన పంట మన ప్రాంతంలో సాగు చేస్తున్నది. మరి వీటికి పంటల దృష్ట్యా నీటి అవసరాలని, అంటే ఏ రకంగా వాళ్ళు పొదుపుగా వాడుకునే పద్ధతులు ఉన్నాయి, వాటి గురించి చెప్తారా?
0: మన దగ్గర చూసుకున్నట్టయితే పత్తి పంట అనేది ప్రధానమైన పంట. పత్తి పంటలో రైతులు ఎత్తుమడల పద్ధతి కనుక పాటించుకున్నట్లయితే దిగుబడులు అధికంగా తీయచ్చు, మరి మనకు అక్కడ నీటి సంరక్షణ అనేది జరుగుతుంది. ఈ ఎత్తుమడల పద్ధతి ఏంటంటే బెడ్ మేకర్ ఉంటుంది, ట్రాక్టర్కు అనుసంధానం చేసింది, దాంట్లో 90 సెంటీమీటర్ల నుండి 180 సెంటీమీటర్ల వరకు ఆ విస్తీర్ణం, ఆ వెడల్పులో మనము ఎత్తుమడులు అనేటివి చేసుకున్నాం. ఆ ఎత్తు వచ్చేసి మనకు 15 నుండి 20 సెంటీమీటర్ల ఎత్తు, ఒక్కొక్క బెడ్ ఎత్తు అనేది అంత వస్తుంది. కాబట్టి దీంట్లో ఏంటంటే నీరు అనేది అధిక వర్షం పాతం పడ్డప్పుడు పంట కూడా నష్టపోకుండా, చీడపీడల కూడా సమస్య కూడా తక్కువగా ఉంటుంది, నీరు అనేది నిల్వ ఉండదు, ఒకవేళ ఉన్నప్పటికీ ఆ కాలువల్లో నీరు ఉండిపోతుంది, అది అక్కడ ఇంకిపోవడం జరుగుతుంది. కాబట్టి మామూలుగా ఈ ఎత్తుమడులు చేయని పొలంలో కన్నా ఈ చేసిన పొలంలో ఏంటంటే పంట అనేది 1-2 వారాల వరకు నీటి ఎద్దడికి లోను కాకుండా ఉంటది. ఆ విధంగా ఎత్తుమడుల పద్ధతి అనేది నీటి సంరక్షణతో పాటు చీడపీడల సమస్యను తగ్గించడం, దాంతో పాటు అధిక దిగుబడులు కూడా మనం సాధించవచ్చు ఈ ఎత్తుమడుల పద్ధతి. పత్తి పంటలో. ఇంకొకటి ఏంటంటే చాలా మంది రైతులు సాగు చేసుకున్నప్పటికీ ఇప్పుడు మన సోయాబీన్ లో కూడా
1: పత్తి తర్వాత సోయా ఎక్కువ విస్తీర్ణం ఉన్నది.

0: తర్వాత
1: సోయాలో కూడా నీటిని పొదుపుగా వాడుకుంటే
0: వాడుకునే పద్ధతి.
1: మరి దానికి ఏ రకమైన పద్ధతి?
0: దానికి బీబీఎఫ్ పద్ధతి అని. అంటే ఇక్కడ ఏంటంటే నాలుగు సార్లు ఒకటి ఏంటంటే ఫరో అంటారు, గొడ్డు సాల్ అంటారు. అలాంటిది ఏంటంటే రావడం వల్ల చాలా వరకు మన రైతాంగం ఏంటంటే 30 నుండి 40 సెంటీమీటర్ల వ్యత్యాసంతో వరుసల మధ్య దూరంతో సాగు చేస్తూ ఉంటారు. దీంట్లో బీబీఎఫ్ పద్ధతులు ఏంటంటే ట్రాక్టర్ అనుసంధానం చేసిన సీడ్లు ఒకటి ఉంటుంది, ఆ సీడ్లకు 2 ఫరోస్ చేసే టైమ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే 1.8 మీటర్లు లేదా 2.2 మీటర్లు, అంటే 4 సార్లు ఉంటుంది దీంట్లో, 5 సార్లు ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే ప్రతి 4 వరుసకు లేదా 5 వరుసలకు మధ్య ఒక గొడ్డు సాల్ వస్తుంది. కాబట్టి ఈ అధిక వర్షపాతం నమోదైనప్పుడు, ఎక్కువ వర్షపాతం కురిసినప్పుడు పంట అనేది డ్యామేజ్ కాకుండా పొలంలో నీరు నిల్వకుండా ఆ సాళ్లలో నీళ్ళు అనేది ఉండిపోతుంది. ఆ సాళ్ల ద్వారా నీళ్లు ఎక్కువ రన్ ఆఫ్ అయిన నీళ్లు ఎండిపోవడం జరుగుతుంది, వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే విధంగా పడిన నీరు, వర్షపు నీరు అనేది అక్కడ ఇంకిపోవడం కూడా జరుగుతుంది. ఇంకొకటి దీంట్లో ఏంటంటే మనము స్ప్రేయింగ్ చేసేటప్పుడు రైతులు ఎప్పుడన్నా కానీ పిచికారి క్రిమి సంహారక మందులు కానీ ఏదైనా స్ప్రేయింగ్ చేసుకునేటప్పుడు ఈ గొడ్డు సాల ఏదైతే ఉన్నదో అక్కడ కొంత గాలి అనేది, గాలి ప్రసరణ కూడా బాగుంటుంది. ఆ గొడ్డు సాలలో నడుచుకుంటూ రైతులు స్ప్రే చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ పద్ధతులు కనుక పాటించినట్లయితే ఒకవైపు నీటి సంరక్షణ జరుగుతుంది, ఇంకోవైపు గాలి ప్రసరణ ద్వారా లేదంటే పంటకి అనుకూల సమయంలో నీటి లభ్యత ఉంటది కాబట్టి అధిక దిగుబడులు సాధించవచ్చు. మరొకటి చీడపీల సమస్యను కూడా కొంతవరకు మనం తగ్గించుకునే వాళ్ళం అవుతాం.
1: అయితే ఈ నీటి సంరక్షణ ముఖ్యంగా వివిధ పంటలకు సంబంధించి నీటి యాజమాన్య విషయంలో నీరు పొదుపుగా వాడుకోవడం గానీ నీటి తడుల విషయంలో గానీ వీటన్నిటికి సంబంధించి రైతులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు లేకపోతే వాళ్ళు వాళ్ళ స్థాయిలో చేపట్టాల్సిన చర్యలు ఏమన్నా ఉంటే వాటి గురించి కూడా చెప్తారా?
0: అయితే రైతుల్లో చాలా మందికి ఏంటంటే ఈ కట్టలు చేసుకోవడం గానీ లేదంటే నీటి కుంటలు గానీ ఇలాంటి ఏర్పాటు చేసుకున్నప్పుడు భూమి అనేది ఎక్కువగా పోతుంది. అదేంటంటే ఒకటి
1: తక్కువ
0: అనేది ఒకటి ఇది ఉంటది. కాబట్టి ఒకసారి రైతులకు చాలా మందిలో అలాంటిది ఏమన్నా ఉన్నట్టయితే మనకున్న 4 ఎకరాలలో 1 ఎకరం ఈ పద్ధతిలో చేసి చూసినట్లయితే వాళ్ళకి అర్థమవుతుంది ఏ పద్ధతిలో బాగుంది అనేది. ఆ విధంగా ఒకటి ట్రై చేసి చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇప్పుడు మెకనైజేషన్ చాలా గ్రామాలలో ట్రాక్టర్ అనేది అందుబాటులో ఉన్నది కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ పత్తి సోయా పంటలు కాకుండా కూరగాయల పంటల వైపు గానీ పసుపు పంట వైపు కూడా రైతులు వెళ్తా ఉన్నారు. అంటే ఒకసారి మనకు బెడ్ పద్ధతిలో కనుక అది అలవాటు అయినట్టయితే ఈ పంటలతో పాటు మిగతా పంటలు కూడా సాగు చేసే అవకాశం, అంటే ఆ ఆలోచన అనేది రైతులకు వస్తూ ఉంటది. ఎందుకంటే మిగతా గ్రామాలలో కూడా మేము చూస్తూ ఉన్నాము, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మిగతా బెడ్లలో కూడా వేరే పంటలు కూడా పండించడం ఒకటి జరుగుతూ ఉంది. అదే విధంగా ఏంటంటే కూరగాయలలో కూడా చూసుకున్నట్టయితే మల్చింగ్ కూడా చేసుకుంటారు. అంటే ఇదే బెడ్ పద్ధతిలో బెడ్ చేసుకుని దానిపైన మల్చింగ్, మనం ఇంతకు ముందు అన్నట్టు నీటి సంరక్షణతో పాటు నీరు వృధా కాకుండా, ఈ నీరు వృధా కాకుండా ఏంటంటే మనం మల్చింగ్ షీట్స్, ఇవి లైనింగ్ ఉన్నాయి తెలుపు రంగులు గానీ నలుపు రంగులో మల్చింగ్ షీట్స్ ఉంటాయి కాబట్టి ఈ షీట్ అనేది దానిపైన పడడం వల్ల ఒకటి మనకు అక్కడ కలుపు నివారణ అవుతుంది, దాంతో పాటు ఏంటంటే నీరు కూడా ఆవిరిగా కాపాడుతుంది. ఇంకొకటి మనం ఎప్పుడైనా గానీ ఈ కలుపు యాజమాన్యం అంటే అంతర్కృషి చేస్తున్నప్పుడు ఏంటంటే పైనుంచి ఏదైతే మనం పైన డిస్టర్బ్ చేసిన భూమి నేల పై పొర ఉంటుందో అదే మనకేంటంటే నీరుని పోయి భూమి లోపల పొరల నుంచి నీరు అనేది ఆవిరి కాకుండా కూడా మల్చింగ్ లాగా కూడా ఉపయోగపడతా ఉంటుంది. అంటే ఈ బెడ్ సిస్టమ్ లో కూడా అంతర్కృషి చేయడం ఒకటి ఈజీగా ఉంటది. రైతులు గనక మెకనైజేషన్ అంటే పవర్ టిల్లర్ గానీ ఇలాంటివి గనక ఉన్నట్టయితే కలుపు యాజమాన్యం అంటే అంతర్కృషి కూడా ఈజీగా ఉంటది దీంట్లో కంపేర్ టు అంటే మిగతా దాంట్లో పోలిస్తే దీంట్లో తొందరగా అవుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది, మరే రకంగా అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు.
1: నీరు పంటలకే కాదు ప్రాణకోటికి కూడా జీవనాధారం. ముఖ్యంగా వ్యవసాయంలో సంరక్షణ పద్ధతుల గురించి చక్కగా చెప్పిండు. మరి ఎవరైతే రైతులు ఉన్నారో ఈ సంరక్షణ పద్ధతులు, నీటి సంరక్షణ పద్ధతులు పాటిస్తూ నీటిని వృధా కాకుండా పంటలను సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తారని, అట్లాగే వ్యవసాయం రైతులే కాకుండా సాధారణ నిత్య జీవితంలో కూడా నీటిని పొదుపుగా వాడుకుంటూ భావితరాలకు వీటిని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నీటి సంరక్షణ దిశగా ఆలోచన చేయాలని, అడుగులు వేయాలని ఆశిస్తూ ఏదైతే వాన నీటి సంరక్షణకు సంబంధించిన పద్ధతులు ఉన్నాయో వాటిని రైతులు తప్పకుండా ఆచరిస్తారనే ఆశతో ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: ఇంతవరకు వర్షాకాలంలో నీటి సంరక్షణ పద్ధతుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది కేలెనిన్. ఇది మనయాస మనభాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు టెక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయం పాట

టెక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన యోసం పాట విన్నారు. ఇది ఈఎల్టీ ఇల్లు యోసం కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అలా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన ఇల్లు యోసం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని ఇనుండి. ఇన్ని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. రేపు రాత్రి 7:10 ఇల్లు యోసం కార్యక్రమంలో ఎరువుల రకాలు, వాటి వాడకం గురించి వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శివకృష్ణతో ముచ్చట పెడతారు కె లెనిన్. ఇంకా సోయా చిక్కుడులో కోత నిల్వ చేయడంలో సమగ్ర యాజమాన్యం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు యు దినేష్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా దిల్ పసంద్ పసంద్ హిందీ సినీ గీతాల కార్యక్రమము.

అనురాధ పోడ్వాల్ కుమార్షానుస్వరంలో సడక్ చిత్రం నుంచి పాట విన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు దిల్ పసంద్.

0: అలకా యాగ్నిక్ ఉదిత్ నారాయణ్ స్వరంలో కూలీ నంబర్ 1 చిత్రం నుంచి పాట విన్నారు.
1: సాహెబాన్ కదర్దాన్ మెహర్బాన్ దిల్ థామ్ కే బైఠియే క్యూంకి అబ్ ఆప్కే సామ్నే తశ్రీఫ్ లా రహీ హై ఆగ్రా కి అజీమ్ ఫన్కారా మలికా హుస్న నూర్ నజర్ మొహతర్మా మోహినీ.

ఏ జవానీ హే దివానీ చిత్రం నుంచి పాటది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇంతటితో తెలుగు పసంద్ కార్యక్రమం సమాప్తం.

ఉషారు, సినిమా పాటల జోరు, జోరైన పాటలు ఉషారులో. ఉషారు కార్యక్రమం

0: నంబర్కి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి వినతందుకు మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 2, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 2950 81, ఇంకొక నంబర్ 2300 081. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా. మీరు వింటున్నారు ఉషారు.
1: సూర్యోదయం అయ్యా.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత రెడీ ఉన్నారు. హలో
1: హలో
0: హలో
1: హలో
0: హలో హలో
1: హలో మేడం నమస్తే. హలో
0: హలో
1: హలో
0: హలో
1: హలో
0: ఫోన్ కట్ అయినట్టుంది. భారత్ చావరే సిద్ధార్థ నగర్ నుండి ఫోన్ చేసిండు ఇంతకుముందు. శ్రోతలు హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి ఇనతంతకు మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్, ఫోన్ నంబర్లు 29501, ఇంకొక నంబర్ 2300081. భరత్ చావరే ఒసే రాములమ్మ చిత్రం నుండి ఓ లచ్చాలో అనుకుంటే పాటను కోరడం జరిగింది. వారి కోరిక మేరకు ఈ పాట

0: ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత రెడీగా ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే.
1: నమస్తే.
0: నీ పేరు?
1: మోనిక.
0: ఎక్కడ నుండి మాట్లాడుతున్నావు?
1: ఆదిలాబాద్.
0: ఆదిలాబాద్ నుంచా? సరే, చెప్పు, ఏ పాట వింటావు?
1: ప్రేమ కావాలి మూవీ నుండి.
0: నువ్వే మనసంతా నువ్వే పాట కావాలి కదా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కూడా మనసంతా నువ్వే పాట వినిపిస్తుంది. సరే, నీ హాబీస్ ఏమి, అంటే నీ అలవాట్లు? డాన్స్ చేస్తుంటావా? ఏ పాటపై డాన్స్ పర్ఫెక్ట్ గా వస్తుంది? భరతనాట్యం చేస్తుంటావా? మంచిదే కదా. ఎన్ని ఏళ్ళ నుండి
1: నేర్చుకుంటున్నావు?
0: అవునా, మంచిదే. 5 ఇయర్స్ నుండి నేర్చుకుంటున్నావు అంటే పర్ఫెక్ట్గా వచ్చింది కావచ్చు. ఒకసారి రావాలి మరి నీ డ్యాన్స్ చూడటానికి. ఖచ్చితంగా వస్తాం. సరే, ఇప్పుడైతే పాట వచ్చేసింది, వినేషయ్య ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత రెడీగా ఉన్నారు. హలో హలో హలో ఆ మేడం, పేరేమి మేడం?
1: విమల.
0: విమల, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు?
1: శాంతినగర్.
0: చెప్పు విమల, ఏ పాట వింటావు?
1: కొత్త బంగారు లోకం.
0: కొత్త బంగారు లోకం నుండి చెప్పు అనే పాట లేదు నా దగ్గర. హలో హలో చెప్పండి మా, ఏ పాట వింటారు కొత్త బంగారు లోకం నుండి? నీ ప్రశ్నలు అనుకుంటే ఒక పాట ఉంది, నిజంగా నేనేనా అనుకుంటే ఇంకొక పాట ఉంది. ఏది నిజంగా నేనేనా? ఇదేనా? పక్క. సరే పాట వచ్చేస్తుంది, వినేసేయండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు హుషారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత రెడీగా ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే.
1: నమస్తే మేడం.
0: మీ పేరు?
1: సులోచన.
0: ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? చెప్పు సులోచన, ఏం చేస్తుంటావు? అవునా, అయితే నువ్వు ఇంతకు ముందు కరంజీ నుండి మాట్లాడుతా అంటున్నా అన్నావు కదా, ఇది కరంజీ మన ఆదిలాబాద్లో ఉంటుందా లేకుంటే మహారాష్ట్రలో ఉంటుందా? భీంపూర్ మండల్ కరంజీనా? మంచిదే. సరే, ఏ పాట ఏంటో? మా అన్నయ్య చిత్రం నుంచి తాజాగా మా ఇంట్లో. ఏముంది మీ ఇంట్లో తాజాగా? మరి అందుకే తాజాగా మీ ఇంట్లో మీ మరిది పెళ్లి ఫిక్స్ అయింది, అందుకోసం ఈ పాట కదా. సిచ్యువేషన్ కు తగ్గట్టుంది. సరే, మరి పాట వచ్చేస్తుంది వినేషే. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత రెడీగా ఉన్నారు. హలో,
1: నమస్తే అమ్మా.
0: నమస్తే, మీ పేరు?
1: ఫుల్పాటి వెంకటేష్, మైబ్నార్కెళ్ళి కాల్ చేస్తున్నా మేడం.
0: చెప్పండి, ఏ పాట వింటారు?
1: న్యాయం కావాలి మూవీలోని. ఆదివారం కాబట్టి ఈరోజు ఆదివారము ఎంతైనా గట్టు వారం అని ఉంటుంది మేడం.
0: చాలా బాగుంటది కదా పాట,
1: చాలా అందంగా ఉంటది, అద్భుతంగా ఉంటది.
0: వెంకటేష్
1: వినాలనిపిస్తుంది.
0: అవునా, మంచిదే. ఏం చేస్తుంటారు పని మీరు?
1: మేము టైలరింగ్ ఎంబ్రాయిడరీ వర్క్ మేడం, మహబూబ్ నగర్ లో టౌన్ వీరన్నపేట అని ఉంటది. ఈ వర్క్ వచ్చి దగ్గర దగ్గర 20-30 సంవత్సరాలు అయింది.
0: బాగా ఉంది అనుభవం. మరి 20-30 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. అయితే అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పులు ఏమంటారు? అంటే ముందు మంచిగా ఉండేనా, ఇప్పుడు బాగుందా? మీరు ఎక్కువ మీరేమన్నారు మగ్గం వర్క్ అట్లాంటివి చేస్తారు అని అన్నారు కదా.
1: మగ్గం వర్క్ అయితే ఏం లేదు మేడం, మేము ఎంబ్రాయిడరీ మిషన్ వర్క్ చేస్తాము. అది కూడా
0: సరే, ఎంబ్రాయిడరీ

0: మిషన్ వర్క్ లోనే ముందు అంటే ముందు ఉన్న చేంజ్ ముందు అంటే 30 సంవత్సరాలు అంటున్నారు కదా, ముందు ఎట్లుంటుండే ఇప్పుడు ఎట్లుంది?
1: అప్పుడు బాగుండేది మేడం, ఇప్పుడు తగ్గింది మాకు జస్ట్ ఒక 3 సంవత్సరాల నుంచి వరకు తగ్గింది. ఎందుకంటే ఇవన్నీ కంప్యూటర్ మిషన్లు వచ్చినాయి కాబట్టి దానికి జనాలకు ఎట్లుందంటే ఫాస్ట్ ఉందా, ఫాస్ట్ కావాలి. ఒక రోజు అయ్యే టైం గంటలు కావాలన్నప్పుడు దానికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. మాదేమో నీట్ గా ఉంటది, వర్క్ గ్యారంటీ ఉంటది, టైం తీసుకుంటాం. దానికి ఇంకా అవుతుంది మేడం, అయినా మనకు వరకు దేవుడు వరకు వస్తానుంది మేడం. దేవుడు మనం పాపలం కదా, ఎక్కడికి వెళ్ళినా ఏడన్నా మాకు వరకు వస్తేనే వస్తుంది.
0: అయితే మీరు ఎంబ్రాయిడరీ మొత్తం మిషన్లతోటే చేస్తారన్నమాట?
1: యా మేడం.
0: అయితే ఒక చీర కు మొత్తం వర్క్ చేయడానికి ఎంత టైం తగులుతుంది?
1: ఎప్పుడైతే దగ్గర ₹1,000 నుంచి అవుతుంటది మేడం.
0: ఎన్ని రోజులు పడుతుంది?
1: అది 2 రోజులు వేస్తాం మేడం.
0: 2 రోజుల్లో అయిపోతుంది?
1: యా మేడం.
0: అయితే ముత్యాల వర్క్ కానివ్వండి, లేకుంటే అద్దాల వర్క్ కూడా బాగుంటాయి, అవి కూడా మిషన్లతో అయ్యచ్చా?
1: అద్దాలు అవన్నీ అప్పుడు నడుస్తున్నాయి మేడం, చేతితోనే గుర్తించి ఇట్లా ఎంబ్రాయిడరీ
0: చేసేవాళ్ళం.
1: అద్దాలు అంతా ఏం లేదు, అంతా సిస్టమ్ వర్క్ వచ్చింది కాబట్టి ఇంకా వర్క్ వెనక పడిపోయింది అనుకోవాలి. ఏమి వల్ల అయితే నడుస్తుంది మేడం, మరి 2 వర్క్ ఉన్నాడు, లేడీస్ అండ్ ఎంబ్రాయిడర్ కదా, ఏమి వల్ల మంచిగా నడుస్తుంది, అప్పటిలో కూడా వర్క్ బాగుంటుంది మేడం.
0: ఎంత జనరేషన్ మారినా ఎంత ప్రజలు పాస్ అయినప్పటికీ పాత పద్ధతులనే అనుసరిస్తారు ఎక్కువ శాతం. రైటే కదా, ముందు చేతితో చేసిన ఎంబ్రాయిడరీ తర్వాత మిషన్లతో చేసిన ఎంబ్రాయిడరీ
1: బాగుంటాయి.
0: సరే, చాలా బాగా చెప్పారండి, ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి.

0: ఆడవారము.
1: సర్టెన్లీ మేడం.
0: ఎంతైనా ఆడవారము.
1: ఆఫ్ కోర్స్ అది నాకు బాగా తెలుసు.
0: పెళ్ళాడే ప్రేమ వారము.
1: అలా అన్నారు ఎంత బాగుంది చెప్పండి.
0: అందాక మనకు దూరము.
1: అది మాత్రం కుదిరి చావుదే.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు. ఇప్పుడు ఉన్నతో మాట్లాడడానికి శ్రోతరెడ్డి ఉన్నారు. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్. మీ పేరు?
2: రైల్వే కోర్ట్ నుంచి రమణారెడ్డి అండి.
1: రమణారెడ్డి,
2: అవునండి.
1: చెప్పండి, ఏ పాట వింటారు?
2: 16 అండి.
1: 16 చిత్రం నుంచి?
2: దేవుడు వరమని నిత్య అనే సాంగ్ ఉంటుందండి.
1: సరే, పాట వచ్చేసింది వినేసండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఈఎల్టీ హుషారు కార్యక్రమము. తిరిగి రేపు రాత్రి 8:00 హుషారులో హుషారైన పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్. ఈ పూట 10:30 మధురిమలో హాయన పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 8:45. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య. హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వెలువడతాయి.
2: विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने कहा, बदलते वैश्विक परिदृश्य से उभरते और मध्यम स्तरीय देशों के बीच सहयोग के नए रास्ते खुले. उन्होंने शांति आपूर्ति श्रृंखला की मजबूती और संपर्क को इन देशों की प्रमुख प्राथमिकताओं के रूप में रेखांकित किया. ग्रामीण विकास मंत्री शिवराज सिंह चौहान ने आंध्र प्रदेश को 3,600 करोड़ रुपए की लागत से बने 3,00,000 मकान सौंपे. उन्होंने 3D कंक्रीट प्रिंटिंग तकनीक का उपयोग कर देश की पहली पायलट आवास परियोजना की आधारशिला रखी. तमिलनाडु, पुदुचेरी और पश्चिम बंगाल की 5 विधानसभा सीटों और असम की 1 लोकसभा सीट के लिए उपचुनाव का प्रचार समाप्त हुआ. मतदान मंगलवार को. ईरान ने कहा, अमेरिका जब तक उसकी 7 शर्तें पूरी नहीं करेगा, हुर्मुज जलडमरू मध्य बंद रहेगा. ईरान की मिसाइलों की रेंज बढ़ाने की भी योजना. और जापान में एशियाई खेल भव्य समापन समारोह के साथ संपन्न, भारत ने खेलों के इतिहास में दूसरा सर्वश्रेष्ठ

0: was a great wake-up call. Had we crossed 100, we would have been a little bit more complacent. I think it is just as well that we picked up only 85 medals, and we can go back to the drawing board, pull up our socks and work very hard to ensure that we are truly a sporting nation.
1: So we've been talking a lot about supporting young athletes, you know, at stage one itself. So do you have anything to say to the educational system, the schools, colleges? How can they contribute? How can they do their bit to promote towards
0: this? I'm so grateful you asked this question. It's a very, very important question. When I was a youngster, if you made it to the All India Schools team, you were a superstar.
1: Correct.
0: If you made it to the Combined Universities team, you were ready to play for India. Today, both these teams don't exist. They might exist. They're not part of the assembly line. I truly hope that we go back to our schools and colleges and ensure that they support sport in a bigger way than they are doing at this point of time. And if all schools, instead of just depending on physical education teachers, and I respect them a lot, they start hiring sports coaches, specialist sports coaches, then we will have educated athletes. And I think that will make a big difference to how India plays its sport over the next few years.
1: Raj, before we conclude today's discussion, we'll request you to leave us with a message about the Asian Games. And what would you like to say to the younger generation in specific?
0: Go out and play sport. Don't just stick with your cell phone screens. Don't just look at your laptop screens. Go out and play sport, whatever sport it is, and ensure that you love Indian sport more than you love overseas sport. I think a lot of these youngsters take to European football or American basketball. I would love to see them back in sports grounds cheering for their own heroes in India.
1: The Asian Games may end with the closing ceremony, but for every athlete, the journey continues. Behind every medal is a story of discipline, resilience, and the courage to dream. And perhaps that is the greatest lesson the Games leave with us. Mr. Rajaraman, thank you very much for sparing your valuable time and sharing such insightful thoughts with us.
0: Thank you very much.
2: You were listening to a discussion on Asian Games 2026, India's rise on the continental stage. The participants were G. Rajaraman, senior sports journalist, and Sarabjit Kaur, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on a mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 92890940044.
3: Spotlight.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కథనం చక్కటి తెలుగు సాహిత్య వచన రచనని వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ సత్యం శంకర మంచి వారి అమరావతి కథలు సంపుటి నుండి ఒకరోజు వెళ్ళిపోయింది అన్నపూర్ణ కావడి కథలు ప్రసారమైతాయి. చదువుతారు వేమూరి సాధన. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు కథనం. ఇప్పుడు సత్యం శంకర మంచి వారి అమరావతి కథలు సంపుటి నుండి ఒకరోజు వెళ్ళిపోయింది కథ. చదివినది వేమూరి సాధన. విందమా మరి.
6: ఒకరోజు వెళ్ళిపోయింది, మరో రోజు వస్తోంది. వెళ్లిపోయిన రోజు గురించి ఆలోచిస్తుంటే వచ్చిన రోజు కూడా వెళ్లిపోతోంది. ఇలా వచ్చి వెళ్లిపోయే రోజుల్లో ఒకరోజున పిచ్చయ్య గారు వెళ్లిపోయారు. చాలామంది వెళ్లిపోయే ఈ లోకంలో పిచ్చయ్య గారు వెళ్లిపోవటం ఓ విశేషం కాదు. పైగా ఆయన కవి, గాయకుడు ఇలాంటివేమీ కాదు. జీవితంలో ఏదైనా సాధించాడనుకుందామా? అదీ లేదు. కాని పరుగెత్తే ప్రవాహం అడుగు తెలియకుండా ఈదుకెళ్లే చేప పిల్లలా, తొణకని సరస్సులో కదలని అలలా ఆయన కాలానికి తెలియకుండా కాలంతో కలిసిపోయి జీవితమంతా గడిపాడు. శబ్దాల సంగతి అటుంచండి, నిశ్శబ్దంలో పరమ నిశ్శబ్దంగా కలిసిపోయిన ఆయన జీవించిన తీరు తెలుసుకోవాలంటే ఆయన దినచర్య ఒక్కరోజు గమనిస్తే చాలు. ఉదయం ఆయన వీధి అరుగు మీదికి రాగానే పిచ్చయ్య గారి భార్య సీతమ్మగారు కుంభకోణం చెంబుతో నీళ్లు, కచ్చిక, తాటాకు పెట్టేది. మొహం కడిగి అటునుంచి అటే కృష్ణకి బయలుదేరేవాడు. చలయ్యేది, వర్షమయ్యేది. అంగోస్త్రం నడుముకి బిగించి కృష్ణలో దూకవలసిందే. గుండెలోతు నీళ్లలో నుంచుని సంధ్యావందనం ముగించి చెంబుతో కృష్ణోదకం తీసుకుని గుడికి బయలుదేరతాడు. దోవలో వీధరుగుల మీద చిన్నపిల్లలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే చల్లటి కృష్ణ నీళ్లు వాళ్లమీద చిలకరించేవాడు. వాళ్లు చలీ చలీ అని ముడుచుకుపోతుంటే నవ్వుకుంటూ ముందుకు సాగిపోయేవాడు. రెండో ప్రాకారంలోని గన్నేరు చెట్టు దగ్గరకొచ్చి పూలు కోసుకుంటూ ఇక్కడ నిన్న రెండు మొగ్గలుండాలే అనుకునేవాడు. ఆయనకి కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, మొగ్గలు అన్నీ లెక్కే. పున్నాగపూలు నాలుగు చెంబుల్లో వేసుకుని మారేడు చెట్టు వైపుకొచ్చేవాడు. లేత మారేడు దళాలు ఓ గుప్పెడు కోసుకుని మూడో ప్రాకారం మెట్లెక్కేవాడు. పిచ్చయ్య గారొచ్చే సమయానికి అర్చకులు అమరేశ్వరుడికి అభిషేకం చేసి సిద్ధంగా ఉండేవారు. స్వయంగా తెచ్చుకున్న కృష్ణోదకంతో స్వామికి అభిషేకం చేసుకుని పత్రి, పూలు పూజ చేసేవాడు. అదేమి పూజో, పిచ్చయ్య గారి పెదవి కదిలేది కాదు, మంత్రం బయటికి వినిపించేది కాదు. ఆ మౌనస్వామికే తెలియాలి ఆ మౌన పూజ. కిందకి దిగివచ్చి గంట మోగించి సెలవు తీసుకుని నంది చుట్టూ తిరిగి బాలచాముండేశ్వరిని దర్శించుకుని సాగిలపడేవాడు. ఆ తల్లి పాదాల నంటి ఉన్న కుంకుమని నుదుట పెట్టుకుని మంటపంలోకొచ్చి కూర్చునేవాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న అభిషేక బ్రాహ్మలు రకరకాల చర్చలు చేస్తూ ఉండేవారు. పెరుగుతున్న ధరల గురించి, ఆవకాయ ఊరగాయ గురించి, పాకిస్తానం గురించి, ఎవళ్ళో లేచిపోవడం గురించి ఈ మాటలు సాగుతుంటే అన్నీ వింటూ కూర్చునేవాడు. మధ్యలో ఏలింగయ్య గారు, పిచ్చయ్య గారు అవునంటారా కాదంటారా అంటే పిచ్చయ్య గారు చిరునవ్వు నవ్వేవాడు. అంతేకాని పెదవి విప్పేవాడు కాదు. మధ్యం మధ్యన గాలిగోపురం మీద వాళ్తున్న పావురాళ్లని లెక్క పెడుతుండేవాడు. అంత మౌనంగా లోకాన్ని తిలకిస్తున్న పిచ్చయ్య గారు ఇంటికొస్తూనే గుమ్మల్నుంచి పచ్చడేవుటో అని పెద్దగా అరిచేవాడు. దొడ్లోంచి సీతమ్మగారు దోసకాయ పచ్చడి బద్దలనో లేక చింత చిగురు పచ్చడనో అంటే కారం జాగ్రత్త అనేవాడు. పిచ్చయ్య గారికి రోజూ నూరిన పచ్చడుండాలి, అందులో కారం దివ్యంగా ఉండాలి, లేకపోతే గొప్ప చికాకు పడేవాడు. భోజనానంతరం ఒక్క పలుకు వేసుకుని పిచ్చయ్య గారు నులక మంచంలో వాలగా సీతమ్మగారు కాళ్లకట్టన చేరి పాదాలకు ఆముదం రాసేది. ఒక్క పలుకు నములుతూ నములుతూ పిచ్చయ్య గారు నిద్రపోతే అంతకు ముందే పట్టమీద తలవాల్చి ఆవిడ నిద్రపోయేది. సాయంత్రం పిచ్చయ్య గారు ఊరు చుట్టి వచ్చేవాడు. పాండురంగస్వామి గుళ్ళో ఆచార్యులు గారికి ఆయనకి సంభాషణ ప్రతిరోజూ ఇలాగే ఉండేది. ఇవాళ్లేం కూరా, పొట్లకాయ, పచ్చడో, కొత్తిమీర కారం. ఇవాళ్ళెన్ని పూజలు, రెండు. ఏమన్నా గిట్టిందా, ఏదో నవ్వేవాడు ఆచార్యులు గారు. పిచ్చయ్య గారు నవ్వేవాడు. అక్కడి నుంచి పెద్ద బజార్లో రాములవారి గుడిమెట్ల మీద కొంతసేపు కూర్చుని అక్కడ పిల్లల గోళీలాట చూసేవాడు. పిల్లలతో పాటు తను గోళీలు లెక్క పెట్టేవాడు. రేక్కాయల కాలమైతే ఓ గిద్దెడు కొని తలా ఒక రేక్కాయ పంచేవాడు. సంజవేళకి తిరిగి గుళ్ళోకొచ్చేవాడు. గుళ్ళో పిచ్చయ్య గారి చోటు పిచ్చయ్య గారిదే. అక్కడ కూర్చుని గోపురంలో రామచిలకల వైపో ఊగుతున్న జమ్మి చెట్టు వైపో చూస్తూ ఉండేవాడు. గుడి తలుపు వేసేప్పుడు ప్రసాదంగా పెట్టిన వడపప్పు, తుండుగుడ్డ కొంగున కట్టుకుని ఇంటికొచ్చేవాడు. రెండు మెతుకులు తిని ఆ వడపప్పు సీతమ్మగారికిన్ని పెట్టి తను ఒక్కొక్క గింజే నమ్ములతో నిద్రలోకి వెళ్లిపోయేవాడు. అలా నిద్రలోకి వెళ్లిపోయిన పిచ్చయ్య గారు ఒకరోజు తిరిగి లేవలేదు. కాళ్లకట్ట నుండి లేచిన సీతమ్మగారు పిచ్చయ్య గారు పోతే గుల్లుమన్ లేదు, బొట్టు మాత్రం చెరుపుకుని ఇంతకాలం నా ఎదురుగా ఉండేవారు, ఇప్పుడు నాలోనే ఉన్నారు అనుకుంది. పిచ్చయ్య గారు ఏమీ సాధించలేదు, తగాదాలు తీర్చలేదు, సమస్యలు చర్చించలేదు. కాని కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు. అది చాలదా? చాలటం లేదు చాలామందికి.

0: ఇంతవరకు సత్యం శంకర మంచివారి అమరావతి కథలు సంపుటి నుండి ఒకరోజు వెళ్ళిపోయింది. కథ విన్నారు, చదివినది వేమూరి సాధన. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు కథనం. ఇప్పుడు కార్యక్రమంలో సత్యం శంకర మంచివారి అమరావతి కథల సంపుటి నుండి అన్నపూర్ణ కావడి కథ వింటారు, చదివినది వేమూరి సాధన.
1: సంజయవేళ. ఇల్లాళ్ళు పనులు ముగించుకుని స్నానాలు చేసి వాకిటి గడపల్లో కూర్చుని ముచ్చటలాడుకుంటున్న వేళ. సాయం సంధ్యలో స్వామి దర్శనం చేసుకుని జనం గుడి నుంచి తిరిగి వెళ్తున్న వేళ. వీధి చివర చిరుగంటల మోత. ఆ వెంటనే మాతా అన్నపూర్ణేశ్వరి అన్న పెద్ద కేక. పిల్లలంతా ఆ కేక వచ్చిన వైపు, ఆ గంటల మూత వైపు పరిగెత్తారు. శరభయ్య అన్నపూర్ణ కావిడితో ఇంటింటికి వస్తున్నాడు. శరభయ్య 60 ఏళ్ల వృద్ధు, బవిరిగడ్డం. ఆ గడ్డం వెనకాతల నవ్వుతున్న పెదవులు, ముడతల ముఖంలో వెరుగుతున్న కళ్ళు, నుదుట 3 పాయలుగా తెల్లని విభూతి, ఆ విభూతి చరల మధ్య సాయం సూర్యుడిలా పెద్ద కుంకుమ బొట్టు, చేతులకి ఛాతికి కర్మబంధాలు కట్టిపడేసినట్టు పెద్ద పెద్ద విభూతి పాయలు. చిరిగిపోయినా శుభ్రమైన పట్టుబట్ట కట్టాడు శరభయ్య. భుజాన అన్నపూర్ణ కావిడిని అటూ ఇటూ మారుస్తుంటే కావిడికున్న గంటలు ఘల్లుఘల్లున మోగుతున్నాయి. ఆ ఇత్తడి కావిడి నిగనిగా మెరుస్తోంది. శుభ్రంగా తోమిన ఆ కావిడికి విభూతి కుంకుంబొట్లు పెట్టాడు. కావిడికిరుప్రక్కలా వేలాడుతున్న గొలుసులు, ఆ గొలుసులకు చిన్న గంగాళల్లా గిన్నెలు. ఇంటింటి ముందు ఆగి ఒక గిన్నెలో అన్నం, మరో గిన్నెలో కూరలు వేయించుకుంటున్నాడు శరభయ్య. మాతా అన్న పూర్ణేశ్వరి అని తప్ప వేరు మాట అనడు. అదే పిలుపు. అన్నం పెట్టిన తర్వాత అదే ఆశీర్వచనం. ఆ పిలుపు విని అన్నం పెట్టని ఇల్లాలుండదు. ఏ ఇల్లాలైనా వాకిట ఉంటే పక్కింటి వాళ్ళని పిలిచి అన్నం పెట్టిస్తుంది. శరభయ్యతో పాటే పిల్లలంతా ఆ వీధి దాటి వెళ్లేదాకా ఆ అన్నపూర్ణ కావిడిని, మాతా అన్న పూర్ణేశ్వరి కేకను, ఊగుతూ మోగుతున్న గంటల్ని చూస్తూ వెంట నడుస్తారు. శరభయ్య వీధి దాటి వెళ్లిన తర్వాత అందరూ మాతాన్న పూర్ణేశ్వరి అని గోలగోలగా అరుచుకుంటూ ఎవరిళ్లకు వాళ్లు వెళ్తారు. శరభయ్య వీధులన్నీ తిరిగి గాలిగోపురం దగ్గరకొచ్చేసరికి అక్కడికి కుంటిగుడ్డి బిచ్చకాళ్లంతా చేరుకుంటారు. తను తెచ్చిన అన్నం కూరలు వాళ్లకు పెట్టి మిగిలింది తను తిని, మిగలకపోతే కృష్ణాజలం తాగి శంభో అనుకుంటూ పొద్దుపోయేదాకా ఏక్తారా మీటుకుంటూ తత్వాలు పాడుతూ నిద్రపోతాడు. గతం తెలిసిన వాళ్లు, శరభయ్య ఏమిటి, ఈ అన్నపూర్ణ కావిడేమిటి, ఈ వైరాగ్యమేమిటి అని ఆశ్చర్యపోతారు. శరభయ్య వయసులో ఉండగా అమ్మా నాన్న శాంతమ్మని చేసుకోమని చెప్తే నల్లగా ఉన్న శాంతమ్మని కాదని ఎర్రగా ఉన్న కాంతమ్మని చేసుకున్నాడు. కాంతమ్మ కాపురానికొచ్చిన 6 నెలల్లో అత్తమామల్ని అరుగుల మీదికి తోలింది. పోని కట్టుకున్న మొగుణ్ణి కళ్ళలో పెట్టుకు చూసిందందామా అంటే అదీ లేదు. శరభయ్యని నుంచోనిచ్చేది కాదు, కూచోనిచ్చేది కాదు, తిండి సమంగా పెట్టేది కాదు, పెట్టిన తిండి తిననిచ్చేది కాదు. ఉక్కిరిబిక్కిరైపోయేవాడు శరభయ్య. రాత్రయ్యేటప్పటికీ కాంతమ్మ నెమలికంఠం చీరకట్టుకుని చేమంతి పూలు పెట్టుకుంది కదా అని శరభయ్య దగ్గరికెళ్లి నవ్వుతూ భుజం మీద చెయ్యేస్తే సయ్యన తాచుపిల్లల్లే లేచి అదొక్కటే తక్కువ మోకానికి సచ్చినోడికి సరసం కూడా అని చీకొట్టేది. అప్పటినుంచి రాత్రిళ్ళు గుళ్ళో జమ్మిచెట్టు కింద పడుకునేవాడు. శరభయ్య తల్లిదండ్రి పోతే కర్మలన్నా సక్రమంగా చేయనివ్వలేదు కాంతమ్మ. దాంతో శరభయ్యకి భార్యన్నా బతుకన్నా విరక్తి కలిగింది. సన్యాసుల్లో కలుద్దామని ఓ అర్ధరాత్రి కాశీ పారిపోయొచ్చాడు. అలా కాలినడకన భార్యని తిట్టుకుంటూ బతుకుని తిట్టుకుంటూ కాశీ అయితే వచ్చాడుగాని కాశీ వచ్చినప్పటి నుంచి ధ్యాసంతా కాంతమ్మ మీదే. అది నెమలికంఠం చీర కట్టుకుందో లేదో, వాలజడ వేసుకుందో లేదో అంటూ పెళ్లాం గురించే తలపులు. అటు సంసారం కుదరక ఇటు సన్యాసుల్లో కలవలేక కొట్టుమిట్టాడుతూ ఓ బైరాగుల మఠంలో చేరాడు శరభయ్య. ఓ మఠం నుంచి ఇంకో మఠం మారుతూ కొన్నేళ్లు గడిపాడు. కాషాయం గట్టాడుగాని కాంతమ్మని గురించిన ఆలోచనలు తగ్గలేదు. పోని ఇంటికెళ్లి కాపురం చేద్దామా అంటే ఆ ధైర్యం లేదు. కొంతకాలానికి ఓ దయగల సేటుకుడు, ఎంతకాలం ఈ బైరాగుల మఠాల్లో పడి తింటావు అని ఓ అన్నపూర్ణ కావిడి తన పేరున దానమిచ్చి ఊరూరా అడుక్కు తినమని పంపించాడు. అప్పటినుంచి

0: ఆ కావిడి భుజాన వేసుకుని ఊరూరు తిరుగుతూ ఒక్కసారి కాంతమ్మని చూడాలన్న ఆత్రంతో అమరావతి పరిగెత్తుకొచ్చాడు. శరభయ్య తిరిగొచ్చేసరికి కాంతమ్మ ఈ లోకం వదిలి వెళ్లిపోయింది. అన్నపూర్ణ కావిడే శరణ్యమైంది. నిజమైన వైరాగ్యం అప్పుడు కుదురుకుంది శరభయ్యలో. అందరికీ పెట్టి తను తృప్తిగా పస్తులుండేవాడు. ఆఖరి దశలో శరభయ్య తత్వాలు పాడలేకపోతే సిద్ధయ్య అనే కుంటిపిచ్చగాడు సాయం పాడేవాడు. సిద్ధయ్యకు గట్టిగా 20 ఏళ్లు లేవు. శరభయ్య అవసాన దశలో ఉండగా సిద్ధయ్య అడిగాడు, తాత నువ్వు పోయిన తర్వాత నాకి అన్నపూర్ణ కావిడివ్వవా అని. ఆ మాట విని శరభయ్య నవ్వి అన్నాడు, పిచ్చోడా, అన్నపూర్ణ లాంటి పెళ్లాన్ని కోరుకోవాలి గాని అన్నపూర్ణ కావిడి కోరుకుంటావేరా? అన్నం పెట్టి ఆలిని కోరుకోవాలి గాని అడుక్కు తినే పళ్ళెం కావాలంటావేమిరా? పాపం నిజమే అనుకున్నాడు సిద్ధయ్య. శరభయ్య పోయాక అన్నపూర్ణ లాంటి ఆలికోసం వెతికాడు. కాని కుంటి సిద్ధయ్యకు పిల్లనెవరిస్తారు? ఆఖరికి అడుక్కు తినే పళ్ళెమే మిగిలింది.
1: ఇంతవరకు సత్యం శంకర మంచివారి అమరావతి కథలు సంపుటి నుండి అన్నపూర్ణ కావడి కథ విన్నారు. చదివినది వేమూరి సాధన. ఇది ఇఎల్టీ కథనం కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అండ్లా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన కథనం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని ఈ నుండి ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. కథనం కార్యక్రమం తిరిగి రేపొదిగల్లా 8:30 పునః ప్రసారం అవుతుంది. తిరిగి రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో సత్యం శంకర మంచివారి అమరావతి కథల సంపుటి నుండి ఎవరు పాడిన ఆ 7 అక్షరాలే ఇంకా పచ్చగడ్డి బగ్గుమంది కథలు వింటారు. చదువుతారు వేమూరి సాధన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటెనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇగై నుండి కొత్త పాత ముచ్చట్లతో అలరించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ గ్రామ సేవలో 3 పదుల అనుభవం గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణ చాందకు చెందిన అట్ల రామరెడ్డితో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు యు దినేష్.
3: అట్ల రామరెడ్డి గారు మీకు నమస్కారం.
4: నమస్కారం అండి. నమస్కారం.
3: ప్రస్తుతం మీ వయసు ఎంత ఉంటుందండి?
4: వయసు 86.
3: అంటే మీరు నిజాం కాలంలోనే జన్మించారు? నిజాం కాలం
4: అప్పుడు అక్కడే ఇప్పుడు ఏది ఇలా వీళ్ళది ఉద్యమం అయినప్పుడు రజాకారులు అన్నటువంటి చూడు. అప్పుడు ఆ ఉద్యమంలో నాకు కొంచెం మంచిగా తెలుసున్నది.
3: అయితే అప్పట్లో తెలుసు మీ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు?
4: వ్యవసాయ కుటుంబమే. నాది
3: ఏం పేరు? వాళ్ళ పేర్లు
4: రాజన్న, రాజవ్వ.
3: అప్పటి నుంచి మీ తల్లిదండ్రులు లక్ష్మణచాందని నివసించారు?
4: పూర్వం నుంచి మాది లక్ష్మణచాందనే. ఎప్పటి నుంచి మా తాతల తాతల తాతల నుంచి కూడా లక్ష్మణ.
3: మీ తాతలు పేర్లు తెలుసా మీకు?
4: ఒక మా తండ్రి తండ్రి పేరేమో రాజన్న, ఇక తల్లి పేరేమో రామన్న, తల్లి పేరు రామావ, మళ్ళా చిన్నమ్మ అని ఉండే మా ముత్త.
3: మీరు 30 సంవత్సరాల పాటు ఈ లక్ష్మణ్ చాందకు మీరు సేవలు అందించారు సర్పంచ్గా.
4: 31 సంవత్సరాలు
3: మీ పూర్వీకులు ఈ ఇక్కడ సర్పంచ్గా కానీ లేకపోతే పెద్దరికం కానీ
4: అప్పుడు మా ఇంట్లో అది అన్నది లేదు.
3: మీతోనే ప్రారంభం?
4: మాతోనే ప్రారంభం.
3: అప్పట్లో మీరేమైనా చదువుకున్నారా?
4: 7వ తరగతి వరకు చదువుకున్నా. 8వ తరగతి ఫెయిల్ అయితే హైదరాబాద్ పెట్టేసిన.
3: ఇక్కడ చదువుకున్నారా?
4: నిర్మల్ చదివిన.
3: దూరం కాకపోయేదా ఇట్లా వెళ్తుంటే నిర్మల్ దాకా చదువుకోవడానికి?
4: నిర్మల్ దాకా ఇట్లా చేస్తుంటే నడుచుకుంటూ పోతుంటే
3: ఇక్కడ
4: నుంచి ప్రొద్దున వెళ్తే నడుచుకుంటూ వచ్చేటప్పుడు పోయి బాపూర్ బస్సు ఉంటుంది. బాపూర్ సక్కడ బస్సు అది ఒకటి చెన్నూరుకల్ ఒక బస్సు వస్తుండే.

0: బొగ్గు బండి అది డక్కు డక్కు డక్కు డక్కు డక్కు అనుకుంటా బస్సు వస్తుండే. ఆ బస్సు రాగానే ఆ మంది ఎక్కడ ఉండాలంటే వెళ్ళిపోతుండే, ఒకటే టైం అది దొరుకుతుండే, లేకపోతే అయితే మళ్ళీ నడుచుకుంటా పోడే. అయితే మళ్ళీ కనకాపురం అన్న పోవాలా లేకపోతే సోనాన్న పోవాలా, ఎక్కువ శాతం అయితే మేము పిల్లల మీద అంటే బస్తాలు భుజానికి వేసుకొని నడుచుకుంటూనే పోతుండే, నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు జంగాళ్ళు పెద్ద అడవి, అడవి అటవీ ప్రాంతం.
1: ఎంత టైం పట్టాలా ఇడికెళ్ళి నడుచుకుంటూ వాళ్ళంటే మీకు?
0: 2 గంటల పైన పడుతుండే.
1: వర్షాలు పడుతుండే కదా,
0: అంటే రోజు పోకపోతుండే కదా మేము. అక్కడ ఇల్లు కిరాయి తీసుకొని ఉంటుంటే సెలవులు ఉన్నప్పుడు ఇక్కడ వస్తుంటే మళ్ళీ అటు పోతుంటే.
1: ఇల్లు కిరాయి అంత చిన్న వయసులో ఎట్లా కిరాయి తీసుకుని?
0: కిరాయి తీసుకొని
1: వంట వేసుకున్నా.
0: వంట వేసుకున్నాం,
1: అన్ని ఇడికెళ్ళి
0: వేసుకొని వంట. తమ్ముడు నేను ఇద్దరం ఉంటుంటే, ఇంకా పక్క పోటీ బాబు రోడ్డుకొని ఉంటుండ్రి. ఇక వంట చేసుకున్నాం మేము.
1: ఎంతమంది సంతానం మీ తల్లిదండ్రికి?
0: ఒక బిడ్డ, ఇద్దరు మానదంలో, మాకంటే పెద్ద అక్క, తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు.
1: తమ్ముడు ఏం చదువుకున్నాడు?
0: తమ్ముడు వాడు అప్పుడు HSC పాస్ అయిండు, ఉద్యోగం చేసిండు, ఇప్పుడు రిటైర్మెంట్ అయిన ఉన్నాడు, బతికే ఉన్నాడు, ఆడు కూడా బతికే ఉన్నాడు.
1: ఎంత భూమి సంపాదించారు మీ తల్లి?
0: భూమి ఏం పెద్ద సంపాదించలేదు, తాతల తాతండ్రుల భూమి ఏమి ఉన్నది కానీ నేనేం సంపాదించలేదు.
1: మీరు కాదు, మీ తాతలు ఎంత ఇచ్చారు?
0: 10-12 ఎకరాల భూమి మాది.
1: అది ఇప్పటి వరకు ఉంది,
0: కాపాడుకున్నది, కాపాడుకున్నాం.
1: అప్పుడు భూమికి పెద్ద విలువ లేకుండే కదా?
0: భూమిని అడిగిన వాళ్ళే లేకుండా పడితే ఉంటుండే, అన్ని పడితే ఉంటుండే. ఆ చేసుకుంటూ చేస్తే అన్న ఏం పడుతుండే, అప్పుడు పంట కూడా ఎక్కువైనా రాకపోతుండే, మరీ తక్కువనే. ఈ వరి పంట అయితే మరీ ఇంకా అధ్వానం ఉండే మాకు. అప్పుడు పొలాలు అడుగుతుండ్రి, మురక చేసి అలుగుతుండ్రి, గడ్డి వీకాలంటే చేతులు అన్ని ఇది అవుతుండే. ఆ గడ్డి వీకుడు ఎంతో కష్టం, 2-3 సార్లు కలుపు చేయాలి. దాన్ని మందులు లేవు, గడ్డి మందు లేదు, యూరియా లేదు, ఏది అమోనియా లేదు, ఏది లేదు.
1: అట్లా పరిస్థితి పండుతుండేది,
0: పండుతుండే తక్కువ పంట.
1: ఈ చెరువులు ఉండినప్పుడు ఏంది గాను?
0: చెరువులు అప్పుడు నేను అంటున్నా, మాకంటే మొదలు చెరువులు అది అప్పుడు ఎవరు, ఈ కేశవరావు నిరంజన్ రావు అని చెప్పాలి వచ్చి వాళ్ళే చెరువులు కుంటలు వాళ్ళు ఉన్న ఏమన్నా కంట్రాక్టర్ చేసేదానికి వచ్చి అప్పుడు ఇవి కెనాలు వినాలని కట్ట మాకు అది తెలియదు, మాకు తెలియక ముందే అది. ఇంకొకటి ఏంటంటే లక్ష్మచంద ప్రాజెక్ట్ అని బాబాపూర్ దగ్గర ఒక ఆనకట్ట ఉంటుంది, దాన్ని లక్ష్మీంద ప్రాజెక్ట్ అంటారు. అక్కడ కూడా ఒక ఇరిగేషన్ ఐబీ ఉండే ఆ ప్రాజెక్ట్ దగ్గర. అయితే ఏంటంటే 2 కెనాలు ఉంటాయి, లెఫ్ట్ రైట్, ఈ సైడ్ వస్తే అక్కే చెరువు నింపుకొని తర్వాత తిరుపతి చెరువు, తిరుపతి చెరువు నుంచి మళ్ళీ ఏంటంటే చింతసంత 2-3 కుంటాలు నింపుతుండే, అదొక కెనాలు. మళ్ళీ మాకు ఒక 200 ఎకరాలు ఆ కెనాల్ తోటి పార్కం ఉండే, డైరెక్ట్ పార్కం, లక్ష్మీచంద ఊర చెరువు, లక్ష్మీచంద పుంచరుకుంట సామాన్లు పెళ్లి ఊర చెరువు, ఈ 3 చెరువులు అది అది వస్తుండే.
1: ఆ చెరువులు ఓళ్ళు కట్టించిన ఏమైనా గుర్తున్నదా?
0: నిజాం పీరియడ్ ఆయన,
1: నిజాం పీరియడ్ ఇప్పుడు పోలీస్ యాక్షన్ జరిగినప్పుడు మీకు కొంత తెలుసు అంటున్నారు.
0: కొంచెం తెలుసు అంటున్నా కదా,
1: మరి అప్పుడు ఎట్లా చేశారు మీరు, ఎట్లా కాపాడుకున్నారు మీది మీరు, మీరు ఎట్లా ఉండేది మీ ఆలోచన విధానం?
0: ఆలోచన అప్పుడు పోలీస్ యాక్షన్ అయినప్పుడు ఇప్పుడు అప్పుడు వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు పోలీసులు ఇచ్చినప్పుడు ఊరు ఒక లారీ పంపిళ్ళు, ఆ లారీ ఆ లక్ష్మీచంద ఐబీ దగ్గర కూడా వచ్చి లారీ పోలీసు వాళ్ళు దిగారు. అది మేము చూసిన కళ్ళతో చూసిన, నేను పిల్లల మేము కానీ కళ్ళతో చూసిన వాళ్ళు, అది కొంచెం గుర్తున్నది, ఇప్పటికీ తెలుసు నాకు అది.
1: అయితే మీరు చదువు బంద్ చేసినాక మీరు ఏం చేశారు?
0: వ్యవసాయ పని పోయినా. నేను
1: ఎంత వయసు ఉన్నప్పుడు మీ పెళ్లి అయిందా?
0: పెళ్లి చిన్నతనముళ్ళు అయింది, 11 సంవత్సరాలలో పెళ్లి, 5 సంవత్సరాల పిల్ల, 11 సంవత్సరాల పిల్లడు.
1: అంటే మీరు చదువుకోగానే పెళ్లి అయింది మీకు?
0: చదువుకోక ముందే అయింది నాకు, చిన్నప్పుడు అంటే 4వ తరగతి 3వ తరగతిలో ఉన్నప్పుడు పెళ్లి అయింది అన్నట్టు.
1: మీకు గుర్తుకుంది?
0: కొంచెం గుర్తున్నది, ఆమెకైతే తెలియదు.
1: ఏ ఊరు? అత్తగారు ఏ ఊరు?
0: వడ్డాల
1: నుంచి అమ్మాయిని చేసుకున్నారు, నడుచుకుంటూ పోయే నడుచుకుంటూ వచ్చాడే.
0: అంతే, నడుచుకుంటూ ఓడు నడుచుకుంటూ వచ్చాడే, కాలి నడక తప్ప అయితే బండ్లు ఎట్లా బండ్లు, లేకపోతే నడుచుకుంటూ పోవాలి, అది తప్ప ఏం లేకుండా.
1: అప్పటి నుంచి మరి మీ భార్య వ్యవసాయ పనులకు వెళ్ళేదా?
0: కొంచెం వయసు వచ్చిన తర్వాతనే వ్యవసాయ పనులు చేసేది. వ్యవసాయ పనులు అంటే మంచిగా చేసింది ఆమె, ఆమె చేయబట్టే నాకు ఇయ్యాల నాకు ఈ పేరు దక్కిందంటే వాస్తవంగా ఆమె ముఖ్య కారకులు. చదువు రాకుండా గానీ ఇంటికి వచ్చిన మంది ఎంత మంది ఉన్నా చూసి టీవీ పెడుతుండే.
1: మీరు రాజకీయంలోకి రావాలని మీకు ఎట్లా అనిపించింది?
0: నాకు చిన్నప్పటి నుంచి కూడా 16-18 ఏళ్ల వయసు నుంచి కూడా యువక సంఘం అని చెప్పి ఒక సంఘం పెట్టాం, స్థాపించడం చేసి దాంట్లో కొంత మంది సభ్యులను చేసినాం, భజన మండలి చేసి ఏం చేసినాము అప్పటికప్పుడు. మరి మనం భజన చేయాలంటే ఎక్కడ ఒక్కటి చేయాలా? అయితే అప్పుడు గోపాలరెడ్డి సాబ్ సర్పంచ్ ఉన్నప్పుడు ఏంటంటే పేటి, తబలా, వాలీబాల్, ఫుట్బాల్, తాళాలు ఇవన్నీ తెప్పించిండు ఆయన సబ్సిడీ మీద. అయితే అప్పుడు మేము ఏం ఆలోచన చేసినాం, మరి ఎట్లా స్థలం లేదు కదా అని చెప్పి ఇక్కడ హనుమాన్ల కాడ ఒక షెడ్ వేద్దామని చెప్పి ఆలోచన వచ్చి అంతకంతరం పోయి అంత కట్టెలు పట్టుకొచ్చేది తెల్లదేళ దాకానే వేసేసినాం. వేసేసినాము అచ్చరిగా చౌకీదారు వచ్చిన తర్వాత తెలిసి అలా వచ్చి చూసుకున్నారు. చేసిన చెప్పారు మా దగ్గర రాలే అడగలేమని. 16-15 సంవత్సరాల వయసు వెళ్ళిపోయారు, వాపసు వెళ్ళిపోయారు.
1: అప్పట్లోనే నలుగురితో తిరిగే అలవాటు, నలుగురితో మాట్లాడే అలవాటు మీకు అలవడింది అప్పట్లో.
0: మళ్ళా మా గోపాల్ సాబ్ సర్పంచ్ ఉన్నప్పుడు ఏంటంటే, అప్పుడు చైనా వార్ అయింది, చైనా వార్ అప్పుడు ఏంటంటే దళపతులు అని చెప్పి ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఒక మనిషిని పంపాలి. అయితే అప్పుడు ఏం చేసిన గోపాల సాబు, నన్ను రామరెడ్డి నువ్వు పోతావు అంటే సరే మీరు బొమ్మట పోతాను, నాకు కొంచెం అది షోకే కదా. ఇక ఇక అట్లనే అట్లే ఇంకొక ఆయన కూడా నర్సయ్య అని, డి నర్సయ్య అని ఉండే ఆయన కూడా ఇద్దరం పోయినాం అన్నట్టు లక్ష్మణకి వెళ్ళి. ఇక అప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి లెఫ్ట్ రైట్ ఇవన్నీ చేపించుడు, చేసుడు, చేపుడు, ఇక నాకెట్ల తోడుకుడు, కాకి బట్టలు వేసుడు, ఇవన్నీ ఇక అక్కడ ఏమేమైతే ఇది నేర్పిన అవన్నీ రోడ్ వెంబడి నేను చేపిస్తుంటే, రోడ్ వెంబడి పోతుంటే రోడ్ వెంబడి చేపిస్తుంటే అలా. ఇక అట్లా అట్లా అట్లా అట్లా రాజకీయంలో కొంచెం ఇదైంది. అప్పుడు ఇక్కడ మేము తిరుగుతూ ఏమవుతుంది, వీళ్ళందరినీ యుద్ధానికి పట్టుకపోతారట ఇక మొత్తం అని చెప్పి అంత భయపడు. ఇక యూతులంతా తయారు చేసి నేను రోడ్ వెంబడి ఈడికి వెళ్ళాట దాకా మన ఈ చెవ్వల్లెళ్ళు ఉండే చూడు, ఆ చెవ్వల్లెళ్ళ ఇల్లు అవుతాల దాకా కూడా పోతుంటే వీటికి చౌరాస్తాకి వెళ్ళటం. ఇక అట్లా కొంచెం భయపడ్డారు, మంది కూడా భయపడ్డారు. ఇక వీళ్ళందరినీ యుద్ధంకు పంపిస్తారట చేస్తారట చెప్పి అంటే అవా అట్లాంటి వాటి లేదు, మనము మనం మనది మనము కాపాడుకున్నాడు.
1: అంటే ఇప్పుడు యుద్ధానికి భయపడతారట అని ఒళ్ళో చెప్పిండ్రు మీకు. అప్పుడు మీ ఊళ్ళో ఎంతమంది పోవడానికి సిద్ధమయ్యారు, ఎంతమంది భయపడ్డారు పోవడానికి?
0: పోరాటం సిద్ధం ఏం కాలేదు. ఇలా ఏంటంటే మనములను మనం రక్షించుకుంటారు అన్నది దళపతులు అన్నది ఏంటంటే ట్రైనింగ్, మనములను మనము రక్షించుకోవాలా ట్రైనింగ్ అంతే.
1: ఎక్కడికి పంపిస్తారు?
0: ఎక్కడ నిర్మలే, నిర్మల వారం 10 రోజులు అక్కడ ఉన్నాం. అక్కడ ఆ ట్రైనింగ్
1: పోయినరా మరేంద్రన్న పోయినరా
0: ఎక్కడికి? అక్కడ బయట
1: నిర్మల్ వెళ్ళిందా?
0: నిర్మల్ పోయినా, నిర్మల్ అక్కడ ఉన్నాము పోయినా అయినా అన్ని బాగాలే.
1: ఎంతమంది పోయింది? ఎంతమంది పోయింది?
0: గ్రామ పంచాయతీకి ఒక్కళ్ళు.
1: మీరు వెళ్ళిండ్రు మీ గ్రామ?
0: నేను పోయినా, నేను ఇంకొక మనిషి కూడా నాయం పడి తీసుకెళ్ళాను. నేను
1: ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చింది అక్కడ?
0: 15 రోజులు ఉన్నాం అనుకుంటా. భవిష్యత్
1: ఎట్లా ఎట్లా కాపాడుకోవాలని చెప్పారు మరి, మీకు గుర్తుంది ఏమన్నా?
0: బాంబులు పడ్డప్పుడు చేసినప్పుడు మనము పండుకునే విధానము అక్కడ ఇట్లా మనము నడుచుకుంటాం, మన గుట్టల మీద చెట్ట మీద ఎట్లా ఎట్లా నడుస్తారు వాళ్ళు, ఎట్లా ఆ విధంగా నడవడం నడవడము ఇట్లా ఇటువంటి కొన్ని విషయాలు వాళ్ళు చెప్తారు.
1: అది బాగుంది. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇక్కడ
0: వాళ్ళను కొంతమంది యువకులు తయారు చేసి ఇక వాళ్ళకు కొంచెం నేర్పినామనుకో, నేర్పితే ఇట్లనే ఇక లెఫ్ట్ రైట్ ఇదొకటి దాయం మూడు బాయం మూడు అంతా హిందీలే, హిందీ పదాలే ఇట్లా ఉంటుండే.
1: మీరు సర్పంచ్ గా ఏ సంవత్సరంలో గెలిచారు?
0: సర్పంచ్ 20 సంవత్సరాల వయసులో 1970లో నేను సర్పంచ్ అయినా.
1: గ్రామ పంచాయతీకి మీరు అప్పుడు టీవీ గానీ రేడియో గానీ పెట్టిందా? పెట్టేవాళ్ళ
0: టీవీ లేకుండా రేడియోలు ఉండే, టీవీ లేవు.
1: రేడియోలు ఇట్లా కొనుకొచ్చి పెట్టిందా లేకపోతే గ్రామ పంచాయతీ?
0: గ్రామ పంచాయతీ
1: ఇచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది.
0: గవర్నమెంట్ ఇచ్చింది
1: అంటే రేడియో మైక్ లో పెట్టేవాళ్ళ లేకపోతే లోపల రూమ్ లో పెట్టేవాళ్ళ?
0: రూమ్ లో పెడుతుంటది, రూమ్ లో పెట్టి పైన.
1: ఎట్లా మీరు వెళ్ళిన సైకిల్ మీద వెళ్ళేవారా, నడుచుకుంటూ వెళ్ళేవారా ఇట్లా బండి మీద సర్పంచ్ అయినాక?
0: సైకిల్ మీద తక్కువనే కానీ నడిపే ఎక్కుంటుండే, అది నడుచుకుంటే ఎక్కడ తెలుసుంటుండే, నేను ఎక్కడికైనా పోవాలన్నా కానీ నడుచుకుంటే పోతుంటుంది.
1: దోతి కట్టుకుని పోవాలి,
0: ధోతి అంగి బనియన్ చెప్పులు.
1: మీరు 1970లో సర్పంచ్ అయ్యారు, అప్పుడు ఎంతమంది ఓటర్లు ఉండే లక్ష్మణ్ చందన్?
0: 1800 ఓటర్లు ఉంటాయి.
1: అప్పుడు ఎన్ని వార్డులు?
0: వార్డు అంటే 9.
1: అంటే మీరు ఏకగ్రీవంగా ఎన్నికైనా?
0: ఏకాంగ్రీవంగా కావాలి, పోటీ ఉండే, గోపాల్ రెడ్డి సార్ తోనే పోటీ ఉండే.
1: ఎన్ని ఓట్లతో గెలిచింది అప్పుడు?
0: మెంబర్లతో గెలిచాడు అప్పుడు. అయితే 9 మంది అమలా 6 వరము మేము గెలిచినాము, 3 వరాలు గెలిచారు. అయితే దీన్నిగా ఈ 6 మందితో నాకు ఎలక్షన్, అంటే మనకు మెజార్టీ మనకు ఉన్నది కాబట్టి మనం మెజార్టీ సభ్యులము, అట్లా సర్పంచ్ నేను.
1: అప్పుడు ఆయన పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చినట్టే మనకు గుర్తుంది?
0: పార్టీ వాళ్ళు ఏం మద్దతు చేయకపోతుంది, ఏం చేయకపోతుంది, రాకపోతుంది, ప్రచారం చేయకపోతుంది. ఇంకోటి ముఖ్యంగా నా ఉద్దేశం ఏముందంటే, వాళ్ళు వచ్చే ప్రచారం చేస్తే మనకు మైనస్ అవుతుంది కానీ ప్లస్ పాయింట్ కాదు. వాస్తవంగా ఓలో లీడర్లు వచ్చి మనకు చెప్పాలా, వాళ్ళు చెప్తేనే మనం గెలవాలన్నది లేకుండా మన సొంతంగా మనం కృషి చేసి మనం చేసినప్పుడే మనకు గుర్తింపు అనేది వస్తుంది. ఇక ఓళ్ళో లీడర్తో పట్టుకొని లీడర్ వచ్చి ప్రచారం చేస్తే మాత్రం అది గుర్తింపు కాదు కదా, అట్లా ఆలోచిస్తుంటున్నాడు.
1: మీకు ఫస్ట్ టైం ఏ గుర్తు ఇచ్చారు సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు?
0: అప్పుడు తక్కడే గుర్తు అనుకుంటా,
1: తక్కడే గుర్తు. ఎన్ని సంవత్సరాలు చేసి మనం ఎలక్షన్ పెట్టాలి, మీకు ఎన్ని టైం పట్టింది?
0: 11 సంవత్సరాలు పట్టింది. మళ్ళా
1: 11 సంవత్సరాలు సర్పంచ్ గానే ఉన్నారా మీరు?
0: సర్పంచ్
1: మీకు అధికారాలు అన్ని ఉండే?
0: అధికారాలు మొత్తం ఉండే. అప్పుడు స్పెషల్ ఆఫీసర్, రిజిస్టర్ ఆఫీసర్ ఎవరిని పెట్టలే. అది అప్పుడు నువ్వు అది చిన్న గ్రామ పంచాయతీ, పెద్ద గ్రామ పంచాయతీ కాదు. మన ఏది ఒక కారోబారి ఉంటుండే, ఈవో ఈవో ఎవరు లేరు. నేను అయిన తర్వాతనే మళ్ళా 80 తర్వాత ఏం చేసినట్టే మేజర్ గ్రామ పంచాయతీగా ఇది చేసిన.
1: మళ్ళీ 11 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు రెండోసారి కూడా పోటీ చేసినా మిమ్మల్ని ఉండమని అన్నారు?
0: లేదు ఎవరేమన్నా నేనే పోటీ చేసిన. చేసినప్పుడు అప్పుడు కృష్ణారెడ్డి అని ఇల్లు పక్కకి ఆయన పోటీ చేసిండు. ఆయన చెప్తే ఆయన ఓడిపోయిండు. మళ్ళీ నేను గెలిచిన
1: 81
0: అయింది. మళ్ళా 88లో ఇక చేస్తామని ఆలోచించారు. 88లో చాలా మంది ప్రయత్నించారు. ఇక ఎస్ఎన్ రెడ్డి అని గోపాల్ రెడ్డి తమ్ముడు వచ్చి నువ్వు చాలా సంవత్సరాలు అలాగా చేయబట్టి 20 సంవత్సరాల పైన అయిపోయింది, మరి నువ్వు ఒప్పుకుంటే నేను చేస్తానంటే నేను నారాయణ రెడ్డి నువ్వు నిలబడు, నేనా నేను తప్పుకోను, నేను నిలబడు, నేను నామినేషన్ వేసుకుని బరే బరే వేస్తా, నువ్వు ఉండేది ఉంటే నువ్వు ఉండు, నేను అద్దాను అన్నాడు. మొత్తం మంది చేసిండ్రు, నువ్వు ఒక్కడ వల్ల అనగానే అప్పుడు ఆయన ఏం ఆలోచన చేసుకున్నారేమో అంత కథ బిట్ట చేసుకున్నారు.
1: మళ్ళీ 88 తర్వాత మళ్ళీ ఎప్పుడైంది?
0: 95లో కూడా ఫుల్ మెజార్టీతో గెలిచాను. 300 మెజార్టీ. అప్పుడు మా కూతురు చనిపోయింది 95లో. అదే నాడు నేను శనివారం నాడు మా కూతురికి హాస్పిటల్ ఉండి మా భార్య అన్న ఉండి అంటే ఆమె మా భార్యకు చెప్పి మా బిడ్డకు చెప్పి అమ్మ నేను నామినేషన్ వేసేస్తాను అని చెప్పి శనివారం నాడు వచ్చిన బయలుదేరిన. వచ్చి నాకు దుఃఖం ఆగలే, ఏడ్చింది ఇక్కడ బాగా. ఆమె సీరియస్ అయ్యి వచ్చాం నామినేషన్ నాడే. నేను శనివారం వచ్చినా ఆదివారం నాడు పాప అక్కడ చనిపోయింది. మరి కొడుకు వెళ్ళిండు మోహన్ రెడ్డి అని నన్ను చూసి ఏడ్చిన చూసి నాకు చెప్పలేసైనా హైదరాబాద్ వెళ్ళిపోయాడు. గుడికోసి పెట్టాడు. ఆమెకు శ్వాస వార్త లేదు. ఇప్పుడు ఈయన ఉండి బాగా కోపంగా తిరితే సిస్టర్ తీసుకుపోయి లోపల కూడా పోయారు. ఎప్పుడు దచ్చేం చేయదు ఏం తెలియదు. లాస్ట్కి దోసేపటికి అప్పుడు చనిపోయింది అని చెప్పి చెప్పాడు.
1: అంటే చనిపోయిందని నామినేషన్ వేసిన తర్వాత తెలిసిందా?
0: నామినేషన్ వేయాలి కాదు వరకు నేను ఆదివారం నాడు చనిపోయింది. సోమవారం నామినేషన్ వేయాలా నేను అయితే ఓసరాయేశ్వరు వాళ్ళు వీళ్ళు అంతా వచ్చి అరే నువ్వు బట్టే సంతకం పెట్టే, నువ్వు సంతకం పెడితే మేము పోయి నామినేషన్ వేసేస్తాము, అక్కడ ఇచ్చేస్తాం మేము, నువ్వు బట్టే సంతకం పెట్టు నామినేషన్ ఫామ్ తీసుకొస్తామని చెప్పి వచ్చి బలవంతంగా నేను ఏడ్చుకుంటేనే సంతకం కూడా ఏడ్చుకుంటేనే పెట్టినా తీసుకుపోయి వేసి వచ్చిండ్రు. ఇక నేను ఆ నెల రోజులు నేను ప్రచారకు తిరగలే, వెళ్ళలే, ఎక్కడికి వెళ్ళలే. ఇంత మా తమ్ముడు తిరిగిండు, ఇక మా కొడుకు ఇంత తిరిగిండు, అంతే కదా అంతే కదా
1: అంతే పుట్టిన దుఃఖంలో కూడా మీరు నామినేషన్ వేసి.
2: ఇంతవరకు గ్రామ సేవలు 3 పదుల అనుభవం గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందకు చెందిన అట్ల రామరెడ్డితో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది యు దినేష్. ఇది ఇయల్టి ఇక ఈ నుండి కార్యక్రమము. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో నా కవితా ప్రయాణం గురించి కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చట మొదటి భాగం వింటారు. ముచ్చట పెడతారు కే లెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు. ఇది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వెలువడుతుంది.

0: ആകാശവാണി ആദിലാബാദ് വന്ദ പോയിന്റ് 2 FM മനസ്സു നിണ്ട റേഡിയോ മാണിക്യാലു ఆకాశవాణి భాండాగారం నుంచి ఏర్చికూర్చిన అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలు వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ విశ్వంభర డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కావ్య పఠనం.
1: స్మరవారం ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు. అవతరిద్దాం విశ్వంబర కావ్య పఠనాన్ని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గళంలో. ఈ కార్యక్రమం 1993 రికార్డు చేసి ప్రసారం చేయటం జరిగింది.
2: విశ్వంబర కావ్యం వినిపించే ముందు 4 మాటలు. ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర. ఇతివృత్తం తేదీలతో నిమిత్తం లేని, పేర్లతో అగత్యం లేని మనిషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు. అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్, మార్క్స్, గాంధీ, ఇలా ఎన్నెన్ని రూపాలు మనిషికి. కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతి శక్తుల వశీకరణం, ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులో మనిషికి. ఆదిమ దశ నుంచి ఆధునిక దశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలోని ప్రకరణాలు. మనిషి సాధన త్రిముఖం.

ఆ తెరకు అద్దిన అద్దాల బిళ్లల్లో మినుగురులు కనురెప్పలు మిటకరించాయి. చిచ్చుముద్దల్లోంచి చిమ్ముకొచ్చిన పచ్చి వెలుగులు పాలమీగడల్లా పరుచుకున్నాయి. ఆవిరిలో ఆ నీలితెర అంటుకుంటున్నప్పుడు అద్దిన బిళ్లలు చిట్లిపడ్డాయి. ధూళి పొరలో పొడిచిన విత్తుల పొత్తి కడుపుల్లో చెట్లు నెత్తురు పోసుకున్నాయి. కాళ్ళు విరిగి నేల మీద పడ్డ మబ్బులు మళ్లీ కాళ్లను మొలిపించుకున్నాయి. ఈ పొరలో జడమౌనం ఒళ్ళు విరుచుకున్నప్పుడు రెక్కలు డెక్కలు మోరలు కోరలు దిక్కుల డొక్కల్లో తీండ్రించాయి. నేను పుట్టకముందు ఎంతగా మబ్బులెదురు చూశాయో, చూపుల సోపానాలపై సాగివచ్చి తమను పిండుకునే ఆ తపన ఏదని. నేను పుట్టకముందు ఎంతగా మబ్బులెదురు చూశాయో, చూపుల సోపానాలపై సాగివచ్చి తమను పిండుకునే ఆ తపన ఏదని. ఎంతగా నక్షత్రాలు నిరీక్షించాయో, గణిత సూత్రాలతో తమ గతులను మణులుగా కూర్చే ఆ మననం ఏదని. ఉషస్సులెంతగా ఉద్వేగపడ్డాయో, విచ్చుకున్న తమ కంటి కడలిలో పిచ్చిగా నురగెత్తే విముక్తాత్మలేవని ఉషస్సులెంతగా ఉద్వేగపడ్డాయో, వెన్నెలెంతగా విహ్వలించాయో, తాము విసిరేసిన వలువల ఒడిలో తలదాచుకునే మిథునాత్మలేవని. వెన్నెలెంతగా విహ్వలించాయో, తాము విసిరేసిన వలువల ఒడిలో తలదాచుకునే మిథునాత్మలేవని. ఎంతటి కలవరమో వెదుళ్లకు ప్రత్యంగము నాదంగా పరిణమించాలని, ఎంతటి ఆరాటమో కొండరాళ్లకు అఖిలాణువులు మూర్తులుగా ముఖరించాలని, ఎంతెంత ఉబలాటమో నెమళ్లకు ఏ అడుగులైనా తమ పదలయలను ఏరుకోవాలని, ఎంతెంత ఉత్కంఠో కలకంఠాలకు ఏ గొంతులోనైనా తమ స్వరం తీగసాగాలని. ఉండి ఉండి సరస్సులు ఉవ్వెత్తుగా లేచి చూసేవేమో, గోరువెచ్చని శరీరాలను గుండెలతో తాకి చూడాలని. ఉండి ఉండి సరస్సులు ఉవ్వెత్తుగా లేచి చూసేవేమో, గోరువెచ్చని శరీరాలను గుండెలతో తాకి చూడాలని. పొంగి పొంగి సముద్రాలు నింగి తండ్రిని అర్థించేవేమో, పసిపాపల్లా ఎదలపై పారాడే పడవలెప్పుడొస్తాయని. పొంగి పొంగి సముద్రాలు నింగి తండ్రిని అర్థించేవేమో, పసిపాపల్లా ఎదలపై పారాడే పడవలెప్పుడొస్తాయని. అప్పుడెప్పుడో నేను పుట్టకముందు చిలకల ముక్కుల్లో చిగురు తొడిగిన పలుకులు, సుడిగాడ్పుల రెక్కల్లో పడగలెత్తిన రొదలు ఒకటేనేమో. అప్పుడెప్పుడో నేను పుట్టకముందు ముసుగుటాకుల్లో దాగిన చెట్ల ముఖాలను మార్చే మండుటెండ, మాడిన చెట్ల చెక్కిళ్లను తడిమి మళ్లీ మెరుగుపెట్టే పిండి వెన్నెల ఒకటేనేమో. పొడుపు కొండ మీద శిరసు జెండా ఎత్తి అడుగేసిన ఉదయం, పడమటి ఉరికంబం మీద వెలుతురు తలను వేలాడదీసిన అస్తమయం ఒకటేనేమో. చీకటి కాగితం మీద తోకతో అక్షరాలు చెక్కే మినుగురు పురుగులు, అప్పుడెప్పుడో నేను పుట్టకముందు చీకటి కాగితం మీద తోకతో అక్షరాలు చెక్కే మినుగురు పురుగులు, ఆకాశ శిఖరాల్లో పాదరసం సెలయేళ్లను పాకించిన మెరుపు తీగలు ఒకటేనేమో. లోతుల్ని లోబరుచుకున్న లోయలు, ఎత్తుల్ని ఎగరేసుకున్న కొండలు ఒకటేనేమో. తేనె చుక్కలను కలిపి కుట్టిన ఈగలు, విషబిందువులకు గూళ్లు కట్టిన నాగులు ఒకటేనేమో. ఇంతకు నేనెవణ్ణి, ఏ మింటి ఇంటివాణ్ణి, ఏ కాలం చంటివాణ్ణి. ఇంతకు నేనెవణ్ణి, ఏ మింటి ఇంటివాణ్ణి,
ఏ కాలం చంటివాణ్ణి.

0: వెర్రెత్తిన ఏ శక్తి విసిరేసిన కందుకాన్ని ఎందుకిలా దొర్లుతున్నాను? ఈ పొరలను ఒంటికి చుట్టుకొని ఎందుకిలా నిలువెత్తుగా పొర్లుతున్నాను? ఎవరది ఎవరది వెన్నంటి వస్తున్నది? నేనే తానైనట్టు నీడలా పలకరిస్తున్నది ఎవరది? ఆ రూపం కరిమబ్బులా తరిమికొస్తున్నది, ఆ రూపం కరిమబ్బులా తరుముకొస్తున్నది, ఆకాశం కౌగిట్లో అదుముకోనా? ఆ మూర్తి వర్షానదిలా ఉరుస్తున్నది, దరుల చేతులతో పొదుగుకోనా? ఆ చూపు చీకట్లను కోసుకొస్తున్నది, పట్టుకోనా గుండె గుప్పిట్లో? ఆ నవ్వు పున్నమలను మోసుకొస్తున్నది, దింపుకోనా దేహ దేహళిలో? ఆ స్పర్శ వర్షించిన అనుభూతి అగాధ సుప్త సాగరాల తరంగోద్ధతి. ఆ పిలుపు అనువదించిన ఆర్ద్రగీతి హృదయద్వయ సమలయల ఆవిష్కృతి. ఆ పిలుపు అనువదించిన ఆర్ద్రగీతి హృదయద్వయ సమలయల ఆవిష్కృతి. అప్పుడు తెలిసింది అవనికి అంబరాన్ని తాను కప్పుకున్నానని. అప్పుడు తెలిసింది అవనికి అంబరాన్ని తాను కప్పుకున్నానని. అప్పుడు తెలిసింది నిర్జరికి అంబుధిని తాను కట్టుకున్నానని. గాలి తనను తాను ఆఘ్రాణించుకుంది, పూల ఊపిరిలే తన ఒళ్ళంతా. గాలి తనను తాను ఆఘ్రాణించుకుంది, పూల ఊపిరులే తన ఒళ్ళంతా. తరువు తరువు తనను తాను తడిమి చూసుకుంది, తరుణ లతికల నొక్కులే తనువంతా. అలా అలా కలుసుకున్న ఆదిమిథునం, అలా కలుసుకున్న ఆదిమిథునం అంతరంగంలో ఒక స్మృతి విహంగం. ఆ స్మృతి తన రెక్కల అంచులతో గీసిందొక స్వప్న వర్ణ చిత్రం. ఆకృతి ప్రకృతి వేరైనా ఆ చిత్రంలో ఉన్నది మేమే. ఆకృతి ప్రకృతి వేరైనా ఆ చిత్రంలో ఉన్నది మేమే, మేమిద్దరమే. అప్పుడు మాకు లేది అనుభవముద్ర, అదొక జాగ్రన్ నిద్ర. అప్పుడేది ఈ రసాందోళన, అదొక జడచేతన. అప్పటి చూపు శిలలపై వీచే గాడ్పు, అప్పటి స్పర్శ మంచుగడ్డ నేర్పే మౌన భాష.
1: విశ్వంభర కావ్య పఠనం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గళంలో విన్నారు. స్మరవారం ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు విన్నారు.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఇది ఈఎల్టి రేడియో మాణిక్యాలు కార్యక్రమము. రేడియో మాణిక్యాలు కార్యక్రమము ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎండి రామనాథన్ గాత్రం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మధురిమ. రాత్రి అనేది నీది, అది కలలు కనాల్సిన సమయం, కలత చెందాల్సిన సమయం కాదు. పొద్దంతా పనిచేసి అలసిన మనసుకు హాయన పాటలు మధురిమలో.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ. రంగస్థల నటుడైన దాసరి శివాజీ అంటే మోహన్ బాబు తన దూరమైన కూతురు గాయత్రి అంటే నిఖిల విమల్ కోసం వెతుకుతూ ఉంటాడు. శివాజీ పోలికలతో ఉన్న ఒక నేరస్తుడు గాయత్రి పటేల్ శివాజీ స్థానంలోకి రావాలని చూస్తాడు. దీనివల్ల ఎలాంటి సంఘర్షణలు వచ్చాయి, కూతురు తండ్రిని ఎలా కలుసుకుంది అనే కథతో ఇతివృత్తమైన చిత్రమే గాయత్రి. ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు

ద్విపాత్ర అభినయము చెప్పుకోదగ్గది. అతని నటన అందరినీ అలరించింది. అలాగే శివాజీ పాటలు అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలోని పాటలు కూడా సూపర్ హిట్ అయినాయి. 2018లో ఘన విజయం సాధించిన గాయత్రి చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

0: స్టంట్మెన్ ఎవరు హీరోగా నిలబెట్టరు కదా.
1: రిటర్న్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, మధ్యలో జకయ్య. ప్రేమ, త్యాగం, మానసిక సంఘర్షణ ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా మనసే మందారం. శ్రీధర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కథ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వెండితెరపై జనాదరణ పొందింది. అన్ని భాషల్లోనూ ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. తెలుగులో ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది ఈ సినిమాకు. తెలుగులో ఈ చిత్రం పేరు దిల్ ఏక్ మందిర్గా వచ్చిన ఈ సినిమా తెలుగులో మనసే మందారం. ఈ చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

ఇది ఏఎల్టీ మధురిమ కార్యక్రమము. తిరిగి రేపు రాత్రి 10:30 మధురిమలో మరిన్ని హాయన పాటలు వినిపిస్తారు మా రేడియోని ఇస్తాం. ఇవే కాకుండా మరిన్ని సినీ గీతాల కోసము పొద్దుగల 8:45 సింగిడిలా, పొజమట్టు 5:00కి మాట చెప్పండి పాట ఎనిమిదిలా, రాత్రి 8:00కి ఉషారులో ఉషారైన పాటల్ని రాత్రి 10:30 మధురిమలో హాయన పాటలు వింటారు.

వాతావరణ సూచన జిల్లాలో రాగల 24 గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు. వాతావరణ సూచన విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రేపు ప్రసారమే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు. రేపు పొద్దుగల 7 గంటల 15 నిమిషాలకు అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన వెల్లకిల పడుకొని చేసే ఆసనాల గురించి, యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం, ఇంకా చౌరస్తా విద్య ఉద్యోగ మార్గదర్శినిలో బీటెక్తో పిహెచ్డికి అవకాశాల గురించి మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు కేలిని. ఇంకా పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 50వ భాగం ప్రసారమవుతుంది. రేపటి అంశం దుర్జటి. రేపు జమటో 5:30 నిమిషాలకు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో బోత్ మండలం ధన్నరగ్రమానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఊరే గంగాభవానితో ముచ్చట పాటల నడమ ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు యుదినేష్. రేపు రాత్రి 7:10 నిమిషాలకు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఎరువుల రకాలు వాటి వాడకం గురించి వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శివకృష్ణతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కేలినేన్. ఇంకా సోయచిక్కుడులో కోత నిల్వ చేయడంలో సమగ్ర యాజమాన్యం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు యు దినేష్. రేపు జమట 6:20 నిమిషాలకు గిరిపథం కార్యక్రమంలో తలమడుగు మండలం పల్సిబి గ్రామానికి చెందిన ధృవరాము బృందం పాడిన ఢింస పాటలు, ఇంకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరపలక్ష్మణ్ బృందం పాడిన డొల్కి పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 9:30 నిమిషాలకు కథనం కార్యక్రమంలో సత్యం శంకర మంచివారి అమరావతి కథల సంపుటి నుండి ఎవరు పాడిన ఆ 7 అక్షరాలే, ఇంకా పచ్చిగడ్డి బగ్గుమంది కథలు వింటారు. చదువుతారు వేమూరి సాధన. రేపు రాత్రి 9:45 నిమిషాలకు ముచ్చట కార్యక్రమంలో నా కవితా ప్రయాణం కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చట మొదటి భాగం ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కేలేని. రేపు రాత్రి 10 గంటలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎండి రామనాథన్ గాత్రం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 11:02 కావసింది. ఇంతటితో 100.2 మెగాహెర్ట్స్పై మాయాల్టి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపటి కల్లా 5:53 ఆకాశవాణి కార్యక్రమాలు మళ్ళీ షురవుతాయి. అంతవరకు సెలవు. జై హిందూ.